పండిట్ చంద్రశేఖర్ వాజే గానం చేసిన వందే మాతరం విన్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం 101.7 మెగాహెచ్పై ఈనాటి ప్రభాత ప్రసారం ప్రారంభం. శక సంవత్సరం 1948, ఆశ్వయుజ మాసం 13వ రోజు, క్రీస్తుశకం 2026 ఆంగ్ల సంవత్సరం, సెప్టెంబర్ నెల 30వ తేదీ బుధవారం. నిలయంలో సమయం 5:58. శ్రోతలకు శుభోదయం. నేటి ఉదయం ప్రసారంలోని కార్యక్రమాలకు స్వాగతం.

దేశభక్తి గీతం విన్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం సమయం 6:05 కావస్తోంది. మరికాసేపట్లో ఆంగ్లంలో వార్తాప్రసారం ఢిల్లీ కేంద్రం నుండి.

0: శ్రోతలింతవరకు భక్తిరంజని కార్యక్రమంలో కృష్ణతీర నృసింహస్వామి గీతాలు విన్నారు. ఇంతటితో నేటి భక్తిరంజని కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి అనంతపురం కేంద్రం వినదగుమాట. ఈనాటి వ్యాఖ్యాత శ్రీ ఎంకే కృష్ణారావు.
1: ధర్మో రక్షతి రక్షితః అనే నినాదం మనము రోజూ వింటూ ఉంటాం. ఆ ధర్మాలను గురించి శ్రీ వ్యాసభగవానుల వారు ఈ విధంగా చెప్తారు. ధర్మో బహువిధో లోకే శృతి భేదముఖోద్భవః దేశధర్మాశ్చ దృశ్యంతే కులధర్మాస్తైవచ.

0: ధర్మాలు ఏకరూపమై లేవు. అవి కాలం నుండి కాలానికి, వ్యక్తి నుండి వ్యక్తికి, యుగము నుండి యుగానికి మార్పు చెందుతాయి. వయస్సు పరిమితికి తగినట్టు ధర్మం యొక్క స్వరూపం మారుతుంది. ఈ విధమైన వైవిధ్యం ఉన్నా ఏ కాలానికి మారని సనాతన ధర్మాలున్నాయి. అవి సార్వకాలిక విలువలు అని పిలువబడతాయి. యాజ్ఞవల్కులు మాట ఇలాగుంది: ధైర్యము, క్షమ, చిత్తస్థైర్యము, ఇతరుల సొమ్మును అపహరించకుండుట, బలాత్కారము, బాహ్య అంతర శుచిత్వము, ఇంద్రియ నిగ్రహము, చెయ్యరాని పని చేయకుండుట, ఆత్మజ్ఞానము కలిగి ఉండుట, ప్రియమైన సత్యము పలుకుట, కోపరాహిత్యము, ఇవి అన్నిటికీ ఇవి ఎన్నటికీ మారని విలువలు ధర్మాలు. మార్పులు జగత్తు యొక్క నియమము. మానవ హితాన్ని కోరే ధర్మాలు సన్నివేశానికి తగినట్లుగా మారవల. ఇతిహాసము యొక్క స్వారస్యకరమైన ఒక ప్రసంగము: చాణిక్యుడు దిగంబరంగా తిరిగే జైన మతస్థులను రాజ్య బహిష్కారం చేసినాడు. ఇక ఇక్కడ జైన ధర్మం మార్చబడింది. మతద్వేషంతో మాత్రం కాదు, సమాజం యొక్క పవిత్రతను లేదా స్వాస్థ్యతను దృష్టిలో పెట్టుకొని దిగంబరత సామాజిక వికారముగా పరిణమిస్తుందనే ప్రజ్ఞతో చేసినాడు. అంతే, ఇంకా తపస్సు చేయండి, ఆత్మజ్ఞానం పొందండి అనే శృతివాక్యాలు చెప్తాయి. అయితే బ్రతుకు యొక్క జంజాటాల మధ్య చిక్కుకొని అవస్థలు పడే మానవులకు అవి అంత సులభంగా దొరకవు. మనుధర్మరాజు చెప్పిన మాటల ప్రకారం ధర్మాలు కాలానుగుణముగా మారుతాయి. ద్వాపరకాలంలో కాలం మార్పు చెందినట్లే మనుష్యుని జ్ఞాన సామర్థ్యము, సంస్కారము, నడత వాటన్నిటిలో మార్పు ఉంటుంది. ఒక్కొక్క యుగానికి ఒక్కొక్క ధర్మం. కృతయుగములో తపస్సు, త్రేతాయుగములో జ్ఞానము, ద్వాపరములో యజ్ఞము, కలియుగములో దానము. ఈ విధముగా మన పూర్వీకులు మార్పు యొక్క జెండాను ఎగురవేసినారు. వ్యాసభగవానుడు కలియుగములో చెయ్యరాని ధర్మాలు ఏ విధంగా చెప్పినాడు? సుదీర్ఘకాలము బ్రహ్మచర్యము, సన్యాస పద్ధతి, వానప్రస్థము నిషేధానికి లోనైనాయి. సగోత్ర వివాహము అనేక దైహిక వికారాలకు దారితీస్తాయి. యజ్ఞాల్లో గోవధ, నరవధ, అశ్వహత్య. ఈ యుగములో అన్యయుగాల ధర్మాలు ఈ యుగములో ఆచరణకు యోగ్యం కాదు. అనేక విధాలుగా పాపిష్ఠులైన కలియుగ జనతకు ఇతర యుగాల ధర్మాచరణకు హక్కు లేదు అని వ్యాసుల వారు చెప్పినారు. కృతయుగములో మనుధర్మం ఆచరించవలా? త్రేతాయుగములో గౌతమ ధర్మం ఆచరించాలి. ద్వాపరయుగములో శంఖలిఖిత ధర్మము, కలియుగములో మాత్రం పరాశర ధర్మమే ఆచరించవాలి అని సరళంగా చెప్పినారు. ఇంకా ధ్యానము, యజ్ఞము, అర్చనము, సంకీర్తనము నాలుగు యుగాల్లోని ధర్మాలు. కలియుగములో నామస్మరణతో మాత్రమే ముక్తి. ఇవన్నిటికన్నా ఆచరించవలసినటువంటి ధర్మం మాతాపితృల సేవ. వారే ప్రత్యక్ష ధర్మము. ధన సంపాదనే ముఖ్యము అనే ఉన్మాదములో రక్త సంబంధాలు కనుమరుగవుతున్నాయి. లెక్కించలేనంత అనుబంధాలను వెతికే ప్రయత్నము తెలియక సుఖజీవనం గడపాలనే ఆరాటపడే యువకులకు తల్లిదండ్రుల సేవ వల్ల వచ్చే యశస్సును గురించి పాఠశాల విద్య నుండి బోధించాల్సిన అవసరం ఉంది. తల్లిదండ్రులను ఇంటి నుండి బయటకు వేసే దేశాల్లోనే మన దేశం 13వదిగా ఒక సంస్థ దృఢపరిచింది. ఈనాటి యవ్వనవంతులే రేపు ఒకరొక రోజు వృద్ధులవుతారనేటువంటి విషయాలను వారికి తెలియజేయాలి. ఇదే ముఖ్యమైనటువంటి ధర్మము.
1: శ్రీ ఎంకే కృష్ణారావు వినిపించిన వినదగు మాట విన్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం రైతు సోదరులకు సేద్యపు శుద్ధులు. ఈనాటి అంశం జామ సాగు వివరాలు తెలియజేస్తున్నవారు శ్రీ డి ప్రభాకర్ రెడ్డి.
2: రైతు సోదరులకు నమస్కారం. ఈరోజు జామ

పండు మాగే దశలో అధిక వర్షపాతం ఉన్నట్లయితే కాయ నాణ్యత తగ్గుతుంది. అధిక తేమగల ప్రాంతాల్లో వర్షాకాలంలోనూ పండు ఈగ గజ్జి తెగులు ఆశించే అవకాశం ఉంది. జామ చెట్లు 45 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత వరకు తట్టుకోగలవు. ఇక జామ సాగుకు అనుకూలమైన నేలల విషయానికి వస్తే జామను అన్ని రకాల నేలల్లో సాగు చేసుకోవచ్చు. ఇతర పండ్ల చెట్లకు అంతగా అనుకూలం కాని నేలలో కూడా ఈ జామ సాగును చేయవచ్చు. నీరు ఇంకే నేలలు, లోతైన గరప నేలలు మరియు ఒండ్రు నేలలు జామ సాగుకు అనుకూలమైనవి. నేలలో చౌడును కూడా కొంతవరకు తట్టుకుంటుంది. ఉదయజన సూచిక 6 నుంచి 8.3 వరకు ఉన్న నేలల్లో ఈ జామను రైతులు సాగు చేసుకోవచ్చు. జామ నీటి ఎద్దడిని కూడా తట్టుకొని మంచి దిగుబడినిస్తుంది. జామలో అలహాబాద్ సఫేదా, లక్నో 49, దీన్నే సర్దార్ అని కూడా అంటారు. అర్కా మృదుల, శ్వేత, లలిత్, సఫేద్ జామ్, అర్కా అమూల్య, CI SHG 1 మొదలైన రకాలున్నాయి. రైతులు వారికి అనుకూలమైన రకాలను ఎంచుకొని సాగు చేసుకోవచ్చు. ఇక ప్రవర్ధనం విషయానికి వస్తే విత్తనపు మొలకల కన్నా శాకీయ ప్రవర్ధనం ద్వారా వచ్చిన అంటు మొక్కలు నమ్మకంగా కాయటమే కాకుండా త్వరగా కాపుకు వచ్చి ఒకే రీతిగా గల దిగుబడిని, పండు నాణ్యతను ఇస్తాయి. కనుక రైతులు అంటు మొక్కలతోనే తోటలో వేయడానికి ఉపయోగించాలి. మంచి దిగుబడులు, మంచి నాణ్యత గల పండనిచ్చే శ్రేష్టమైన తల్లి చెట్ల నుంచి అంటు మొక్కలను తయారు చేసుకోవాలి. వేరు మూలం మీద అంటుకట్టిన అంట్ల వేర్లు నేలలోనికి పోయి బెట్టను, వర్షాభావ పరిస్థితిని, గాలులను బాగా తట్టుకుని మంచి ఫలసాయాన్నిస్తాయి. ఇక నేల తయారీ విషయానికి వస్తే వేసవి కాలంలో అన్ని దిక్కుల నుండి లోతుగా దున్నాలి. చదును చేసుకోవాలి. తోట చుట్టూ కంచెను, జీవగాలి నిరోధకాలను ఏర్పాటు చేసుకుని చెట్లు పెంచుకోవాలి. ఇక గుంతలు త్రవ్వుట అలాగే నింపుట విషయానికి వస్తే చదును చేసిన పొలంలో 60x60x60 ఘన సెంటీమీటర్ల కొలతలు గల గుంతలను 6x6 మీటర్ల దూరంలో ఎకరాకు దాదాపు 112 మొక్కలు సరిపోతాయి. ఈ ఎడంతో వేసవి కాలంలో గుంతలు తవ్వుకోవాలి. గుంతలను తవ్వుతున్నప్పుడు పై సగం మట్టిని ఒక పక్కగా, కింది సగం మట్టిని మరో పక్కగా వేసుకోవాలి. తవ్విన గుంతలను 15 నుంచి 20 రోజులు ఆరనివ్వాలి. గుంతలలో చెత్త వేసి కాల్చివేయాలి. ఇలా చేయడం వల్ల భూమిలోని పురుగులు, తెగుళ్లను కలిగించే సూక్ష్మజీవులు నశిస్తాయి. మొక్కలను నాటడానికి 4 నుంచి 5 రోజుల ముందు గుంతలను నింపుకోవాలి. పైమట్టికి 20 నుంచి 25 కిలోల పశువుల ఎరువు, దీంతోపాటి 500 గ్రాముల సూపర్ ఫాస్ఫేట్, అలాగే 1 కిలో వేపపిండి, 50 గ్రాముల లిండేన్ పొడిమందు, అలాగే 50 గ్రాముల ట్రైకోడెర్మా జీవ శిలీంద్ర నాశిని కలిపిన మిశ్రమంతో గుంతలను నింపాలి. మొక్కలు నాటే ముందు వర్షాలు లేకపోతే 1 నుంచి 2 రోజుల ముందు గుంతలకు నీరు పెట్టాలి. అందువల్ల నింపిన మట్టి కుంగుతుంది. తరువాత గుంట మధ్యలో మొక్కలు నాటుకోవాలి. మొక్కలను జూన్ నుంచి డిసెంబర్ వరకు నాటుకునవచ్చు. తక్కువ వర్షపాతం గల ప్రాంతాల్లో తొలకరి వర్షాలు మొదలైనప్పుడు, ఎక్కువ వర్షపాతం గల ప్రాంతాల్లో వర్షాలు ముగిసే దశలో మొక్కలు నాటుకోవడం మంచిది. గుంత మధ్యలో కొంచెం మట్టి తోడి ఆ భాగంలో మొక్కలను నాటుకోవాలి. అంటు మొక్క వేర్లకున్న మట్టిని కదపకుండా మట్టి ముద్దతో సహా నాటాలి. నాటిన తర్వాత మట్టితో కప్పి మొక్క చుట్టూ తొక్కి గాలి చొరబడకుండా చూసుకోవాలి. నాటిన వెంటనే మొక్కలకు 2 పక్కల 2 కర్రలను పాతి గాలికి అంటు మొక్కలు పడిపోకుండా ఆధారం కల్పించాలి. ఒక పక్కగా పోసిన క్రింది మట్టితో మొక్క చుట్టూ 30 సెంటీమీటర్ల దూరంలో గట్టు వేసి పల్లెంలా తయారు చేసి మొక్కలకు నీరు పోయాలి. ఇక మొక్కలు నాటిన తర్వాత తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే, మొక్కలు నాటిన తర్వాత వాటికి తగిన పోషణ సంరక్షణ కల్పించాలి. నాటిన తర్వాత 4 రోజుల వరకు రోజు మార్చి రోజు నీరు పోయాలి. తరువాత 3 నెలల వరకు 3 నుంచి 4 రోజులకు ఒకసారి అవసరాన్ని బట్టి నీరు పెట్టాల్సి ఉంటుంది. అలాగే వేసవి కాలంలో తగినంత నీరు 3 నుంచి 4 రోజులకొకసారి పెట్టాల్సి ఉంటుంది. ఇక కొమ్మ కత్తిరింపు విషయానికి వస్తే ఒక ప్రత్యేకమైన ఆకృతిని తీసుకుని రావటానికి కొమ్మ కత్తిరింపు శిక్షణ అవసరం.
సాధారణంగా జామ చెట్లను గొడుగు ఆకారంలో కానీ మాడిఫైడ్ లీడర్ పద్ధతిలో కానీ ఆకృతిని కల్పిస్తారు. ప్రధాన కాండంపై

0: నుంచి 3 అడుగుల ఎత్తు వరకు వచ్చే ఇగుర్లను ఎప్పటికప్పుడు తొలగించాలి. లేనిచో ఆ కొమ్మలు నేల మీదకు వాలి అంతరకృషికి అంతరాయం కలిగిస్తాయి. 2 నుంచి 3 అడుగుల తర్వాత వచ్చే కొమ్మలలో అన్ని వైపులా వ్యాపించి ఉన్న 3 నుంచి 4 కొమ్మల నుంచి మిగిలిన వాటిని కత్తిరించి తొలగించాలి. ఈ కొమ్మలు పెరిగి పంటనిస్తాయి. ఇవి తప్ప మొదటి సంవత్సరంలో వచ్చే మిగతా కొమ్మలను కత్తిరించాలి. 2వ సంవత్సరం వర్షాకాలం ప్రారంభంలో దగ్గర దగ్గరగాను గుబురుగా ఉండే కొమ్మలను కొన్నింటిని కత్తిరించి మొక్క ఆకృతిని మెరుగుపరచాలి. ప్రతి సంవత్సరం ఎండిన కొమ్మలను అలాగే అడ్డదిడ్డంగా ఉన్న కొమ్మలను తీసివేయాలి. గత సంవత్సరం కాపు కాసిన కొమ్మలను 3/4 వంతులు కత్తిరిస్తే పక్క కొమ్మలపై కాపు బాగా వస్తుంది. కాయలను చిన్న రెమ్మతో పాటు కోయడం మంచిది. మంచి ఆకృతినివ్వటం వల్ల చెట్టు లోపలి భాగాలకు కూడా తగినంత సూర్యరశ్మి గాలి ప్రసరించి నాణ్యమైన మంచి దిగుబడులు పొందవచ్చు. ఇక ఎరువుల విషయానికొస్తే మొక్కలు నాటిన మొదటి సంవత్సరం నుంచి క్రమం తప్పకుండా ఎరువులు వేయాలి. చెట్టు వయసును బట్టి ఎరువులను జూన్ మరియు సెప్టెంబర్ మాసాల్లో అందించాల్సి ఉంటుంది. మొదటి సంవత్సరం చెట్లకైతే జూన్ మాసంలో పశువుల ఎరువు 20 కిలోలు, అలాగే యూరియా 100 గ్రాములు, అలాగే సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ 250 గ్రాములు, మ్యూరేట్ ఆఫ్ పొటాష్ 75 గ్రాములు, అలాగే సెప్టెంబర్ మాసంలో యూరియా 100 గ్రాములు, మ్యూరేట్ ఆఫ్ పొటాష్ 75 గ్రాములు సంవత్సరం వయసున్న మొక్కలకు వేసుకోవాలి. 2 సంవత్సరాల వయసున్న మొక్కలకైతే జూన్ మాసంలో 40 కిలోల పశువుల ఎరువు, 200 గ్రాముల యూరియా, సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ 500 గ్రాములు, మ్యూరేట్ ఆఫ్ పొటాష్ 150 గ్రాములు, అలాగే సెప్టెంబర్ మాసంలో యూరియా 200 గ్రాములు, మ్యూరేట్ ఆఫ్ పొటాష్ 150 గ్రాములు ఇవ్వాల్సి ఉంటుంది. 3 సంవత్సరాల వయసున్న మొక్కలైతే పశువుల ఎరువు జూన్ మాసంలో 60 కిలోలు ఇవ్వాలి, అలాగే యూరియా అయితే 300 గ్రాములు, సూపర్ ఫాస్ఫేట్ 750 గ్రాములు, మ్యూరేట్ ఆఫ్ పొటాష్ 225 గ్రాములు చొప్పున ఈ జూన్ మాసంలో వేసుకోవాలి. ఇంకా సెప్టెంబర్లో 300 గ్రాముల యూరియా, 225 గ్రాముల మ్యూరేట్ ఆఫ్ పొటాష్ ఇవ్వాల్సి ఉంటుంది. 4 సంవత్సరాల వయసున్న మొక్కలకైతే జూన్ మాసంలో 80 కిలోల పశువుల ఎరువు, 400 గ్రాముల యూరియా, 1000 గ్రాముల.
1: సేద్యపు శుద్ధులు ఇందులో జామ సాగు వివరాలు విన్నారు. అందించిన వారు శ్రీ డి ప్రభాకర్ రెడ్డి. ఆకాశవాణి అనంతపురం కేంద్రం. సమయం 6:45 కావస్తోంది. మరి కాసేపట్లో ప్రాంతీయ వార్తలు ప్రసారమవుతాయి విజయవాడ కేంద్రం నుండి.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కేసుగుణ. ముఖ్యాంశాలు. ఓటర్ల జాబితాపై ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలు నిరాధారమైనవని కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ పేర్కొన్నారు. తెలంగాణలో చేపడుతున్న నీటి ప్రాజెక్టులకు అనుమతులు మంజూరు చేయాలని కేంద్ర మంత్రి సిఆర్ పాటిల్ను ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి కోరారు. ఆంధ్రప్రదేశ్లోని రైతు బజార్ల ద్వారా కేజీ ఉల్లిపాయలను 35 రూపాయలకు విక్రయించనున్నామని మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. ఆంధ్రప్రదేశ్లో అఖండ గోదావరి పర్యాటక ప్రాజెక్టుకు 95 కోట్ల రూపాయలు మంజూరయ్యాయని మంత్రి కందుల దుర్గేష్ వెల్లడించారు. ఇక వార్తల వివరాలు. ఓటర్ల జాబితాపై ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలు నిరాధారమైనవని కేంద్ర ఉక్కు భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లాలో నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో ఆయన నిన్న మాట్లాడుతూ ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియలో భాగంగా ముసాయిదా జాబితాను ప్రజల అభ్యంతరాల కోసం ఎన్నికల సంఘం అందుబాటులో ఉంచిందని తెలిపారు. ఓటర్ల జాబితాలో నకిలీ ఓట్లను తొలగించడమే ఎస్ఐఆర్ ముఖ్య ఉద్దేశమని కేంద్ర మంత్రి పేర్కొంటూ
1: సర్వ జరిగిన తర్వాత ఒక డ్రాఫ్ట్ పబ్లికేషన్ చేసింది. ఎందుకంటే వేల 13 కోట్లు

0: మంది ఓటర్లలో అనేక మంది చనిపోయినటువంటి వ్యక్తులు ఉన్నారు, అనేక మంది డూప్లికేట్ ఓటింగ్. ప్రజాస్వామ్యంలో ఒక చోట మాత్రమే ఓటు ఉండాలనేటువంటి ఆలోచన. డూప్లికేట్ ఓటింగ్ తొలగించాలా, చనిపోయినటువంటి వ్యక్తులను ఓటింగ్ తొలగించాలా? కొంతమంది ఆచూకీ లేకుండా అసలు అనేక సంవత్సరాలుగా ఓటు హక్కు వినియోగించుకునే వాళ్ళు మన పోలింగ్ బూత్లో కూడా ఉంటారు, వలసలు పోయి, వారిని తొలగించాలా? వారు ఇప్పుడు ఎక్కడైతే ఉంటారో అక్కడ ఓటు హక్కు ఇవ్వాలా? ఇది ఈవేళ సర్వ ప్రక్రియలో ముఖ్యమైనటువంటి భాగం.
1: తెలంగాణలో చేపడుతున్న తుమ్మిడిహట్టి బ్యారేజ్ నిర్మాణానికి మహారాష్ట ప్రభుత్వం అంగీకరించేలా త్వరగా చర్యలు చేపట్టాలని కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్ను ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి కోరారు. ఢిల్లీలో కేంద్ర మంత్రి సిఆర్ పాటిల్తో ముఖ్యమంత్రి నిన్న సమావేశమయ్యారు. ఈ సందర్భంగా తెలంగాణకు సంబంధించిన పలు సాగునీటి ప్రాజెక్టులపై వారు చర్చించారు. అలాగే పాలమూరు రంగారెడ్డి డిండి ఎత్తిపోతల పథకాలు, సీతారాంసాగర్ బహుళార్థక ప్రాజెక్టు, గౌరవెల్లి రిజర్వాయర్లకు పర్యావరణ అనుమతులు త్వరగా మంజూరు చేయాలని కేంద్ర మంత్రిని కోరారు. సమ్మక్క సాగర్ ప్రాజెక్టు నివేదికను ఇప్పటికే సమర్పించామని, నీటిపారుదల ప్రణాళిక, అంతర్రాష్ట అంశాలకు సంబంధించిన అనుమతులు ఇవ్వాలని కోరారు. ఆంధ్రప్రదేశ్లోని పార్వతీపురం మన్యం జిల్లా సీతంపేటలో జరిగిన ఐటీడీఏ 78వ పాలకవర్గ సమావేశంలో గిరిజన సంక్షేమం, అభివృద్దిపై గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి నిన్న సమీక్షించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గిరిజన ప్రాంతాల్లో మౌలిక వసతులు, విద్య, వైద్యం, వ్యవసాయం, సంక్షేమ కార్యక్రమాలను ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయంతో అమలు చేయాలని మంత్రి సూచించారు. ప్రభుత్వ పథకాలు, నిధులు అర్హులైన ప్రతి గిరిజనుడికి పారదర్శకంగా అందేలా చూడాలని ఆదేశించారు. సీతంపేట ఐటీడీఏ పరిధిని పసుపు పంటకు కేంద్రంగా అభివృద్ది చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ఆంధ్రప్రదేశ్లో గ్రామీణ అభివృద్ది కోసం కేంద్ర రాష్ట ప్రభుత్వాలు సంయుక్తంగా 11,085 కోట్ల రూపాయలను మంజూరు చేశాయని శాసనసభాపతి చింతకాయల అయ్యన్నపాత్రుడు తెలిపారు. ఈ మేరకు విడుదల చేసిన వీడియో సందేశంలో ఆయన నిన్న మాట్లాడుతూ ఈ నిధుల్లో అనకాపల్లి జిల్లా నర్సీపట్నం నియోజకవర్గానికి సుమారు 44 కోట్ల రూపాయలను కేటాయించినట్లు చెప్పారు. గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాలు, అత్యవసర వసతుల కల్పనకు ఈ నిధులను వినియోగించనున్నట్లు వెల్లడిస్తూ,
2: రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం కలిసి గ్రామీణ అభివృద్ధి కోసం చెప్పి రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో అన్ని గ్రామాలకు కలిపి 11,085 కోట్ల రూపాయలు శాంక్షన్ ఇవ్వడం జరిగింది. మన నర్సీపట్నం నియోజకవర్గాన్ని చూసుకుంటే ప్రభుత్వం ఇచ్చిన డబ్బు మొత్తం మీద మనం శాంక్షన్ ఇచ్చిన వర్కులు 421 వర్కులు శాంక్షన్ ఇవ్వడం జరిగింది. 43,59,00,000 రూపాయలు శాంక్షన్ ఇచ్చాం. ఆ వర్కులు అన్ని కూడా ఇమీడియట్ గా స్టార్ట్ చేయవలసిందిగా మన గ్రామ ప్రజలందరినీ కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి.
1: ఉల్లిపాయల ధరల పెరుగుదల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్లోని రైతు బజార్ల ద్వారా కేజీ ఉల్లిపాయలను 35 రూపాయలకు విక్రయించనున్నామని పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. తొలిదశలో విజయవాడ నగరంలోని అన్ని రైతు బజార్లలో ఈ రోజు నుంచి ఈ విక్రయాలు ప్రారంభమవుతాయని చెప్పారు. ఆధార్ లేదా రేషన్ కార్డు ఆధారంగా ప్రతి కుటుంబానికి నెలకు 2 కేజీల ఉల్లిపాయలను కేజీ 35 రూపాయల చొప్పున అందించనున్నామని మంత్రి వివరిస్తూ, విజయవాడలో ఈ కార్యక్రమానికి ప్రజల నుంచి వచ్చే స్పందనను బట్టి రాష్ట్రంలోని ఇతర రైతు బజార్లకు కూడా విస్తరించనున్నట్లు వెల్లడించారు.
3: సేవా సంకల్ప అభియాన్లో భాగంగా ప్రధానమంత్రి ముద్రా యోజనపై ప్రాంతీయ వార్తా విభాగం ప్రత్యేక కార్యక్రమం ఈరోజు ఉదయం 10 గంటలకు ప్రసారమవుతుంది. అలాగే 72వ జాతీయ చలనచిత్ర పురస్కారాలపై ప్రత్యేక కార్యక్రమం ఈరోజు ఉదయం 11 గంటలకు ప్రసారమవుతుంది.
1: ఆంధ్రప్రదేశ్లో అఖండ గోదావరి పర్యాటక ప్రాజెక్టు కింద 95 కోట్ల రూపాయలు మంజూరయ్యాయని పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో ఆయన నిన్న మాట్లాడుతూ ఈ నిధులతో హేవలాక్ బ్రిడ్జ్, పుష్కర్ ఘాట్ల అభివృద్ది వంటి పనులు చేపడుతున్నట్లు తెలిపారు. ఈ ప్రాజెక్టుతో ప్రత్యక్షంగా, పరోక్షంగా 5,000 మందికి పైగా ఉపాధి లభిస్తుందని మంత్రి తెలియజేస్తూ,
4: తాస్కీ స్కీమ్ 94,44,00,000 నిధులు మంజూరు చేసి అఖండ గోదావరి ప్రాజెక్టు సంబంధించిన ఉత్తర్వులు 13, 12, 24 జారీ చేశారు. హేవలాక్ బ్రిడ్జి పునరుద్ధరణకు 42,86,00,000, పుష్కర్ ఘాట్ అభివృద్దికి 28,43,00,000 అన్నారు. గోదావరి కెనాల్లో బోటింగ్ కానీ, వేసైడ్ రెస్టారెంట్ అభివృద్ధికి కానీ 3 కోట్లు దానికి శాంక్షన్ చేయించాం. కడీపులంకలో నర్సరీలకు సంబంధించిన, ఎకో టూరిజంకి సంబంధించినటువంటి ఒక ఎక్స్పీరియన్స్ సెంటర్ ఉండాలనేటువంటి ఆలోచనతో 5,13,00,000 పెట్టించాం. దీనివల్ల ప్రత్యక్షంగా, పరోక్షంగా

0: 8000 మందికి ఉపాధి అవకాశం ఉంటుంది.
1: ఆంధ్రప్రదేశ్లో పట్టణ స్థానిక సంస్థలకు నిర్వహించనున్న ఎన్నికల సన్నద్దతపై రాష్ట పురపాలక పట్టణాభివృద్ది శాఖ ఆధ్వర్యంలో ఈ రోజు నుంచి ప్రాంతీయ సదస్సులు నిర్వహించనున్నారు. ఇందులో భాగంగా విశాఖపట్నంలో ఈరోజు ప్రాంతీయ సదస్సు జరగనుంది. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, పార్వతీపురం మన్యం, అనకాపల్లి జిల్లాల పరిధిలోని నగరపాలక సంస్థలు, పురపాలక సంఘాలు, నగర పంచాయతీల కమిషనర్లు, ఎన్నికల రిటర్నింగ్ అధికారులు, పర్యవేక్షణ అధికారులు ఈ సదస్సుకు హాజరుకానున్నారు. రేపు రాజమహేంద్రవరంలో, శనివారం గుంటూరులో, సోమవారం అనంతపురంలో ప్రాంతీయ సదస్సులు నిర్వహించనున్నామని అధికారులు తెలిపారు. పంటల వైవిధ్యీకరణలో భాగంగా తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న చర్యలతో పప్పుధాన్యాల సాగు గణనీయంగా పెరిగిందని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. ఢిల్లీలో జరిగిన జాతీయ రబ్బీ సదస్సులో మంత్రి నిన్న పాల్గొని తెలంగాణలో వ్యవసాయ రంగ ప్రగతితో పాటు రైతుల కోసం అమలు చేస్తున్న కార్యక్రమాలను గురించి వివరించారు. ఈ ఖరీఫ్లో గత ఏడాదితో పోలిస్తే పప్పుధాన్యాల సాగు 36% పెరిగిందని, దీంతో తెలంగాణ దేశంలో 2వ స్థానంలో నిలిచిందని చెప్పారు. రైతులకు విత్తనాలు, ఎరువులతో పాటు సాంకేతిక పరిజ్ఞానం, సకాలంలో రుణాలు, నేల ఆరోగ్య సమాచారం, శాస్త్రీయ సలహాలు, నీటి పొదుపు విధానాలు, మౌలిక వసతులు అవసరమని మంత్రి పేర్కొన్నారు. ఉత్తర తమిళనాడు, దానిని ఆనుకుని ఉన్న దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్పై ఏర్పడిన ఉపరితల ఆవర్తనం సగటు సముద్ర మట్టానికి 1.5 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లోని కోస్తా, రాయలసీమ జిల్లాల్లో రానున్న 3 రోజుల పాటు అక్కడక్కడా తేలికపాటి వర్షాలు కురిసే అవకాశముందని వెల్లడించింది. మరోవైపు తెలంగాణలో ఈరోజు, రేపు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు అక్కడక్కడా కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. అంతర్జాతీయ అనువాదకుల దినోత్సవాన్ని ఈరోజు నిర్వహిస్తున్నారు. ఒక భాషలోని భావాలను మరో భాష మాట్లాడే ప్రజలకు అర్థమయ్యేలా చేస్తున్న అనువాదకుల సేవలను గుర్తించేందుకు ఐక్యరాజ్యసమితి పిలుపు మేరకు ప్రతి ఏటా సెప్టెంబర్ 30న ఈ దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. ప్రపంచ అనువాద పితామహులుగా పేరొందిన సెయింట్ జెరోమ్ గౌరవార్థం ఈ రోజును అనువాదకుల దినోత్సవంగా నిర్వహిస్తున్నారు. గ్రీకు భాషలోని బైబిల్ను ఆయన లాటిన్లోకి అనువదించారు. వివిధ భాషల్లోని సమాచారాన్ని ప్రజలకు చేరవేయడంలో అనువాదకుల పాత్రపై అవగాహన కల్పించేందుకు ఈరోజు పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ఓటర్ల జాబితాపై ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలు నిరాధారమైనవని కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ పేర్కొన్నారు. తెలంగాణలో చేపడుతున్న నీటి ప్రాజెక్టులకు అనుమతులు మంజూరు చేయాలని కేంద్ర మంత్రి సిఆర్ పాటిల్ను ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి కోరారు. ఆంధ్రప్రదేశ్లోని రైతు బజార్ల ద్వారా కేజీ ఉల్లిపాయలను 35 రూపాయలకు విక్రయించనున్నామని మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. ఆంధ్రప్రదేశ్లో అఖండ గోదావరి పర్యాటక ప్రాజెక్టుకు 95 కోట్ల రూపాయలు మంజూరయ్యాయని మంత్రి కందుల దుర్గేష్ వెల్లడించారు.

ఆకాశవాణి అనంతపురం కేంద్రం ఈరోజు ప్రసారం కానున్న కార్యక్రమాల వివరాలు. ఈ ఉదయం 7 గంటలకు లలిత గీతం, 7:05 తెలుగులో జాతీయ వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి, 7:15 హేమావతి ప్రభాత సంచిక కార్యక్రమంలో సమాచార వేదిక, అనంతరం చావడి సంభాషణ. ఈనాటి అంశం హెల్మెట్ వాడండి. సంభాషకులు శ్రీయుతులు శ్రీజీ నాగేశ్వరరెడ్డి, శ్రీఎం హరి. ఇక న్యాయ సలహాలు కార్యక్రమంలో గత కార్మిక చట్టాల స్థానంలో కొత్తగా అమల్లోకి వచ్చిన లేబర్ కోడ్ల గురించి ఉమ్మడి అనంతపురం జిల్లా కార్మిక శాఖ ఉప కమిషనర్ శ్రీ జి లక్ష్మీ నరసయ్య గారితో పరిచయం. పరిచయకర్త శ్రీ వి సాయి ప్రసాద్, నిర్వహణ కె శృతి ప్రియాంక. 8:15 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి, 8:30 విశాఖపట్నం జిల్లా సమాచార లేఖ. రచన శ్రీ యు విజయ్ భాస్కర్ రావు. 8:35 చిత్రసీమ, 9:00 సినీ సంగీత స్వరకర్త మాస్టర్ వేణు స్వరపరిచిన చిత్రాల నుండి పాటలు. 9:30 అభిలాష, శ్రోతల ఉత్తరాల ద్వారా కోరిన సినిమా పాటలు. 10:00 సేవా సంకల్ప అభియాన్లో భాగంగా ప్రధానమంత్రి ముద్రా యోజన పథకంపై ప్రత్యేక కార్యక్రమం విజయవాడ కేంద్రం నుండి, సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం.

గంటల 15 నిమిషాలకు వివిధ భారతీ కార్యక్రమాలు ప్రసారమవుతాయి. విజయవాడ కేంద్రం నుండి 11 గంటలకు 72వ జాతీయ చలనచిత్ర పురస్కారాలు 2026పై ప్రత్యేక కార్యక్రమం సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం. ఈరోజు మధ్యాహ్నం 12 గంటలకు హిందీలో వార్తలు, 12:05కు ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి, 12:30కు తెలుగులో జాతీయ వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి, 1:20కు ప్రాంతీయ వార్తలు, 1:30కు వివిధ భారతి కార్యక్రమాలు ప్రసారమవుతాయి. విజయవాడ కేంద్రం నుండి 2 గంటలకు ఆంగ్లంలో వార్తలు, 2:15కు హిందీలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి, 2:30కు వివిధ భారతి కార్యక్రమాలు ప్రసారమవుతాయి విజయవాడ కేంద్రం నుండి. ఈ కార్యక్రమాలు సాయంత్రం 5 గంటల వరకు కొనసాగుతాయి. ఇక ఈరోజు సాయంత్రం 5 గంటలకు చిత్రసీమ, 5:30కు లేపాక్షి, శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరిన సినిమా పాటలు, 6 గంటలకు లలిత గీతం, 6:05కు ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి, 6:10కు ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుండి, 6:20కు ప్రసారంలోని కార్యక్రమాల వివరాలు, 6:30కు చిత్రసీమ. ఈరోజు రాత్రి 7 గంటలకు లలిత గీతం, 7:05కు తెలుగులో జాతీయ వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి, 7:15కు పల్లె ప్రాంతాలు కార్యక్రమంలో జానపద గీతాలు వినిపిస్తారు శ్రీమతి వి రాజేశ్వరి, శ్రీ వి దేముడు బృందం. 7:45కు వికసిత్ భారత్ మార్కాపురం కేంద్ర సమర్పణ హైదరాబాద్ కేంద్రం నుండి, 8 గంటలకు దార్శనిక భారత్ ఆకాశవాణి విశాఖపట్నం కేంద్ర సమర్పణ, 8:15కు రసధుని పాత సినిమా పాటలు, 8:30కు తెలుగులో జాతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుండి, 8:00కు తెలుగు చలనచిత్ర గీతం, 8:45కు కదిరి నృసింహుడు రూపకం సమర్పణ శ్రీ ఎం హరి, వ్యాఖ్యానం శ్రీ ఎం మధుసూదన కృష్ణ, 9:00 ఆంగ్లంలో వార్తలు, 9:16కు స్పాట్ లైట్ ఢిల్లీ కేంద్రం నుండి, 9:30కు నాటిక విజయవాడ కేంద్రం నుండి, 10:00 జపాన్లో జరిగిన 20వ ఆసియా క్రీడలు 2026పై రోజువారీ ముఖ్యాంశాలు, 10:20కు ఇంద్రధనస్సు కార్యక్రమంలో సినీ గీతాలు. ఇవి ఈరోజు ప్రసారం కానున్న కార్యక్రమాల వివరాలు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం. ఇప్పుడు విందాం లలిత గీతం.

లలితగీతం విన్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం. సమయం 7:05 కావస్తోంది. మరికాసేపట్లో తెలుగులో జాతీయ వార్తలు ప్రసారమవుతాయి. హైదరాబాద్ కేంద్రం.

ఆకాశవాణి వార్తలు చదువుతున్నది చిలుకూరి సతీష్ కుమార్. ముందుగా ముఖ్యాంశాలు. ఉక్రెయిన్ గల్ఫ్ ఘర్షణలతో రాబోయే నెలల్లో తీవ్ర ఆహార సంక్షోభం తలెత్తే అవకాశం ఉందని విదేశాంగ మంత్రి జయశంకర్ హెచ్చరించారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ నిన్న దోహాలో ఖతార్ ఆర్థిక మంత్రి అలీ బిన్ అహ్మద్తో సమావేశమై యూపీఐ విస్తరణపై చర్చించారు. సేవా సంకల్ప్ జన్ భాగీదారీ స్ఫూర్తితో రాష్టాలు, కేంద్రపాలిత ప్రాంతాలు స్వచ్ఛత హీ సేవ 2026 ప్రచారం ఒక ప్రజా ఉద్యమంలో మార్చాలని కేంద్ర గృహ పట్టణ వ్యవహారాల శాఖ మంత్రి మనోహర్ లాల్ పిలుపునిచ్చారు. ఆసియా క్రీడల్లో భారత్ 6 స్వర్ణాలు, 21 రజతాలు, 26 కాంస్యాలతో కలిపి మొత్తం 53 పతకాలతో పతక పట్టికలో 10వ స్థానంలో కొనసాగుతుంది. ఉక్రెయిన్ గల్ఫ్ ఘర్షణలతో రాబోయే నెలల్లో తీవ్ర ఆహార సంక్షోభం తలెత్తే అవకాశం ఉందని విదేశాంగ మంత్రి జయశంకర్ హెచ్చరించారు. ఆసియా సొసైటీ కార్యక్రమంలో మాట్లాడుతూ నల్ల సముద్రం గుండా ప్రధాన ఎగుమతిదారుల నుంచి ధాన్యపు రవాణాకు అంతరాయం కలగటం ఎరువుల కొరత, ఆహార భద్రతకు తీవ్ర ముప్పుగా పరిణమిస్తుందని జయశంకర్ పేర్కొన్నారు. చమురు సరఫరాలకు అంతరాయంతో ధరలు పెంచుతున్నందున ఇంధన మార్కెట్ సంక్షోభంలో ఉందని విదేశాంగ మంత్రి తెలిపారు. ఇంధన, ఆహార, ఎరువులు, ఆర్థిక ఒత్తిళ్ల సంయుక్త ప్రభావం అభివృద్ది చెందుతున్న ఆర్థిక వ్యవస్థలకు చాలా భారంగా మారుతుందని మంత్రి హెచ్చరించారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ నిన్న దోహాలో ఖతార్ ఆర్థిక మంత్రి అలీ బిన్ అహ్మద్ అల్ కువారితో సమావేశమై యూపీఐ విస్తరణపై చర్చించారు. దోహాలో జరుగుతున్న ఏఐఐబి వార్షిక సమావేశం సందర్భంగా భారత్లో ఖతార్ $10 బిలియన్ పెట్టుబడి హామీ అమలు చేయడం, నేషనల్ ఇన్వెస్ట్మెంట్ అండ్ ఇన్ఫ్రాస్టక్చర్ ఫండ్తో మెరుగైన భాగస్వామ్యం, ద్వైపాక్షిక పెట్టుబడి ఒప్పందం ఖరారు చేయడంపై ఈ చర్చలు దృష్టి సారించాయన్నారు. వాణిజ్యం, పెట్టుబడులు, పన్నుల విషయంలో భద్రత అందించేందుకు డబుల్ టాక్సేషన్ అవాయిడెన్స్ ఒప్పందం గురించి చర్చించారు. ఖతార్ అభివృద్దికి భారతీయ సంఘం అందిస్తున్న సహకారం ఖతార్ ఆర్థిక మంత్రి ప్రశంసించారు. న్యూఢిల్లీలో నిన్న జరిగిన 65వ జాతీయ కళా ప్రదర్శనలో 20 మంది అవార్డు గెలుచుకున్న కళాకారులను కేంద్ర సాంస్కృతిక పర్యాటక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ సత్కరించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జన్మదినం సందర్భంగా నిర్వహించిన సేవా హీ సంస్కృతి కార్యక్రమం సృజనాత్మకత, సేవాభావం ఏ విధంగా అర్థవంతంగా కలగలవో తెలియజేస్తుందన్నారు. వ్యర్థ పదార్థాలతో కళాకృతులు సృష్టించే వేస్ట్ వండర్ కార్యక్రమంతో పాటు లలిత్ కళా అకాడమీ వివిధ విభాగాల ద్వారా చేస్తున్న కృషిని కొనియాడారు. సేవా సంకల్ప్ జన్ భాగీదారీ స్ఫూర్తితో రాష్టాలు, కేంద్రపాలిత ప్రాంతాలు స్వచ్ఛత హీ సేవ 2026 ప్రచారాన్ని ఒక ప్రజా ఉద్యమంలో మార్చాలని కేంద్ర గృహ పట్టణ వ్యవహారాల శాఖ మంత్రి మనోహర్ లాల్ పిలుపునిచ్చారు. ఈ నెల 17న మొదలైన ఈ ప్రచారం వచ్చే నెల 17వ తేదీన ముగుస్తుంది. నెల రోజుల పాటు జరిగే స్వచ్ఛత హీ సేవ ప్రచార ఏర్పాట్లు మంత్రి ఈరోజు సమీక్షించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ స్వచ్ఛతను స్వభావం, సంస్కారం, వ్యవహారంలో అంతర్భాగంగా మార్చేందుకు పెద్ద ఎత్తున ప్రజల భాగస్వామ్యం, క్షేత్రస్థాయిలో స్పష్టమైన మార్పు, నిరంతర ప్రయత్నాలు అవసరమన్నారు. రేపు జరిగే ఏక్ దిన్, ఏక్ ఘంట, ఏక్ సాత్ కార్యక్రమ ఏర్పాటు సమీక్షిస్తూ రాష్టాలు ముందుగానే భారీ శ్రమదాన కార్యక్రమాలకు ప్రణాళిక సిద్దం చేసుకోవాలని సూచించారు. భారత్, రిపబ్లిక్ ఆఫ్ కొరియా మధ్య 10వ డిఫెన్స్ ఇండస్ట్రీస్ అండ్ లాజిస్టిక్స్ కోఆపరేషన్ జాయింట్ కమిటీ మీటింగ్ నిన్న న్యూఢిల్లీలో జరిగింది. ఇరు దేశాలు రక్షణ పరిశ్రమలు, లాజిస్టిక్స్లో కొనసాగుతున్న ద్వైపాక్షిక సహకారం సమీక్షించాయని, రక్షణ సంబంధాలు మరింత బలోపేతం చేసే మార్గాలపై చర్చించాయని రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ సమావేశం ద్వారా ఇరు దేశాల రక్షణ పరిశ్రమల మధ్య సహకారం పెంపొందించుకోవడం, రక్షణ ఉత్పత్తి, లాజిస్టిక్స్లో భాగస్వామ్యం ప్రోత్సహించడానికి అవకాశం లభించిందని తెలిపింది. ఈ సమావేశానికి భారత రక్షణ ఉత్పత్తి కార్యదర్శి దినేష్ మాహూర్, రిపబ్లిక్ ఆఫ్ కొరియా డిఫెన్స్ అక్విజిషన్ ప్రోగ్రామ్ అడ్మినిస్ట్రేషన్ అదనపు వైస్ మినిస్టర్ కిమ్ ఇల్ డాంగ్ సంయుక్తంగా అధ్యక్షత వహించారు. ఐక్యరాజ్యసమితి సాధారణ సభ ప్రసంగంలో జమ్మూకాశ్మీర్పై టర్కీ అధ్యకుడు రెషెవ్ తయ్యిప్ ఎర్డోగన్ చేసిన వ్యాఖ్యలు భారత్ ఖండించింది. విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైష్వాల్ న్యూఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ ఇది భారత్ ప్రాదేశిక సార్వభౌమత్వానికి సంబంధించిన విషయమని, దీనిపై ఎవరికీ జోక్యం చేసుకునే హక్కులేదని స్పష్టం చేశారు. ఇక ఐపీఎస్సీ ప్రకటన గురించి ప్రస్తావిస్తూ న్యూయార్క్లో భారత్, బ్రెజిల్, దక్షిణాఫ్రికా విదేశాంగ మంత్రుల మధ్య సమావేశం జరిగిందని తెలిపారు. ఆ సమావేశం తర్వాత మూడు దేశాలు కలిసి ఆర్థిక, అభివృద్ది, రాజకీయ వంటి పలు అంశాలపై సంయుక్త ప్రకటన విడుదల చేస్తాయని పేర్కొన్నారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు.
మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HVDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఉత్తరప్రదేశ్లో 10 స్థానాలు, ఉత్తరాఖండ్లో 1 స్థానం సహా మొత్తం 11 రాజ్యసభ స్థానాల ద్వైవార్షిక ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం నిన్న నోటిఫికేషన్ జారీ చేసింది. కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పురి, బీజేపీ నేత విఎల్ వర్మ, సమాజ్వాదీ పార్టీ నేత రామ్ గోపాల్ యాదవ్, బీఎస్పీ నాయకులు రామ్జీ సహా మరో 6 నేతల పదవీకాలం నవంబర్ 25 ముగుస్తుంది. ఉత్తరాఖండ్కు చెందిన నరేష్ బన్సల్ పదవీకాలం నవంబర్ 25 ముగుస్తుంది. పశ్చిమ బెంగాల్లో 1 రాజ్యసభ స్థానం ఉప ఎన్నిక కూడా నామినేషన్ నోటిఫికేషన్ జారీ చేసింది. టీఎంసీ ఎంపీ రుక్మిణి మాలిక్ రాజీనామా కారణంగా ఈ స్థానం ఖాళీ అయింది. అక్టోబర్ 16 పోలింగ్ జరగనుంది. ప్రైవేట్ ఆసుపత్రులు క్యాన్సర్ మందులపై భారీ ధరలు విధిస్తుండటంపై సుప్రీంకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. ఈ పద్దతిని నరమేధం అని అభివర్ణించిన కోర్టు అన్ని మందులపై ఒకే రకంగా 16% మార్జిన్ ఉండాలని తెలిపింది. కార్పొరేట్ ఆసుపత్రులు తమ సొంత నిర్దేశిత ఫార్మసీల నుంచే మందులు కొనాలని రోగులను బలవంతం చేస్తున్నాయనే ఆరోపణలు పరిశీలించాలని జస్టిస్ విక్రమ్నాథ్, జస్టిస్ సందీప్ మెహతాతో కూడిన ధర్మాసనం కేంద్రాన్ని కోరింది. ముఖ్యంగా ప్రభుత్వ పథకాల కింద చికిత్స పొందే సందర్భాల్లో

0: పద్దతులు రోగులపై తీవ్ర ఆర్థిక భారం మోపుతాయని ధర్మాసనం పేర్కొంది. ఈ అంశంపై సమగ్రంగా విచారణ జరుపుతామని తెలిపింది. ఈ కేసు తదుపరి విచారణ అక్టోబర్ 12కి కోర్టు వాయిదా వేస్తుంది. భారత్ జపాన్లు కమ్యూనికేషన్స్, డిజిటల్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగాల్లో సహకారం మరింత బలోపేతం చేసే అవకాశాలపై నిన్న చర్చించాయి. జపాన్లో టోక్యోలో జపాన్ అంతర్గత వ్యవహారాలు కమ్యూనికేషన్ల మంత్రిత్వశాఖ అంతర్జాతీయ వ్యవహారాల డైరెక్టర్ జనరల్ హిడియోతో జపాన్లో భారత రాయబారి నగ్మా మల్లిక్ జరిపిన సమావేశంలో ఈ చర్చలు జరిగాయి. ఈ సమావేశంలో భారత్ జపాన్ సంబంధాలు మరింత పటిష్టం చేసేందుకు కలిసి పనిచేయాలని ఇరు దేశాలు అంగీకరించాయి. భారత్ జపాన్ మధ్య దౌత్య సంబంధాలు 1952లో ప్రారంభమయ్యాయని, 2014 నుంచి ఈ రెండు దేశాలు ప్రపంచ భాగస్వామ్యం కలిగి ఉన్నాయని వారు తెలిపారు. కర్ణాటక, కేరళ, మహే, కారైకల్, ఈశాన్య రాష్టాల్లో ఈరోజు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. 3 నుంచి 4 రోజుల పాటు రాయలసీమ, తమిళనాడు, పుదుచ్చేరి, కారైకల్ ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలితో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. కోస్తాంధ్ర, ఒడిశాలో కూడా ఇలాంటి వాతావరణ పరిస్థితి ఉండే అవకాశం ఉందని తెలిపింది. అలాగే అస్సాం, మేఘాలయ, కేరళ, మహే, మధ్యప్రదేశ్, మరట్వాడా, త్రిపుర రాష్టాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ పేర్కొంది. భారత స్పిన్నర్ శ్రీచరణి ఇటీవల టోర్నమెంటులో అద్భుత ప్రదర్శన కనబరిచి ఐసీసీ మహిళల T20 బౌలింగ్లో ర్యాంకింగ్స్లో అత్యధిక రేటింగ్ పాయింట్లు సాధించారు. ఇప్పటికే టాప్ ర్యాంకుడ్ T20 ఐ బౌలర్గా ఉన్న ఈ లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ నవంబర్ 2018 నుంచి ఆస్టేలియాకు చెందిన మేగన్ గట్ పేరిట ఉన్న 806 పాయింట్ల రికార్డు అధిగమించి 817 పాయింట్ల రికార్డు రేటింగ్ చేరుకున్నారు. మహిళల ఆసియా కప్, ఆసియా క్రీడల్లో భారత్ విజయాల్లో చరణి కీలక పాత్ర పోషించారు. 3 వన్డేల మ్యాచ్ల క్రికెట్ సిరీస్లో భాగంగా గౌహాటీలో వరసపుర క్రికెట్ స్టేడియంలో జరిగే 2వ వన్డేలో ఈరోజు భారత్ వెస్టిండీస్తో తలపడుతుంది. ఈ మ్యాచ్ మధ్యాహ్నం 2 గంటలకు ప్రారంభమవుతుంది. తిరువనంతపురంలో జరిగిన తొలి మ్యాచ్లో 8 వికెట్ల తేడాతో విజయం సాధించిన భారత్ సిరీస్లో తమ ఆధిక్యం పెంచుకోవాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఆసియా క్రీడల్లో భారత్ 6 స్వర్ణాలు, 21 రజతాలు, 26 కాంస్యాలతో కలిపి మొత్తం 53 పతకాలతో పతక పట్టికలో 10వ స్థానంలో కొనసాగుతుంది. ఇక నిన్న రిలే, షూటింగ్, అథ్లెటిక్స్, బాక్సింగ్లో 2 స్వర్ణాలు, 1 రజతం, 5 కాంస్యాలతో సహా మొత్తం 8 పతకాలు సాధించింది. మహిళల 4x400 మీటర్ల రిలేలో స్వర్ణం గెలుచుకోగా పురుషుల 4x400 మీటర్ల రిలేలో, అలాగే మిక్స్డ్ మీటర్ రిలేలో భారత్ మరో 2 కాంస్య పతకాలు కూడా సాధించింది. ఇక పతకాలు సాధించిన క్రీడాకారులకు రాష్టపతి ద్రౌపది ముర్ము, ఉపరాష్టపతి రాధాకృష్ణన్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు. భవిష్యత్తులో క్రీడాకారులు మరిన్ని విజయాలు సాధించాలని వారు ఆకాంక్షించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఉక్రెయిన్ గల్ఫ్ ఘర్షణలతో రాబోయే నెలల్లో తీవ్ర ఆహార సంక్షోభం తలెత్తే అవకాశముందని విదేశాంగ మంత్రి జైశంకర్ హెచ్చరించారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ నిన్న దోహాలో ఖతార్ ఆర్థిక మంత్రి అలీ బిన్ అహ్మద్తో సమావేశమై యూపీఐ విస్తరణపై చర్చించారు. సేవ సంకల్ప్, జన్ భాగీదారీ స్పూర్తితో రాష్టాలు, కేంద్రపాలిత ప్రాంతాలు స్వచ్ఛత హీ సేవ 2026 ప్రచారాన్ని ఒక ప్రజా ఉద్యమంలా మార్చాలని కేంద్ర గృహ పట్టణ వ్యవహారాల శాఖ మంత్రి మనోహర్ లాల్ పిలుపునిచ్చారు. ఆసియా క్రీడల్లో భారత్ 6 స్వర్ణాలు, 21 రజతాలు, 26 కాంస్యాలతో కలిపి మొత్తం 53 పతకాలతో పతక పట్టికలో 10వ స్థానంలో కొనసాగుతుంది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 12:30 జాతీయ వార్తలు వినవచ్చు.
1: ఆకాశవాణి అనంతపురం కేంద్రం.

హేమావతి ప్రభాత సంచిక కార్యక్రమం. హేమావతి కార్యక్రమానికి స్వాగతం పలుకుతున్నది శ్రీమతి పి అనురాధ. శ్రోతలకు నమస్కారం. ఈనాటి ప్రభాత సంచిక కార్యక్రమంలో సమాచార వేదిక, చావడి సంభాషణ, హెల్మెట్ వాడండి,

సంభాషకులు శ్రీ జి నాగేశ్వరరెడ్డి, శ్రీ ఎం హరి. అనంతరం న్యాయ సలహాలు కార్యక్రమంలో గత కార్మిక చట్టాల స్థానంలో కొత్తగా అమల్లోకి వచ్చిన లేబర్ కోడ్ల గురించి ఉమ్మడి అనంతపురం జిల్లా కార్మిక శాఖ ఉప కమిషనర్ శ్రీ జి లక్ష్మీ నరసయ్య గారితో పరిచయం వింటారు. పరిచయకర్త శ్రీ వి సాయి ప్రసాద్, నిర్వహణ కె శృతి ప్రియాంక. అలాగే పాటలు ముందుగా విందాం.

80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సైబాల్.

సమాచార వేదిక. అనంతపురం జిల్లాను ఉద్యానసీమగా పరుగులు పెట్టించేందుకు అన్ని రకాల చర్యలు తీసుకుంటామని ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ తెలిపారు. ఆయన మంగళవారం రేకులకుంట వ్యవసాయ పరిశోధన కేంద్రంలో నిర్వహించిన కిసాన్ మేళా అగ్రి ఎక్స్పోలో ఎమ్మెల్సీ రమాదేవితో కలిసి పాల్గొని మాట్లాడారు. ఎల్లినో విపత్తు నేపథ్యంలో అన్నదాతలు, వ్యవసాయ శాస్త్రవేత్తలు అధికారుల సూచనలతో సాగును ముందుకు తీసుకెళ్లాలన్నారు. అనంత జిల్లా ఉద్యాన పంటలకు పుట్టినిల్లుగా మారిందని, ఇక్కడి అరటి అరబ్ దేశాలకు ఎగుమతి అవుతోందని గుర్తు చేశారు. జిల్లా రైతులను ఆదుకునేందుకు అక్టోబర్ 2న సీఎం చంద్రబాబు మదనపల్లిలో 100 కోట్ల కార్పస్ ఫండ్తో రాయలసీమ ఇంటిగ్రేటెడ్ హార్టికల్చర్ హబ్కు శంకుస్థాపన చేయనున్నట్లు చెప్పారు. పంట ఉత్పత్తుల నిల్వకు శీతల గిడ్డంగులు నిర్మిస్తామని, ప్రత్యామ్నాయ పంటల సాగుకు విత్తనాలు, ఎరువుల పంపిణీకి ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. ఎమ్మెల్సీ రమాదేవి మాట్లాడుతూ, పెట్టుబడికి ప్రతి ఏటా కర్షకుల ఖాతాలకు అన్నదాత సుఖీభవ పథకం కింద 3 విడతల్లో 20,000 రూపాయల చొప్పున జమ చేస్తున్నట్లు చెప్పారు. జిల్లా వ్యవసాయాధికారి సాలిరెడ్డి మాట్లాడుతూ, రైతులు సేద్యంతో పాటు పశువులు, గొర్రెల పెంపకంపై దృష్టి పెడితే అదనపు ఆదాయం వస్తుందన్నారు. అనంతరం పలు స్టాళ్లను పరిశీలించారు. కార్యక్రమంలో మార్కెట్ యార్డ్ చైర్పర్సన్ బల్లా పల్లవి, ఉద్యాన అధికారి ధనంజయ, ఏడీఏ ఏపీఎంఐపి రఘురాత్, పశుసంవర్ధక అధికారి ప్రేమ్చంద్, వ్యవసాయ శాస్త్రవేత్తలు నారాయణస్వామి, మల్లీశ్వరి, చంద్రాయుడు, నటరాజ్, లక్ష్మణ్, లక్ష్మీకళ్యాణి, సుధారాణి, మాధవి తదితరులు పాల్గొన్నారు.

జిల్లాలోని అన్ని చైల్డ్ కేర్ హోమ్స్ జువైనల్ జస్టిస్ యాక్ట్ 2015 నిర్దేశించిన ప్రమాణాలన్నీ తప్పక పాటించాలని ఐసీడీఎస్ పీడీ సాజిదా బేగం స్పష్టం చేశారు. జిల్లా బాలల సంరక్షణ యూనిట్ ఆధ్వర్యంలో బుడ్డప్పనగర్లోని మై భారత్ కేంద్రంలో చైల్డ్ కేర్ హోమ్స్ నిర్వాహకులు సిబ్బందికి మంగళవారం ఒకరోజు శిక్షణ నిర్వహించారు. సాజీదా మాట్లాడుతూ, హోమ్స్లో ఉన్న పిల్లల అవసరాలకు అనుగుణంగా విద్య, ఆరోగ్య, రక్షణ సౌకర్యాలు కల్పించాలని, అర్హత ఉన్నవారికి దత్తత, స్పాన్సర్షిప్ వంటి పునరావాస అవకాశాలు అందేలా చూడాలన్నారు. సాహిత్య రంగంలో 60 ఏళ్లుగా విశేష కృషి చేస్తున్న నగరవాసి డాక్టర్ శాంతినారాయణ, ప్రముఖ సాహితీవేత్త, బ్రౌన్ గ్రంథాలయ వ్యవస్థాపక కార్యదర్శి, దివంగత డాక్టర్ జానామద్ది హనుమత్శాస్త్రి సాహిత్య పురస్కారానికి ఎంపికయ్యారు. హనుమత్శాస్త్రి జయంతి సందర్భంగా జానామద్ది సాహితీపీఠం 15వ వార్షిక సాహితీ సేవా గ్రంథాలయ సేవా పురస్కారాలను పీఠం గౌరవ సలహాదారులు డాక్టర్ మండలి బుద్ధప్రసాద్, డాక్టర్ కెవీ రమణాచారి ప్రకటించారు. శాంతినారాయణతో పాటు గుంటూరు వాసి అన్నమయ్య గ్రంథాలయ వ్యవస్థాపక నిర్వాహకుడు లంకా సూర్యనారాయణ ఈ పురస్కారాలు అందుకోనున్నారు.

కూటమి ప్రభుత్వంతో గ్రామీణ ప్రాంతాలకు కొత్త వెలుగు వచ్చిందని ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ పేర్కొన్నారు. మంగళవారం రుద్రంపేట పంచాయతీ పరిధి చంద్రబాబు నగర్ చైతన్య కాలనీలో నిర్వహించిన పల్లె పండుగ 3.0 కార్యక్రమంలో ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. కాలనీలో 73.95 లక్షల వ్యయంతో నిర్మించనున్న సీసీ రోడ్లకు భూమి పూజ చేశారు. కార్యక్రమంలో ఎంపీడీఓ దివాకర్, తెలుగుదేశం పార్టీ నాయకులు భక్తవత్సల నాయుడు, బాలప్ప, కదిరప్ప వెంకట్రాముడు, కాసీం పెద్దన్న పాల్గొన్నారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో అనంతపురం కార్పొరేషన్లో మొత్తం 62 సీట్లు గెలుస్తామని ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ ధీమా వ్యక్తం చేశారు. అనంతపురం అర్బన్ నియోజకవర్గ ఎన్డీఏ కూటమి సర్వసభ్య సమావేశం శ్రీనగర్ కాలనీలో నిర్వహించారు.

0: గజ్జా బొబ్బలా
1: సై బాల్,
0: నడువులో తామర
1: సై బాల్,
0: బురద పుల్లా
1: సై బాల్.
2: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సై బాల్.
3: హేమావతి కార్యక్రమంలో ఇప్పుడు విందాం చావడి సంభాషణ. అంశం హెల్మెట్ వాడండి. సంభాషకులు శ్రీయుతులు జి నాగేశ్వరరెడ్డి, ఎం హరి.
4: కులైపనా, ఓ కులైపనా,
5: పొద్దునాలకు వచ్చినావు ఏమనకప్పా?
4: ఏమప్పా వెయ్యాలి పొద్దయింది, ఏమన్నా కనపడుతుందా లేదు? ఊరికే నిగిడితను కొంచెం చక్కగా వండుకుని ఏమైనా సావిడితో కొత్తామని ఉందా లేదా?
5: అట్లా కాదప్పా, వయసు అయినది కదా, అంత ముందుగా రాత్రి
4: ఏమైనా పానం బాగలేదా?
5: అట్లా కాదు, పానం బాగుంది రే, నువ్వు చూస్తాం కాదు, ముందుగా రొంత మెలకవే, ఇంక అవతలు ఎంత పొరిలినా నిద్ర రాలే, దాని దెబ్బ అన్న ఇంక పూర అదే పొద్దు పొడిచిన తర్వాత
4: తెల్లారుదాంకాడు బోల్ నిద్ర వస్తుంది అంట కదా పెద్దోళ్ళు అంటుంటారు.
5: అది కదా, అంతే ఇంకేమి
4: అంటే నీకేం బాధ పందిలే, నెలకు చల్లగా వస్తుంది, లేకపోతే మా ఇంట్లో వాళ్ళకి అయితే కట్టం చేసుకుంటే వాళ్ళకి పానం కట్టంగా ఉంటుంది.
5: ఏం పో, అంత అంత ఏం మోస్తాండవని నాకు తెలియదు.
4: ఏం చూడపోయి వీళ్ళకి పొద్దున్న నెలకే ఏం లేవు ఇంట్లో, ఏంటి విధాలు లేదు, అవి విధాలు ఇవి విధాలు అంటే ఇంక ఈ బెండకాయలు దీంట్లో వేసుకొని వస్తున్నాను.
5: అబ్బా నాగప్పా, నిగ్నిగలాడే బెండకాయలు తెచ్చినావు కదప్పా. కాదబ్బా, నువ్వు కొంటే కొంటే చిట్టి తెచ్చుకొని దాంట్లో పోసుకోవాలా, ఈ హెల్మెట్ లో పోసుకొని వచ్చినావు, ఏంది ఇది?
4: వాళ్ళు ఏందో మళ్ళీ 2 నాళ్ళు ఏం పర్వాలేదండ్రి, నేను మొన్నే కొనుకొచ్చుకుంటే ఇంక పర్వాలేదంటే లేపంటే ఇంక బ్యాగ్ ఏమి లేని పని, దీని రెండో పనికి పనికి వస్తుందని పోసుకొని
5: వచ్చింది. ఇది ఎట్లుందంటే, మా వాడు చదవక ముందు పసులు పసులు అంటే, చదివిన తర్వాత పెసులు పెసులు అని అంటే, అట్లాగా ఉంది చూస్తంటే. కాదన్నా, ఇప్పుడు వాళ్ళు చెప్పింది తలకు పెట్టుకోమని చెప్పి ఏంటి చెప్తాండారు, మన మేలు కోసం.
4: అవును, అంతేలే, కింద కింద పన్నా కూడా తల గబక్కని పగలుకోకుండా.
5: మరి అన్ని తెలిసి ఇప్పుడు నువ్వు ఆ బెండకాయలు వేసుకొని వస్తే నేను ఏం చెప్పాలి నీకు?
4: ఏం అందరూ చూస్తా ఉంటే నన్ను ఎందో ఎవరే కానీ పెట్టుకోలేదప్ప, నిన్నేం అందరూ తిరిగి ఇప్పుడు ఒక్క ఐపు లేడు, అందరూ ఎవరు దాన్ని జూనియర్ చూడలేదు, అందుకే నాకు సిగ్గై నేను దీంట్లో బ్యాగ్ పొందులు పరిచిపోయినానని దీంట్లో వేసుకొని వచ్చి.
5: చూడు నాకప్ప, పడితే పగే అంటే తల పగిలే, నీ తలకాయ నా తలకాయ నాకు తెలియక అడుగుతా.
4: నాదేలే కానీ ఇంక పన్నోనికే తగిలేదు
5: కాబట్టి అది తెలుసుకోవాలా. నువ్వే కాదు జనమంతా కూడా ఇప్పుడు ఒక చట్టం తెచ్చినారంటే మన మేలుకే అని తెలుసుకుంటే బాగుంటుంది అని నేను చెప్తాను. నిన్నన్నా నువ్వు కోపగించుకోద్దు,
4: మంచి మాట చెప్పినాడు కోపమేటి కానీ.
5: ఏమబ్బా నువ్వు వయసులో ఉండే పిల్లడు, ఈ ముసలోనికి ఏం పని లేదని ఏమంటావేమో, నాకు భయం ఒక పక్క. అది
4: అట్లని కాదప్పా, వాళ్ళు ఇప్పుడు ఏందో ఇప్పుడు మనుషులు ఎట్టున్నారంటే రోంతింగ్ పర్వాలేదులే అంటే ఎందుకు వాళ్ళ కోసం పెట్టుకుంటున్నారు, ఇది మాత్రం అన్యాయమే అనిపిస్తుంది నాకు కూడా. మన కోసం అనేది రాలే మనుషుల్లో.
5: అంటే ఇప్పుడు నాకు అర్థం కాలే వాళ్ళ కోసం అంటే నువ్వేమని అంటే.
4: వాళ్ళు ఏమనుకుంటున్నారు, ఏదో గవర్నమెంట్ వాళ్ళు చెప్పినారు కదా పెట్టుకోవాలని అంటున్నారప్ప, అది నేను వాళ్ళ కోసం అంటే.
5: గవర్నమెంట్ వాళ్ళు మీ మేలు కోసం చెప్తాండారని తెలుసు
4: అనేది మనం మనలో మారలేదు అంటున్నాను.
5: మారల్లా,
4: మన 1వ తేదీ ఏదో లెక్క రాస్తారంటే అందరు తెచ్చారప్ప, మళ్ళీ ఇప్పుడు ఒక్కరు కనపడలేదు గైపూర్ రోడ్లో.
5: చూడప్పా చెప్తాను లేదా, అందరూ ఏమే ఇది పెట్టుకుంటే నాకేమో కాదు ఏమే అని అనుకుంటే తప్పకుండా ప్రతి ఒక్కరు పెట్టుకుంటారప్పా. ఏది హెల్మెట్?
4: అంతే లేప్ప, మన ఏం బుక్రే సంబంధం తాయిపు కింద పడే అది లేకపోయి ఉన్నట్లే తలకు తగిలి చచ్చిపోయి. చాలా అసలు అది ఉన్నింటే అప్పుడు బతికేవాడు. మరి
5: మరి అన్ని చూసినా నువ్వే
4: ఏ అదే చెప్తున్నా, అందరిని చూసి నాకు సిగ్గాయా ఏమో అనుకుంటే రేపు నుంచి ఎవరిని పట్టించుకున్నప్పు
5: పొద్దున్న
4: నుంచి తను తగిలించుకుని బయలుదేరతా.
5: మంచిదప్ప, ఎందుకంటే అందులో నువ్వు దూరాభారం పోతా అంటావు,
4: తిరుగుతుంటావు కదా ఏళ్ళగానే పొద్దు కాడ.
5: అది కదా, ఇంకోటి కన్ను మిన్ను కాని రక్కకుండా తోలుతాంటావు, నాకు తెలుసు కదా. ఓ రోజు ఏంటి అబద్ధం చెప్తున్నావు అప్ప, ఒకసారి నీ వెనక గుజోని బండి వెనక గొద్దులే,
4: ఇంకా
5: రొంత మెల్లగిపోనివని చెప్తామంటే ఆడుకోపించుకుంటావని ఇంకా నేను ఊరికే ఉంటే గానీ గుండెకాయ చేతిలో పెట్టుకున్నట్లే నాకు ఆ రోజు. కాబట్టి ఇట్లా పోతా అంటావు. ఇంకోటి నువ్వు మట్టంగా తోలుతావు, నాకేం భయంలే, అది కాదు పక్కనుండేటోడు
4: ఎట్లా మోసం జరుగుతా
5: అందుకు నాకప్ప. ఎందుకంటే ఇప్పుడు మనం మట్టంగా ఉన్నా గానీ బుడుగ్గా అడ్డం దూరినాడనుకో
4: మనం
5: అందులో అందులో

0: సాధ్యం కాని స్పీడ్లో వస్తారు. నువ్వే కాదు వాళ్ళు వచ్చేటోళ్ళు అట్లే వస్తారు,
1: ఇంకంతే
0: కన్ను మిన్ను కాని రాకుండా వస్తారు, తగిలిస్తారు నగప.
1: అది కాక ఇప్పుడు వచ్చే పనులన్నీ గాల్లో పోతున్నాయి.
0: అవేం పోలే, నువ్వు తోలుతాండవు, నువ్వు బలి చెప్తావు ఇట్లాంటివన్నీ
1: గాల్లోకి పోతాయి.
0: కాదు నువ్వు గుంజితేనే కదా బండిపోయేకి భలే ఎంత మరి నాకన్నీ చెప్పద్దు నువ్వు లేనిపోనివన్నీ చూడే. అంటే నాకేం తెలుదులే అన్నట్లు మాట్లాడుతుండవు నువ్వు.
1: అట్లనే కదప్ప, అప్పుడు పాతకాలంలో మీరు ఉండేవి ఇప్పుడు బాగుపోతాయి అంటున్నా.
0: అట్లా కాదు, వయసులో నేను బండి తోలినప్ప, ఇప్పుడంటే ఇంక గేర్ బండి ఇడిసేసినా గానీ ఇంతకుముందు నేను తోలనే నాగప్ప లేనిపోని అని చెప్పదు గానీ గో.
1: అయినా ఈ హెల్మెట్ మాత్రం రేపు నుంచి పెట్టుకుంటాను.
0: మంచిదేనాయనా,
1: ఎవరో చెప్పినారు ఇంకోటే ఇవన్నీ పట్టించుకో.
0: అట్లా కాదు ఇప్పుడు అది మంచిదే అబ్బా నాగప్ప, ఈసారి ఎట్లా మంచిదే కొన్నావు హెల్మెట్ కూడా, ఎందుకంటే దాని మీద
1: ఐఎస్ఐ మార్క్ ఉందప్ప.
0: మంచిదే,
1: దుడ్లు పెట్టి కొనుకొచ్చుకున్నా.
0: అట్లా కాదు, లెక్క గ్రంథ వెనకెట్టేస్తావు కదా నువ్వు, అందుకు అనుమానం వచ్చి చూస్తప్ప.
1: ఏం లేదు అసలు, ఏం ఇది కింద వేసుకొచ్చినా ఏం కాదప్ప, కొట్టి చూపించినాడు అట్లా తెచ్చుకున్నాను.
0: అంటే ఆడు కూడా రోడ్డుకి వేసి కొడితే
1: కొట్టినాను,
0: నీ తలకాయనా హెల్మెట్?
1: హెల్మెట్ తలకాయలు కొట్టాడు.
0: అట్లా కాదు, నువ్వు ఎందుకంటే ఏదైనా కానీ చేసి చూడాలంటావు కదా, అందుకు అది పెట్టుకొని ఏడని తగిలితేమని నాకు
1: లేదు.
0: సరే వచ్చినావు గానీ నీకు ఎచ్చగింత చల్లపొద్దు కాడు కదా, టీ తాగిపోదు పాప.
1: ఏదో తాగిపోతానప్ప, ఈ బెండకాయలకి ఏదైనా సంచి అప్ప, దీన్ని నెత్తిని పెట్టుకోవాల్సింది ఇప్పటి నుంచి. కథలు ఎవరు మాట ఇంకా
0: పెట్టుకొని ఆయన, మంచిదే కదా,
1: పోతాను
0: పా నాగప్ప.
2: చావడి సంభాషణ, హెల్మెట్ వాడండి. విన్నారు సంభాషకులు శ్రీ జి నాగేశ్వర రెడ్డి, శ్రీ ఎం హరి.

0: ప్రభాత సంచిక కార్యక్రమంలో ఇప్పుడు విందాం న్యాయ సలహాలు. ఇందులో గత కార్మిక చట్టాల స్థానంలో కొత్తగా అమల్లోకి వచ్చిన లేబర్ కోడ్ల గురించి ఉమ్మడి అనంతపురం జిల్లా కార్మిక శాఖ ఉప కమిషనర్ శ్రీ లక్ష్మీ నర్సయ్య గారితో పరిచయం. పరిచయకర్త శ్రీ వి సాయి ప్రసాద్, నిర్వహణ కె శృతి ప్రియాంక.
1: శ్రోతలకు నమస్కారం. భారతదేశంలో కార్మిక చట్టాల్లో కీలక మార్పులు చోటు చేసుకున్నాయి. ఇప్పటి వరకు అమల్లో ఉన్న 29 కేంద్ర కార్మిక చట్టాలను 4 ప్రధాన లేబర్ కోడ్లుగా ఏకీకృతం చేశారు. 2025 నవంబర్ 21 నుంచి ఈ 4 లేబర్ కోడ్లు అమల్లోకొచ్చాయి. వేతనాలు, ఉద్యోగ భద్రత, సామాజిక భద్రత, పని ప్రదేశాల్లో భద్రత వంటి అంశాల్లో ఈ కొత్త చట్టాలు కార్మికులపై ఎలాంటి ప్రభావం చూపనున్నాయి, అసంఘటిత రంగ కార్మికులు, గిగ్ వర్కర్లు, మహిళా ఉద్యోగులు, వలస కార్మికులకు ఈ కోడ్ల వల్ల ఎలాంటి ప్రయోజనాలు లభిస్తాయి, యజమానులకు, పరిశ్రమలకు వచ్చిన మార్పులు ఏమిటి అన్న అంశాలపై మనకు తెలియజేసేందుకు మన స్టూడియోస్కు విచ్చేశారు ఉమ్మడి అనంతపురం జిల్లా కార్మిక శాఖ ఉప కమిషనర్ జి లక్ష్మీ నర్సయ్య గారు. నమస్కారం లక్ష్మీ నర్సయ్య గారు.
2: నమస్కారం సార్.
1: కమిషనర్ గారు, ముందుగా చెప్పండి, అసలు ఈ లేబర్ కోడ్స్ అంటే ఏమిటి?
2: కేంద్ర ప్రభుత్వం కార్మిక చట్టాల్లో సంస్కరణలు తీసుకురావడం కొరకు, ముఖ్యంగా దేశంలోనూ ప్రస్తుతం ఉన్నటువంటి కార్మిక చట్టాలన్నీ కూడా స్వాతంత్రానికి పూర్వము మరియు స్వాతంత్రాన్ని వచ్చిన తర్వాత చేసినటువంటి చట్టాలు కావున దేశం యొక్క ప్రస్తుత అవసరాలను తీర్చడం కొరకు ఒకటి, రెండవది కార్మిక చట్టాలను ఆధునీకరించడము రెండవది, మూడవది గరిష్ట స్థాయిలో ఉన్నటువంటి అన్ని రకాలైనటువంటి కార్మికులకు కార్మిక సంక్షేమాన్ని గరిష్టంగా అందించడం కొరకు, అదేవిధంగా సోషల్ సెక్యూరిటీ నెట్వర్క్ ను దేశంలో ఉన్నటువంటి అన్ని రకాలైనటువంటి వర్గాలలో రంగాల్లో పనిచేస్తున్నటువంటి కార్మికులందరికీ అందించడం అనేటువంటి ప్రధాన ధ్యేయంగా, దానితో పాటు దేశ ఆర్థికాభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని ఈ సంస్కరణలకు శ్రీకారం చుట్టడం జరిగింది.
1: సార్, ఇప్పుడు గతంలో ఉన్న 29 కార్మిక చట్టాలను ఈ 4 కోడ్స్ గా మార్చడం వల్ల వచ్చిన మార్పులు ఏంటి సార్? ప్రధాన
2: ఈ 29 కార్మిక చట్టాల యొక్క ప్రధానమైన ఉద్దేశం ఏంటంటే ప్రో వర్కర్, ప్రో ఎంప్లాయ్మెంట్, ప్రో ఇన్వెస్ట్మెంట్, ప్రో గ్రోత్, ప్రో యూత్, ప్రో హ్యూమన్, అంటే యువకులు, మహిళలు, కార్మికులు, అదేవిధంగా దేశ ఆర్థికాభివృద్ధిని దృష్టిలో ఉంచుకొని, తర్వాత పెట్టుబడి అవకాశాలను పెంచడం, ఉపాధి అవకాశాలను సృష్టించడం అనేటువంటి ప్రధాన ఉద్దేశంగా ఈ కార్మిక సంస్కరణలకు కేంద్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టడం జరిగింది.
1: మరి ఈ కొత్త చట్టాలు అమల్లోకి వచ్చిన తర్వాత కార్మికులకు ప్రత్యక్షంగా కలిగే ప్రయోజనాలు ఏమిటి సార్?
2: ప్రస్తుత కార్మిక చట్టాలు అనేటువంటివి సంఘటిత రంగంలో ఉన్నటువంటి కార్మికుల యొక్క ప్రయోజనాల కోసం మాత్రమే రూపొందించబడినవి. దేశంలో దాదాపుగా 625 మిలియన్ల మంది కార్మికులు ఉన్నారు. ఈ 625 మిలియన్ల మంది కార్మికులలో 93% మంది అసంఘటిత రంగ కార్మికులు ఉన్నారు. ఈ అసంఘటిత రంగంలో ఉన్నటువంటి కార్మికులకు ప్రస్తుతం అమలవుతున్నటువంటి కార్మిక చట్టాలు

0: అమలు కావు. కావున దేశంలో ఉన్నటువంటి 625 మిలియన్ల మంది కార్మికులకు కూడా కార్మిక చట్టాల యొక్క ప్రయోజనాలు కల్పించాలనేటువంటి ఒక ప్రధాన ఉద్దేశంతో ఈ సంస్కరణలు తీసుకురావడం జరిగింది. ఈ కొత్త కార్మిక కోడ్ల ద్వారా అసంఘటిత రంగంలో ఉన్నటువంటి కార్మికులకు కూడా ఈ చట్టాల యొక్క ప్రయోజనాలను వర్తింపచేసే విధంగా అందులో మార్పులు చేయడం జరిగింది.
1: అంటే ఈ లేబర్ కోడ్స్ వల్ల యజమానులకు కంప్లైంట్ సులభం అవుతుందని చెబుతున్నారు కదా, మరి అదే సమయంలో కార్మికుల హక్కులకు ఎలాంటి రక్షణ ఉంటుంది?
0: ముఖ్యంగా ఇంతకుముందే నేను చెప్పినట్టుగా ఈ సంస్కరణల ద్వారా కేవలం ఒకరి ప్రయోజనాల కోసం కాకుండా విశాలమైనటువంటి ప్రాతిపదికన ఇందులో రిఫార్మ్స్ కోసం చేయడం జరిగింది. ముఖ్యంగా ఎలాగంటే యజమానులకు సంబంధించి పాత కార్మిక చట్టాల్లో కొన్ని కఠినమైనటువంటి నిబంధనలు ఉన్నాయి. ఆ కఠినమైనటువంటి నిబంధనల ఫలితంగా దేశంలో సానుకూలమైనటువంటి పెట్టుబడి వాతావరణం లేదు. అదేవిధంగా పెట్టుబడులు పెట్టడం కొరకు ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి పెట్టుబడిదారులు కార్మిక చట్టాలను సరళీకరించాలని కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి కూడా ఉన్న నేపథ్యంలో దేశంలో ఒక సానుకూలమైన వాతావరణాన్ని సృష్టించి పెట్టుబడులకు అనుకూలంగా చేయడంతో పాటు అదేవిధంగా ఆర్థిక అభివృద్ధిని దృష్టిలో పెట్టుకోవడం జరిగింది. ముఖ్యంగా ఏంటంటే ఈ కార్మికుల భద్రతను కూడా ఎక్కడ కూడా కేంద్ర ప్రభుత్వం గానీ రాష్ట్ర ప్రభుత్వాలు గానీ ఇందులో కాంప్రమైజ్ అవ్వలేదు. ముఖ్యంగా 625 మిలియన్ల మంది కార్మికులకు ఈ చట్టాలను వర్తింపజేస్తున్నారు. అదేవిధంగా కనీస వేతనాలను క్రమబద్దీకరించి నేషనల్ ఫ్లోర్ వేజెస్ అనేటువంటి కొత్త కాన్సెప్ట్ ను తీసుకొచ్చారు. అదేవిధంగా పని గంటల విషయంలో కూడా 8 గంటల పని విధానాన్ని తూచా తప్పకుండా అమలు చేసే విధంగా కఠినమైనటువంటి నిబంధనలు రూపొందించడం జరిగింది. అంతేకాకుండా సోషల్ సెక్యూరిటీని సంపూర్ణంగా దేశంలో ఉన్నటువంటి 802 జిల్లాలకు వర్తింపచేయడంతో పాటు సోషల్ సెక్యూరిటీ కవరేజ్ను కూడా పెంచడం జరిగింది. ఇలా చెప్పుకుంటూ పోయినట్లయితే అనేక అంశాలలో కార్మికుల యొక్క భద్రతను సంక్షేమాన్ని కూడా సంపూర్ణంగా దృష్టిలో ఉంచుకోవడం జరిగింది.
1: మరి పెట్టుబడిదారులకు ప్రయోజనం చేకూర్చే విధంగా కూడా ఈ లేబర్ కోడ్స్ ఉన్నాయి అంటున్నారు. అవన్నీ వచ్చినప్పుడు మరి కార్మికుడికి కనీస వేతనం హక్కుగా మారుతుందా? మరి ఆ కనీస వేతనాన్ని ఎలా నిర్ణయిస్తారు సార్?
0: కనీస వేతనాలను నిర్ణయించేటప్పుడు కూడా కార్మికుడి యొక్క హక్కుని సంపూర్ణంగా పరిగణలోకి తీసుకోవడం జరిగింది. అంతేకాకుండా కనీస వేతనాలను నిర్ణయించడంలో గతంలో సుప్రీంకోర్టు రెప్టకోస్ బ్రెట్ కేసులో ఇచ్చినటువంటి జడ్జిమెంట్ ఆధారంగా వేతనాలను నిర్ణయించేటప్పుడు ఏ అంశాలను ప్రాతిపదికలో తీసుకోవాలనేటువంటి ఒక సంపూర్ణమైన అవగాహనతోటి వాటన్నింటినీ చట్టంలో చేర్చడం ద్వారా వేతనాలను నిర్ణయించాలని చెప్పి నిర్ణయించడం జరిగింది. తద్వారా కార్మికుడికి వేతనాలను నిర్ణయించడంలో వేతనాలను అందించడంలో సంపూర్ణంగా రక్షణ కల్పించబడింది. అదే కాకుండా రెండవ ముఖ్యమైన అంశం ఏంటంటే ప్రతి నెల 7వ తేదీలోగా తప్పనిసరిగా జీతాలు చెల్లించాలనేటువంటి నిబంధనను కూడా జోడించడం జరిగింది. 8 గంటల కంటే ఎక్కువ పని విధానాన్ని అనుసరించినట్లయితే 2 రెట్ల వేతనం చెల్లించాలని కూడా ఒక చట్టబద్దమైనటువంటి నిబంధనను రూపొందించడం జరిగింది. తద్వారా కార్మిక హక్కులకు సంపూర్ణంగా రక్షణ కల్పిస్తూనే అనేక సంస్కరణలు చేయడం జరిగింది.
1: బావు సార్, మరి కార్మికుడికి నిర్ణయించిన కనీస వేతనం కంటే ఒకవేళ యాజమాన్యం తక్కువ జీతం ఇస్తే ఆ యజమానిపై ఎలాంటి చర్యలు తీసుకుంటారు సార్?
0: ముఖ్యంగా 2 విషయాలను అర్థం చేసుకోవాలి ఇందులో. నేషనల్ ఫ్లోర్ వేజెస్ అంటే ఏంటిదంటే గతంలో అప్రోప్రియేట్ గవర్నమెంట్ అంటే కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉన్నటువంటి అన్ని సంస్థలపైన కేంద్ర ప్రభుత్వానికి అధికారం ఉండేది, మిగతా అన్ని రంగాలలో రాష్ట్ర ప్రభుత్వాలకు అధికారం ఉండేది. ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు కనీస వేతనాలను నిర్ణయించేవి. కొత్త కోడ్లు వచ్చిన తర్వాత నేషనల్ ఫ్లోర్ వేజ్ అనేటువంటి విధానాన్ని ఎందుకు తీసుకొచ్చారంటే నేషనల్ ఫ్లోర్ వేజ్ ద్వారా నిర్ణయించబడినటువంటి కనీస వేతనం కంటే తక్కువగా ఏ రాష్ట్రంలో కూడా కనీస వేతనాలు అమలుపరచుటకు వీలు లేదు. ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు నేషనల్ ఫ్లోర్ వేజ్ కన్నా నేషనల్ ఫ్లోర్ వేజ్తో సమానంగా కానీ నేషనల్ ఫ్లోర్ వేజ్ కన్నా ఎక్కువగా కానీ వేతనాలు నిర్ణయించాల్సి ఉంటుంది తప్ప అంతకన్నా తక్కువగా వేతనాలను నిర్ణయించడానికి అవకాశం లేదు. అది చట్టబద్దమైన నిబంధన. రెండవ నిబంధన ఏంటంటే కోడ్ ఆన్ వేజెస్ అనేటువంటి చట్టముల ద్వారా సెక్షన్ 45 ప్రకారం ఎవరైనా వేతనాలను చెల్లించకపోయినా, తక్కువ వేతనాలను చెల్లించినా, లేదు అనాధికారిక డిడక్షన్స్ జరిపినా కూడా ఆ సెక్షన్ ప్రకారము ఉద్యోగి తనకు తాను స్వయంగా కానీ లేదా ఏదేని ఒక కార్మిక యూనియన్ ద్వారా కానీ సంబంధిత అధికారి వారి వద్ద ఒక క్లెయిమ్ దాఖలు చేసుకుని వేతనాన్ని పొందడానికి చట్టం ద్వారా వెసులుబాటు కల్పించడం జరిగింది.
1: బాగుంది కమిషనర్ గారు. మరి జీతంలో బేసిక్ పే అలవెన్సెస్ వంటి విషయంలో ఏమైనా కొత్తగా మార్పులు వచ్చాయా?
0: వేతనం అనేటువంటి డెఫినేషన్ ను సంపూర్ణంగా సంస్కరించడం జరిగింది. సంపూర్ణంగా దాన్ని రీక్లాసిఫికేషన్ చేయడం జరిగింది. ముఖ్యంగా ఏంటిదంటే బేసిక్ వేతనము ప్లస్ వేరియబుల్ DNS అలవెన్స్ అంటే కరువు బత్యము రీటైన్

0: రన్నింగ్ ఎలవెన్స్, ఈ మూడు అంశాలు మొత్తం వేతనంలో కనీసంగా 50% ఉండాలి. మిగిలినటువంటి అన్ని ఎలవెన్సులు 50% ఉండాలి. ఒకవేళ ఎలవెన్సులు 50% కన్నా ఎక్కువగా ఉన్నట్లయితే ఆ ఎక్కువగా ఉన్నటువంటి మొత్తం తీసుకొచ్చి బేసిక్ లో కలిపే విధంగా నిబంధనలు రూపొందించడం జరిగింది. 50% కనీసం బేసిక్ డిఏ రిటైనింగ్ ఎలవెన్స్ ఉండడం వల్ల వీరికి సోషల్ సెక్యూరిటీ ఆస్పెక్ట్ లో, సాంఘిక భద్రత సంబంధించినటువంటి ఈఎస్ఐ ప్రావిడెంట్ ఫండ్ గ్రాట్యుటీ సంబంధించిన విషయాలలో ఎక్కువ మొత్తంలో రేపు డబ్బు కార్మికులకు రావడానికి ఉంటుంది. తద్వారా సాంఘిక భద్రతను కల్పించాలనేది కేంద్ర ప్రభుత్వం మరియు రాష్ట్ర ప్రభుత్వాల యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశం.
1: మరి కమిషనర్ గారు, ఇప్పుడు చిన్న చిన్న సంస్థలు, షాపులు, కొన్ని కాంట్రాక్ట్ సంస్థలు ఉంటాయి, అలాంటి వాటిలో పనిచేసే కార్మికులకు కూడా ఇవే నిబంధనలు వర్తిస్తాయి?
0: ఈ నిబంధనలు అందరికీ వస్తాయి. అది ఎలా ఉంటుందంటే, సపోజ్ ఇప్పుడు పరిశ్రమ ఉన్నది, ఒక పరిశ్రమ అనేది నిర్వచనం ఉంటుంది, ఆ పరిశ్రమలో కనీసం 20 మంది కార్మికులు ఉండాలి. అదేవిధంగా షాప్స్ అండ్ ఎస్టాబ్లిష్మెంట్స్ వచ్చినప్పటికీ 0 ఎంప్లాయీస్ ఉన్నా కూడా షాప్స్ అండ్ ఎస్టాబ్లిష్మెంట్ నిబంధనలు వర్తిస్తాయి. ఒక్క కార్మికుడు నుండి ఎంతమంది కార్మికులు ఉన్నా సరే ఈ కోడ్ల యొక్క నిబంధనలన్నీ వర్తిస్తాయి.
1: మరి ఈ గిగ్ వర్కర్స్, ప్లాట్ఫామ్ వర్కర్స్, అలాంటి ప్లాట్ఫామ్ లో పనిచేసే వారికి ఎలాంటి సామాజిక భద్రత లభిస్తుంది?
0: ముఖ్యంగా గిగ్ అండ్ ప్లాట్ఫామ్ వర్కర్స్ ని మొట్టమొదటిసారిగా లేబర్ కోర్స్ ద్వారా వారిని గుర్తించడం జరిగింది. వారిని గుర్తించడమే కాకుండా వారిని సంబంధించి డెఫినేషన్స్ రూపొందించి చట్టాలలో భాగంగా పొందుపరచబడడం జరిగింది. అంతేకాకుండా గిగ్ అండ్ ప్లాట్ఫామ్ వర్కర్స్ కి సోషల్ సెక్యూరిటీ అనేటువంటిది, అంటే సాంఘిక భద్రతను ఎక్స్టెండ్ చేస్తూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చట్టాల ద్వారా నిబంధనలు రూపొందించాయి. కాబట్టి అది స్టాచ్యుటరీ అండ్ మ్యాండేటరీ ప్రొవిజన్. అంతేకాకుండా వారికి సాంఘిక భద్రతా పథకాలను ప్రత్యేకంగా రూపొందించి అమలు పరచడం కొరకు కూడా ఈ సోషల్ సెక్యూరిటీ కోడ్ ద్వారా వారికి అనేక ప్రయోజనాలు కల్పించడం జరిగింది. ముఖ్యంగా గిగ్ అండ్ ప్లాట్ఫామ్ వర్కర్స్ కు వచ్చేటప్పటికి అప్రోప్రియేట్ గవర్నమెంట్స్, అనగా కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు రెండూ కూడా ప్రయోజనాలు కల్పించే విధంగా చట్టంలో నిబంధనలు రూపొందించడం జరిగింది. అదే కాకుండా వారికి ఈఎస్ఐ మరియు ప్రావిడెంట్ ఫండ్ సదుపాయం కూడా కల్పించడం జరిగింది. అంతేకాకుండా సోషల్ సెక్యూరిటీ ఫండ్ అనేటువంటి ఒక కొత్త ఫండ్ ను రూపొందించడం ద్వారా వీరికి ప్రత్యేకమైన సదుపాయాలను కల్పిస్తూ అగ్రిగేటర్స్ నుంచి 1 లేదా 1 నుండి 5% వరకు వారి నుండి సెస్ ను వసూలు చేయడం ద్వారా ఆ మొత్తం వచ్చినటువంటి డబ్బు మొత్తం ద్వారా సోషల్ సెక్యూరిటీ ఫండ్ లో జమ అవుతుంది. ఆ మొత్తం వచ్చినటువంటి ఫండ్ ద్వారా వీరికి ప్రత్యేకమైనటువంటి సోషల్ సెక్యూరిటీ పథకాలను రూపొందించి అమలు చేయడం కొరకు కూడా నిర్దిష్టమైనటువంటి ఏర్పాట్లు చట్టం ద్వారా రూపొందించబడినాయి. కాబట్టి గిగ్ అండ్ ప్లాట్ఫామ్ వర్కర్స్ కి కూడా గరిష్టంగా ప్రయోజనం కలిగేటువంటి అవకాశం ఈ కోర్స్ ద్వారా ఏర్పడింది.
1: బాగుంది కమిషనర్ గారు, అంటే డెలివరీ బాయ్స్ వంటి గిగ్ అండ్ ప్లాట్ఫామ్ వర్కర్స్ కూడా ప్రయోజనాలు కలుగుతాయంటున్నారు. మరి అలాంటి వర్కర్స్ ఇందులో ఎలా నమోదు చేసుకోవాలి?
0: గిగ్ అండ్ ప్లాట్ఫామ్ వర్కర్స్ కి ఈ శ్రమ్ పోర్టల్ ద్వారా నమోదు చేసుకుంటూ ప్రత్యేకమైనటువంటి సదుపాయం కల్పించబడింది. 2021 సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వం అసంఘటిత రంగంలో ఉన్నటువంటి కార్మికులందరినీ కూడా నమోదు చేయడం కొరకు ఈ శ్రమ్ పోర్టల్ ను రూపొందించడం జరిగింది. ఈ రోజు వరకు ఈ శ్రమ్ పోర్టల్లో 31.98 కోట్ల మంది నమోదు చేసుకోవడం జరిగింది. అందులో భాగంగా గిగ్ అండ్ ప్లాట్ఫామ్ వర్కర్స్ కి ఒక ప్రత్యేక ప్లాట్ఫామ్ ని క్రియేట్ చేసి అందులో వారి యొక్క రిజిస్ట్రేషన్లు జరుగుతున్నాయి. ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఈవెన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా గిగ్ అండ్ ప్లాట్ఫామ్ వర్కర్స్ అందరికీ కూడా కార్మిక శాఖ ప్రత్యేకమైనటువంటి స్పెషల్ డ్రైవ్స్ కండక్ట్ చేసి వారందరినీ నమోదు చేయడం జరిగింది. ఈ నమోదు ప్రక్రియ నిరంతర ప్రక్రియ కొనసాగుతూనే ఉంది. ఎవరైనా సరే కొత్తగా ఆ రంగంలోకి వచ్చిన వాళ్ళు కూడా ఆన్లైన్ పోర్టల్ ద్వారా వ్యక్తిగతంగా గానీ లేదా కార్మిక శాఖ ఆఫీసులను సందర్శించి గానీ వారు నమోదు చేసుకోవచ్చు.
1: మరి దీనివల్ల ఈపీఎఫ్, ఈఎస్ఐ పరిధిలోకి వచ్చే కార్మికుల సంఖ్యలో ఏమైనా మార్పు వస్తుందంటారా?
0: ఈపీఎఫ్, ఈఎస్ఐ సంఖ్యలో మార్పు లేదు, కానీ దాని అమలు విధానంలో మార్పులు తీసుకురావడం జరిగింది. ముఖ్యంగా ఎలా అంటే, గతంలో ఈఎస్ఐ సదుపాయం అనేటువంటిది దేశంలో కొన్ని ప్రాంతాలకే పరిమితమై ఉండేది. అదేవిధంగా నిర్దిష్టమైన సంఖ్య 10 మంది ఎంప్లాయీస్ ఉండాలనేటువంటి ఒక నిబంధన కూడా ఉండేది. కానీ ఇప్పుడు దేశంలో 802 జిల్లాలకు కూడా ఈఎస్ఐ సదుపాయాన్ని వర్తింపచేయడం జరిగింది. రెండవ అంశం ఏంటిదంటే, 10 మంది ఎంప్లాయీస్ అనేటువంటి నిబంధనను సడలించి అత్యంత ప్రమాదకర పరిశ్రమల్లో పనిచేసేటువంటి కార్మికులు అందులో కేవలం ఒక్కరున్నా సరే వారికి ఈఎస్ఐ సదుపాయాన్ని వర్తించే విధంగా మార్పులు చేర్పులు చేయడం జరిగింది. అదేవిధంగా ఈపీఎఫ్ వచ్చేటప్పటికి 20 లేదా అంతకన్నా ఎక్కువ మంది కార్మికులు ఉన్నప్పుడే ఈపీఎఫ్ సదుపాయం అనేటువంటిది వర్తిస్తుంది. కానీ ఇప్పుడు ఆ యొక్క లిమిటేషన్ అనేటువంటిది 15,000 రూపాయల వరకు ఉండేది. దానిని ఇప్పుడు 25,000 రూపాయలకు పెంచడం ద్వారా ఈపీఎఫ్ సదుపాయాన్ని, దాని ద్వారా వచ్చేటువంటి ప్రయోజనాలను పొందడం కొరకు విస్తృతంగా అనేక మంది కార్మికులకు వర్తింపచేసే విధంగా చేయడం జరిగింది. కాబట్టి ఈ రకంగా అనేకమైనటువంటి మార్పులు ఈఎస్ఐ ఈపీఎఫ్ లో చేసి దేశంలో ఉన్నటువంటి అన్ని రకాలైనటువంటి కార్మికులు, అన్ని రంగాల్లో పనిచేస్తున్నటువంటి కార్మికులకు గరిష్ట స్థాయిలో సాంఘిక భద్రతను కల్పించడం జయంగా ఈ మార్పులు తీసుకురావడం జరిగింది.
1: మరి కమిషనర్ గారు, కార్మికులకు ఉచిత వార్షిక ఆరోగ్య పరీక్షలు ఎవరికి వర్తిస్తాయి?
0: ఉచిత ఆరోగ్య పరీక్షలు అనేటువంటివి చట్టం ద్వారా సోషల్ సెక్యూరిటీ కోడ్ లోనే ఒక నిబంధనను రూపొందించడం జరిగింది. ప్రతి సంస్థలో కూడా గతంలో అనేటువంటిది కేవలం ఫ్యాక్టరీలో మాత్రమే ఇది ఒక నిర్దిష్టమైనటువంటి చట్టపరంగా వెసులుబాటు ఉండేది. కాకపోతే ఇప్పుడు ఈ విధానం ద్వారా దీన్ని మ్యాండేటరీ చేయడం వల్ల ప్రతి యాజమాన్యము నిర్దిష్టంగా ప్రతి సంవత్సర కాలపరిమితికి లోబడి అందులో పనిచేసే కార్మికులందరికీ కూడా వార్షిక ఆరోగ్య పరీక్షలు నిర్వహించాలి. వార్షిక ఆరోగ్య పరీక్షలు నిర్వహించిన తర్వాత ఆ రిపోర్ట్లను సంబంధిత అధికారులకు కూడా అందచేయాలి. కాబట్టి ఈ నిబంధనలు ఉల్లంఘించినట్లయితే చట్టబద్దమైనటువంటి చర్యలు చేపట్టడం కూడా అవకాశం చట్టం ద్వారా కల్పించబడింది. కాబట్టి ఇది చాలా మంచి నిబంధనగా మనం చెప్పవచ్చు.
1: అంటే వారికైతే ఆరోగ్య పరీక్షలు అయితే కంపల్సరీ సంవత్సరం చేయాల్సిందే.
0: ఆరోగ్య పరీక్షలను కంపల్సరీ చేస్తూ సోషల్ సెక్యూరిటీ కోడ్ లో ఒక నిబంధనను రూపొందించడం జరిగింది. అంటే చట్టబద్దంగా ఈ వెసులుబాటును కల్పించడం ద్వారా ప్రతి కార్మికుడు కూడా ప్రయోజనం పొందడానికి అవకాశం ఉంటుంది. ఈ పరీక్షలకు అయ్యే ఖర్చులు కూడా మొత్తం యాజమాన్యమే పెట్టుకునే విధంగా కూడా నిబంధనలు రూపొందించడం జరిగింది.
1: కార్మికులు ఒక్క పైసా కూడా పెట్టుకోవాల్సిన అవసరం లేదు,
0: ఉచితంగా
1: జరిపించాలి. మరి పరిశ్రమల్లో భద్రతా నిబంధనలు ఉల్లంఘిస్తే యజమానులపై ఎలాంటి చర్యలు ఉంటాయి కమిషనర్?
0: పరిశ్రమల్లో ముఖ్యంగా ఇటీవల జరుగుతున్నటువంటి అనేక పరిణామాలను దృష్టిలో పెట్టుకుని పరిశ్రమల్లో ముఖ్యంగా ప్రమాదకర పరిశ్రమల్లో ప్రమాదాలను నివారించడం కొరకు సంపూర్ణంగా ప్రస్తుతం ఉన్నటువంటి సేఫ్టీ రూల్స్ ను సంస్కరించడం జరిగింది. ఒక నేషనల్ సేఫ్టీ బోర్డును క్రియేట్ చేస్తున్నారు. అదేవిధంగా నేషనల్ సేఫ్టీ కమిటీని కూడా ఏర్పాటు చేస్తున్నారు. తద్వారా అనేక నూతన ప్రమాణాలను రూపొందించడం జరిగింది. యజమానులు ఎవరైనా సరే ఆ సేఫ్టీ కమిటీ యొక్క నిబంధనలు గనక వైలేట్ చేసినట్లయితే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటకు అవకాశాలు ఉండడంతో పాటు పెనాల్టీ యొక్క నిబంధనలు కూడా చాలా ఎక్కువ మొత్తంలో రూపొందించడం జరిగింది. ఒక్కొక్క ప్రొవిజన్ కు వయలేషన్ కు దాదాపు 4 నుండి 5 లక్షల రూపాయల వరకు పెనాల్టీ వేసే అవకాశం కూడా ఉండడం వల్ల ఈ ప్రమాదాలను నివారించడంతో పాటు సేఫ్టీ కమిటీ యొక్క తనిఖీలు కూడా క్రమబద్ధీకరిస్తూ అనేక రకాల నిబంధనలు రూపొందించడం వల్ల పరిశ్రమలో రాబోయే రోజుల్లో మనం ప్రమాదాలను అరికట్టడానికి కానీ అదేవిధంగా సంపూర్ణమైనటువంటి భద్రతను కల్పించడం కొరకు కూడా కొత్త ప్రమాణాలను ఏర్పాటు చేయడం వల్ల ఇది మేలు జరుగుతుందని చెప్పేసి మనం విశ్వసిస్తున్నాం.
1: ప్రమాదాలు జరిగినప్పుడు ఏదైనా ఇక్కడ కార్మికుడు గాయపడితే లేదా మరణిస్తే వారికి చెల్లించే పరిహారంలో కొత్త కోర్స్ లో ఏమైనా మార్పులు ఉన్నాయా కమిషనర్ గారు?
0: ప్రమాదం జరిగినప్పుడు కార్మికులకు ఏర్పడినటువంటి నష్టం మరియు నష్టపరిహార చెల్లింపుల విషయంలో ఏ విధమైనటువంటి కొత్త నిబంధనలు రూపొందించలేదు. కానీ నిబంధనలను ఉల్లంఘించినట్లయితే పెనాల్టీలు ఎక్కువగా విధించేటువంటి అవకాశాన్ని రూపొందించడం జరిగింది. తర్వాత అంతేకాకుండా ఎంప్లాయీస్ కంపెన్సేషన్ యాక్ట్ ద్వారా ఎవరైనా కార్మికుడికి వృత్తి సంబంధమైనటువంటి ఆరోగ్యంలో ఏమైనా ప్రాబ్లం వచ్చినా కూడా మొత్తం ఆరోగ్యానికి అయ్యే ఖర్చులను కూడా రీఇంబర్స్మెంట్ చేసేటువంటి ప్రొవిజన్స్ కూడా రూపొందించారు. లేదు ప్రమాదవశాత్తు మరణం సంభవించినట్లయితే కూడా అందుకు ఖచ్చితంగా కంపెన్సేషన్ చెల్లించే విధంగా లేని పక్షంలో వాళ్ళ ప్రాపర్టీస్ ని అటాచ్ చేయడం ద్వారా రెవెన్యూ రికవరీ యాక్ట్ ద్వారా ఆ డబ్బును రికవరీ చేసి బెనిఫిట్స్ లబ్ధిదారులకు అందజేసే విధంగా చట్టంలో నిబంధనలు రూపొందించడం వల్ల ఈ విషయంలో కూడా కార్మికులకు గరిష్ట స్థాయిలో ప్రయోజనం కలుగుతుందని చెప్పవచ్చు.
1: మరో ముఖ్య విషయం కమిషనర్ గారు, మహిళా కార్మికులు ఉంటారు. మరి ఆ మహిళా కార్మికులు రాత్రి షిఫ్టుల్లో పనిచేయడానికి కొత్త కోర్స్ లో ఉన్న నిబంధనలు ఏమైనా మార్చారా?
0: కోళ్లు రావడానికంటే ముందే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరియు దేశవ్యాప్తంగా కూడా పార్లమెంట్ లో ఒక చట్టాన్ని అమెండ్మెంట్ చేసి మహిళలకు ఎక్కువగా ఉపాధి కల్పించాలనే ఉద్దేశంతో అంతకు ముందున్నటువంటి ఫ్యాక్టరీల నిబంధనలు మార్పులు చేసి మహిళలకు రాత్రిపూట పనిచేసుకునేటువంటి వెసులుబాటును కల్పించడం జరిగింది. ఈ కొత్త కోర్లలో కూడా ఆ సదుపాయాన్ని కొనసాగించారు. కొనసాగించడంతో పాటు ఇతర రంగాలైనటువంటి షాప్స్ అండ్ ఎస్టాబ్లిష్మెంట్స్ యాక్ట్లలో కూడా అందుకు అనుగుణంగా నిబంధనలు మార్చి ఇప్పుడు మహిళలు రాత్రిపూట కూడా అక్కడ పని ప్రదేశాల్లో పనిచేసుకునేటువంటి వీలును కల్పిస్తూ అందుకు తగినటువంటి రక్షణ యంత్రాంగాన్ని యజమానులు ఏర్పాటు చేసుకుని చేసుకునేలా మరియు ఆ నిబంధనలు సక్రమంగా అమలవుతున్నాయా లేదా చూసుకునే విధంగా ఒక ప్రత్యేకమైనటువంటి యంత్రాంగాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అంతేకాకుండా మహిళల యొక్క భద్రత కొరకు మహిళలకు సంపూర్ణంగా సాంఘిక భద్రతను కల్పించారు.

0: కొరకు పని ప్రదేశంలో తీసుకున్నటువంటి నిబంధనలతో పాటు వారికి 26 వారాల పాటు మెటర్నిటీ బెనిఫిట్ లీవ్ ను కూడా ఎక్స్టెండ్ చేస్తూ కొత్త ప్రొవిజన్స్ రూపొందించడం జరిగింది.
1: అంటే ఇప్పుడు మహిళ భద్రతకు యజమాని ఎలాంటి ఏర్పాటు చేయాలి? మరి రాత్రిపూట పనిచేస్తూ
0: మహిళల భద్రతకు యజమాని ఆ ప్రాంతంలో ఒక సానుకూలమైనటువంటి వాతావరణాన్ని సృష్టించడంతో పాటు దానికి ప్రత్యేకంగా కమిటీలు ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. తర్వాత వారిని పని ప్రదేశానికి తీసుకురావడానికి మరియు పని ముగిసిన తర్వాత వారిని వారి ఇంటికి చేర్చడానికి ప్రత్యేక రవాణా సౌకర్యం అనేది ఏర్పాటు చేయాలి. తర్వాత రాత్రిపూట పనిచేయడానికి అక్కడ సానుకూలమైనటువంటి వాతావరణాన్ని క్రియేట్ చేయాలి. తర్వాత ఆ వాహనాలు నడిపేటువంటి డ్రైవర్లకు నిరంతరం టెస్ట్ కూడా చేస్తారు. అదేవిధంగా వాళ్ళకి క్రెడెన్షియల్స్ కూడా వెరిఫై చేసి వాళ్ళ క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ ను కూడా చూసి ఇంతే కాకుండా GPRS విధానం ద్వారా వారు బయలుదేరినప్పటి నుండి పరిశ్రమకు చేరుకోవడానికి, పని ప్రదేశానికి చేరుకోవడానికి మరియు పని ప్రదేశం నుండి ఇంటికి చేరుకోవడానికి GPRS సిస్టమ్ ద్వారా ఆ వాహనం యొక్క రాకపోకల్ని కూడా పసిగట్టడం ద్వారా ఎప్పటికప్పుడు వారి యొక్క భద్రతకు కావలసినటువంటి చర్యలను తీసుకోవడం జరిగింది.
1: భద్రతకైతే చర్యలు తీసుకోవడం బాగుంది కమిషనర్ గారు. మరి సమాన పనికి సమాన వేతనం విషయంలో మహిళలకు పురుషులకు ఈ సమాన వేతనం ఎలా అమలవుతోంది?
0: ముఖ్యంగా కోడ్ ఆన్ వేజెస్ అనేటువంటి చట్టం ద్వారా అందులో సెక్షన్ 3 మరియు 4 ఈ సమాన పనికి సమాన వేతనం, జెండర్ డిస్క్రిమినేషన్ అటువంటి అంశాలపైన నిబంధనలు రూపొందించడం జరిగింది. సమాన పనికి సమాన వేతనం అంటే ఒకే అర్హతలు, ఒకే విధమైనటువంటి పని విధానం, ఒకే విధమైనటువంటి రిక్రూట్మెంట్ వ్యవస్థ, ఇలాంటి ఇత్యాది అంశాలు సుప్రీంకోర్టు రూపొందించినటువంటి విధి విధానాలకు అనుగుణంగా అన్ని సమానంగా ఉన్నట్లయితే వారికి వేతన విధానంలో డిస్క్రిమినేషన్ అనేది చూపెట్టకూడదు. పురుషులతో సమానంగా వేతనాన్ని చెల్లించాల్సి ఉంటుంది. కేవలం వేతనం ఒక్కటే కాకుండా రిక్రూట్మెంట్ లో కూడా డిస్క్రిమినేషన్ చూపెట్టకూడదు అనేటువంటిది ప్రొవిజన్ కూడా రూపొందించడం జరిగింది. కేవలం మహిళలు పురుషులు అనేటువంటి ప్రత్యేకమైనటువంటి నిబంధనలు కానీ ప్రత్యేకమైనటువంటి కండిషనాలిటీస్ ను కూడా పెట్టకుండా ఆ జెండర్ డిస్క్రిమినేషన్ కూడా తొలగిస్తూ కోడ్ ఆన్ వేజెస్ లో ఒక నిర్దిష్టమైనటువంటి చట్టపరమైనటువంటి విధానాలని రూపొందించారు.
1: మరి ఈ కొత్త లేబర్ కోడ్స్ లో పని గంటలు కానివ్వండి, వారానికి సెలవులు కానివ్వండి, ఓవర్ టైం విషయంలో ఏమైనా మార్పులు ఉన్నాయా?
0: ఓవర్ టైం విషయంలో ముఖ్యంగా ఏమిటంటే ఒక వ్యక్తి నిర్దిష్ట 8 గంటల కన్నా ఎక్కువగా పనిచేసినట్లయితే, ఎక్కువగా పనిచేయించుకోవాల్సినటువంటి అవసరం ఏర్పడినట్లయితే అందుకు ఆ పనివాడి యొక్క కన్సెంట్ తప్పనిసరిగా తీసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ కన్సెంట్ తీసుకున్నా సరే ఆ పనిచేసినటువంటి ఎక్కువ కాలానికి రెండింతల వేతనాన్ని చెల్లించాల్సి ఉంటుంది. అదేవిధంగా 48 గంటల పని విధానాన్ని కూడా కొనసాగించారు. 48 గంటల నుంచి గరిష్టంగా 54 గంటల వరకు మాత్రమే పనిచేయాలి. ఒకవేళ ఓవర్ టైం అయితే 54 గంటల పరిమితి అనేటువంటిది ఏర్పాటు చేయడం జరిగింది. అంతకన్నా మించి పనిచేసినట్లయితే చట్టపరమైన ఉల్లంఘనగా దాన్ని స్వీకరించి యాజమాన్యంపై చర్యలు తీసుకుంటూ కూడా దాంట్లో ఏర్పాట్లు చేయడం జరిగింది.
1: మరి ఉద్యోగులను తొలగించడం లేదా రిట్రెంచ్మెంట్ చేయడం పైన కొత్త నిబంధనలు ఏమైనా వచ్చాయా?
0: ఉద్యోగులను తొలగించడము అనేటువంటిది ఒక నిబంధన లాగా కాదు, కాకపోతే ఒక ఫిక్స్డ్ టర్మ్ ఎంప్లాయ్మెంట్ అనేటువంటి ఒక కొత్త విధానాన్ని రూపొందించడం జరిగింది.
1: ఫిక్స్డ్ టర్మ్ ఎంప్లాయ్మెంట్
0: అంటే వారు జాయిన్ అయిన రోజే వారికి అపాయింట్మెంట్ లెటర్ ద్వారా వారి యొక్క కాల పరిమితిని నిర్దేశించడం జరుగుతుంది. అలా ఫిక్స్డ్ టర్మ్ ఎంప్లాయ్మెంట్ ద్వారా వచ్చిన వాళ్లను అది రిట్రెంచ్మెంట్ కానీ టర్మినేషన్ కానీ పరిగణించకుండా చట్టంలో నిబంధనలు రూపొందించడం జరిగింది. ఫిక్స్డ్ టర్మ్ ఎంప్లాయ్మెంట్ విధానం కాకుండా మరే ఎంప్లాయ్మెంట్ విధానం ద్వారా వచ్చినా కూడా ఇతరత్రా ప్రయోజనాలన్నీ కూడా ఆటోమేటిక్ గా వర్తిస్తాయి. ఫిక్స్డ్ టర్మ్ ఎంప్లాయ్మెంట్ విధానాన్ని కూడా కొన్ని రక్షణలు రూపొందించడం జరిగింది. వీరిని రెగ్యులర్ ఉద్యోగస్తులుగానే పరిగణిస్తూ వారికి సాంఘిక భద్రతా పథకాలైనటువంటి ESI, EPF సదుపాయాన్ని కల్పించడం జరిగింది. ముఖ్యంగా గ్రాట్యుటీ అనేటువంటిది 5 సంవత్సరాల కాల పరిమితి ఉంటేనే చెల్లించడం జరుగుతుంది. కానీ ఫిక్స్డ్ టర్మ్ ఎంప్లాయ్మెంట్ ద్వారా వచ్చిన వారికి కనీసం 1 సంవత్సరం సర్వీస్ ఉన్నా సరే గ్రాట్యుటీని చెల్లించే విధంగా చట్టంలో మార్పులు చేర్పులు చేయడం జరిగింది.
1: మరి ఒకవేళ కంపెనీలు మూసివేత లేదా ఉద్యోగుల తొలగింపు విషయంలో కార్మికులకు ఏమైనా రక్షణ ఉంటుందంటారా కమిషనర్ గారు?
0: ఖచ్చితంగా రక్షణ విధానాలు రూపొందించడం జరిగింది. అందులో ఏ కార్మికుని కూడా అకారణంగా సరైన కారణం లేకుండా తీసివేయకుండా రక్షణలు పొందుపరచడం జరిగింది. అదేవిధంగా అట్లా ఎవరైనా యాజమాన్యాలు చేసినట్లయితే ఇండస్ట్రియల్ డిస్ప్యూట్ ని రేజ్ చేయడం ద్వారా వారి యొక్క హక్కుల్ని కాపాడుకునే విధంగా అనేక రక్షణలు ఇండస్ట్రియల్ రిలేషన్స్ కోడ్ ద్వారా రూపొందించడం జరిగింది.
1: కార్మికుల కోసం కార్మిక సంఘాలు చాలా

0: ఉంటాయి, అంటే ఈ కార్మిక సంఘాలు కానివ్వండి, ట్రేడ్ యూనియన్స్ కానివ్వండి, ఈ వీటి విషయంలో ఈ కొత్త కోడ్లో వచ్చిన ముఖ్యమైన మార్పులు ఏమైనా
1: ఈ కొత్త కోడ్లో అనేక మార్పులు కార్మిక ట్రేడ్ యూనియన్ యాక్ట్ సంబంధించి చేయడం జరిగింది. గతంలో మనకు ట్రేడ్ యూనియన్ యాక్ట్ లో కేవలం సంఘాల యొక్క రిజిస్ట్రేషన్ ఈ విధానం మాత్రమే ఉండేది. ఇందులో ముఖ్యంగా ఈ రిజిస్ట్రేషన్ రెన్యువల్ విధానాలతో పాటు కలెక్టివ్ బార్గెనింగ్ విషయంలో అనేక మార్పులు తీసుకురావడం జరిగింది. గతంలో మన కార్మిక చట్టాలలో యూనియన్లను రికగ్నైజ్ చేసేటువంటి విధానం లేదు, కానీ ఈ విధానం ద్వారా యూనియన్లను రికగ్నైజ్ చేసేటువంటి విధానాన్ని, చట్టబద్దమైన గుర్తింపునిచ్చేటువంటి విధానాన్ని కూడా తీసుకురావడం జరిగింది. అందులో భాగంగా నెగోషియేటింగ్ యూనియన్, నెగోషియేటింగ్ కౌన్సిల్ అనేటువంటి విధానాలను క్రియేట్ చేశారు. ఏదైనా ఒక సంస్థలో, ఏదైనా ఒక కార్మిక సంస్థకు 51% మంది సభ్యుల యొక్క మద్దతు ఉన్నట్లయితే దాన్ని రికగ్నైజ్డ్ యూనియన్ గా పరిగణిస్తారు. ఏదేని యూనియన్ కు 51% కన్నా తక్కువగా ఉన్నట్లయితే అప్పుడు అన్ని కార్మిక సంఘాలకు వాళ్ళకు వచ్చినటువంటి ఓటింగ్ ద్వారా కనీసం 20% ఉన్నటువంటి ప్రతి ఒక్క యూనియన్ కూడా ఒక సభ్యుని కేటాయించి నెగోషియేటింగ్ కౌన్సిల్ ని ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఆ నెగోషియేటింగ్ కౌన్సిల్ మేనేజ్మెంట్ తో సంప్రదింపులు జరిపి కార్మికుల యొక్క ప్రయోజనాలను గురించి వాళ్ళు నెగోషియేషన్ చేసే విధంగా నిబంధనలు రూపొందించడం జరిగింది. అట్లా కాని పక్షంలో ఏదేని ఒక యూనియన్ కి 51% మద్దతు ఉన్నట్లయితే దాన్ని రికగ్నైజ్డ్ యూనియన్ గా గుర్తించి వారు యాజమాన్యంతో సంప్రదింపులు జరుపుటకు చట్టం ద్వారానే వెసులుబాటు కల్పించడం జరిగింది.
0: మరి పరిశ్రమల్లో కానివ్వండి, ఏదైనా ప్రైవేట్ కంపెనీస్ లో కానివ్వండి, కార్మికుడు యజమాని మధ్య ఒకవేళ ఏదైనా వివాదం వస్తే పరిష్కారం కోసం ఎలాంటి ప్రక్రియ ఉంటుంది?
1: ఇండస్ట్రియల్ రిలేషన్స్ కోడ్ ద్వారా గ్రీవాన్స్ రిడ్రెసల్ మెకానిజం అనేది ఒకటి ఉంది. గ్రీవాన్స్ రిడ్రెసల్ మెకానిజం ఎలా ఉంటుందంటే అందులో కన్సిలియేషన్ ఆఫీసర్స్ ఉంటారు, లేబర్ కోర్ట్స్ ఉంటాయి, నేషనల్ ఇండస్ట్రియల్ ట్రిబ్యునల్స్ ఉంటాయి. ఇట్లా ఒక మెకానిజం అనేటువంటిది గ్రీవాన్స్ రిడ్రెసల్ మెకానిజం లో ఉంటుంది. తద్వారా కార్మికులు వారి యొక్క డిస్ప్యూట్స్ ని పరిష్కరించుకోవచ్చు. ఇంతే కాకుండా బైపార్టైట్ ఫోరమ్స్ అని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ప్రీ లిటిగేషన్ అంటే లిటిగేషన్ వివాదం పెద్దదిగా జరగడానికి ముందే వర్క్స్ కమిటీస్, గ్రీవాన్స్ రిడ్రెసల్ కమిటీస్ అనేటువంటివి ఉంటాయి. ఈ వర్క్స్ కమిటీస్ గ్రీవాన్స్ రిడ్రెసల్ కమిటీల ద్వారా పరిష్కారం కాని వివాదాలను మాత్రమే కన్సిలేషన్ ద్వారా మరియు లేబర్ కోర్టులకు వెళ్లడం ద్వారా పరిష్కరించబడతాయి.
0: ఇంకోటి కమిషనర్ గారు, ఒకవేళ కార్మికుడు సంస్థ పైన ఏదైనా ఫిర్యాదు చేస్తే ఆ ఫిర్యాదు చేసిన కార్మికుడి పైన యజమాని ఏదైనా ప్రతీకార చర్యలు తీసుకుంటే ఏమైనా కార్మిక శాఖ ఏమైనా చర్యలు తీసుకునే అవకాశం ఉంటుందా?
1: ప్రతీకార చర్యలు తీసుకోకూడదు, తీసుకున్నట్లయితే దాన్ని మనము చట్టపరంగా డీల్ చేయడానికి కావాల్సినటువంటి మెకానిజం ఉంటుంది.
0: ఆ మెకానిజం కూడా ఉంది. బాగుంది కమిషనర్ గారు. మరి 29 కార్మిక చట్టాలను 4 కోడ్స్ గా మార్చడం వల్ల సామాన్య కార్మికుడి జీవితంలో వచ్చిన ప్రధాన మార్పు ఏమిటి? కనీస వేతనం ప్రతి కార్మికుడి హక్కు అంటున్నారు కదా, ఇది రాష్ట్రంలో సక్రమంగా అమలవుతోందా?
1: ప్రస్తుతం అమల్లో ఉన్నటువంటి విధానమే ఇప్పుడు కూడా కొనసాగుతుంది. ఇంకా కేంద్ర ప్రభుత్వం నేషనల్ ఫ్లోర్ వేజెస్ ను రూపొందించలేదు. ప్రస్తుతం అమల్లో ఉన్న విధానం ఏమిటి అంటే ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు మాత్రమే కనీస వేతనాలను రూపొందించేటువంటి యంత్రాంగాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. వీటిని 2 పద్ధతుల ద్వారా, 1 కమిటీ మెథడ్ ద్వారా, 2 నామినేషన్ మెథడ్ ద్వారా, 2 రకాల పద్ధతుల ద్వారా ఈ వేతనాలను నిర్ణయించడం జరుగుతుంది. వీటికి షెడ్యూల్ ఎంప్లాయ్మెంట్స్ అనేటువంటి విధానం ఉంటుంది. అందులో కనీస వేతనాలను నిర్ణయించిన తర్వాత ఇక్కడ కనీస వేతనాలు అమలవుతున్నాయా లేదా అనేటువంటి చూడాల్సిన బాధ్యత కార్మిక శాఖ పైన ఉంది. అందుకు కావాల్సినటువంటి ఇన్స్పెక్టరేట్ సిస్టమ్ యంత్రాంగాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఒకవేళ ఎక్కడైనా సరే కనీస వేతనాలు కంటే తక్కువగా ఇచ్చినట్లయితే, నేను ఇంతకుముందే చెప్పిన విధంగా కనీస వేతనాల చట్టం సెక్షన్ 20 ఒక విధానాన్ని రూపొందించడం జరిగింది. నేరుగా కార్మికుడు కానీ ఏదైనా ఒక యూనియన్ ద్వారా కానీ ఆ సంబంధిత అధికారి వద్ద మినిమం వేజెస్ క్లెయిమ్ ఫైల్ చేసుకున్నట్లయితే వాటిని విచారించి మెరిట్స్ పైన ఆర్డర్స్ పాస్ చేసే విధంగా కూడా అందులో వెసులుబాటు కల్పించబడింది. అదే విధానాన్ని కోడాన్ వేజెస్ ద్వారా సెక్షన్ 45 ద్వారా తీసుకురావడం జరిగింది. కాబట్టి కనీస వేతనాలు అమలు పరచుటకు కావలసినటువంటి సంపూర్ణ యంత్రాంగాన్ని పూర్తిగా ఏర్పాటు చేశారనే చెప్పవచ్చు.
0: బాంద్ కమిషనర్ గారు, మరి కొన్ని సంస్థల్లో, ప్రైవేట్ కంపెనీల్లో అపాయింట్మెంట్ లెటర్ ఇవ్వకుండా ఉద్యోగంలోకి తీసుకుంటుంటాయి, అలాంటి సంస్థలపైన ఎలాంటి చర్యలు తీసుకుంటారు?
1: గతంలో ఉన్నటువంటి కార్మిక చట్టాల ప్రకారం అపాయింట్మెంట్ లెటర్ అనేటువంటిది మ్యాండేటరీ విధానం కాదు. కేవలం వారి యొక్క సర్వీస్ కండిషన్స్, వేతనాలు అమలవుతున్నాయా లేవా అనేది మాత్రమే కార్మిక శాఖ చూసేది. కానీ ఇప్పుడు కొత్తగా వచ్చినటువంటి కోడ్ల ద్వారా అపాయింట్మెంట్ లెటర్ ను చట్టబద్దం చేశారు. ప్రతి కార్మికుడికి కూడా ప్రస్తుతం

0: అమల్లోకి వచ్చిన తర్వాత, ఈ కోర్స్ అమల్లోకి వచ్చిన తర్వాత అపాయింట్మెంట్ లెటర్ ను ఖచ్చితంగా ఇవ్వవలసిందే. ఇవ్వని పక్షంలో మనము వారిపైన చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోవడానికి ఈ కోర్స్ ద్వారా అవకాశం ఉంది.
1: చివరిగా చెప్పండి కమిషనర్ గారు, భారత ప్రభుత్వం కార్మికుల సంక్షేమం కోసం ఏ విధమైన సంస్కరణలు కార్యక్రమాలు చేపడుతోంది?
0: ముఖ్యంగా భారత ప్రభుత్వం ఈ కార్మిక సంస్కరణను రూపొందించడంలోనే ఒక ప్రధానమైనటువంటి ఉద్దేశం ఉంది. భవిష్యత్ తరాల కోసము, భవిష్యత్ భారతదేశాన్ని నిర్మించాలనే ఉద్దేశంలో అందులో కార్మిక శక్తి కీలకం కాబట్టి ఒక నైపుణ్యతతో కూడినటువంటి కార్మిక వ్యవస్థను రూపొందించాలనేది భారత ప్రభుత్వం యొక్క ప్రధానమైన ఉద్దేశం. ఈ కార్మిక చట్టాలన్నింటినీ కూడా దేశంలో ఉన్నటువంటి యువకులకు, మహిళలకు, అసంఘటిత రంగంలో ఉన్నటువంటి కార్మికులకు వర్తింపచేయడంతో పాటు అదేవిధంగా దేశంలో పెట్టుబడులకు ఒక సానుకూలమైన వాతావరణాన్ని సృష్టించి తద్వారా ఆర్థిక ప్రగతికి, దేశం యొక్క వృద్ధికి, వికసిత్ భారత్కు మరియు ఒక దార్శనిక భారత్ను రూపొందించడం అనేటువంటి లక్ష్యంలో భాగంగా ఈ సంస్కరణలను తీసుకురావడం జరిగింది.
1: బాగుంది కమిషనర్ గారు, భారతదేశంలో అమల్లోకి వచ్చిన కొత్త లేబర్ కోడ్స్ పైన అలాగే కార్మికులకు ఎలాంటి సంక్షేమ పథకాలను ప్రభుత్వం అందిస్తోంది తదితర విషయాలు మా శ్రోతలకు తెలియజేసినందుకు ధన్యవాదాలు.
0: థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్.
2: శ్రోతలు, ఇంతవరకు న్యాయ సలహాలు కార్యక్రమంలో గత కార్మిక చట్టాల స్థానంలో కొత్తగా అమల్లోకి వచ్చిన లేబర్ కోడ్ల గురించి ఉమ్మడి అనంతపురం జిల్లా కార్మిక శాఖ ఉప కమిషనర్ శ్రీ జి లక్ష్మీనరసయ్య గారితో పరిచయం విన్నారు. పరిచయకర్త శ్రీ వి సాయి ప్రసాద్, నిర్వహణ కే శృతి ప్రియాంక. ఇప్పుడు వినండి

ఇంతటితో ఈనాటి హేమావతి ప్రభాత సంచిక కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి అనంతపురం కేంద్రం స్టూడియోస్లో సమయం 8:15 కావస్తోంది. మరికాసేపట్లో ఆంగ్లంలో వార్తా ప్రసారం ఢిల్లీ కేంద్రం నుండి.

0: men's compound team event at the 2023 Asian Games in Hangzhou. India is now on 9th position with a total of 53 medals, including 7 gold, 21 silver and 25 bronze medals. In men's cricket, India will face the West Indies at Barsapara Cricket Stadium in Guwahati today in the second ODI of the three-game series. The match will begin at 2 p.m. Indian Standard Time. After a convincing 8-wicket victory in the opening match in Thiruvananthapuram, India aims to extend their lead in the series and establish an insurmountable advantage. With Virat Kohli and Shubman Gill each scoring a century in the first ODI, the hosts are confident going into the second game and looking to continue their strong batting performance. And now for a look at today's newspapers, it's over to Nina Arakal.
1: Thank you, Shagun. The iconic victory shot of the Fantastic Four with their Ramraj, M.R. Povamma, Prachi Singh and Kiran Pahal, who ran a great race in the women's 4x400-meter relay to give India its first athletics gold at the 2026 Asian Games, appears across all front pages this morning. The Pioneer headlines: Amit Shah opens Barapula Phase 3, promises smoother east-south link. U.S. forces to leave Iraq after 2+ decades. Today, headlines, Hindustan Times. India-US FTA will improve ties, says EAM. S. Jaishankar notes the Asian age. Air India to resume direct Delhi-Tel Aviv flights from December 1, informs the Pioneer. And finally, a Financial Express article titled "The Battle for the Screen Time" informs brands are working to walk the scrolling Gen Z audience from discovery to fandom to purchase without losing them to a rival. And with that, it's back to you, Shagun.
0: Thank you, Nina. And now, before we end the bulletin, the headlines once again. Indian Navy to induct record 18 warships in 2026, marking largest single-year force expansion in its history. Most wanted Lashkar-e-Tayyiba terrorist killed in an encounter with security forces in Budgam district of Jammu and Kashmir. IMD forecasts heavy rain in interior Karnataka, Tamil Nadu, Kerala and northeastern states today. India reaffirms its commitment to achieve nuclear weapons-free world and complete elimination of nuclear weapons. Commerce and Industry Minister Piyush Goyal to participate in G20 trade ministers meeting in Wisconsin, US today. Indian women's compound archery team bags gold medal at Asian Games in Japan. And in men's cricket, second ODI between India and West Indies to be played in Guwahati this afternoon. And with that, we end the morning news. Have a nice day.
2: Akasavani prakatinchina karyakramam ventane vintaru. విశాఖపట్నం జిల్లాలో జరిగిన ఇళ్లపట్టాల పంపిణీ, రోజుగార్ మేళా, ఏపీ ఛాంబర్స్ ఎక్స్పో, ఐఏటీఓ జాతీయ సదస్సు వంటి అంశాలతో కూడిన విశాఖపట్నం జిల్లా సమాచార లేఖను ఇప్పుడు వింటారు. యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడంలో భాగంగా దేశవ్యాప్తంగా రోజుగార్ మేళాలు నిర్వహిస్తున్నట్లు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు తెలిపారు. ఈ నెల 19న విశాఖపట్నంలోని పోర్టు స్టేడియంలో నిర్వహించిన రోజుగార్ మేళా కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా 201 మంది అభ్యర్థులకు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించిన నియామక పత్రాలను అందజేశారు. అనంతరం రామ్మోహన్ నాయుడు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు చర్యలు తీసుకుంటోందని తెలిపారు. అర్హులైన వారికి సొంత గృహాలను అందించడమే ప్రభుత్వ లక్ష్యమని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. అభ్యంతరం లేని ప్రభుత్వ స్థలాల్లో ఇళ్లు నిర్మించుకున్న పేదలకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేశారు. ఈ నెల 19న విశాఖపట్నంలోని ఆంధ్ర విశ్వవిద్యాలయం ఏయూ గ్రౌండ్స్ లో నిర్వహించిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి పాల్గొని పట్టాలు అందజేశారు. ఈ సందర్భంగా విశాఖపట్నంలోని 11 మండలాల పరిధిలో 28,445 కుటుంబాలకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేశారు. విశాఖపట్నం నగర తాగునీటి అవసరాలను తీర్చేందుకు ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక రూపొందించామని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. ఈ నెల 19న విశాఖలోని జలవనరుల శాఖ కార్యాలయంలో నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో మంత్రి మాట్లాడారు. విశాఖపట్నం తాగునీటి అవసరాలను తీర్చే దిశగా చర్యలు చేపడుతున్నామని, త్వరలోనే మేహాద్రిగడ్డ జలాశయానికి గోదావరి జలాలను తరలించనున్నట్లు వెల్లడించారు. నిరక్షరాశీలు తమ సమస్యలను పోలీసులకు సులభంగా ఫిర్యాదు చేసేందుకు వీలుగా విశాఖ నగరంలోని రైల్వే స్టేషన్, ఆర్టీసీ కాంప్లెక్స్ లో పోలీసు శాఖ కియోస్కు యంత్రాలను ఏర్పాటు చేసింది.

0: రాష్టంలోనే తొలిసారిగా వినూత్నంగా ఏర్పాటు చేసిన ఈ ఫిర్యాదు కేంద్రాలను ఈ నెల 26న రాష్ట హోంమంత్రి వంగలపూడి అనిత ప్రారంభించారు. ఈ సందర్భంగా కియోస్కుల ఏర్పాటుకు చొరవ తీసుకున్న నగర పోలీస్ కమిషనర్ బాగ్చీని హోంమంత్రి అభినందించారు. ఇదిలా ఉండగా నెలవారీ నేరాల నియంత్రణలో భాగంగా సుమారు 1,13,00,000 రూపాయల విలువైన సొత్తును పోలీసులు స్వాధీనం చేసుకుని వాటిని బాధితులకు తిరిగి అప్పగించినట్లు సిపి బాగ్చీ వెల్లడించారు. దేశాన్ని ఐక్యం చేయడంలో హిందీ భాష కీలక పాత్ర పోషిస్తోందని వెంకయ్యనాయుడు అన్నారు. హిందీ దివస్ సందర్భంగా ఈ నెల 11న ఆంధ్ర విశ్వవిద్యాలయం హిందీ విభాగంలో నిర్వహించిన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. భారతీయ భాషలన్నింటినీ గౌరవిస్తూ హిందీ భాష అభివృద్దికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని సూచించారు. విశ్వ హిందూ పరిషత్ అధ్యక్షులు ఆచార్య యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ హిందీ విభాగానికి 100,000 రూపాయల విరాళాన్ని అందజేశారు. ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించేందుకు రాష్ట ప్రభుత్వం అన్ని విధాలా సహకారం అందిస్తోందని పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. ఈ నెల 11న విశాఖపట్నంలో ఏపీ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ఫెడరేషన్ విశాఖ జోన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఏపీ ఛాంబర్స్ ఎక్స్పో 2026ను మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విశాఖపట్నంలో పర్యాటక రంగం వేగంగా అభివృద్ది చెందుతోందని పేర్కొన్నారు. విశాఖపట్నం వేదికగా 41వ ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ టూర్స్ ఆపరేటర్స్ ఐఏటీఓ జాతీయ సదస్సును 3 రోజుల పాటు నిర్వహించారు. ఈ సదస్సుకు దేశవ్యాప్తంగా 1,000 మందికి పైగా పర్యాటక రంగ ప్రతినిధులు హాజరయ్యారు. ఆంధ్రప్రదేశ్లో పర్యాటక రంగ అభివృద్ది, కొత్త అవకాశాలు, పెట్టుబడులపై సదస్సులో చర్చించారు. సదస్సును కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కె రామ్మోహన్ నాయుడు, రాష్ట పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్లో ప్రకృతి, ఆధ్యాత్మిక, సాంస్కృతిక పర్యాటకానికి అపారమైన అవకాశాలు ఉన్నాయని తెలిపారు. రాష్ట పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ను దేశంలోనే ప్రముఖ పర్యాటక గమ్యస్థానంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతోందని అన్నారు. విశాఖపట్నంలో కాలుష్య నియంత్రణకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపడుతోందని రాష్ట కాలుష్య నియంత్రణ మండలి చైర్మన్ డాక్టర్ పి కృష్ణయ్య తెలిపారు. స్వచ్ఛవాయు దివస్ ను పురస్కరించుకుని బీచ్ రోడ్లో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా కృష్ణయ్య మాట్లాడుతూ వాయు నాణ్యతను నిరంతరం పర్యవేక్షించేందుకు సుమారు 3 కోట్ల రూపాయల వ్యయంతో ప్రత్యేక పర్యవేక్షణ యంత్రాంగాన్ని ఏర్పాటు చేసినట్లు ఆయన వెల్లడించారు. ఇప్పటి వరకు మీరు విశాఖపట్నం జిల్లా సమాచార లేఖ విన్నారు. రచన యువి భాస్కర్రావు, విశాఖ జిల్లా ఆకాశవాణి ప్రతినిధి. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం.
1: ఆకాశవాణి విజయవాడ కేంద్రం.
2: ఆకాశవాణి అనంతపురం కేంద్రం 101.7 MHz పై ఇప్పుడు విందాం చిత్రసీమ సినీ గీతాలు. ముందుగా అడవి దొంగ చిత్రం నుంచి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పి సుశీల పాడిన పాట, వేటూరి గీతరచన సంగీతం చక్రవర్తి.

0: హలో పిల్లా, ఇట్ మేక్స్ సెన్స్. పోలా అంటే హలో, చికా అంటే పిల్లా.
1: ఈ మాత్రం దానికి తెలుగులో అంటే పోలా.
0: తెలుగులో ఈ వర్డ్ చాలా వాడేస్తారు, అందుకని సారు స్పానిష్ లోది కాదు.

జస్ప్రీత్ జా రణైనా రెడ్డి పాడిన పాట అల్లుడు అదృశ్చిత్రం నుంచి. గీతరచన శ్రీమణి, సంగీతం దేవిశ్రీ ప్రసాద్. ఇప్పుడు వినండి అభిమానం చిత్రం నుంచి ఘంటసాల జిక్కి పాడిన పాట. జూనియర్ సముద్రాల గీతరచన, సంగీతం ఘంటసాల.

0: వినండి వినండి వినండి గ్రామస్తులారా, కేవైసీ అప్డేట్ సందేశాన్ని నిర్లక్ష్యం చేయకండి. వెంటనే కేవైసీ అప్డేట్ చేయించుకోండి. గుర్తింపు లేదా చిరునామాలో ఏ మార్పు లేకపోతే మీ బ్యాంక్ లేదా ఏటీఎం లేదా బిజినెస్ కరెస్పాండెంట్ అంటే బీసీ వద్దకు వెళ్ళండి, లేదా బ్యాంక్ లో రిజిస్టర్డ్ ఇమెయిల్ లేదా మొబైల్ నెంబర్ లేదా మొబైల్ బ్యాంకింగ్ యాప్ లేదా ఉత్తరం ద్వారా దాన్ని ప్రకటింపచేయండి. ఒకవేళ ఏదైనా మార్పు ఉంటే కొత్త గుర్తింపు ఇంకా చిరునామా ప్రమాణ పత్రాలు చూపించి ఖాతాని సక్రియంగా ఉంచుకుని బ్యాంకింగ్ సేవల లాభాలు పొందండి. మీకు దగ్గరలో ఉన్న గ్రామ పంచాయతీ క్యాంప్ కి లేదా బ్యాంక్ శాఖకి వెళ్లి కూడా మీ కేవైసీ అప్డేట్ చేసుకోవచ్చు.
1: ఆర్బీఐ అంటుంది,
2: విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి.

అతిథి దేవోభవ చిత్రం నుంచి సిద్ శ్రీరామ్ నూతన్ మోహన్ పాడిన పాట ఇది. భాస్కర్ భట్ల గీత రచన, సంగీతం శేఖర్ చంద్ర. ఇప్పుడు వినండి ఆది చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన పాట. చంద్రబోస్ గీత రచన, సంగీతం మణిశర్మ.

శ్రోతలకు ప్రకటన. 2027-2028 విద్యా సంవత్సరానికి జవహర్ నవోదయ విద్యాలయాల్లో 9వ తరగతి మరియు 11వ తరగతుల్లో ప్రవేశాల కోసం నోటిఫికేషన్ విడుదలైంది. అభ్యర్థులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఆన్లైన్ దరఖాస్తు సమర్పించడానికి చివరి తేదీ సెప్టెంబర్ 30 అంటే ఈరోజు. ఎంపిక పరీక్ష 2027 ఏప్రిల్ 10వ తేదీన నిర్వహించబడుతుంది. ప్రకటన విన్నారు.

ఆకాశవాణి అనంతపురం కేంద్రం. ప్రముఖ సినీ సంగీత స్వరకర్త మాస్టర్ వేణు స్వరపరిచిన చిత్రాల నుండి పాటలు వింటారు. సాధారణమైన బాణీలో ప్రజలందరూ పాడుకునే విధంగా సినీ సంగీతాన్ని సమకూర్చడం మాస్టర్ వేణు ప్రత్యేకత. ముఖ్యంగా పల్లె ప్రజలు పాడుకునే జానపద శైలిలో ఆయన స్వరపరిచిన పాటలు చెప్పుకోదగ్గవి. అందులో ముఖ్యంగా తోడికోడళ్ళు చిత్రం నుంచి ఘంటసాల పీసుశీల పాడిన పాట వినండి. గీతరచన కొసరాజు.

మాస్టర్ వేణు పూర్తి పేరు మద్దూరి వేణుగోపాల్. 1916 సంవత్సరం ఆంధ్రప్రదేశ్లోని మచిలీపట్నంలో జన్మించారు. మేనమామ అయిన రామయ్య నాయుడు గారి వద్ద వాద్య సంగీతం నేర్చుకున్నారు. వేణు హార్మోనియం వాయించడంలో మంచి పట్టు సాధించాడు. 14 సంవత్సరంలోనే సంగీత కచేరీలు ఇవ్వడం ప్రారంభించారు. 1938 సంవత్సరంలో మాలపిల్ల చిత్రానికి సహాయ సంగీత దర్శకుడిగా, అలాగే హార్మోనిస్టుగా పనిచేశాడు. ఇప్పుడు వధూవరులు చిత్రం నుంచి వాణి జయరాం వి రామకృష్ణ పాడిన పాట వినండి. డాక్టర్ సి నారాయణరెడ్డి గీతరచన, సంగీతం మాస్టర్ వేణు.

మాస్టర్ వేణు బొంబాయిలో స్కూల్ ఆఫ్ మ్యూజిక్లో చేరి 6 నెలలకే మాస్టర్ డిగ్రీ తీసుకున్నారు. అప్పటినుంచి అతని పేరు మాస్టర్ వేణుగా స్థిరపడింది. తర్వాత 1946 మద్రాసుకు వచ్చి HMV కంపెనీలో 2 ఏళ్లు పనిచేసి ఎన్నో ప్రైవేట్ పాటలకు సంగీతాన్ని అందించాడు.

విన్న పాట దాన ధర్మాలు చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పిసిశీల పాడినది. గీతరచన కొండిశెట్టి రామారావు. సుప్రసిద్ధ సినీ సంగీత దర్శకుడు మాస్టర్ వేణు స్వరపరిచిన చిత్రాల నుండి పాటలు వింటున్నారు. ఇప్పుడు విందాం. 1945 సంవత్సరంలో వాల్మీకి చిత్రం నుంచి మాస్టర్ వేణు ప్రయాణం మొదలైంది. రోజులు మారాయి, తోడికోడళ్లు, మాంగళ్యబలం, కులదైవం, కలిసి ఉంటే కలదు సుఖం వంటి చిత్రాలు అతనికి మంచి పేరు తెచ్చిపెట్టాయి. అప్పట్లో విజయసంస్థ వారు అమెరికా నుండి హేమాన్ ఆర్గాన్ అనే కొత్త వాద్యాన్ని తెప్పించారు. ఈ వాద్యాన్ని అప్పట్లో వేణు తప్ప ఎవరూ వాయించలేకపోయేవారు. ఆ వాద్యాన్ని గుణసుందరి కథ, పాతాళ భైరవి, మల్లీశ్వరి తదితర సినిమాల్లో ఉపయోగించారు. ఆడజన్మ చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఎల్లారీశ్వరి పాడిన పాట వినండి. గీతరచన కొసరాజు.

పెద్ద కుమారుడు మూర్తి చందర్, చిన్న కుమారుడు ప్రముఖ సినీ నటుడు భానుచందర్. 1981 సెప్టెంబర్ 8 మాస్టర్ వేణు పరమపదించారు. గ్రామీణ వాసుల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన సినీ సంగీత దర్శకుడు మాస్టర్ వేణు. ఇప్పుడు విందాం కలసి ఉంటే కలదు సుఖం చిత్రం నుంచి ఘంటసాల పి సుశీల పాడిన పాట, గీతరచన కొసరాజు.

అలతి అలతి పదాలతో కొసరాజు రచించిన గీతానికి చక్కగా అందించిన సంగీత దర్శకుడు మాస్టర్ వేణు, తెలుగు తమిళ చిత్రాలలో 50కు చిత్రాలకు పైగా సినీ సంగీతాన్ని అందించిన మాస్టర్ వేణు చిరస్మరణీయులు. చివరిగా వినండి, రాజమకుటం చిత్రం నుంచి పి లీలా పాడిన పాట, దేవులపల్లి కృష్ణశాస్త్రి గీతరచన సంగీతం, మాస్టర్ వేణు.

ఆకాశవాణి అనంతపురం కేంద్రం అభిలాష శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరిన సినిమా పాటలు వింటారు. ముందుగా ఈ ఉత్తరం బుక్కరాయ సముద్రం మండలం దండువారిపల్లి నుండి శ్రోతలు పూజారి రామకృష్ణ, ఉమాదేవి అర్చన, మానస కన్నయ్య, తను శ్రీకాంత్, శ్రీహర్షి, శ్రీహరి, ఇంద్ర, కవిత, కాంతమ్మ, నోని, వెంకటలక్ష్మి, చెన్విత, జ్యోతి, శకుంతలమ్మ వీరందరూ కోరుతున్నారు శుభ సంకల్పం చిత్రం నుంచి పాటను వినిపించమని. గానం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, ఎస్పీ శైలజ, గీతరచన వేటూరి, సంగీతం ఎంఎం కీరవాణి. కోరిన శ్రోతల మేరకు శుభ సంకల్పం చిత్రం నుంచి ఈ పాట.

మజ్ను చిత్రం నుంచి పాటను వినిపించమని కర్నూలు జిల్లా వెల్దుర్తి మండలం రామళ్లకోట నుండి శ్రోతలు దుగ్గి నాగేశ్వరయ్య, బాలనాగమ్మ, విశ్వేశ్వరయ్య, నాగజ్యోతి, ధరణి, చింటూ, సుమలత, హర్షవర్ధనయ్య, భువన్, పవిత్ర, కార్తికేయ, బుజ్జి, సాత్విక్ వీరందరూ కోరుతున్నారు. గానం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, గీతరచన దాసరి నారాయణరావు, సంగీతం లక్ష్మీకాంత్ ప్యారైలాల్. వినండి మజ్ను చిత్రం నుంచి ఈ పాట.

80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సైబాల్.

0: ప్రేమాభిషేకం చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పాడిన పాట ఇది. దాసరి నారాయణరావు గీత రచన, సంగీతం చక్రవర్తి. ఈ పాటను కోరిన శ్రోతలు జగిత్యాల జిల్లా కొరుట్ల మండలం వెంకటాపురం నుండి అనుమల్ల నాగరాజు, రాజేశ్వరి, హంసిని, హరిణి, నయన, మోక్షిత్, రాజేష్, లలిత, మహేష్, రజని, సుధీర్, రజిత, మణిదీప్, మణిచంద్ర.
1: ఎల్ఐసి యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం. ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైమ్ రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.
0: ఈ ఉత్తరం తెలంగాణ రాష్ట్రం సంగారెడ్డి జిల్లా హతినూర్ మండలం నుండి శ్రోతలు

దొడ్ల దుర్గయ్య, లావణ్య, లక్ష్మణ్, మీనా, లోకేశ్వర్, విక్రాంత్, జగన్, దుర్గయ్య, రాజేశ్వర్, లక్ష్మీ, దుర్గమ్మ, ప్రవళిక, లావణ్య, మీనమ్మ వీరందరూ కోరుతున్నారు. కొండవీటి సింహం చిత్రం నుంచి పాటను వినిపించమని. గానం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల, గీతరచన వేటూరి, సంగీతం చక్రవర్తి. శ్రోతల కోరిక మేరకు కొండవీటి సింహం చిత్రం నుంచి ఈ పాట.

నారే నారే నడుమమురారి చిత్రం నుంచి పాటను వినిపించమని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు 14 నంబర్ బస్తీ నుండి శ్రోతలు భారత్లాల్ పరదేశీ, భారతీబాయ్, జ్యోతిబాయ్, అంజలీబాయ్, రాజ్ నందిని, రమేష్ లోద్, అజయ్ లోద్, ఆదిత్యలోద్, కిరణ్, జాన్విక, విశ్రుత్

లక్ష్మీ ప్రహ్లాద్, శివనారాయణ్, శకుంతల, దీక్షిత, స్వరూప, భారతి, భరత్ వీరందరూ కోరుతున్నారు. గానం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల, గీతరచన సీతారామ శాస్త్రి, సంగీతం కెవి మహాదేవన్. వినండి నారీ నారీ నడుమ మురారి చిత్రం నుంచి ఈ పాట.

శ్రోతలు ఇంతవరకు అభిలాష కార్యక్రమంలో ఉత్తరాల ద్వారా కోరిన సినిమా పాటలు విన్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం స్టూడియోస్ల సమయం 10 గంటలు కావస్తోంది. మరి కాసేపట్లో సేవా సంకల్ప అభియాన్లో భాగంగా ప్రధానమంత్రి ముద్ర యోజన పథకంపై ప్రత్యేక కార్యక్రమం విజయవాడ కేంద్రం నుండి. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం.

0: ఆకాశవాణి విజయవాడ కేంద్రం ప్రకటించిన కార్యక్రమం వెంటనే వింటారు.
1: సేవా సంకల్ప అభియాన్లో భాగంగా ప్రధానమంత్రి ముద్రా యోజనపై ప్రత్యేక కార్యక్రమం ఇప్పుడు వింటారు. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం ఆకాశవాణి విజయవాడ కేంద్రం.

దేశంలో ఎక్కువ మంది ప్రజలు స్వయం ఉపాధి ద్వారా జీవనోపాధి పొందుతున్నప్పటికీ వారికి బ్యాంకుల నుండి సులభంగా రుణాలు పొందే అవకాశం చాలా తక్కువగా ఉండేది. చిన్న సూక్ష్మ వ్యాపారులు ఎదుర్కొంటున్న ఆర్థిక సమస్యల కారణంగా ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లోని చిన్న వ్యాపారులు, కూలీలు, కార్మికులు అధిక వడ్డీతో అప్పులు ఇచ్చే వ్యక్తులపై ఆధారపడాల్సి వచ్చేది. ఈ పరిస్థితి కారణంగా వ్యాపారాలు అభివృద్ధి చెందకుండా పేదరికం కొనసాగుతూ ఉండేది. అంతేకాకుండా దేశ ఆర్థిక వ్యవస్థలో అసంఘటిత రంగం పెద్ద భాగం ఉండటం వల్ల వారికి సరైన ఆర్థిక మద్దతు లేకపోవడం ఒక పెద్ద సమస్యగా ఉండేది. ఈ నేపథ్యంలో సూక్ష్మ వ్యాపారులకు తక్కువ వడ్డీతో సులభమైన రుణాలు అందించి వారిని ఆర్థికంగా బలోపేతం చేయాలని కేంద్ర ప్రభుత్వం భావించింది. ఈ ఆలోచనల ఫలితంగా 2015లో ప్రధానమంత్రి ముద్రా యోజన ప్రారంభమైంది. తద్వారా ప్రజా సంక్షేమానికి ప్రాధాన్యమిస్తున్న కేంద్ర ప్రభుత్వం యువత, మహిళలు, వెనుకబడిన అణగారిన వర్గాల వారికి వ్యవస్థాపకులుగా మారే అవకాశం కల్పించింది. కార్పొరేట్ కాని వ్యవసాయేతర చిన్న సూక్ష్మ సంస్థలకు రుణాలను మంజూరు చేసే ముద్రా యోజనను ప్రధానమంత్రి నరేంద్రమోదీ 8 ఏప్రిల్ 2015న ప్రారంభించారు. ఈ ఏడాదితో ఈ పథకం 11 ఏళ్లు పూర్తి చేసుకుంది. ముద్రా యోజన అనేది కేవలం రుణాల పథకం మాత్రమే కాకుండా చిన్న వ్యాపారాలను ప్రోత్సహించి, స్వయం ఉపాధిని పెంచి, దేశ ఆర్థికాభివృద్దిని బలోపేతం చేయడానికి తీసుకున్న ఒక కీలకమైన నిర్ణయంగా చెప్పవచ్చు. 2015లో ప్రారంభమైన ముద్రా యోజన ఇప్పటిదాకా కోట్ల రూపాయలకు పైగా రుణాలను ఆమోదించి నిధులను విజయవంతంగా లబ్దిదారులకు పంపిణీ చేసింది. చిన్న వ్యాపార వర్గాలకు గల వ్యవస్థాపక సామర్థ్యంపై ముద్రా యోజన నమ్మకాన్ని చాటింది. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ పథకం దళారుల బారి నుంచి ప్రజలను విముక్తం చేసింది. ఆర్థిక వనరులతో సాధికారత కల్పించి ఆర్థికంగా, సామాజికంగా వారిని బలోపేతం చేసింది. దేశంలో వ్యవస్థాపన రంగ రూపురేఖలను మార్చేసిన లక్షలాది విజయగాథలు దేశ నలుమూలలా వినిపిస్తున్నాయి. పేద కార్మికుల ఆర్థికాభ్యున్నతి లక్ష్యంగా ముద్రా యోజన ఒక ఉద్యమంలో రూపొందడాన్ని ఈ పరిణామం ప్రస్ఫుటం చేస్తోంది. విద్యావంతులైన యువత సహా ఔత్సాహిక వ్యవస్థాపకుల తరానికి నిధులు సమకూర్చి వారి కలల సాకారానికి దోహదం చేసేలా దీన్ని తీర్చిదిద్దింది. సమ్మిళిత అభివృద్ది, అణగారిన వర్గాలకు చేరువ కావడం లక్ష్యంగా సమాజంలోని చిట్ట చివరి వ్యక్తి అభ్యున్నతిని ప్రబోధించే అంత్యోదయ స్ఫూర్తికి కేంద్ర ప్రభుత్వం పనిచేస్తోంది. ఈ క్రమంలో సర్వజన హితాయ, సర్వజన సుఖాయ, అందరికీ సంక్షేమం, అందరికీ సంతోషమనే విశాల ప్రజాహితం

0: దిశగా ముద్రా పథకం ద్వారా వ్యక్తులకు సాధికారత కల్పించి దేశ ప్రగతిలో వారిని చురుకైన భాగస్వాములుగా మార్చింది. ముద్రా యోజన గురించి ప్రధానమంత్రి నరేంద్రమోదీ మాట్లాడుతూ, దేశంలోని లక్షలాది సామాన్య స్త్రీ పురుషులు చిన్న వ్యాపారాలు నడుపుతూ ఆర్థిక వ్యవస్థ పురోగమనంలో తమవంతుగా కీలక పాత్ర పోషిస్తున్నప్పటికీ అధికారిక సంస్థాగత ఆర్థిక పరిధికి దాదాపు వెలుపలే ఉండిపోయారని చెప్పారు. ఈ నేపథ్యంలో అణగారిన వర్గాలకు ఆర్థిక సహాయం లక్ష్యంగా ముద్రా పథకాన్ని తీసుకువచ్చామని ప్రధానమంత్రి తెలిపారు.
1: ఉద్యమశీలతకు హర్ భారతీయ కి లియే సహజ్ బనానేమే ముద్రా యోజన కి బహుత్ బడి భూమిక హై. బినా గ్యారంటీ కి బ్యాంక్ లోన్ కి ఇస్ యోజననే మహిళా ఉద్యమియో మేరే దళిత్ పిచ్చడే ఆదివాసీ ఉద్యమియో కా ఏక్ బహుత్ బడా ఘర్ దేశ్ మే తయార్ కియా హై ఔర్ నయే నయే క్షేత్రో మే కియా హై దూర్ సుదూర్ గావో మే కియా హై. ఇస్ యోజన కే తహత్ అభీ తక్ లగ్భగ్ 19 లాఖ్ కరోడ్ రూపాయ రుణ కే తౌర్ పర్ దియే గయే 19 లాఖ్ కరోడ్ రూపాయ.
0: దేశవ్యాప్తంగా చిన్న వ్యాపారాలు చేస్తున్న వారు మొత్తం 12 కోట్ల మందికి పైగా ప్రజలకు ఉపాధి కల్పిస్తున్నారని గణాంకాలు చెబుతున్నాయి. అత్యంత స్వల్ప చేయూతతోనే చిన్న వ్యాపారాల యజమానులు గణనీయ ప్రభావం చూపగలరు. ఈ తరహా ఆలోచనే ప్రధానమంత్రి ముద్రా యోజన రూపకల్పనకు దారితీసింది. చిన్న ఆర్థిక వ్యవస్థల పనితీరును సుగమం చేసే వేదికగా ఉపయోగపడే ముద్రా పథకం ఈ చిన్న వ్యాపారాల వృద్ధికి మద్దతును ఇస్తుంది. ముద్రా రుణాలు 3 రకాలుగా ఉంటాయి. శిశు రుణాల కింద 50,000 రూపాయల వరకు రుణాలు పొందవచ్చు. కిశోర రుణాల కింద 50,000 రూపాయల నుంచి 5 లక్షల రూపాయల వరకు రుణం పొందవచ్చు. తరుణ్ రుణాల కింద 5 లక్షల నుంచి 10 లక్షల వరకు రుణాలు పొందవచ్చు. తరుణ్ రుణాలతో పాటుగా తరుణ్ ప్లస్ పేరిట కొత్త కేటగిరీని తీసుకువచ్చారు. దీని కింద 10 లక్షల నుంచి 20 లక్షల రూపాయల రుణ సదుపాయాన్ని కల్పిస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దేశ ఆర్థిక వ్యవస్థలో చిరు వ్యాపారులు, కూరగాయల విక్రేతలు, మరమ్మతులు చేసేవారు, డ్రైవర్లు, గృహ ఆధారిత వ్యాపారులు, వీధి వర్తకం చేసేవారు సహా 5.5 కోట్లకు పైగా చిన్న తరహా యూనిట్లు ఉన్నాయి. వీరంతా ఆర్థిక వనరుల కోసం ప్రైవేట్ వ్యాపారుల నుంచి అధిక వడ్డీ రుణాలపై ఎక్కువగా ఆధారపడతారు. ఈ వ్యాపారులు 24 నుంచి 36% దాకా వడ్డీలు వసూలు చేస్తుంటారు. క్షేత్రస్థాయిలో అధికారిక బ్యాంకింగ్ వ్యవస్థ ఉన్నప్పటికీ చిన్న వ్యవస్థాపకుల సామర్థ్యంపై వాటికి నమ్మకం లేక రుణమివ్వడానికి నిరాకరిస్తాయి. అయితే ఈ వ్యక్తులపై విశ్వాసం ప్రకటించడమే దేశం ముందడుగుకు ఏకైక మార్గమని నేడు సుస్పష్టమయ్యింది. ఆ నమ్మకంతోనే కేంద్ర ప్రభుత్వం దేశంలో సూక్ష్మ పరిశ్రమల అభివృద్దితో పాటు రీఫైనాన్స్ సంస్థ లేదా ముద్రా కార్యక్రమంతో వినూత్న రీతిలో ముందడుగు వేసింది. ప్రభుత్వం చేపట్టిన ఈ కృషి లక్షలాది ప్రజలకు ఆర్థిక సాధికారత కల్పనలో కీలక పాత్ర పోషించింది. యువతరానికి, మహిళలకు సాధికారత కల్పించినప్పుడే సమాజం కూడా పురోగమిస్తుంది. కాబట్టే కోట్లాది మహిళలకు వ్యాపార సౌలభ్యం కల్పిస్తూ ముద్రా రుణాలు మంజూరయ్యాయి. ముద్రా యోజన కింద 68% పైగా, స్టాండప్ ఇండియా కార్యక్రమం కింద 82% పైగా మహిళా వ్యవస్థాపకులకు ప్రభుత్వం చేయూతనిచ్చింది. 2025 గణాంకాల ప్రకారం ముద్రా పథకం కింద మొత్తం రుణాల సంఖ్య 52.07 కోట్లు ఉండగా, ఆ రుణ మొత్తం 33.19 లక్షల కోట్ల రూపాయలుగా ఉంది. వీటిలో ఆంధ్రప్రదేశ్లో మొత్తం రుణాల సంఖ్య 1,01,66,870గా ఉండగా, ఆ రుణ మొత్తం 1,21,008 కోట్ల రూపాయలుగా ఉంది. దేశంలో 2022-23 ఆర్థిక సంవత్సరానికి గాను మొత్తం రుణ ఖాతాలలో 71% మహిళా లబ్దిదారులు కాగా, పీఎం ముద్ర కింద మంజూరైన రుణ మొత్తంలో 48% వారికి లభించింది. వీటిలో 99% రుణాలు శిశు, కిశోర విభాగాల మహిళలకు మంజూరు కావడం విశేషం. ముద్రా యోజన పథకం రుణాల పరిధిని పెంచుతున్నామని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు.
1: బీతే వర్షో మే కరోడో లోగో కో ఎంటర్ప్రినర్ బనానే కా కామ్ ముద్రా యోజనానే కియా హై. కరోడో కే సంఖ్యా మే ఇస్ యోజనా సే జాబ్ జనరేట్ హుయే హై. లాఖో లోగ్ జాబ్ క్రియేటర్ భీ బనే హై. ఇస్ సఫలతా కో దేఖతే హుయే అబ్ భాజపా నే ఔర్ ఏక్ సంకల్ప లియా హై. అబ్ తక్ ముద్రా యోజనా కే తహత్ లోన్ కీ సీమా 10 లాఖ్ రూపాయ హువా కర్తీ థీ. అబ్ భాజపా నే ఇసే బఢాకర్ 20 లాఖ్ రూపాయ కర్నే కా ఇరాదా కియా హై.
0: దశాబ్దాల కిందటే ఇలాంటి పథకం అమలై ఉంటే ప్రజలు ఉపాధి వేటలో వలసబాట పట్టే సమస్య ఇంత తీవ్రంగా ఉండే

0: ఇది కాదని ప్రధానమంత్రి స్పష్టం చేశారు. దశాబ్దాల తరువాత ఇవాళ నిరుపేదలు కూడా ఎలాంటి హామీ లేకుండా ముద్రా రుణం పొందుతున్నారు. సామాన్యులు ఈ రుణ సాయంతో వ్యవస్థాపకులుగా మారే అవకాశం లభిస్తోంది. దేశంలో ఇప్పుడు ప్రతిభకు కొరత లేదు. ఏ రంగంలో ఉన్నా ఏ వర్గం వారైనా ప్రతి ఒక్కరిలోనూ ఏదో ఒక ప్రతిభ ఉంటుంది. చేయాల్సిందల్లా దాన్ని గుర్తించి ప్రోత్సహించడమే. ఆ మేరకు ప్రజల ప్రతిభా నైపుణ్యాలను ముద్రాయోజన వెలికితీస్తోంది. ముఖ్యంగా యువతను బలోపేతం చేస్తోంది. ప్రతిభకు ప్రోత్సాహం లభిస్తే అది మరింత వికసించి ప్రజల జీవితాల్లో ప్రగతిశీల మార్పులు తెస్తుంది. చిన్న వ్యాపారాలు, స్టార్టప్లు అభివృద్ది చెందడానికి, వాటి ఉత్పత్తి పంపిణీ సామర్థ్యాలను పెంచడంలో సహాయపడటానికి వడ్డీరహిత అతి తక్కువ వడ్డీ రుణాల ద్వారా ఆర్థిక సహాయం అందించే ముద్రా రుణాల పరిమితిని 10 లక్షల నుంచి 20 లక్షల రూపాయలకు పెంచినట్లు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలుపుతూ,
1: The limit of mudra loans will be enhanced to 20 lakh from the current 10 lakh for those entrepreneurs who have availed and successfully repaid previous loans under the Tarun category. Enhanced scope for mandatory onboarding in TREDs for facilitating MSMEs to unlock their working capital by converting their trade receivables into cash. I propose to reduce the turnover threshold of buyers for mandatory onboarding on the TREDS platform from rupees 500 crore to 250 crore rupees. This measure will bring 22 more CPSEs and 7000 more companies onto the platform.
0: ప్రధానమంత్రి ముద్ర యోజన కింద 20% పైగా రుణాలు తొలిసారి సొంత వ్యాపారం ప్రారంభించే లేదా తొలిసారి రుణం కోరే వ్యక్తులకు ప్రధానంగా మంజూరయ్యాయి. కాబట్టే ఒకనాడు నిరుద్యోగులుగా ఉన్నవారు నేడు ఉపాధి సృష్టికర్తలయ్యారు. ఇక ఈ రుణాల్లో మహిళల వాటా దాదాపు 68% కావడం గమనార్హం. ముద్రా యోజనతో మహిళల ఆర్థిక శక్తితో పాటు సామాజిక నిర్ణయాలలో వారి భాగస్వామ్యం కూడా పెరిగింది. అలాగే ఈ రుణాల్లో 50% పైగా వెనుకబడిన వర్గాలకు ప్రాధాన్యమిచ్చారు. ఆర్థిక సార్వజనీనతకు ముద్రా యోజన ఒక అద్భుత నిదర్శనంగా నిలిచింది. వ్యాపారాల ప్రారంభంపై యువత కలల సాకారానికి ఒక వేదికను చూపడంలో ముద్రా యోజన సఫలమయ్యింది. ఈ పథకం అమలుతో దేశమంతటా కుటుంబ జీవన శైలి మెరుగుపడిన ఫలితంగా గ్రామీణ పిల్లలకు నాణ్యమైన విద్య అందుబాటులోకి వచ్చింది. అంతేగాక స్వయం ఉపాధితో ఇతరులకు అనేక ఉపాధి అవకాశాలను కల్పిస్తున్నారు. ముద్ర యోజన ఎలాంటి పక్షపాతానికి తావులేకుండా ఆర్థిక సామాజిక చేయూత ద్వారా అన్ని వర్గాల సాధికారతకు తోడ్పడే పథకంగా నిలుస్తోంది. సామాజికంగా వెనుకబడిన వర్గాల విషయంలో ఇప్పటిదాకా ఇదే అత్యంత భారీ ఆర్థిక సార్వజనీనతగా చెప్పవచ్చు. దేశంలో ప్రాథమిక వ్యవస్థాపన స్వరూపాన్ని ప్రధానమంత్రి ముద్రా యోజన మార్చివేసింది అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఆ విధంగా ఆర్థిక సామాజిక సార్వజనీనత వైపు గణనీయ పురోగమనానికి తోడ్పడింది. ఈ పథకంతో అసంఖ్యాక కొత్త వ్యవస్థాపకులు తమ సొంత వ్యాపార వాణిజ్య స్వప్నాలను సాకారం చేసుకునే వీలు కలిగింది. మహిళలు, మైనారిటీ వర్గాలకు కొన్నేళ్లుగా ఈ పథకం సాధికారత కల్పిస్తోంది. ఆర్థిక అభ్యున్నతి అవకాశాల సృష్టితో మరింత సమగ్ర వృద్ధికి తోడ్పడే వాతావరణాన్ని ఏర్పరిచింది. రుణ పరిమితి 20 లక్షలకు పెరిగిన నేపథ్యంలో చిన్న వ్యాపారులను ప్రోత్సహించడంలోనే కాకుండా మరింత సమాన సంపన్న భవిష్యత్తు వైపు దేశానికి సారథ్యం వహించడంలో ముద్రా యోజన కీలక పాత్ర పోషిస్తూనే ఉంటుంది. ముద్రా యోజన పథకం దేశంలో సూక్ష్మ చిన్న వ్యాపారాల అభివృద్దికి కీలక పాత్ర పోషించిన విజయవంతమైన కార్యక్రమంగా నిలిచింది. ఈ పథకం ద్వారా లక్షలాది మంది యువత, మహిళలు మరియు చిన్న వ్యాపారులు సులభంగా రుణాలు పొందుతూ స్వయం ఉపాధిని ప్రారంభించే అవకాశాన్ని పొందారు. ఇది కేవలం ఆర్థిక సహాయం అందించడం మాత్రమే కాకుండా గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో వ్యాపార వృద్ధిని ప్రోత్సహించడం వంటి అనేక సానుకూల ఫలితాలను అందించింది. ముఖ్యంగా బ్యాంకింగ్ సేవలకు దూరంగా ఉన్న వర్గాలను ఆర్థిక వ్యవస్థలోకి తీసుకురావడంలో ఈ పథకం ఒక కీలక మైలురాయిగా నిలిచింది. ఈ విధంగా ముద్రా యోజన పథకం దేశ ఆర్థిక సమగ్రాభివృద్దికి దోహదపడుతూ స్వయం ఉపాధి కల్పనలో ఒక స్థిరమైన మార్గాన్ని సృష్టించిన విజయవంతమైన పథకంగా చెప్పవచ్చు.

కార్యక్రమాన్ని మీరింతవరకు విన్నారు. రచన వై యుగంధర్ రెడ్డి, వ్యాఖ్యానం కె సుమ, సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం.

వింటూ ఆనందిస్తూ ఆస్వాదిస్తూ ఉన్నారు నవరస భరిత హరివిలు మీ జయస్మితో. ఇటీవల భారత శుక్రయాన్ మిషన్ లో ఏ దేశం చేరింది, ఇది నా ప్రశ్న. సో చాలా మంది ఆన్సర్స్ పంపిస్తూ ఉన్నారు, చూద్దాం ఎంతమంది ఆన్సర్స్ పంపిస్తున్నారు. కానీ అంతకన్నా ముందు మనకి మెసేజెస్ పంపించారు భాషా తపస్వి కుమారి జయస్వి గారికి స్వాగతం. ప్రసంగం అంటే చూసి చదవటం అనుకుంటే పొరపాటే, సందర్భాన్ని అవపోసన పట్టి ముందుగా వినేవారి మనసును చదివి సదా మధురమైన చలనంతో భాషించే ధ్వని రూపం వారే కళామ తల్లికి ప్రియ సంతానం. ఇది ప్రతిభను ప్రసన్నం చేసుకోనటానికే చేసే మహాయజ్ఞం. అనువాదం అంటే సర్వసమ్మతంతో చేసే స్వరనాదం. అనువాదం అంటే అందరూ ఆమోదిస్తూ ఆస్వాదించే ఒక అవధానం. కడుప్రియంగా కళామ తల్లి ముద్దుబిడ్డలు పఠించే ఒక వేదం. ఒకరిపై ఖేదం మోదం వారి వాచో రచన, శిల్పంపై

0: ఆధారపడి ఉంటుందని సుందరంగా ఆంధ్రీకరించి అమృత తుల్యంగా వర్ణించారమ్మా. రేడియో అంటే సామాన్యమైనటువంటి విషయం కాదు. తల్లి ఎంత మేలు చేస్తుందో ఉల్లి అంతకంటే ఎక్కువ మేలు చేస్తుంది. అలాగే చలువ చేసే పెరుగులా చల్లగా రోజంతా కూడా కష్టపడి ఇంటికి చేరుకుని మట్టివాసనతో ఇంటికి చేరిన మనిషి మనసును చల్లబరిచే ఒక అద్భుతమైన అమ్మలాంటిది. ఈ మాటలతో ఎన్నో దృశ్యాలు చూపించారు. అందుకే కనిపించే చరవాణిని మీరు వచ్చిన రోజు కాస్త పక్కన పెడతానులేండి. చనబండ నుంచి వాసు గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద బ్యూటిఫుల్ మెసేజ్ అండ్ నైస్ ఇంటర్ప్రిటేషన్ అండి. చాలా మంచి భావాలను పంచుకున్నందుకు. గుడ్ మార్నింగ్ జేస్వి అంటూ పోరంగి నుంచి వీరరాఘవమ్మ గారు, రేఖా సాయి అండ్ మోనికా, మీరందరూ మెసేజ్ చేశారు కానీ ఆన్సర్ ఎక్కడ? సో వేటపాలెం రామానగర్ నుంచి బొడ్డు బాలసుబ్రహ్మణ్యం గారు, దేవాంగ గారు మన కోసం మెసేజ్ పంపించారు. థ్యాంక్ యూ సో మచ్ అండి మెసేజ్ చేసినందుకు. అండ్ నేను అడిగిన క్వశ్చన్ ఇంకొకసారి రిపీట్ చేస్తున్నాను. ఇటీవల భారత శుక్రయాన్ మిషన్ లో ఏ దేశం చేరింది అని అడిగాను. సో చూద్దాం రైట్ ఆన్సర్స్ ఎవరు పంపించారు. నెక్స్ట్ అనంతపురం నుంచి అనురాధ గారు రైట్ ఆన్సర్, పెడన జోగానంద్ర కాలనీ నుంచి అప్పలరాజ్ గారు, రాజేష్ ఫ్రం హిందూపూర్ నుంచి, జాన్సన్ ఫ్రం విజయవాడ నుంచి, భాస్కర్ గారు పెడన్ నుంచి, మధుసూదన్ రెడ్డి గారు పాపినేనిపల్లి నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. అలాగే పాలెంపోలయ నంద్యాల జిల్లా ఆలగడ్డ నుంచి రైట్ ఆన్సర్, వేదాంతం జానకి శ్రీనివాస్ గారు హరివిల్లు ప్రోగ్రామ్ లో మొదటి ప్రశ్నకి నా ఆన్సర్ రైట్ ఆన్సర్. అండ్ కడప నుంచి వినయ్, హాయ్ జయశ్రీ సీతా తేజు, హలో వినయ్ గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద రైట్ ఆన్సర్ అండ్ మెసేజ్. హలో మ్యామ్ గుడ్ మార్నింగ్, వెరీ వెరీ గుడ్ మార్నింగ్ అండి మీకు కూడా. సాయి ఫ్రమ్ ఖమ్మం రైట్ ఆన్సర్ పంపించినందుకు ధన్యవాదాలు. జవాబు తెలియటం లేదు అంటూ దేవసేన గారు తిరుపతి నుంచి పంపించారు. సో నేను చెప్తానండి జవాబు. నరసింహారెడ్డి గారు రైట్ ఆన్సర్, గుడ్ మార్నింగ్ అంటూ వాసు గారు సరైన ఆన్సర్ పంపించారు. శుభోదయం జేఎస్పి. కవిత, జోష్ణవి, మోహిత్రావు బెంగళూరు నుంచి, కోనకొండ్ల రమణరావు గారు, సో వీరందరూ పంపించారు, ఫ్రాన్స్ అయితే కాదు. అండ్ రఘుబీర్ సింగ్ సుగుణాబాయి గారు సరైన ఆన్సర్ అందించారు. ఆచార్య చిరంజీవి రామలింగ అండ్ దమ్మాయి కూడా హైదరాబాద్ నుంచి రైట్ ఆన్సర్. రాజశేఖర్ రెడ్డి గారు ఆదోని మండలం నుంచి, శుభోదయం జయస్పీ అంటూ రైట్ ఆన్సర్ పంపించారు. విజయలక్ష్మి గారు పెద్దకొండూరు నుంచి, అబ్సల్యూట్లీ రైట్ ఆన్సర్. హాయ్ ఆర్జే జయస్పీ, ఒక పాట పాడండి, మీరు చాలా బాగా పాడతారు. ఫ్రమ్ కొడుమూరు నుంచి ఊర్మిళ అండ్ వీరేష్, తప్పకుండా అండి. హాయ్ జయస్పీ అంటూ హరివిల్లుకి స్వాగతం తెలియజేస్తూ మహమ్మద్ ఇనాయతుల్లా భవానీపేట కామారెడ్డి జిల్లా నుంచి రైట్ ఆన్సర్. నాగార్జున లక్ష్మి గారు ఫ్రమ్ వైదంపేట అనంతపూర్ నుంచి సరైన సమాధానం అందించారు. అలాగే గుడ్ మార్నింగ్, మీ పేరు కూడా పంపిస్తే బాగుంటుంది కదా ఆన్సర్ తో పాటు. సరే సార్, మీ పేరు కూడా పంపించండి. థ్యాంక్ యూ సో మచ్ జయస్పీ గారు అంటూ రామచంద్రరావు గారు రాజమండ్రి నుంచి పంపించారు. నమస్తే, శుభోదయం. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా పెద్దాపురం నుంచి బండారు త్రిమూర్తులు గుప్తా గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి, గుడ్ మార్నింగ్ అంటూ. ఆశా శ్రీనివాస్ గారు బెంగళూరు నుంచి, అండ్ అలాగే హాయ్ జయస్వి గారు ఎలా ఉన్నారు, నేను చాలా చాలా బాగున్నాను, థ్యాంక్ యూ. సీతా మేడం రాలేదు, ఏమైంది? సీతా మేడం కొంచెం లీవ్ తీసుకున్నారు, తొందరలో కలుసుకుంటారు. త్రినాథరావు గారు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద ఆన్సర్. వెల్, నేనైతే ఇప్పుడు ఆన్సర్ చెప్పేనా? సో నేను అడిగిన క్వశ్చన్ కి అందరూ ఆన్సర్స్ పంపించారు. ఇటీవల భారత శుక్రయాన్ మిషన్ లో ఏ దేశం చేరింది నా ప్రశ్నకి? స్వీడన్ రైట్ ఆన్సర్ అన్నమాట. అంతరిక్ష అన్వేషణలో అంతర్జాతీయ సహకారాన్ని బలోపేతం చేస్తూ స్వీడన్ భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో చేపట్టిన శుక్రయాన్ మిషన్ లో చేరుకుంది. శుక్రయాన్ ను వీనస్ ఇంకా ఆర్బిటర్ మిషన్ అని కూడా అంటారు, దీన్నే VOM అని కూడా పిలుస్తారు. సో రైట్ ఆన్సర్స్ పంపించిన మీ అందరికీ కూడా కంగ్రాచులేషన్స్.
1: విద్ భారతి ఎఫ్ఎం 101.3.
0: సో నెక్స్ట్ క్వశ్చన్, నవరస భరిత హరివిలులో భాగంగా ఈనాటిన రెండో ప్రశ్న, ఎపిస్ మెలిఫెరా ఏ జాతికి చెందినది? ఎపిస్ మెలిఫెరా అనేది ఏ జాతికి చెందినది? సో కాస్త ప్రశాంతంగా ఆలోచించి నాకు ఆన్సర్ పంపించండి. ఎపిస్ మెలిఫెరా ఏ జాతికి చెందినది? సో రైట్ ఆన్సర్స్ తెలిస్తే మీ ఆన్సర్స్ ని 8662488114 నెంబర్ కి నాకు వాట్సాప్ చేయండి. అండ్ ఇప్పుడైతే మీ అందరి కోసం యారో ఇవన్ యారో ఇవన్, అదేనండి మన తెలుగులో నీవెవ్వరో నీవెవ్వరు, ఈ పాట NH4 మూవీ నుంచి. స్టే ట్యూన్డ్ అండ్ ఎంజాయ్ లిస్నింగ్.

ఆర్తి ఎఫ్ఎం 101.3. మరి అపిస్ మెలిఫెరా ఏ జాతికి చెందింది అని అడిగాను. సో చాలా మంది నాకు ఆన్సర్స్ పంపించారు అండ్ చాలా క్లారిఫికేషన్స్ కూడా పంపించారు బాస్. సో థ్యాంక్ యూ సో మచ్ మంచి మంచి ఆన్సర్స్ ని నా కోసం పంపించినందుకు.

0: ఇంతకీ మీరు కూడా క్వశ్చన్ వినాలి అనుకుంటే ఎపిస్ మెలిఫెరా ఏ జాతికి చెందింది అని అడిగాను. సో మీరు ఆన్సర్స్ పంపిస్తూ ఉండండి. అండ్ మార్కాపురం శివాజీనగర్ నుంచి టైలర్ మస్తాన్ గారు, వలీ ఫాతిమా రైట్ ఆన్సర్స్ పంపించారు ఇందాకటి ప్రశ్నకి ఇప్పటి ప్రశ్నకి. అండ్ కమింగ్ బ్యాక్, థ్యాంక్ యూ సో మచ్ మేడం అంటూ త్రినాథ్ రావు గారు పంపించారు. థ్యాంక్ యూ అండి. ముసాపేట్ మహబూబ్ నగర్ జిల్లా నుంచి ఎంధనేష్ మర్సి విజయ రోజా శిరీష ఓంకార్ లక్ష్మి నరసింహ ఎదురు చేసి సక్కుబాయ్ బాగున్నారా, నేను చాలా బాగున్నాను. మధుసూదన్ రెడ్డి గారు పాపినేనిపల్లి నుంచి రైట్ ఆన్సర్. కడప నుంచి వినయ్, జయశ్వి, సీత అండ్ తేజు రైట్ ఆన్సర్స్ పంపించారు, థ్యాంక్ యూ. అండ్ సోమనాథం జనార్దన్ రావు గారు తాటిపత్రి గ్రామం నెల్లూరు జిల్లా నుంచి సరైన సమాధానం. వాసు గారు రైట్ ఆన్సర్. అనంతపురం నుంచి అనురాధ గారు అండ్ జాన్సన్ ఫ్రం విజయవాడ నుంచి. నరసింహారెడ్డి గారు మాధవరం నుంచి. ఆశా శ్రీనివాస్ గారు బెంగళూరు నుంచి. వీరందరూ రైట్ ఆన్సర్స్ పంపించారు. కోనకొండ రమణ్ రావు గారు, కవిత అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా రైట్ ఆన్సర్ పంపించారు, ధన్యవాదాలు. అండ్ తేనె పాలంపోలే గారు ఆలగడ్డ నంజాల జిల్లా నుంచి కరెక్ట్ అండి, థ్యాంక్ యూ సో మచ్. రాజేష్ గారు హిందూపూర్ నుంచి కరెక్ట్ ఆన్సర్. మహమ్మద్ ఇనాయతుల్లా భవానీపేట కామారెడ్డి నుంచి రైట్ ఆన్సర్. వేదాంతం జానకి శ్రీనివాస్ గారు సరైన సమాధానం. ఆచార్య చిరంజీవి రామలింగ దమ్మాయిగూడెం హైదరాబాద్ నుంచి రైట్ ఆన్సర్. నమస్తే జయస్వి గారు అంటూ ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా పెద్దాపురం నుంచి బండారు త్రిమూర్తులు గారు రైట్ ఆన్సర్. హాయ్ మామ్, గుడ్ మార్నింగ్, దిస్ ఇస్ తిమ్మరాజు ఫ్రం రాయదుర్గం అనంతపూర్ జిల్లా నుంచి. తిమ్మరాజు గారు నమస్కారం, వెల్కమ్ వెల్కమ్ టు నవరస భరిత హర్వీళ్లు. పెడన జోగానంద్ర కాలనీ నుంచి అప్పలరాజు గారు రైట్ ఆన్సర్. అండ్ ఈ వర్గానికి చెందింది అంటూ సత్యా భార్గవి తారిపత్రి నుంచి పంపించారు, అనంతపూర్ డిస్టిక్ నుంచి సరైన సమాధానం. భాస్కర్ గారు పెడన నుంచి రైట్ ఆన్సర్. అది సంగతి అండి అంటూ రఘుబీర్ సింగ్ సుగుణాబాయి గారు మంచి ఆన్సర్ పెట్టారు, థ్యాంక్ యూ. గుడ్ మార్నింగ్ మ్యామ్ అంటూ చౌడేపల్లి నుంచి రైట్ ఆన్సర్ పంపించారు మనకి. ఎవరు మేడం, మీరు సాంగ్ చాలా బాగా పాడతారు, ఒక సాంగ్ పాడండి. సో ఖచ్చితంగా పాడి వినిపిస్తాను గౌతమ్, థ్యాంక్ యూ, థ్యాంక్స్ అ లాట్. అండ్ రైట్ ఆన్సర్ బొడ్డు ఓంకార్ అండ్ గౌరీ రామ్నగర్ వేటపాలెం నుంచి. విజయ పరమేష్ గుంతకల్ నుంచి సరైన సమాధానాన్ని పంపించారు, హలో మ్యామ్ గుడ్ మార్నింగ్, వెరీ వెరీ గుడ్ మార్నింగ్ అండ్ నమస్తే శుభోదయం అంటూ నెల్లూరు బుచ్చిరెడ్డిపాలెం నుంచి షేక్ తబ్లా మస్తాన్ భాష. అండ్ ఏపీ మెలిఫెరాస్ ఓకే ఈ జాతికి చెందింది అంటూ రైట్ ఆన్సర్ పంపించారు. సో చాలా పెద్ద మెసేజ్ పెట్టారు సార్ మీరు, సో తప్పకుండా సరే ప్రయత్నం అయితే చేస్తాను, సో థ్యాంక్ యూ సో మచ్. గుడ్ మార్నింగ్ అంటూ రైట్ ఆన్సర్ పంపించారు. యానిమల్ ఇన్సెక్ట్ అని నాకు కూడా తెలుసు అండి, కానీ అది దేనికి సంబంధించింది, బట్ ఎనీవేస్ థ్యాంక్ యూ ఫర్ ద రెస్పాన్స్. అండ్ కడప నుంచి శ్రీదేవి గారు రైట్ ఆన్సర్. ముసాపేట్ మహబూబ్ నగర్ నుంచి వృక్ష జాతి, ఓ మై గాడ్, అస్సలు వృక్షానికి దీనికి సంబంధం లేదు, ఆలోచించండి. ఓకే సాయి మార్నింగ్, వెరీ వెరీ గుడ్ మార్నింగ్ సాయి, థ్యాంక్ యూ ఫర్ ద రైట్ ఆన్సర్. నాగార్జున లక్ష్మి ఫ్రం వైదంపేట అనంతపూర్ నుంచి రైట్ ఆన్సర్. విజయలక్ష్మి గారు పెద్దకొండూరు నుంచి. సో ఈ పాటికే మీకు అర్థమైపోయి ఉండాలి, ఈ పాట ఇప్పుడు ఎందుకు పాడావు జయస్వి, ఏంటి దీనికి దానికి రిలేషన్, ఈ ఆన్సర్ లో ఉన్నది ఆ పాటలో ఉన్నది ఒక చిన్న క్లూగా పనికొస్తుందని పాడానండి. వెల్ ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం, ఈ బ్రేక్ తర్వాత నేను ఇచ్చిన క్లూకి ఇంకెవరైనా ఆన్సర్స్ కనిపెడతారేమో చూద్దాం. Until then, stay tuned and enjoy listening.
1: ఇంతకీ కస్టమర్ కేర్ ఎక్కడుంది? మేడం
2: చెప్పండి,
1: ఈ కేవైసీ అప్డేట్ కోసం నాకు మాటిమాటికి మెసేజ్ ఎందుకు వస్తుంది?
2: ఎందుకంటే బ్యాంకింగ్ సేవల కోసం నిశ్చితమైన సమయానికి కేవైసీ అప్డేట్ చేయించాలి.
1: కానీ ఇది ఎలాగవుతుంది?
2: గుర్తింపు లేదా చిరునామాలో ఏ మార్పు లేకపోతే మీ బ్యాంక్ లేదా ఏటీఎం లేదా బిజినెస్ కరెస్పాండెంట్ అంటే బీసీ వద్దకు వెళ్ళండి, లేదా బ్యాంక్ లో రిజిస్టర్డ్ ఈమెయిల్ లేదా మొబైల్ నంబర్ లేదా మొబైల్ బ్యాంకింగ్ యాప్ లేదా ఉత్తరం ద్వారా దాని స్వీయ ప్రకటన ఇవ్వండి.
1: అలాగా, మరి ఏదైనా మార్పు ఉంటేనో?
2: అలాగైతే కొత్త గుర్తింపు ఇంకా చిరునామా ప్రమాణ పత్రాలు చూపించి కేవైసీ అప్డేట్ చేసుకోవచ్చు.
1: అంతేనా?
2: అంతే.
1: అర్థమైంది.
2: మీకు దగ్గరలో ఉన్న గ్రామ పంచాయతీ క్యాంప్ కి లేదా బ్యాంక్ శాఖకి వెళ్లి కూడా మీ కేవైసీ అప్డేట్ చేసుకోవచ్చు.
3: ఆర్బీఐ అంటుంది,
2: విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి.
4: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

ఒక క్లూ వెనక ఇన్ని సస్పెన్సులు దాగుంటాయని, ఇంత వెరైటీ ఆన్సర్స్ వస్తాయని నేను ఇప్పుడే తెలుసుకున్నాను. అసలు ఇలాంటి ఒక క్లూ ఇవ్వచ్చని కూడా. ఎపీస్ మెలిఫెరా ఏ జాతికి చెందింది అన్నాను. చాలా మంది రైట్ ఆన్సర్స్ పంపించారు. అండ్ నేను ఇచ్చిన ఈ క్లూకి నాకు ఒక 4 to 5 రైట్ ఆన్సర్స్ వచ్చాయి. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్ క్లూ. అండ్ సౌజన్య గారు మంగళగిరి నుంచి రైట్ ఆన్సర్ పంపించారండి. అండ్ దాంతోపాటుగా ముసపేట్ మహబూబ్ నగర్ నుంచి ఎం నరేష్ అండ్ మెర్సీ విజయ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ, నడక జాత, అసలు నేను పేరే వినలేదండి, నడక జాతి, నించున్న జాతి, ఏమైంది సార్? సో ఎనీవేస్ నేనైతే ఆన్సర్ చెప్తాను, ఇంకా మీరు ఆన్సర్స్ పెట్టద్దు, నెక్స్ట్ క్వశ్చన్ కోసం వెయిట్ చేయండి. హాయ్ గుడ్ మార్నింగ్ అంటూ సుకన్య గారు గుంతకల్ నుంచి పెట్టారు. ఇది బాగుంది, ఇది ఇంట్రెస్టింగ్ గా ఉంది. ఇది రాజమౌళి ఈగ జాతికి సంబంధించింది. సో ఎస్, అబ్సల్యూట్లీ రైట్ అండి, ఇది హనీబీ జాతికి సంబంధించింది. సో CSIR, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంటిగ్రేటెడ్ మెడిసిన్ శాస్త్రవేత్తలు, ఎపీస్ మెలిఫెరా సబ్ జీరో ఉష్ణోగ్రతల్ని కూడా తట్టుకోగలిగేటువంటి ఒక హనీబీ అన్నమాట. ఎలా అయితే మన ఈగ ఈగ ఈగ ఎముడి మెరుపు తీగ అని చూసామో, ఆ ఈగకి కొంచెం అడ్వాన్స్డ్ వెర్షన్ వెస్టర్న్ హనీబీ అన్నమాట. అంటే ఇది ఇండియాలో కూడా తిరుగుతుంది, ఇంగ్లీష్ వచ్చో రాదో నాకైతే తెలియదు, కానీ యూరోపియన్ హనీబీగా దీనికి మంచి పేరుంది. అది నా ప్రశ్నకి సమాధానం వెనక ఇన్ని చిక్కుముడులు దాగున్నాయి అన్నమాట. సో అందరూ కూడా వెస్టర్న్ హనీబీ, యూరోపియన్ హనీబీ అని పెట్టారు. రైట్ ఆన్సర్స్ పంపించిన మీ అందరికి కూడా కంగ్రాచ్యులేషన్స్. మరి ఇప్పుడైతే ఒక పాట వేస్తాను, ఆ పాట తర్వాత ఇంకో మంచి క్వశ్చన్ మీకోసం వస్తుంది. స్టే ట్యూన్. వింటున్నారు వివిధ భారతి FM 101.3.

వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 మెగాహెర్ట్స్ పై మీ జయస్వితు. అండ్ ఎస్, నవరస భరిత హరివిల్లులో ఇంకొక అద్భుతమైన ప్రశ్న. మహువా పూల పండగ ఏ రాష్ట్రంలో జరుపుకుంటారు? పేరు కొంచెం విచిత్రంగా ఉన్నా ఇంట్రెస్టింగ్ గా ఉంది దీని వెనక హిస్టరీ కూడా. మహువా పూల పండగ ఏ రాష్ట్రంలో జరుపుకుంటారు? సో క్లూ చెప్తే మీరైతే ఆన్సర్ చెప్పేస్తారు, బట్ చూద్దాం ఎంతమంది కనుక్కుంటారో. మహువా పూల పండగ ప్రధానంగా ఏ రాష్ట్రంలో జరుపుకుంటారు? సో ఆన్సర్ గనక మీకు మంచిగా తెలిస్తే జరా 8662488114 నెంబర్ కి నాకు ఆన్సర్ పంపించండి. ఓకే, అంటిల్ దెన్ స్టే ట్యూన్డ్ అండ్ ఎంజాయ్ లిస్నింగ్. అండ్ చాలా మంది ఎస్ మెసేజెస్ పెట్టారు గుడ్ మార్నింగ్ అంటూ. ముత్యాలంపాడు విజయవాడ నుంచి శ్రీవల్లి గారు, హాయ్ శ్రీవల్లి గారు, థ్యాంక్ యూ ఫర్ ద రైట్ ఆన్సర్ అండ్ నైస్ ప్రోగ్రామ్ జయస్వి గారు. బైరెడ్డిపల్లి చిత్తూరు డిస్టిక్ నుంచి రాంబాబు, టైలర్ కమల, మానస, రచన, ఉదయ్ తేజ్, థ్యాంక్ యూ వెరీ వెరీ గుడ్ మార్నింగ్ మీ అందరికి. హాయ్ మ్యామ్, వెరీ బిగ్ హాయ్ అండి మీకు కూడా. రైట్ ఆన్సర్ పంపించారు నెల్లూరు హరినాథపురం నుంచి. ధన్యవాదాలు ప్రసాద్ గారు మీకు కూడా. పెడన జోగానందరావు కాలనీ నుంచి అప్పల్ రాజు గారు, అబ్సల్యూట్లీ రైట్ ఆన్సర్. వెల్, నేను అడిగిన ప్రశ్న, మహువా పూల పండగ ప్రధానంగా ఏ రాష్ట్రంలో జరుపుకుంటారు? ఆన్సర్స్ తెలిస్తే పంపించండి బాస్. అండ్ మీ అందరి కోసం ఇంకొక బ్యూటిఫుల్ సాంగ్,

సో బ్యూటిఫుల్ సాంగ్ అనమాట. అండ్ ఈ పాటకు ఒక స్పెషల్ హిస్టరీ కూడా ఉంది. మనం మన జీవితానంతరం అయిపోయే లోపు వినాల్సిన 1000 పాటల్లో ఈ పాట ఒకటి ఖచ్చితంగా ఉండాలి అని చెప్పి అమెరికన్ వాళ్ళు ఒక రీసెర్చ్ ద్వారా నిర్ధారించిన సాంగ్స్ లో వన్ ఆఫ్ ద బెస్ట్ సాంగ్. ఇంకెందుకు ఆలస్యం వచ్చేస్తుంది? స్టే ట్యూన్డ్ అండ్ ఎంజాయ్ లిస్నింగ్ వివిధ్ భారతి ఎఫ్ఎం, మీ జయస్మితో.

0: ఎఫ్ఎం 101.3. లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలుకొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మరిపిస్తుంది.
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ విభారతి ఎఫ్ఎం
0: 101.3. వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 మెగాహెర్ట్స్ బై మీ జయస్వితో. ఏంటండి నా ఇన్బాక్స్ లో పూల వర్షం కురిసినట్టుంది. మహువా పూల పండగ ప్రధానంగా ఏ రాష్ట్రంలో అని అడిగానంతే వెంటనే అన్ని పూలు కలిసి ఒక పుష్ప గుచ్చల్లాగా నా ఇన్బాక్స్ అంతా నిండిపోయింది అనమాట. సో చూద్దాం ఎన్ని అద్భుతాలు ఉన్నాయో. అండ్ పెడన జోగనేంద్ర కాలి నుంచి అప్పల్ రాజు గారు రైట్ ఆన్సర్ అండ్ కమింగ్ బ్యాక్. ముసపేట్ మహబూబ్ నగర్ నుంచి నరేష్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా రాజస్థాన్. మీరెక్కడా కూడా మన దరిదాపుల్లో ఉండరు కదండి ఎప్పుడు, అవుట్ ఆఫ్ ద బాక్స్. బట్ ఎనీవేస్ థ్యాంక్ యూ ఈ ఆన్సర్ కూడా పంపించినందుకు. సరైన ఆన్సర్ పంపించారు నెల్లూరు హర్నాథ్పురం నుంచి ప్రసాద్ గారు. రాజేష్ గారు రైట్ ఆన్సర్ హిందూపూర్ నుంచి. అండ్ సరైన సమాధానంతో సోమనాథన్ జనార్దన్ రావు గారు నెల్లూరు జిల్లా నుంచి రైట్ ఆన్సర్. సిరిగిరి రాంప్రసాద్ గారు మార్కాపురం నుంచి సరైన సమాధానం. జాన్సన్ ఫ్రం విజయవాడ రైట్ ఆన్సర్. మల్లికార్జున అభిరామ్ కేశవ్ నగర్ ధర్మవరం నుంచి సరైన సమాధానం. పాలంపోలయ్య ఆళ్లగడ్డ నంజాల జిల్లా నుంచి సరైన ఆన్సర్ అందించారు. సాయి ప్రసాద్ రైట్ ఆన్సర్. భాస్కర్ పెడన నుంచి సరైన ఆన్సర్ అండి. కడప నుంచి వినయ్ రైట్ ఆన్సర్. ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుంచి సరైన సమాధానం. కనకారావు గారు పెడన నుంచి సరైన సమాధానం. తెలంగాణ అంటూ మనకి ఆదిలాబాద్ నుంచి పంపించారు మహమ్మద్ వినాయతుల్లా భవానీపేట గ్రామం కామారెడ్డి నుంచి. ఓకే రైట్ ఆన్సర్. ముత్యాలంపాడు విజయవాడ నుంచి శ్రీవల్లి రైట్ ఆన్సర్ అందించారు. శుభోదయం తెలియచేస్తూ మనకి సరైన సమాధానంతో బండారు త్రిమూర్తులు గారు పంపించారు. అనంతపురం నుంచి అనురాధ గారు హాయ్ జయస్వి గుడ్ మార్నింగ్ అంటూ. సత్యా భార్గవి తాడిపత్రి అనంతపూర్ డిస్టిక్ నుంచి. అలాగే విజయ పరమేష్ గుంతకల్ నుంచి సరైన సమాధానం. మీ రెండో ప్రశ్నకి నా సమాధానం అంటూ మొక్కజొన్న సారీ మన పక్కనున్న రాష్టం. ఓకే థ్యాంక్ యూ సో మచ్ సార్, అలవాట్లో పొరపాటు అలా అయిపోయింది. ఛత్తీస్గఢ్ మధ్యప్రదేశ్ అంటూ పంపించారు. ఈ రెండు కావండి రాంగ్ ఆన్సర్స్. కోనకొండల రమణారావు గారు అండ్ ఫ్యామిలీ మెంబర్స్ హాయ్ మేడం జీ రైట్ ఆన్సర్ పంపించారు. నేను పుట్టిన పట్టణం కొరుక్ల. మహేష్ బాబు గజం ఫ్రమ్ చైనా నుంచి పంపించారు. ఓ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద బ్యూటిఫుల్ మెసేజ్ అండ్ ఆల్సో ఫర్ ద రైట్ ఆన్సర్. శ్రీను ఐరాల నుంచి మనకి పంపించారు. శ్యామ్ గారు కల్లూరు నుంచి సరైన సమాధానం. బొడ్డు తులసిదాస్ నవీపేట నిజామాబాద్ జిల్లా నుంచి రైట్ ఆన్సర్. జార్ఖండ్ వెళ్ళిపోయారు, జార్ఖండ్ వెళ్ళిపోయారా అండి, సో సారీ. గుడ్ మార్నింగ్ దిస్ ఇస్ చాందిని. హాయ్ చాందిని, నైస్ నేమ్. అండ్ ఈ పండగ చాలా స్పెషల్ అంటూ రంగాచార్యులు గారు టీచర్స్ కాలనీ హిందూపూర్ నుంచి పంపించారు. రైట్ ఆన్సర్ తో మనకి పెద్ద పాలకరులు నుంచి మనకి నాగరాజరావు గారు పంపించారు. ధన్యవాదాలు సార్, థ్యాంక్ యూ సో మచ్. గుడ్ మార్నింగ్ రాఘవ గారు అండ్ కిషోర్ గారు. నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం నుంచి మనకి షేక్ తబలా మస్తాన్ బాషా కుటుంబ

0: సభ్యులు ఫ్రెండ్స్ అందరూ రైట్ ఆన్సర్ పంపించారు. గుడ్ మార్నింగ్ జేఎస్పీ అంటూ కుసుమ అంబటి నగర్ నుంచి రైట్ ఆన్సర్ సరైన సమాధానంతో. సుకన్య గుంతకల్ నుంచి పంపించారు. అండ్ గౌతమ్ చౌడేపల్లి నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. సో వెల్, ఇంకా చాలా ఆన్సర్స్ ఉన్నాయి. మహువా పూల పండగ ప్రధానంగా ఏ రాష్ట్రంలో చేసుకుంటారన్నారు. సో రైట్ ఆన్సర్ తో ప్రకాష్ గారు, శ్యామల గారు పంపించారు చిన్న తిరుపతి నుంచి. బొడు ఓంకార్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ వేటపాలెం నుంచి. అలాగే బ్రహ్మయ్య గారు కర్నూలు నుంచి రైట్ ఆన్సర్. నాగార్జున లక్ష్మి వైదంపేట నుంచి. కేవి భూమిక ఫ్రం మార్కాపురం నుంచి రైట్ ఆన్సర్. వివిధ భారతి అనౌన్సర్స్ అందరికీ హాయ్, దిస్ ఇస్ జ్యోతి అండ్ సింధు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద రైట్ ఆన్సర్. విజయలక్ష్మి గారు సరైన సమాధానం పంపించారు. పెద్దకొండూరు నుంచి రికిల్ ఫ్రం ఇంగ్లాండ్. థ్యాంక్ యూ సో మచ్ రికిల్ ఫర్ యువర్ మెసేజ్. అండ్ మధుసూదన్ రెడ్డి గారు పాపినేనిపాలెం నుంచి రైట్ ఆన్సర్. థ్యాంక్ యూ. హాయ్, వాట్ ఎ బ్యూటిఫుల్ క్వశ్చన్ అండ్ వాట్ ఎ కలర్ఫుల్ క్వశ్చన్. థ్యాంక్ యూ సో మచ్. హాయ్ అండి మీకు కూడా. అండ్ బతుకమ్మ ఫెస్టివల్ అంటూ పంపించారు విజయవాడ నుంచి కరుణ గారు. ఓకే. మోహన్ రావు గారు, లీలావతి, హేమప్రియ, అమృత వీరందరూ రైట్ ఆన్సర్ పంపించారు. అండ్ హాయ్ మ్యామ్ అంటూ నాగలక్ష్మి గారు నంది వెలుగు నుంచి రైట్ ఆన్సర్. ముసపేట్ మహబూబ్ నగర్ నుంచి నరేష్ మెర్సీ విజయన్ ఫ్యామిలీ మెంబర్స్. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద మెసేజ్. రాజశేఖర్ రెడ్డి గారు ఆదోని మండలం. మళ్ళీ ఎప్పుడు వస్తారు? నేను ఇంకా ఆన్సర్ కూడా చెప్పలేదండి, తొందరలో వస్తాను. నరసింహారెడ్డి గారు రైట్ ఆన్సర్. అలాగే వేదాంతం జానకి శ్రీనివాస్ గారు. సో వీరందరూ కూడా పంపించారండి, థ్యాంక్ యూ. ఇంతకీ ఆన్సర్ ఏంటంటే మన తెలంగాణ రాష్ట్రం. దాని కుడి భుజం మీద కడవా, దాని గుత్తె పురైకలు మెరియా, అది రమ్మంటే రాదుర సెలియా, దాని పేరే సరంగ దరియా. తెలంగాణ అనగానే ఆ ఫ్లేవర్, ఆ స్లాంగ్, ఆ స్టైల్ ఎంత బాగుంటుందో, జర మంచిగా ఉంటది కదా. అందుకని తెలంగాణ రాష్ట్రంలో ఎంతో అద్భుతంగా జరుపుకుంటారు. అండ్ స్పెషల్లీ ఇది ఇప్పపూల పండగ అన్నమాట. సో మహువా పూల పండగ ఇప్పపూల పండగగా ప్రసిద్ది చెందింది. ప్రధానంగా తెలంగాణలో ఇంకా ఆదిలాబాద్ జిల్లా నన్నూరు మండలం జమిడి గ్రామంలో బాగా జరుపుకుంటారు. సో ఇవి దీనికి వచ్చినటువంటి మెసేజెస్. ఇంకా చాలా మంది ఆన్సర్స్ పంపించారు. ఇట్స్ ఆల్రెడీ 10:55 అయిపోయింది. ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. స్టే ట్యూన్డ్ అండ్ ఎంజాయ్ లిస్నింగ్.
1: లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
2: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
1: ఓ పాట కనులు తుడిస్తే
2: మరో పాట కాలాన్ని మెరిపిస్తుంది.
1: ఓ పాట మనసుకి హత్తుకుంటే
2: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
1: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
2: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం
1: 101.3. నచ్చిందేంటి?
3: నువ్వు బాగా మాట్లాడుతావు సీత. నువ్వు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది.
1: అది కాదు, ఇది అందరూ చెప్తారు, కానీ నీకు నాలో ప్రత్యేకంగా నచ్చిందేంటి?
3: ప్రత్యేకంగా అంటే నువ్వు నాలాగే వివిధ భారతి ఎఫ్ఎం వింటావు సీత, అది నాకు చాలా ఇష్టం.
0: సో వెల్, మరి 10:56 ఏమైపోయింది మన క్లాక్ లో టైం. మా కోసం ఒక చరణమన్న పాడండి. ఇప్పుడే కదండి కన్నానలే పాడాను, అయ్యో వినలేదా? సో ఎనీవేస్, ఐ ట్రై టు హమ్ వన్ మోర్ గుడ్ సాంగ్. గురుస్వామి నాయుడు గారు, ధనలక్ష్మి గారు రంపిచర్ల నుంచి పంపించారు. తెలంగాణ ఇస్ రైట్ ఆన్సర్. తెలంగాణ ఆదిత్య గుంతకల్ రైట్ ఆన్సర్ పంపించారు. వనపర్తి జిల్లా ఆత్మకూరు మండలం నుంచి దేవరపల్లి గోవర్ధన్ రావు గారు, ఇంద్రాబాయ్, భానుప్రకాష్, నవ్య, లక్కీ, మీరాబాయ్ అందరూ కూడా రైట్ ఆన్సర్. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద మెసేజెస్. అండ్ ఆచార్య చిరంజీవి రామలింగ దమ్మైగూడ హైదరాబాద్ నుంచి శుభం భూయాత్ అంటూ పంపించారు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్స్ అ లాట్ ఫర్ ఆల్ యువర్ ఆన్సర్స్. ఆన్సర్ ఈస్ తెలంగాణ. అండ్ ఆల్రెడీ ఇట్స్ 10:57 ఏఎం అయిపోయింది. నేను కూడా మీ అందరికీ ఠాడా బాయ్ బాయ్ చెప్పేసే టైం వచ్చేసింది. కలుసుకుందాం మరొక బ్యూటిఫుల్ షోలో. అంటిల్ దెన్

0: భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్‌లైన్స్.
1: వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలు చదువుతున్నది కేసుగుణ. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు విజయవాడలో 9,800 కోట్ల రూపాయల విలువైన భూమిపై పూర్తి యాజమాన్య హక్కులను కల్పిస్తూ 24,057 కుటుంబాలకు గృహ క్రమబద్దీకరణ పట్టాలను పంపిణీ చేయనున్నారు. ఎన్టీఆర్ కృష్ణా జిల్లాల వ్యాప్తంగా ఉన్న 8 నియోజకవర్గాల పేదలకు దీనివల్ల శాశ్వత లబ్ది చేకూరనుంది. ఉల్లిపాయల ధరల పెరుగుదల నేపథ్యంలో రాష్టంలోని రైతు బజార్ల ద్వారా కేజీ ఉల్లిపాయలను 35 రూపాయలకు విక్రయించనున్నామని పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. తొలి దశలో విజయవాడ నగరంలోని అన్ని రైతు బజార్లలో ఈ రోజు నుంచి ఈ విక్రయాలు చేపడుతున్నట్లు, ఈ కార్యక్రమానికి ప్రజల నుంచి వచ్చే స్పందనను బట్టి రాష్టంలోని ఇతర రైతు బజార్లు కూడా విస్తరించనున్నట్లు తెలిపారు. భీమిలి నియోజకవర్గంలోని ఆనందపురం, పద్మనాభం, భీమిలి మండలాల్లో 37 కోట్ల రూపాయలతో 161 పల్లె పండుగ అభివృద్ది పనులు చేపట్టనున్నామని స్థానిక శాసనసభ్యులు గంట శ్రీనివాసరావు తెలిపారు. పల్లె పండుగ 3.0 పనులకు భీమిలిలోని ఎంపీడీఓ కార్యాలయ ప్రాంగణంలో నిన్న శంకుస్థాపన చేశారు. స్వల్పకాలిక ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొనేందుకు రాష్ట ప్రభుత్వాలకు అందించే చేబద్దుళ్ల పరిమితిని, వేస్ అండ్ మీన్స్ పరిమితిని 11.2% మేర పెంచాలని ఆర్బీఐ సలహా కమిటీ సిఫార్సు చేసింది. ఈ నేపథ్యంలో రాష్ట్రాలకు నెలవారీగా అందే చేబదుళ్ల సాయం 61,008 కోట్ల నుంచి 67,839 కోట్ల రూపాయలకు పెరగనుంది. ఉత్తర తమిళనాడు, దాన్ని ఆనుకుని ఉన్న దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్పై ఏర్పడిన ఉపరితల ఆవర్తనం సగటు సముద్ర మట్టానికి 1.5 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో రాష్టంలోని కోస్తా, రాయలసీమ జిల్లాల్లో రానున్న 3 రోజుల పాటు అక్కడక్కడా తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. అంతర్జాతీయ అనువాదకుల దినోత్సవాన్ని ఈ రోజు నిర్వహిస్తున్నారు. ఒక భాషలోని భావాలను మరొక భాష మాట్లాడే ప్రజలకు అర్థమయ్యేలా కృషి చేస్తున్న వీరి సేవలను గుర్తించే ఉద్దేశంతో ఐక్యరాజ్యసమితి పిలుపు మేరకు ప్రతి ఏటా 30వ తేదీన ఈ కార్యక్రమం జరుగుతోంది. వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలు 3:12 వింటారు.
2: పురస్కారాలను మాత్రమే ప్రదానం చేశారు. ఇటీవల జరిగిన 72వ జాతీయ చలనచిత్ర పురస్కారాలలో మొత్తం 45 విభాగాల్లో పురస్కారాలను ప్రదానం చేశారు. వీటిలో ఫీచర్ చిత్రాలకు 26, ఫీచర్ కాని చిత్రాలకు 16, సినిమా రచనకు 2, ఒక దాదాసాహెబ్ ఫాల్కే పురస్కారం ఉన్నాయి. ఇక 72వ జాతీయ చలనచిత్ర పురస్కారాల ప్రధానోత్సవ కార్యక్రమం గుజరాత్లోని ఏక్తానగర్ వద్ద కెవడియాలో ఐక్యతా విగ్రహం సమీపంలో జరిగింది. స్టాచ్యూ ఆఫ్ యూనిటీ సమీపంలో 1,000 మంది కూర్చునేలా అత్యాధునిక ఏసీ డోమ్ ఏర్పాటు చేశారు. వేడుకకు విచ్చేసిన చలనచిత్ర ప్రముఖులు అతిథుల కోసం ధోక్లా, పాత్ర ఉంధియా,

0: కిచ్డీ వంటి సాంప్రదాయ గుజరాతీ వంటకాలను వడ్డించారు. కార్యక్రమం అనంతరం నర్మదా నదీ తీరాన ప్రత్యేక సాంస్కృతిక ప్రదర్శనలు, లేజర్ అండ్ లైట్ షోలు నిర్వహించారు. ఢిల్లీ వెలుపల ఈ వేడుకను నిర్వహించడం జాతీయ చలనచిత్ర పురస్కారాల చరిత్రలోనే ఇది ప్రథమం. భారత రాష్టపతి ద్రౌపది ముర్ము విజేతలకు పురస్కారాలు అందజేశారు. ఈ సందర్భంగా రాష్టపతి మాట్లాడుతూ పురస్కార విజేతల ప్రతిభ, అంకిత భావం, కృషిని అభినందించారు. సినిమా నిర్మాణం సామూహిక కృషి అని, పురస్కారాలు సాధించడానికి బృందాలలోని ప్రతి సభ్యుని కృషి దోహదపడిందని, వారికి తన అభినందనలు తెలియజేయాలని అవార్డు గ్రహీతలను కోరారు. భారతీయ సినిమా దేశంలోని విభిన్న భాషలు, సాంప్రదాయాలు, ఆకాంక్షలు, పోరాటాలను ప్రతిబింబిస్తుందని పేర్కొన్నారు.
1: यहाँ अनेक भाषाओं एवं विभिन्न क्षेत्रों में बनी फिल्मों से जुड़ी लोग उपस्थित थे. सभी भाषाओं और क्षेत्रों की फिल्मों में हमारे भारत की छवि दिखाई देती. भारतीय फिल्मों में हम भारत के लोगों के सपने, परंपरा, संघर्ष और भविष्य की संभावनाएं भी है. उत्कृष्ट फिल्मों को सम्मानित करने का ये समारोह स्टैच्यू ऑफ यूनिटी के प्रांगण में वॉल ऑफ यूनिटी के समीप आयोजित हो रहा है. ऐसा लगता है कि भारत की सांस्कृतिक एकता के इस महोत्सव को स्वाधीन भारत की एकता के शिल्पकार लौह पुरुष सरदार वल्लभ भाई पटेल स्वयं आशीर्वाद दे रहे हैं.
0: పిల్లలు, యువతపై ప్రముఖ కళాకారుల ప్రభావం ఎంతో ఉంటుందని, వారు క్రమశిక్షణతో కూడిన జీవన శైలి వల్ల కలిగే ప్రయోజనాలను ప్రోత్సహించాలని, ఆరోగ్యానికి హానికరమైన పదార్థాల ప్రచారానికి దూరంగా ఉండాలని రాష్టపతి చేసిన దిశానిర్దేశం ప్రస్తుత సమాజంలో ఎంతైనా ఆచరణీయం. చలనచిత్ర సృజనాత్మక రంగంలో గౌరవం, సామాజిక భద్రత అవసరమని, పురస్కారాల జ్యూరీలో మహిళల భాగస్వామ్యం ఉండాలని ద్రౌపది ముర్ము సూచించారు.
1: सभी भाषाओं और क्षेत्रों की फिल्मों में हमारे भारत की छवि दिखाई देती है. भारतीय फिल्मों में भारत के लोगों के सपने, परंपरा, संघर्ष और भविष्य की संभावनाएं भी है. फिल्म कलाकार बहुत लोकप्रिय होते हैं. उनमें देशवासियों को, विशेषकर युवाओं को प्रभावित करने की असीम क्षमता होती है. जो सफल फिल्म कलाकार डिसिप्लिन लाइफ स्टाइल के फायदे के बारे में बताते हैं तो करोड़ों बच्चे और युवा उनका अनुकरण करते हैं.
0: ఈ వేడుక భారతీయ సినీ రంగంలోని ప్రతిభావంతులను ఒకే వేదికపైకి తీసుకువచ్చింది. ముఖ్యంగా కన్నడ నటుడు అనంత్ నాగ్కు దాదాసాహెబ్ ఫాల్కే అవార్డ్, ఆర్టికల్ 370కు ఉత్తమ చిత్రం, యామి గౌతమ్కు ఉత్తమ నటి, మమ్ముట్టి కార్తిక్ ఆర్యన్లకు సంయుక్తంగా ఉత్తమ నటుడి అవార్డులు ఈ వేడుకలో ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. 2024లో భారతదేశంలో విడుదలైన చిత్రాలు, నటీనటులు, దర్శకులు, సాంకేతిక నిపుణుల ప్రతిభను గుర్తిస్తూ ఈ అవార్డులను అందించారు. ఈసారి తెలుగు చిత్ర పరిశ్రమకు కూడా జాతీయ అవార్డుల్లో ప్రత్యేక గుర్తింపు లభించింది. పుష్ప 2 సినిమాకు గాను దర్శకుడు సుకుమార్ ఉత్తమ స్క్రీన్ ప్లే రైటర్ అవార్డును అందుకున్నారు. ఇదే సినిమాకు ఉత్తమ కాస్ట్యూమ్ డిజైనర్లుగా శీతల్, దీపాలే అవార్డు అందుకున్నారు. అదేవిధంగా లక్కీ భాస్కర్ సినిమాతో మరో తెలుగు దర్శకుడు జాతీయ అవార్డు అందుకున్నారు. వెంకీ అట్లూరి ఈ సినిమాకు గాను ఉత్తమ డైలాగ్ రైటర్ అవార్డును స్వీకరించారు. ఇక ప్రభాస్ నటించిన కలికి 2898 ఏడీకి కూడా జాతీయ అవార్డుల వేదికపై పురస్కారం దక్కింది. నాగశ్విన్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాకు ఉత్తమ ప్రజాదరణ పొందిన చిత్రంగా అవార్డు లభించగా, ఇదే సినిమాకు బెస్ట్ ప్రొడక్షన్ డిజైనర్ అవార్డును నితిన్ బిహానీ తీసుకున్నారు. తెలుగు చలన చిత్ర పరిశ్రమకు మరో ఘనత కమిటీ కుర్రోళ్లు రూపంలో దక్కింది. నిహారిక కొనిదెల నిర్మించిన ఈ చిత్రానికి ఉత్తమ తెలుగు చిత్రంగా జాతీయ పురస్కారం లభించింది. గ్రామీణ నేపథ్యంలో స్నేహం, రాజకీయాలు, యువత జీవితాలను ప్రతిబింబిస్తూ రూపొందిన ఈ సినిమా జాతీయ స్థాయిలో తెలుగు చిత్రంగా గుర్తింపు పొందింది. 35 చిన్న కథ కాదు ఉత్తమ బాలల చిత్రం పురస్కారం అందుకుంది. ఈ సినిమాలో నటించిన పోతుల అరుణ్ దేవ్ ఉత్తమ బాల నటుడిగా అవార్డు అందుకున్నాడు. ఈ ఏడాది ఉత్తమ నటుడి అవార్డును ఇద్దరు నటులు పంచుకున్నారు. బ్రహ్మయుగం సినిమాలో నటనకు మమ్ముట్టి, చందు ఛాంపియన్ సినిమాలో పాత్రకు కార్తిక్ ఆర్యన్ ఉత్తమ నటుడి పురస్కారాలను అందుకున్నారు. మరోవైపు ఆర్టికల్ 370 సినిమాలో నటనకు యామి గౌతమ్ ఉత్తమ నటిగా అవార్డును అందుకున్నారు. ఈ సినిమాకు ఉత్తమ చిత్రంగా కూడా జాతీయ పురస్కారం లభించింది. ఆర్టికల్ 370 చిత్రానికి ఆదిత్య సుహాస్, జంబాలే దర్శకత్వం వహించారు. అమరన్ సినిమాతో దర్శకుడు రాజకుమార్ పెరియస్వామి ఉత్తమ దర్శకుడి అవార్డును అందుకున్నారు. దేశం కోసం ప్రాణాలర్పించిన అమరవీరుడు మేజర్ ముకుంద్ వరదరాజన్ జీవితాన్ని ఆధారంగా తీసుకుని రూపొందిన ఈ చలన చిత్రానికి జాతీయ స్థాయిలో ఉత్తమ దర్శకత్వ పురస్కారం లభించడం విశేషం. రాజ్కుమార్ రావు నటించిన శ్రీకాంత్ ఉత్తమ హిందీ చిత్రంగా ఎంపికయ్యింది. ఉత్తమ సహాయ నటి విభాగంలో మహారాజా సినిమాకు సచన నమిదాస్, మిథ్యా సినిమాకు రూపశ్రీ వర్కాడే

0: అవార్డులను అందుకున్నారు. ఉత్తమ సహాయ నటుడిగా భక్షక్ సినిమాలోని నటనకు సంజయ్ మిశ్రా పురస్కారం అందుకున్నారు. అలాగే ఉత్తమ జాతీయ విలువల చిత్రంగా కెప్టెన్ మిల్లర్ ఎంపికయ్యింది. అరుణ్ మథేశ్వరన్ దర్శకత్వంలో ధనుష్ ప్రధాన పాత్రలో ఈ చిత్రం రూపొందింది. స్వాతంత్ర వీర్ సావర్కర్ చిత్ర దర్శకుడు రణ్దీప్ హుడా ఉత్తమ తొలి చలనచిత్ర దర్శకత్వం విభాగంలో పురస్కారాన్ని అందుకున్నారు. స్త్రీ 2 చలనచిత్రానికి కొరియోగ్రఫీ విభాగంలో అవార్డు దక్కగా మహారాజాకు యాక్షన్ దర్శకత్వ విభాగంలో పురస్కారం లభించింది. ప్రముఖ కన్నడ నటుడు అనంత్ నాగ్కు దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు ప్రదానం చేశారు. 5 దశాబ్దాలకు పైగా సినీ ప్రయాణం సాగించిన ఆయన 300కు పైగా చిత్రాల్లో 6 భారతీయ భాషల్లో నటించారు.
1: భారతీయ ఫిల్మ్ జగత్ కే సర్వోచ్చ సన్మాన్ దాదాసాహెబ్ ఫాల్కే పురస్కార్ సే సన్మానిత్ కర్కే ముజే బహుత్ ప్రసన్నతా హో రహీ. ఫిల్మ్ మే ఉన్కా అభినయ థియేటర్ ఔర్ సినిమా కే శ్రేష్ఠ ఆయామో కా సమన్వయ ప్రస్తుత కర్తా. ఫిల్మో కా గంభీర్ అధ్యయన్ కర్నే వాలే లోగ్ మాన్తే హై కి ఉన్కా అభినయ సహజ సంయమ డిస్ట్రెంట్ ఔర్ ప్రామాణిక యాని అథెంటిక్ హోతా హై ఔర్ కళాకారో కో భావీ పీఢియోం కే లియే ఆదర్శ్ ప్రస్తుత కర్తే.
0: ఈ సందర్భంగా కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ మాట్లాడుతూ, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆలోచన మేరకు జాతీయ సినిమా పురస్కారాల వేడుకను దేశంలోని ప్రముఖ పర్యాటక ప్రాంతాలకు తీసుకువెళ్లే కొత్త సాంప్రదాయానికి శ్రీకారం చుట్టామని తెలిపారు. భవిష్యత్తులో కూడా వివిధ రాష్ట్రాల్లోని పర్యాటక ప్రాంతాల్లో ఈ వేడుకను నిర్వహించనున్నట్లు ఆయన పేర్కొన్నారు.
2: to very important tourist destinations of our country. Aaj hum Ekta Nagar, jahan Sardar sahab ki world's tallest statue hai, us jagah aaj hum ikatte hue hain. Ab agli baar we'll go to one more important destination. I am giving a call to all the states and union territories. Select one of the most important tourist destinations in your state. Tell us what improvements you'll make in it. Your destination will be selected and we'll have the next round of NFA in the selected tourist destination.
0: భారతీయ సినీ రంగానికి ఇచ్చే అత్యంత ప్రాధాన్యత కలిగిన జాతీయ చలనచిత్ర పురస్కారాలు కేవలం కళాకారుల ప్రతిభను గుర్తించడానికే కాకుండా దేశ జాతీయ సమగ్రత సాంస్కృతిక ఐక్యతను పెంపొందించడంలో ప్రముఖ పాత్ర పోషిస్తున్నాయి. జాతీయ అవార్డులు అన్ని భాషల చిత్రాలకు సమాన ప్రాధాన్యత ఇవ్వడం వల్ల ఒక ప్రాంతపు సంస్కృతి కథలు దేశంలోని ఇతర ప్రాంతాల ప్రజలకు పరిచయమై పరస్పర గౌరవం పెరుగుతోంది. జాతీయ సమగ్రతను సామాజిక ఐక్యతను చాటిచెప్పే చిత్రాలకు ప్రత్యేకంగా జాతీయ సామాజిక పర్యావరణ విలువల ప్రాధాన్యత కలిగిన ఉత్తమ చిత్రం అవార్డును అందిస్తుండడం సామరస్యం. మత సామరస్యం, దేశభక్తి వంటి అంశాలపై సినిమాలు తీసేలా దర్శకులను ప్రోత్సహిస్తోంది. ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ దార్శనికతతో వివిధ రాష్ట్రాల చరిత్ర, జానపద కళలు, పండుగలు, జీవన విధానాలను ప్రతిబింబించేలా చిత్రాలకు గుర్తింపు ఇవ్వడం ద్వారా భిన్నత్వంలో ఏకత్వం అనే భారతీయ సిద్ధాంతాన్ని ఇవి బలపరుస్తున్నాయి. కళాకారుల మధ్య సాంస్కృతిక మార్పిడికి, ఐక్యతకు ఈ పురస్కారాల వేదిక దోహదపడుతోంది. కుల, మత, ప్రాంతీయ వివక్షలకు వ్యతిరేకంగా సమాజంలో మార్పు తెచ్చే ఇతివృత్తాలతో వచ్చిన చిత్రాలను గౌరవించడం ద్వారా జాతీయ చలనచిత్ర పురస్కారాలు ప్రజాస్వామ్య విలువలను, సామాజిక సమగ్రతను ప్రోత్సహిస్తున్నాయి. ఇక 72వ జాతీయ చలనచిత్ర పురస్కారాలలో ఫీచర్ ఫిలిమ్స్తో పాటు నాన్ ఫీచర్ ఫిలిమ్స్, డాక్యుమెంటరీలు, షార్ట్ ఫిలిమ్స్, యానిమేషన్, సినిమా రచన వంటి విభాగాల్లోనూ ప్రతిభకు గుర్తింపు లభించింది. వివిధ భారతీయ భాషలకు చెందిన చిత్రాలు, కళాకారుల పురస్కారాలు అందుకోవడం ద్వారా దేశంలోని భాషా సాంస్కృతిక చలనచిత్ర వైవిధ్యం, భిన్నత్వంలోని ఏకత్వం మరోసారి ఆవిష్కృతమయ్యింది. డెబ్బై 72వ జాతీయ చలనచిత్ర పురస్కారాలపై ప్రత్యేక కార్యక్రమాన్ని ఇప్పటి వరకు విన్నారు. రచన ఎమ్మెల్ఎన్ మాధురి, వ్యాఖ్యానం కేసుమ, సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం ఆకాశవాణి విజయవాడ కేంద్రం.
3: గుర్తు చేసుకుందాం కార్యక్రమంలో తెలుగు చిత్రగీతాలు వింటారు. ముందుగా హేమచంద్ర పాడిన పాట లక్ష్యం చిత్రం నుంచి.

తెలుసు కదా మూవీ నుంచి సిద్ శ్రీరామ్ పాడిన బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేశారు ఎస్ఎస్ తమన్ మ్యూజిక్ కంపోజిషన్ లో. మరి స్టూడియోలో టైం ఎగ్జాక్ట్ గా 11:21 క్రాస్ అయిపోయి 42 సెకండ్స్ అయిపోయింది అండ్ మనం ఉన్నాం సినిమా కబుర్లు ప్రోగ్రామ్ లో. సో మరి డిసెంబర్ 3rd న ఫౌజీ మూవీ అయితే రిలీజ్ అవ్వాలి కదా మన డార్లింగ్ ప్రభాస్ ది, అదైతే పోస్ట్ పోన్ అయినట్టు ఆల్రెడీ మేకర్స్ అనౌన్స్ చేశారు, అది ఆల్రెడీ మనకు తెలుసు. అండ్ ఆల్సో మార్చ్ 5th న సందీప్ రెడ్డి వంగ డైరెక్షన్ లో స్పిరిట్ సినిమా అయితే రిలీజ్ కి ప్లానింగ్ జరుగుతోంది. బట్ ఇప్పుడు తెలుస్తున్న న్యూస్ ఏంటంటే ఫౌజీ సినిమా స్పిరిట్ తర్వాతే వస్తుందని టాక్ నడుస్తోంది. అంటే అలా చూసుకుంటే చాలా పోస్ట్ పోన్ అయినట్టయితే అనిపిస్తుంది అనమాట. బట్ ఓకే కూల్, మనం వెయిట్ చేద్దాం అప్పటిదాకా. ఓకే, బట్ ఇంకా దీనికి సంబంధించి అఫీషియల్ అనౌన్స్మెంట్ అయితే రాలేదు, అది వచ్చిందాకా అంతవరకు కన్ఫర్మ్ అయితే కాదనమాట ప్రస్తుతం. ఓకే, ఇది కూడా పక్కన పెట్టేస్తే మన డార్లింగ్ మూవీకి సంబంధించి కల్కి 2 సినిమాకి సంబంధించి ఇంకొక అప్డేట్ కూడా ఉంది, దాని గురించి కూడా చెప్తాను. బట్ బిఫోర్ టు దాట్ మీకోసం ఒక బ్యూటిఫుల్ ఎవర్ గ్రీన్ సాంగ్ అయితే వచ్చేస్తుంది జెంటిల్మెన్ సినిమా నుంచి. వింటూ ఎంజాయ్ చేస్తూ స్టే ట్యూన్డ్ టు వివిధ్ భారతి FM 101.3 అండ్ దిస్ ఈజ్ ఆర్జే శృతి.

మరియన్ సినిమా నుంచి బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేశారు. 11:33 క్రాస్ అయిపోయి 12 సెకండ్స్ అయిపోయింది. అండ్ మనమున్నాం సినిమా కబుర్లు కార్యక్రమంలో. సో మరి యాక్చువల్ గా ఏంటంటే కల్కి 2 మూవీ షూట్ ఈ అక్టోబర్ నుంచి స్టార్ట్ అవ్వబోతోందని ఆల్రెడీ టాక్ అయితే వచ్చింది. అండ్ నేనే చెప్పాను మొన్న. అండ్ ఆల్సో ఈ పార్ట్ లో కూడా, అంటే ఈ కల్కి 2 పార్ట్ లో కూడా దుల్కర్ సల్మాన్ రోల్ ఉండబోతోందట. అంటే యాక్చువల్ గా పార్ట్ 1 లో కూడా ఉన్నారనుకోండి కొంచెం సేపు, బట్ ఈ పార్ట్ 2 లో ఏంటంటే ఆయన రోల్ కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చారట. దానికి తగ్గట్టు స్క్రీన్ ప్లేలో చేంజెస్ కూడా చేశారట. సో మరి దీని మీద కూడా అఫీషియల్ అనౌన్స్మెంట్ అయితే రావాలి. ప్రస్తుతం అయితే ఈ టాక్ అయితే ఫుల్ గా నడుస్తుంది అనమాట టాలీవుడ్ లో. మరి ఏంటి మ్యాటర్ అనేది తెలుసుకోవాలంటే మాత్రం మనం ఈ అక్టోబర్ స్కెడ్యూల్ అయ్యేదాకా వెయిట్ చేయాల్సిందే. అప్పుడు మనకి ఇంకొన్ని అప్డేట్స్ వచ్చే అవకాశం ఉందన్నమాట. అదే సంగతి. ఓకే, సో మరి నెక్స్ట్ ఇంకా మనం మాట్లాడుకుందాం కొత్త కొత్త అప్డేట్స్ గురించి. బట్

మీ అందరి కోసం ఈ 2026 లో మీకోసం ఒక గిరగిర పాటతో వచ్చేస్తుంది ఛాంపియన్ సినిమా నుంచి వింటూ ఎంజాయ్ చేస్తూ స్టే ట్యూన్డ్ విత్ భారతి ఎఫ్ఎం 101.3.

0: సర్లే, నా అంత కాకపోయినా ఎంతో కొంత తెలివితేటలు పెరుగుతాయిలే, వింటూ ఉండు.
1: సందడి సందడి, ఓన్లీ ఆన్ వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3.
2: ఎస్, మరి చాలా చాలా సినిమాలు కొంచెం పోస్ట్ పోన్ అవుతున్నాయి, లేకపోతే ప్రీ పోన్ అవుతున్నాయి, ఇలా రకరకాలుగా ఉంటాయి. వారణాసి అండ్ డ్రాగన్ మూవీస్ మాత్రం అస్సలు ఎలాంటి డౌట్ లేకుండా అనుకున్న రిలీజ్ చేస్తామని చెప్పేసి మేకర్స్ ఆల్రెడీ క్లారిటీ ఇచ్చేశారు బాస్. సో అదనమాట. సో రాజమౌళి గారు అండ్ మహేష్ బాబు కాంబినేషన్ లో వస్తున్న వారణాసి సినిమా 2027 లో ఏప్రిల్ 7 తప్పకుండా రిలీజ్ అవుతుందట. సో అలా అని చెప్పేసి ప్రొడ్యూసర్స్ ఆల్రెడీ చెప్పేశారు. అండ్ ఆల్సో ప్రశాంత్ నీల్ అండ్ ఎన్టీఆర్ కాంబినేషన్ లో రాబోతున్న డ్రాగన్ సినిమా కూడా పక్కాగా రిలీజ్ చేస్తారట. సో ఇది ఈ విషయాన్ని డోంట్ ట్రబుల్ ద ట్రబుల్ మూవీ ఈవెంట్ లో అయితే క్లారిటీ ఇచ్చేశారు. అమ్మయ్యా, ఎక్కడ పోస్ట్ పోన్ అవుతాయో, ఇప్పటికే మనం వెయిట్ చేస్తున్నాం కదా. సో నేనైతే ఇంకా పోస్ట్ పోన్ అవుతాయేమో అనుకున్నాను, కానీ పర్వాలేదు, వచ్చేస్తాయి ఏప్రిల్ అండ్ జూన్ లో ఈ రెండు సినిమాలు. సో ఇది పక్కన పెట్టేస్తే మనకి ఇప్పుడు NC 25 అంటే నాగ చైతన్య 25th సినిమా మీద అయితే ఒక చిన్న అప్డేట్ ఉంది, దాని గురించి మాట్లాడుకుందాం. కోసం మా నుంచి ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే చేస్తాను, ఎంజాయ్ లిస్నింగ్.

డ్యూట్ సినిమా నుంచి ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేశారు. సో మరి నాగ చైతన్య 25th ఫిల్మ్ గురించి అప్డేట్ చెప్తాను అన్నాను కదా. యాక్చువల్ గా వృషకర్మ తర్వాత నాగ చైతన్య ఎన్సీ 25 సినిమా చేస్తున్నారంటూ ఆల్రెడీ ఒక టాక్ నడుస్తుందన్నమాట. బెదిరుల్లంక ఫేమ్ క్లాక్స్ డైరెక్షన్ లో సాత్విక అనే హీరోయిన్ తో ఈ సినిమా చేస్తున్నారు అని చెప్పి కూడా ఒక టాక్ నడిచింది. అయితే ఇదేది నిజం కాదు, అలాంటివన్నీ కూడా రూమర్స్. ప్రస్తుతం అలాంటి కన్ఫర్మేషన్ ఏమీ లేదు ఎన్సీ 25 కి సంబంధించి అని చెప్పేసి చెప్పారనమాట. అదే మ్యాటర్, అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చే వరకు బాస్ ఎలాంటి రూమర్స్ అయితే మనం నమ్మకూడదు, అది సంగతి. ఓకే, అండ్ ఆల్సో వృషకర్మ సినిమా డిసెంబర్ 4th న సిల్వర్ స్క్రీన్ మీద హల్చర్ చేయడానికి రెడీగా ఉంది అది. ఓకే, సో మరి ఇంకేంటి అంటే కింగ్ 100 లో విలన్ గా ఎవరు యాక్ట్ చేయబోతున్నారో తెలుసా, చెప్తాను ఆ అప్డేట్ కూడా. నెక్స్ట్ మీ అందరి కోసం లెనిన్ సినిమా నుంచి ఎట్టా ఎట్టా సాంగ్ అయితే వచ్చేస్తుంది. ఎంజాయ్ లిజనింగ్.

0: Operation was launched by the Army, Jammu and Kashmir Police and CRPF on the basis of specific intelligence inputs. Senior BJP leader and Union Agriculture and Farmers Welfare Minister Shivraj Singh Chauhan has said that a clean and updated electoral roll is the soul of democracy. Talking to reporters in New Delhi today, Mr. Chauhan said that the integrity of the electoral process could be compromised if incorrect or ineligible names are included in the voters' list. At the Asian Games 2026, India's compound mixed archery team of Sahil Jadhav and Chikita Taniparthi has won the gold medal, beating Korea in a shoot-off in the finals. Indian duo also secured the 2028 Olympic quota place with this win. Earlier, Indian women's compound archery team also clinched gold after beating China 238-234 in the finals today at Okazaki Chuosogo Park, Japan. The Indian team comprising Jyoti Sureka Vennam and Chikita Taniparthi and Prithika Pradeep entered the finals after beating South Korea 234-233 in the semifinals. In boxing, India's Priya Ghanghas has clinched a bronze medal in the 60-kilogram category, contributing to India's impressive six-medal haul at the ongoing Asian Games at Aichi, Nagoya. This is India's 55th medal at the Asian Games 2026, having won 9 gold, 21 silver and 27 bronze medals. And that is the end of this news bulletin.
1: Namuna అని బ్రెయిన్ ఆర్గనైజ్ అని చెప్పేసి వాటి గురించి నేను చెప్పాను. సో మరి ఇది కంప్లీట్ బ్రెయిన్ అయితే కాదు, కానీ బ్రెయిన్ లాంటిది అనమాట. సో అంటే అలా మన బ్రెయిన్ అయితే ఎలా అయితే వర్క్ చేస్తుందో ఆ బ్రెయిన్ ఆర్గనైజ్ కూడా మాక్సిమం కొంతవరకు అంటే చాలా వరకు కవర్ చేస్తాయి, అలా వర్క్ చేస్తాయి. అయితే ఆల్రెడీ దీని గురించి మనం వివరంగా మాట్లాడుకున్నాం. అండ్ ఇలాంటిదే ఆ బ్రెయిన్ ఆర్గనైజ్ లాంటిదే ఇంకొక ఎక్స్పెరిమెంట్ అనేది జరుగుతుంది. అదేంటి, అసలు ఎందుకు చేస్తున్నారు, ఇలాంటి డీటెయిల్స్ అని నెక్స్ట్ చెప్తాను. ఓకే, బట్ బిఫోర్ టు దాట్ మీకోసం ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే వచ్చేస్తోంది. ఎలా చెప్పాను సినిమా నుంచి వింటూ ఎంజాయ్ చేస్తూ స్టే ట్యూన్డ్ విత్ భారతి FM 101.3 అండ్ దిస్ ఈస్ ఆర్జే శృతి.

మీరు చూసి వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ దిస్ ఇస్ ఆర్జే శృతి. మన స్టూడియోలో టైం 12:20 క్రాస్ అయిపోయి 32 సెకండ్స్ అయిపోయింది అండ్ మనమున్నాం మీకు తెలిసే ప్రోగ్రామ్ లో. యాక్చువల్గా అండి, మనకి అంటే చాలా మందికి ఏజ్ పెరిగే కొద్దీ కీళ్లలో బలహీనత వస్తూ ఉంటుంది, నడవలేకపోతుంటారు, మెట్లు ఎక్కలేరు, లేవడం కూర్చోవడం ఇలా ప్రతి విషయంలో ఇబ్బంది పడే వాళ్ళు ఉంటారు కదా. అలాంటి వాళ్లకి ఫ్యూచర్ లో రోబోస్ హెల్ప్ చేయబోతున్నాయి. ఎస్, మీరు విన్నది కరెక్టే. ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది కదా వింటుంటే. యాక్చువల్గా మ్యాటర్ ఏంటంటే, శాస్త్రవేత్తలు ఎక్సోస్కెలిటన్ అనే ఒక స్పెషల్ రోబోటిక్ ఇన్స్ట్రుమెంట్ ని తయారు చేస్తున్నారట. సో మన బాడీకి జస్ట్ అలా దాన్ని ఫిక్స్ చేసేసుకోవడం అనమాట. చక్కగా మన కాళ్ల కదలికలు అబ్జర్వ్ చేయడం, మనకు అవసరమైన చోట కాళ్లలో శక్తి పెంచడం, సింపుల్ గా చెప్పాలంటే మన కాలి కదలికల్లో ఇది కంప్లీట్ గా హెల్ప్ చేస్తుందట. ఒకప్పుడు ఇలాంటి టెక్నాలజీ హెల్ప్ తో పక్షవాతం వచ్చిన వాళ్లకి అండ్ ఆల్సో యాక్సిడెంట్స్ తర్వాత పేషెంట్స్ కి ప్రాక్టికల్ గా ట్రై చేసి చూసారట. అండ్ ఇప్పుడు ఏజ్ వల్ల వచ్చే కీళ్ల సమస్యలకి ఎలా చెక్ పెట్టచ్చు అనే దాని మీద ట్రయల్స్ చేస్తున్నారన్నమాట. సో నాకేమనిపించిందంటే, మనిషికి బలం తగ్గితే టెక్నాలజీ ఆ బలాన్ని అందించే రోజులు వచ్చేసాయి అనమాట. ఓకే, ఎనీవేస్, మరి నెక్స్ట్ ఇంకా మనం కొన్ని వింతలు విచిత్రాలు మాట్లాడుకుందాం. బట్ రైట్ నో మీ అందరి కోసం డిఎస్పీ మ్యూజిక్ కంపోజిషన్ లో యాసిన్ నిజార్ పాడిన పాట ప్లే చేస్తున్నాను. శ్రీమణి లిరిక్స్ రాశారనమాట, అనంత శ్రీరామ్ గారితో కలిసి ఈ బ్యూటిఫుల్ సాంగ్ మీ అందరి కోసం అయితే వచ్చేస్తుంది. వింటూ ఎంజాయ్ చేస్తూ స్టే ట్యూన్డ్.

0: నిన్ను కోరి సినిమా నుంచి గోపీసుందర్ మ్యూజిక్ డైరెక్షన్ లో గోపీసుందరే పాడిన పాట విని ఎంజాయ్ చేసేసారు కదా. మరి 12:28 క్రాస్ అయిపోయి 52 సెకండ్స్ అయిపోయింది మన, మీకు తెలుసా టైం. సో మరి యాక్చువల్ గా అన్ని మామూలుగా మనకి మనం చిన్నప్పుడు బొమ్మలు కొనిమ్మని అడిగి ఉంటాం కదా. ఎవరైనా సరే బొమ్మలకి అట్రాక్ట్ అవ్వని పిల్లలు ఉంటారా? అసలు ఉండరు కదా, లేరు కదా. అసలు మనం అడగడం, కుదరదు అంటే అలగడం, ఇంకా కాదు అంటే గోలగా ఏడవడం, ఇవన్నీ మామూలే. ఇది ప్రతి ఇంట్లో ఉండే స్టోరీయే. బట్ ఒక అమ్మాయి ఉందండి, ఆ అమ్మాయి ఏం చేసిందంటే వాళ్ళ పేరెంట్స్ ని ఒక నిజమైన గుర్రం కావాలని అడిగిందిట. అది మామూలే, అంటే పిల్లలు కూడా అడుగుతుంటారు ఇలాంటి విచిత్రమైన కోరికలు. అయితే వాళ్ళ పేరెంట్స్ యాజ్ యూజువల్ గా నో అన్నారు. మరి ఇప్పటికే ఇల్లంతా బొమ్మలున్నాయి కదా, ఇంకా ఎందుకు ఇరికైపోతుంది అని చెప్పేసి ఇల్లు వాళ్ళు నో చెప్పారు. మరి పేరెంట్స్ రీజన్స్ అయితే చాలానే ఉంటాయి, బట్ ఇప్పుడు ఆ అమ్మాయి ఏం చేసిందనేది మ్యాటర్ అనమాట. దాని గురించి మనం బ్రేక్ తర్వాత మాట్లాడుకుందాం. ఎందుకంటే మరి ఎగ్జాక్ట్ గా 12:30 తెలుగులో వార్తలు వచ్చేస్తాయి హైదరాబాద్ కేంద్రం నుంచి. ఆ తర్వాత మళ్ళీ మనం మీకు తెలిసిన ప్రోగ్రామ్ ని కంటిన్యూ చేద్దాం. సో స్టే ట్యూన్డ్ టు వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3. దిస్ ఈజ్ ఆర్జే శృతి.
1: చదువుతున్నది చిలుకూరి సతీష్ కుమార్. ముందుగా ముఖ్యాంశాలు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈరోజు జలంధర్లో పర్యటించి నషాముక్త్ పంజాబ్ యాత్రలు ప్రారంభిస్తారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో నావికదళ ఆధునీకరణకు ప్రభుత్వం కట్టుబడి ఉందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ స్పష్టం చేశారు. భారత్ అమెరికా దేశాల మధ్య ఆర్థిక సంబంధాలు బలపడుతున్నాయని కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ అన్నారు. ఆసియా క్రీడల్లో భారత్ ఈరోజు 3 స్వర్ణాలు సాధించి మొత్తం 9 స్వర్ణాలతో పతక పట్టికలో 8వ స్థానంలో కొనసాగుతుంది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈరోజు పంజాబ్లో పర్యటిస్తారు. జలంధర్లో నషాముక్త్ పంజాబ్ యాత్రలు ప్రారంభిస్తారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో పాల్గొంటారు. ఈ నెల 18న పఠాన్కోట్లో బీజేపీ అధ్యకుడు నితిన్ నవీన్ ప్రారంభించిన ఈ యాత్రలు 13 రోజుల్లో రాష్టంలోని మొత్తం 117 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 4,000 కిలోమీటర్ల మేర సాగింది. పంజాబ్లో మాదక ద్రవ్యాలకు వ్యతిరేకంగా సాగుతున్న పోరాటం ద్వారా భద్రతను కఠినతరం చేయడంతో పాటుగా యువతను డ్రగ్స్ బారిన పడకుండా కాపాడేందుకు ప్రభుత్వాలు అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నాయి. భారతీయ నావికాదళానికి 2026 ఒక చారిత్రాత్మక సంవత్సరమని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అభివర్ణించారు. ఈ సంవత్సరంలో 18 యుద్ధనౌకలను కమిషనింగ్ చేసే ప్రణాళికలున్నాయని వెల్లడించారు. న్యూఢిల్లీలో భారత నావికాదళం నిర్వహించిన ద్వైవార్షిక కమాండర్స్ కాన్ఫరెన్స్ 2వ సంచికను ఉద్దేశించి ప్రసంగిస్తూ రక్షణ రంగంలో స్వావలంబన సాధించే దిశగా నావికాదళం చేస్తున్న ప్రయత్నాలు అభినందించారు. నేడు భారత నావికాదళ యుద్దనౌకల ఉత్పత్తి వ్యవస్థ అంతర్జాతీయ ప్రమాణాలకు తీటుగా నిలుస్తుందని రక్షణ మంత్రి చెప్పారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో నావికాదళ ఆధునీకరణకు ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. వికసిత్ భారత్ 2047 లక్ష్య సాధనలో భారత్ కీలక పాత్ర పోషిస్తుందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ పేర్కొన్నారు. నవీకరించిన ఓటర్ల జాబితా ప్రజాస్వామ్యానికి ఆత్మలాంటిదని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ అన్నారు. న్యూఢిల్లీలో ఈరోజు విలేకరులతో మాట్లాడుతూ ఓటర్ల జాబితాలో అర్హతలేని పేర్లు చేర్చితే ఎన్నికల ప్రక్రియ పవిత్రత దెబ్బతింటుందని పేర్కొన్నారు. ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలపై స్పందిస్తూ మరణించిన వారి పేర్లు తొలగించడంలో అర్హులైన పౌరులు మాత్రమే ఓటర్ల జాబితాలు ఉండేలా చూడటంలో ఎలాంటి అభ్యంతరం ఉండకూడదని తెలిపారు.
2: హర్ ఓటర్ లిస్ట్ మే గలత్ నామ్ జుడే తో లోక్తంత్ర హీ మర్ జాయేగా. ఆప్కో క్యా ఆపత్తి అగర్ కోయి ఇస్ దునియా మే హై హీ నీ ఉస్కా నామ్ ఓటర్ లిస్ట్ సే కాట్ దియా జాయే. కహీన్ డూప్లికేషన్ హై గాంవ్ మే భీ నామ్ శహర్ మే భీ నామ్ అగర్ నామ్ ఏక్ జగహ్ కట్ జాయే తో ఆప్కో దిక్కత్ క్యా హై. కోయి దేశ్ కా నాగరిక హీ నహీ హై తో ఉస్కా నామ్ ఓటర్ లిస్ట్ మే క్యో జోడనా చాహియే. పవిత్ర లోక్తంత్ర కే లియే వోటర్ లిస్ట్ శుద్ధ హోనా హీ చాహియే.
1: ద్వైపాక్షిక ఆర్థిక సంబంధాలు బలోపేతం చేసుకోవాలని ఖతార్ వ్యాపారవేత్తలను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కోరారు. దోహాలో జరిగిన ఖతార్ బిజినెస్ మ్యాన్ అసోసియేషన్ రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొన్నారు. 2025-26 ఆర్థిక సంవత్సరంలో 94.5 బిలియన్ డాలర్స్ పైగా నమోదైన రికార్డు స్థాయి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు ఈ సందర్భంగా ప్రస్తావించారు. అలాగే

0: ఖతార్ విదేశీ వాణిజ్య శాఖ మంత్రి డాక్టర్ అహ్మద్ బిన్ మొహమ్మద్ అల్ సయ్యద్తో సమావేశమై మౌలిక సదుపాయాలు, ఆహార భద్రత, ఫార్మాస్యూటికల్, ఆరోగ్య సంరక్షణ వంటి రంగాల్లో పెట్టుబడి అవకాశాలపై చర్చించారు. ఖతార్ $10 బిలియన్ పెట్టుబడి వాగ్దానం అమలు చేయడం, ఎఫ్టీఏ చర్చలు వేగవంతం చేయడం వంటి కీలక అంశాలపై ఇరు దేశాల మధ్య చర్చలు జరిగాయి. విధులు నిబద్దతతో నిర్వర్తించడం ద్వారా పరిపూర్ణత సాధించవచ్చని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ఒక సంస్కృత శ్లోకం పంచుకుంటూ, తమ విధులు శ్రద్దగా నిర్వర్తించేవారు అంకితభావంతో, నిజాయితీతో కూడిన చర్యల ద్వారా అత్యున్నత పరిపూర్ణత ఎలా పొందవచ్చో తెలుసుకోవచ్చన్నారు. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా అక్టోబర్ 3న భోపాల్లో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా భేల్ దసరా మైదానంలో రాష్టస్థాయి గోపాలక సదస్సును ఉద్దేశించి ప్రసంగించడంతో పాటుగా కొత్త క్రిమినల్ చట్టాలపై ఏర్పాటు చేసిన ప్రదర్శన ప్రారంభిస్తారు. అలాగే భౌరి సమీపంలో ఐజర్ క్యాంపస్కు శంకుస్థాపన చేసి అక్కడ స్వామి వివేకానంద విగ్రహం ఆవిష్కరిస్తారు. డైరీ ప్లాంట్, భోపాల్లో ప్రాసెస్డ్ మిల్క్ ప్రాడక్ట్ ప్లాంట్తో సహా పలు డైరీ, మౌలిక వసతుల ప్రాజెక్టులు ప్రారంభిస్తారు. ఈ కార్యక్రమానికి 11 జిల్లాల నుంచి 35,000 పైగా పశు పోషకులు, డైరీ సహకార సంఘ సభ్యులు హాజరవుతారని చెబుతున్నారు. ఐక్యరాజ్య సమితి సాధారణ సభ ప్రసంగంలో జమ్మూకాశ్మీర్పై టర్కీ అధ్యకుడు రెసెప్ తయ్యిప్ ఎర్డోగన్ చేసిన వ్యాఖ్యలు భారత్ ఖండించింది. విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైష్వాల్ న్యూఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ, ఇది భారత్ సార్వభౌమత్వానికి సంబంధించిన విషయమని, దీనిపై ఎవరికీ జోక్యం చేసుకునే హక్కు లేదని స్పష్టం చేశారు.
1: India rejects the unwarranted references to Indian Union Territory of Jammu and Kashmir made by the President Turki during his UNGA address. This is a matter, as you would understand, pertaining to India's territorial integrity and sovereignty, and no external party has any locus standi on this issue.
0: Akashvani vartalu vintunnaru. Marini updates kosam Hyderabad pranthiya vartha vibhagam X handle @AIRnews_HVD ni follow avandi. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. భారత్ అమెరికా దేశాల మధ్య ఆర్థిక సంబంధాలు బలపడుతున్నాయని వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ అన్నారు. అమెరికాలో నేషనల్ అసోసియేషన్ ఆఫ్ మ్యానుఫ్యాక్చరర్స్ నిర్వహించిన బిజినెస్ రౌండ్ టేబుల్ సమావేశంలో మాట్లాడుతూ, భారత్లో విస్తరిస్తున్న పారిశ్రామిక రంగాన్ని, నైపుణ్యంతో కూడిన శ్రామిక శక్తిని ప్రత్యేకంగా ప్రస్తావించారు. భారత్లో చిన్న మధ్యతరహా పరిశ్రమలతో భాగస్వామ్యం కుదుర్చుకునేందుకు, అలాగే ఆధునిక తయారీ రంగంలో సంయుక్తంగా పెట్టుబడులు పెట్టేందుకు అమెరికన్ తయారీదారులను మంత్రి ఆహ్వానించారు. ఈ సహకారం రెండు దేశాల ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేస్తుందని సోషల్ మీడియా వేదికగా పేర్కొన్నారు. అమెరికాలో మిలాక్విలో ఈరోజు రేపు జరిగే G20 వాణిజ్య మంత్రుల సమావేశంలో కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ పాల్గొంటారు. అమెరికా వాణిజ్య ప్రతినిధి జేమిస్టన్ గ్రీర్ ఆహ్వానం మేరకు జరుగుతున్న ఈ సమావేశంలో భారత్ అమెరికా ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పంద చర్చలను ముందుకు తీసుకెళ్లడంపై చర్చలు జరుపుతారు. September 29 నుంచి October 5 వరకు అమెరికాలో పర్యటిస్తున్న గోయల్ ప్రపంచ వాణిజ్య సంస్థ కేంద్రంగా వాణిజ్య వ్యవస్థను బలోపేతం చేయడంపై G20 దేశాలతో చర్చిస్తారు. మిలాక్వి అలాగే చికాగోల్లో పర్యటించే ఆయన తయారీ, వినియోగ వస్తువులు, వ్యవసాయం, రిటైల్, టెక్నాలజీ రంగాలకు చెందిన ప్రముఖ అమెరికన్ కంపెనీల సీఈఓలతో సమావేశమవుతారు. భారత్లో తయారీ, పెట్టుబడి అవకాశాలు, భారతీయ సంస్థలతో భాగస్వామ్యం పెంచుకునేందుకు అమెరికన్ కంపెనీలను ఆహ్వానిస్తారు. అమెరికా అధ్యకుడు డొనాల్డ్ ట్రంప్ September 18 రష్యా, ఇరాన్లపై ఆంక్షల చట్టంపై సంతకం చేసిన నేపథ్యంలో ఈ పర్యటన ప్రాముఖ్యత సంతరించుకుంది. ఉక్రెయిన్ గల్ఫ్ ఘర్షణలతో రాబోయే నెలల్లో తీవ్ర ఆహార సంక్షోభం తలెత్తే అవకాశం ఉందని విదేశాంగ మంత్రి జయశంకర్ హెచ్చరించారు. ఆసియా సొసైటీ కార్యక్రమంలో మాట్లాడుతూ, నల్ల సముద్రం ద్వారా ప్రధాన ఎగుమతిదారుల నుంచి ధాన్య ప్రవాణాకు అంతరాయం కలగటం, ఎరువుల కొరత ఆహార భద్రతకు తీవ్ర ముప్పుగా పరిణిస్తున్నాయని జయశంకర్ పేర్కొన్నారు. చమురు సరఫరాలకు అంతరాయంతో ధరలు పెరుగుతున్నందున ఇంధన మార్కెట్ సంక్షోభంలో ఉందని విదేశాంగ మంత్రి తెలిపారు. ఇంధన, ఆహార, ఎరువులు, ఆర్థిక ఒత్తిడుల సంయుక్త ప్రభావం అభివృద్ది చెందుతున్న ఆర్థిక వ్యవస్థలకు చాలా భారంగా మారుతుందని మంత్రి తెలిపారు. కాంగ్రెస్ పార్టీ ప్రాంతం, భాష, కులం ఆధారంగా ప్రజలను విభజించడానికి ప్రయత్నిస్తోందని బీజేపీ ఆరోపించింది. న్యూఢిల్లీలో పార్టీ ప్రధాన కార్యాలయంలో ఈరోజు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి సుధాంశు త్రివేది మాట్లాడుతూ, కాంగ్రెస్ హిందువులను దక్షిణాది ఉత్తరాదిగా విడగొట్టేందుకు ప్రయత్నిస్తోందని, దేవులను సైతం విభజించే స్థాయికి చేరిందని ఆరోపించారు. జమ్మూకాశ్మీర్లో బద్గాం జిల్లాలో భద్రతా బలగాలతో జరిగిన కాల్పుల్లో లష్కరే తోయిబా ఉగ్రవాది హతమయ్యారు. మృతుడిని లష్కరే తోయిబా టాప్ కమాండర్ ఫౌజీ మూసాగా గుర్తించారు. బద్గాంలో యూస్ మార్గ్ సమీపంలో కొరాగ్లో ఆర్మీ, పోలీసులు, సీఆర్పీఎఫ్ సంయుక్తంగా ఈ ఆపరేషన్ నిర్వహించినట్టుగా భారత సైన్యానికి చెందిన చినార్ కార్ప్ సోషల్ మీడియా పోస్టులో వెల్లడించింది. కర్ణాటక, కేరళ, మహే, కారైకల్, ఈశాన్య రాష్టాలు ఈరోజు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. రాగల

మూడు నుంచి నాలుగు రోజుల పాటు రాయలసీమ, తమిళనాడు, పుదుచ్చేరి, కారైకాల ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలితో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. కోస్తాంధ్ర, ఒడిశాలో కూడా ఇలాంటి వాతావరణ పరిస్థితి ఉండే అవకాశం ఉందని తెలిపింది. మూడు వన్డే మ్యాచ్ల క్రికెట్ సిరీస్ లో భాగంగా గౌహాటీలో బర్సాపురా క్రికెట్ స్టేడియంలో జరిగే రెండో వన్డేలో ఈరోజు భారత్ వెస్టిండీస్ జట్టుతో తలపడుతుంది. ఈ మ్యాచ్ మధ్యాహ్నం 2 గంటలకు ప్రారంభమవుతుంది. తిరువనంతపురంలో జరిగిన తొలి మ్యాచ్లో 8 వికెట్ల తేడాతో విజయం సాధించిన భారత్ సిరీస్లో తమ ఆధిక్యం పెంచుకోవాలని లక్ష్యంగా పెట్టుకుంది. జపాన్లో జరుగుతున్న ఆసియా క్రీడల్లో భారత్ ఈరోజు 3 స్వర్ణాలు గెలుచుకుంది. భారత మహిళల కాంపౌండ్ ఆర్చరీ జట్టు ఫైనల్స్లో చైనాను 238-234 తేడాతో ఓడించి స్వర్ణ పతకం సాధించగా తెలంగాణకు చెందిన చిక్కితరావు, మహారాష్టకు చెందిన రాజేష్ల ద్వయం కాంపౌండ్ ఆర్చరీ మిక్స్డ్ విభాగంలో ఫైనల్ పోటీలో దక్షిణ కొరియాను ఓడించి స్వర్ణ పతకం సాధించారు. ప్రస్తుతం భారత్ 9 స్వర్ణాలు, 21 రజతాలు, 27 కాంస్యాలతో కలిపి మొత్తం 57 పతకాలతో 8వ స్థానంలో నిలిచింది. మరోవైపు మహిళల స్కాష్ జట్టు సింగపూర్పై 2-0 తర్వాత విజయం సాధించి సెమీఫైనల్లోకి ప్రవేశించింది. ఇక మెన్స్ గ్రీకో రోమన్ రెజ్లింగ్లో 87 కేజీల విభాగంలో సునీల్ కుమార్ తజికిస్తాన్ అడగడిపి విజయం సాధించి సెమీఫైనల్కు వెళ్లారు. పతకాలు సాధించిన క్రీడాకారులకు రాష్టపతి ద్రౌపది ముర్ము, ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, హోంమంత్రి అమిత్ షా, కేంద్ర క్రీడాశాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయ అభినందనలు తెలిపారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి.

భారత్ ఈరోజు 3 స్వర్ణాలు సాధించి మొత్తం 9 స్వర్ణాలతో పతక పట్టికలో 8వ స్థానంలో కొనసాగుతుంది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.

0: FM 101.3.
1: Yes, welcome back to Meeku Telsa and this is RJ Shruti. మన స్టూడియోలో టైం 12:41 క్రాస్ అయిపోయి 5 సెకండ్స్ అయిపోయింది. సో యాక్చువల్గా అండి, ఇంగ్లాండ్లో ఏంటంటే మిరాండా ఓర్పి అనే ఒక అమ్మాయి ఉంది. చిన్నప్పటి నుంచి తనకి గుర్రం పిల్ల పోనీ అంటే చాలా ఇష్టం అంట. సో నిజానికి తనకి నిజమైన పోనీ కావాలి, అంటే నిజమైన గుర్రం పిల్ల కావాలి. అయితే అడిగింది పేరెంట్స్ ని, వాళ్ళేమో కొనివ్వలేదు. ఎక్కడ వెళ్తే అక్కడ గుర్రం పిల్ల బొమ్మ కనపడితే చాలు, తను ఏం చేసిందంటే కావాలి కావాలి కావాలి అని గొడవ చేయడం స్టార్ట్ చేసిందనమాట. సో కాకపోతే ఏంటంటే నిజమైన గుర్రం పిల్ల కావాలి అని తను అడుగుతుంది. అయితే పేరెంట్స్ మరి నిజమైన వాటిని ఎలా కొనిస్తారు? సో అందుకని వాళ్ళైతే లేదమ్మా కాదమ్మా కుదరదమ్మా ఇలా చెప్పడం స్టార్ట్ చేశారనమాట. సో ఇక ఏమనుకుందో ఏమో మిరాండా ఏం చేసింది తెలుసా, తను ఇక ఏ షాప్కి వెళ్ళినా ఎక్కడైతే ఒక పోనీ అంటే బొమ్మ పోనీ కనిపిస్తుందో బొమ్మ గుర్రం పిల్ల, దానిని తీసుకొచ్చి కొనేయడం స్టార్ట్ చేస్తుందనమాట. అలా అలా అలా అలా ఇల్లంతా ఎటు చూసిన గుర్రం పిల్ల బొమ్మలే అనమాట వాళ్ళ ఇంట్లో. ఇప్పుడు ఆ నెంబర్, ఆ గుర్రం పిల్లల నెంబర్ ఎంత వరకు చేరుకుంది తెలుసా, 4,550 వరకు చేరుకుంది. 4,550 బొమ్మలు ఉన్నాయి ఇంట్లో. ఎవరికైనా ఇంట్లో ఒక హాలు, బెడ్రూము, కిచెన్ ఇలా రూమ్స్ ఉంటాయి కదా, బట్ మిరాండా ఓర్బి వాళ్ళ ఇంట్లో పోనీ హాల్, పోనీ రూమ్ ఇలా అన్ని పోనీవే ఉంటాయన్నమాట. ఇంట్రెస్టింగ్ పార్ట్ ఏంటో తెలుసా ఈ పోనీ కలెక్షన్ స్టోరీలో, దాని గురించి నెక్స్ట్ బ్రేక్ తీసుకుని చెప్తా. బట్ రైట్ నో మీ అందరి కోసం సారు చోరు సినిమా నుంచి ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే వచ్చేస్తుంది, ఎంజాయ్ లిస్నింగ్.

జావేద్ అలీ అండ్ రీటా పాడిన పాట అయితే వినేశారు ఫ్రమ్ ద మూవీ సారోచారు. సో మరి మ్యాటర్ ఏంటంటే మిరాండా ఓర్బీ ఈ పోనీ కలెక్షన్ లో ఇంట్రెస్టింగ్ పార్ట్ ఏంటో తెలుసా, ఈ లిటిల్ పోనీ కలెక్షన్ హాబీ ఇప్పుడు గిన్నీస్ వరల్డ్ రికార్డ్ కొట్టేసింది. అమేజింగ్ కదా. అసలు ఈ ట్విస్ట్ వాళ్ళ పేరెంట్సే కాదు, ఇంక్లూడింగ్ మిరాండా కూడా ఊహించుండదు. వెల్ ఇదంతా కూడా పక్కన పెట్టేస్తే నాకేమనిపించింది తెలుసా, యాక్చువల్ గా మిరాండా నిజమైన గుర్రం కావాలని అడిగింది. ఒకవేళ అలా కనుక తన కలెక్షన్ స్టార్ట్ చేసి ఉంటాయి, అంటే నిజమైన వాటిని కలెక్ట్ చేస్తుంటే 4550 గుర్రాలు పెట్టడానికి మిరాండా పేరెంట్స్ ఎన్ని ఇళ్లు కొనాల్సిన అవసరం వచ్చేదో అని అనిపించింది. వెల్ జోక్స్ అపార్ట్ అది అనమాట మ్యాటర్, బొమ్మలతో సరిపెట్టింది కాబట్టి సరిపోయింది అనమాట. ఏమంటారు, సరదా సరదా కాస్త రికార్డ్ అయి కూర్చుంది చివరికి. ఎనీవేస్ దాని పక్కన పెట్టేద్దాం. యాక్చువల్ గా అండి మన మనుషులకి గాలి కావాలి, ఎండ కావాలి, వర్షం కావాలి, తిండి కావాలి, వీటిల్లో ఏది టైంకి లేకపోయినా రాకపోయినా అస్సలు భరించలేం కదా. పైగా మనం ఏమనుకుంటున్నాం, సరైన వెలుతురు నీళ్లు గాలి లేని చోట ఎలాంటి జీవం బతకలేదు, అందుకే మనకు కూడా ఇవన్నీ కావాలి అని మనం మైండ్ లో స్ట్రాంగ్ గా ఫిక్స్ అయిపోయాం ఇన్ని రోజులుగా. అదే విషయాన్ని బ్లైండ్ గా ఫాలో అయిపోతున్నాం ఎప్పటి నుంచో. కానీ మీకు విషయం తెలుసా, అసలు ఎలాంటి సూర్యరశ్మి కూడా చేరని భూమి లోపల వేల మీటర్ల లోతులో కూడా జీవం అనేది ఉంది. మరి అక్కడ ఉన్నది మనుషులా, జంతువులా, లేక ఇంకేదైనానా? ఆలోచిస్తూ వెయిట్ చేస్తుండండి. మీకోసం ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే చేస్తాను. వింటూ ఎంజాయ్ చేస్తూ స్టే ట్యూన్ టు వివిధ్ భారతి FM 101.3.

బ్యూటిఫుల్ సాంగ్ కదా. సో మరి 12:52 క్రాస్ అయిపోయి 45 సెకండ్స్ అయిపోయింది మన వివిధ భారతి టైం. అండ్ మనమున్న మీకు తెలుసా ప్రోగ్రామ్ లో మన భూమి లోపలండి కొన్ని వేల మీటర్ల లోతులో ఉన్న రాళ్ల మధ్యలో అనమాట ఒక రకమైన బ్యాక్టీరియాను గుర్తించారట మన శాస్త్రవేత్తలు. ఓకే, అక్కడ సన్లైట్ అనేది అస్సలు ఉండదు, కానీ అక్కడ ఉండే రాళ్లు, నీరు, ఖనిజాల నుంచి వచ్చే రసాయన శక్తిని ఈ బ్యాక్టీరియా అన్ని కూడా యూజ్ చేసుకుంటున్నాయన్నమాట. అంటే భూమి లోపలే ఒక చిన్న ప్రపంచాన్ని అవి సృష్టించుకున్నాయి. అండ్ ఇంకో ఇంట్రెస్టింగ్ పార్ట్ ఏంటంటే ఇందులో ఇలాంటి జీవులు భూమిపైనే కాదు, సూర్యకాంతి లేని వేరే గ్రహాలు, ఉపగ్రహాలు, వాటి లోపల కూడా ఉండే అవకాశం ఉందా అని చెప్పేసి దాని మీద ప్రెజెంట్ రీసెర్చెస్ జరుగుతున్నాయి అన్నమాట. అండ్ మనమైతే అనుకున్నాం కదా ఇప్పటిదాకా సూర్యరశ్మి ఉన్న చోటే జీవం ఉంటుంది అని చెప్పేసి. చూసారా, లైఫ్ అంటే వెలుతురు ఉన్న చోటే కాదు, పరిస్థితికి తగ్గట్టుగా జీవించగల ఒక అద్భుతమైన శక్తి కూడా. అది మ్యాటర్. సో ఎనీవేస్, అలాంటి ఒక లైఫ్ ని హ్యాపీగా జీవించడానికి మనకైతే చాలా చాలా చాలా ఛాన్సెస్ ఉన్నాయి, మరి అవకాశాలు ఉన్నాయి, ఆపర్చునిటీస్ ఉన్నాయి, ఇంకా ఎన్నో ఉన్నాయి. బట్ అందుకున్న వాళ్ళకి అందుకున్నంత. సో అది మాస్టర్, దాని గురించి చెప్దామని ఇదంతా చెప్పానమాట. ఎనీవేస్, నెక్స్ట్ మళ్ళీ మనం ధీరాలో ఒక బ్యూటిఫుల్ టాపిక్ తో కలుసుకుందాం. అంటిల్ దెన్ కీప్ లిజనింగ్ వివిధ భారతి ఎఫ్ఎం 101.3. రైట్ నౌ మీ అందరికోసం ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే వచ్చేస్తుంది నిన్ను కోరి సినిమా నుంచి. ఈ లవ్లీ సాంగ్ కార్తీక్ అండ్ చిన్మయి పాడారు, గోపీ సుందర్ మ్యూజిక్ డైరెక్షన్. ఈ సాంగ్ ఎంజాయ్ చేస్తూ స్టే ట్యూన్డ్ వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

0: అమ్మాయి గారు ఎక్కడికి వెళ్ళిపోతున్నారు?
1: నేను వెళ్ళి సందడి సందడి వినాలి.
0: కాసేపు ఉండొచ్చు కదా?
1: ఆహా, కాసేపు ఆగితే అబ్బాయి గారు ఏమిస్తారేటి?
0: నేను మీతో పాటు వివిధ భారతి వింటానమ్మాయి గారు.
1: ఆహా, వినడమేనా? సందడి సందడిలో ప్రశ్నలకి సమాధానాలు కూడా చెప్తావా అబ్బాయి గారు?
0: మీ తెలివి ముందు నాదేముందండి.
1: అబ్బో, సర్లే, నా అంత కాకపోయినా ఎంతో కొంత తెలివితేటలు పెరుగుతాయిలే, వింటూ ఉండు.
2: సందడి సందడి ఓన్లీ ఆన్ వివిధ్ భారతి FM 101.3.

0: న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలు. చదువుతున్నది కేసుగుణ. కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ ఈరోజు రేపు విస్కాన్సిన్ లోని మిల్వాకీ నగరంలో జరిగే G20 వాణిజ్య మంత్రుల సమావేశానికి హాజరవుతున్నారు. యునైటెడ్ స్టేట్స్ వాణిజ్య ప్రతినిధి జేమిసన్ గ్రీర్ ఆహ్వానం మేరకు ఈ సమావేశం జరుగుతోంది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు విజయవాడలో 9,800 కోట్ల రూపాయల విలువైన భూమిపై పూర్తి యాజమాన్య హక్కులను కల్పిస్తూ 24,057 కుటుంబాలకు గృహ క్రమబద్దీకరణ పట్టాలను పంపిణీ చేయనున్నారు. ఎన్టీఆర్ కృష్ణా జిల్లాల వ్యాప్తంగా ఉన్న 8 నియోజకవర్గాల పేదలకు దీనివల్ల శాశ్వత లబ్ది చేకూరనుంది. శ్రీకాకుళం జిల్లా అరసవల్లి శ్రీ సూర్యనారాయణ స్వామివారి దేవస్థానం అభివృద్దికి కేంద్ర ప్రభుత్వం 55,74,00,000 రూపాయల నిధులు మంజూరు చేసిందని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు తెలిపారు. స్వదేశ్ దర్శన్ 2.0 పథకం కింద ఈ నిధులు మంజూరయ్యాయని ఆయన ఒక వీడియో సందేశం ద్వారా వెల్లడించారు. రాష్టంలోని క్రీడాకారులకు ప్రభుత్వం నుంచి అందిస్తామని ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. కామన్వెల్త్ పవర్ లిఫ్టింగ్ ఛాంపియన్షిప్లో పతకాలు సాధించిన క్రీడాకారులకు విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయంలో మంత్రి ఈరోజు స్వాగతం పలికారు. హెచ్ఐవీ ఎయిడ్స్పై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు పార్వతీపురంలో జిల్లా స్థాయి రెడ్ రన్ మ్యారథాన్ను ఈరోజు నిర్వహించారు. పార్వతీపురం జిల్లా ఎయిడ్స్ నియంత్రణ సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ ర్యాలీని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ విజయలక్ష్మి జెండా ఊపి ప్రారంభించారు. ఆసియా క్రీడలు 2026లో భారత మహిళల ఆర్చరీ జట్టు స్వర్ణ పతకం సాధించడంపై రాష్ట క్రీడాశాఖ మంత్రి మండిపల్లి రామప్రసాద్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. ఫైనల్లో చైనాను 2-3, 8-2, 3-4 పాయింట్ల తేడాతో ఓడించి స్వర్ణ పతకం సాధించిన భారత మహిళల ఆర్చరీ జట్టుకు మంత్రి ఈరోజు అభినందనలు తెలియజేస్తూ ఒక ప్రకటన విడుదల చేశారు. భారత క్రీడాకారుల అద్భుత ప్రదర్శన దేశానికి గర్వకారణమని పేర్కొన్నారు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రాపురం గ్రామీణ మండలంలో రాష్ట కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ ఈరోజు పర్యటించారు. ఈ సందర్భంగా మండలంలోని పలు గ్రామాల్లో చేపట్టనున్న 27,00,000 రూపాయల విలువైన అభివృద్ది పనులను మంత్రి ప్రారంభించారు. తిరుపతిలో ఆర్థిక ప్రాంతీయ మండలి సదస్సు ఈరోజు ప్రారంభమైంది. తిరుపతి ఆర్థిక ప్రాంతీయ మండలి ముఖ్య కార్యనిర్వహణాధికారి ముఖేష్ కుమార్ మీనా ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ సదస్సులో భాగస్వామ్య జిల్లాలైన తిరుపతి, చిత్తూరు, శ్రీ పొట్టి శ్రీరాములు, నెల్లూరు జిల్లాల ఆర్థిక అభివృద్ది అవకాశాలపై చర్చిస్తున్నారు.

0: అబ్బా, ఈ గదిలో ఫ్యాన్ ఆఫ్ చేయలేదు, అక్కడ ఆ గదిలో ఏసీ స్విచ్ ఆఫ్ చేయలేదు.
1: ఏమైందమ్మా అలా ఉంటే?
0: అన్ని నడవాలంటే కరెంటు కావాలి కదా.
1: ఆ కావాలి.
0: మరి ఆ కరెంటు తయారవ్వాలంటే ఎన్నో వనరులు అవసరం. ఆ వనరులు ఎప్పటికైనా అయిపోయేవే. కాలుష్యాన్ని తగ్గించాలన్నా, భవిష్యత్తు తరాలకి అన్ని వనరులు అందాలన్నా, డబ్బులు ఆదా చేయాలన్నా అవసరమైనంత వరకే కరెంటు వాడాలి.
1: ఓకే అమ్మా, ఇక నుంచి అవసరం ఉన్న చోటే ఎలక్ట్రిక్ అప్లయన్సెస్ ఆన్ చేస్తాను, అవసరం లేని ప్రదేశాల్లో కట్టేసి విద్యుత్ ఆదా చేస్తాను.

మీరు జూన్ చేసి వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ దిస్ ఇస్ అజయ్ శృతి. మన స్టూడియోలో టైం 1:03 క్రాస్ అయిపోయి 52 సెకండ్స్ అయిపోయింది. దట్ మీన్స్ ఇది ధీరా టైం. యాక్చువల్ గా ప్రజెంట్ మనకి ఏషియన్ గేమ్స్ 2026 జరుగుతున్నాయి కదా, మరి ఈసారి ఈ గేమ్స్ లో ఒక్కో ఉమెన్ ప్లేయర్ ఒక్కో గేమ్ తో తన మార్క్ చూపించి అద్భుతంగా ఆడుతున్నారు. అయితే ఇవాళ మనం ఏం చేద్దామంటే మన షోలో ఈ 2026 ఏషియన్ గేమ్స్ లో మెడల్స్ విన్ అయిన ఉమెన్ ప్లేయర్స్ గురించి మాట్లాడుకుందాం, అండ్ ఆల్సో ఏషియన్ గేమ్స్ లో ఫస్ట్ టైం మెడల్ విన్ అయిన ప్లేయర్ గురించి కూడా మాట్లాడుకుందాం. ఓకే, సో మరి అవన్నీ తెలుసుకోవాలి అంటే ఏం చేయాలి, జస్ట్ స్టే ట్యూన్ టు వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3. రైట్ నౌ మీ అందరి కోసం దీపు అండ్ ఊషా పాడిన పాట ప్లే చేస్తున్నాను, సిరివెల్ గారి లిరిక్ అతిథి సినిమా నుంచి. వింటూ ఎంజాయ్ చేస్తూ స్టే ట్యూన్డ్.

మణి శర్మ గారి బ్యూటిఫుల్ కంపోజిషన్ లో సాంగ్ అయితే వినేశారు. సో మనమున్నాం ధీరా ప్రోగ్రామ్ లో. ఈ ఏషియన్ గేమ్స్ 2026 లో అండి, ఫస్ట్ మనం క్రికెట్ విషయానికి వచ్చేస్తే స్మృతి మంధానాను మెన్షన్ చేయాల్సిందే. మన విమెన్స్ క్రికెట్ లో మనం గోల్డ్ మెడల్ విన్ అవ్వడానికి తన కంపల్సరీగా తన ఇదైతే చాలా మెయిన్ హైలైట్ అని చెప్పొచ్చు తన ఎఫర్ట్స్. అండ్ ఫైనల్ మ్యాచ్ లో మంచి ఇన్నింగ్స్ ఆడి టీం విన్ అవ్వడానికి మంచి సపోర్ట్ కూడా ఇచ్చింది. అండ్ ఇంటర్నేషనల్ క్రికెట్ లో అయితే 11,000 రన్స్ ని కంప్లీట్ చేసుకున్న ఫస్ట్ ఉమెన్ క్రికెటర్ గా హిస్టరీ కూడా క్రియేట్ చేసింది. అండ్ నెక్స్ట్ షూటింగ్ విషయానికి వచ్చేస్తే ఈషా సింగ్ మహిళల 25 మీటర్స్ పిస్టల్లో సిల్వర్ మెడల్ గెలుచుకుంది. అండ్ తన గేమ్ చూసినా కూడా మన షూటింగ్ గేమ్స్ లో మన అమ్మాయిలు చాలా స్ట్రాంగ్ గా ఉన్నారనిపించింది బేసిక్ గా. అండ్ నెక్స్ట్ ఇంకా చాలా గేమ్స్ లో మనం

అన్ని కూడా ఎంతో బాగా ఆడుతున్నాం ఈసారి ఏషియన్ గేమ్స్ లో, అండ్ ఈ రోజు మ్యాచ్ లో కూడా గోల్డ్ మనకి వచ్చేసింది. సో మాట్లాడుకుందాం కొన్ని విషయాలు, బట్ బిఫోర్ టు దాట్ మీకోసం బాబు బంగారం సినిమా నుంచి సాంగ్ అయితే ప్లే చేస్తున్నాను. గిబ్రన్ మ్యూజిక్ కంపోజిషన్, నరేష్ అయ్యర్ పాడిన పాట, రామజోగి శాస్త్రి గారి లిరిక్. సాంగ్ వెంట నుంచి చేస్తూ స్టేట్ ఉంటుంది.

బ్యూటిఫుల్ సాంగ్ కదా. ఓకే, సో మరి మొత్తానికి మనకి ఏషియన్ గేమ్స్ లో 2026 లో గోల్డ్ అండ్ సిల్వర్ విన్ అయిన మెడల్స్ విన్నర్స్ గురించి మనం మాట్లాడుకుంటున్నాం, అది కూడా స్పెషల్ గా విమెన్ ప్లేయర్స్ గురించి. స్క్వాష్ గేమ్స్ లో 18 ఇయర్స్ ఏజ్ ఉన్న అనాహత్ సింగ్ గురించి మనం స్పెషల్ గా చెప్పుకోవాలి, ఎందుకంటే ఉమెన్ సింగిల్స్ లో ఏషియన్ గేమ్స్ లో ఫైనల్ కి చేరిన ఫస్ట్ ప్లేయర్ గా తన రికార్డ్ క్రియేట్ చేసింది, అండ్ ఆల్సో ఫైనల్ లో సిల్వర్ మెడల్ గా గెలిచిందనమాట, సిల్వర్ మెడల్ కూడా గెలిచింది. అండ్ అథ్లెటిక్స్ లో అస్సీ సోజన్ లాంగ్ జంప్ లో సిల్వర్ గెలిచింది కదా. అసలు మీరు ఆ గేమ్ చూసి ఉండుంటే అండి, జస్ట్ మిస్ అనమాట గోల్డ్ మెడల్.

0: అంతే, జస్ట్ మిస్, జస్ట్ 2 సెంటీమీటర్స్ డిస్టెన్స్ మిస్ అయ్యేసరికి గోల్డ్ రాలేదు. కానీ అక్కడ అసలు తను తను చూపించిన స్పోర్టింగ్ స్పిరిట్ చూస్తే ఆడియన్స్ హార్ట్ లో మాత్రం గోల్డ్ కొట్టేసినట్టే, అంత బాగా ఆడింది. జస్ట్ 2 సెకండ్స్ డిస్టెన్స్ కనుక తను లాంగ్ జంప్ లో అలా అలా చేసుంటే కనుక అసలు గోల్డ్ వచ్చేసి ఉండేది. ఎనీవేస్, అండ్ నెక్స్ట్ విద్యా రామ్రాజ్ 400 మీటర్స్ హర్డిల్స్ గేమ్ లో బ్రాంజ్ మెడల్ విన్ అయింది. అండ్ ఆల్సో పారుల్ చౌదరి కూడా 2 బ్రాంజ్ మెడల్స్ వచ్చాయి మనకి. మీరాబాయి చాను ఉషూలో రోషబినా దేవి కూడా అనమాట బ్రాంజ్ గెలిచింది. ఇవన్నీ కూడా మన విమెన్ ప్లేయర్స్ పవర్ చూపించాయి. అండ్ ఆల్సో ఈ రోజు ఆర్చరీలో అసలు జ్యోతి సురేఖ అండ్ ఇంకా ఉమెన్స్ కాంపౌండ్ టీమ్ గా జ్యోతి సురేఖ, ప్రీతిక ప్రదీప్ అండ్ చికిత తణిపర్తి వీళ్ళందరూ కలిసి గోల్డ్ అనమాట. అసలు చాలా చాలా చాలా బాగా స్పోర్టింగ్ స్పిరిట్ చూపిస్తున్నారు అమ్మాయిలందరూ కూడా. ఇంకా మాట్లాడుకుందాం ఈ స్పోర్ట్స్ కి సంబంధించి. అయితే బ్యూటిఫుల్ సాంగ్ అయితే మీ అందరికోసం వచ్చేసింది బాహుబలి 2 సినిమా నుంచి. ఓకే, స్టే ట్యూన్ టు వివిధ భారతి FM 101.3 అండ్ దిస్ ఈజ్ ఆర్చి శృతి.
1: भड़ी भड़ी भड़ी रहा भड़ी।

బాహుబలి 2 సినిమా నుంచి ఎంఎం కీరవాణి గారి మ్యూజిక్ కంపోజిషన్ లో దలేర్ మెహందీ, ఎంఎం కీరవాణి అండ్ మౌర్నిమ పాడిన పాట వినేశారు. సో శివశక్తి దత్త అండ్ డాక్టర్ కె రామకృష్ణ గారు రాసిన పాట ఇది. సో మీరు ట్యూన్ చేసి వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ దిస్ ఇస్ అర్జున శృతి అండ్ మనమున్నాం ధీరా ప్రోగ్రామ్ లో. మరి ఈ రోజు స్పెషల్ గా ఏషియన్ గేమ్స్ 2026 లో మెడల్ విన్నర్స్ గురించి మనం మాట్లాడుకున్నాం. అయితే ఇంకా చాలా కబుర్లు ఉన్నాయి మాట్లాడుకుందాం, బట్ రైట్ నా ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. ఎగ్జాక్ట్ గా 1:20 కి రీజనల్ న్యూస్ అయితే మీకోసం వచ్చేస్తాయి. స్టే ట్యూన్డ్.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కల్పనా మధిర. ముఖ్యాంశాలు. పేదలకు పట్టాభిషేకం కార్యక్రమంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ మధ్యాహ్నం లబ్దిదారులకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేస్తారు. అరసవల్లి దేవస్థానం అభివృద్దికి కేంద్ర ప్రభుత్వం 55.74 కోట్ల రూపాయలను మంజూరు చేసిందని కేంద్ర మంత్రి కె రామ్మోహన్ నాయుడు వెల్లడించారు. ఆరోగ్యవంతమైన పౌరులతోనే దేశం అభివృద్ది చెందుతుందని కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ తెలిపారు. క్రీడాకారులకు రాష్ట ప్రభుత్వం నుంచి సంపూర్ణ సహకారం అందిస్తామని ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు. విజయవాడలో జరిగే పేదలకు పట్టాభిషేకం కార్యక్రమంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ మధ్యాహ్నం లబ్దిదారులకు ఇళ్ల స్థలాలపై శాశ్వత హక్కుల పట్టాలు పంపిణీ చేస్తారు. విజయవాడలోని మాకినేని బసవపున్నయ్య మైదానంలో జరిగే ఈ కార్యక్రమంలో విజయవాడ తూర్పు, పశ్చిమ, మధ్య నియోజకవర్గాలతో పాటు గన్నవరం, జగ్గయ్యపేట, మైలవరం, నందిగామ, తిరువురు నియోజకవర్గాలకు చెందిన 26,401 లబ్దిదారులకు ఇళ్ల పట్టాలను ముఖ్యమంత్రి అందజేస్తారు. గర్భిణీలు, బాలింతలు, చిన్నారుల ఆరోగ్యంపై కేంద్ర, రాష్ట ప్రభుత్వాలు ప్రత్యేక దృష్టి సారిస్తున్నాయని కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ తెలిపారు. పశ్చిమ గోదావరి జిల్లా పెర్మిపాలెం అంగన్వాడీ కేంద్రాన్ని ఆయన నిన్న సందర్శించారు. ఈ సందర్బంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ ఆరోగ్యవంతమైన పౌరులతోనే కుటుంబం, దేశం అభివృద్ది చెందుతాయని అన్నారు. అంగన్వాడీల ద్వారా గుడ్లు, పౌష్టికాహారం అందించడంతో పాటు గర్భిణీలకు 5 నుంచి 6,000 రూపాయల వరకు ఆర్థిక సాయం అందిస్తున్నట్లు శ్రీనివాసవర్మ తెలిపారు. శ్రీకాకుళం జిల్లా అరసవల్లి శ్రీ సూర్యనారాయణ స్వామివారి దేవస్థానం అభివృద్దికి కేంద్ర ప్రభుత్వం 55.74 కోట్ల నిధులు మంజూరు చేసిందని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజారపు రామ్మోహన్ నాయుడు తెలిపారు. స్వదేశ్ దర్శన్ 2.0 పథకం కింద ఈ నిధులు మంజూరు అయ్యాయని ఆయన ఒక వీడియో సందేశంలో వెల్లడించారు. అరసవల్లి కేవలం ఆలయం మాత్రమే కాదని శ్రీకాకుళం ఆధ్యాత్మికత, సంస్కృతి, చరిత్రకు ప్రతీక అని పేర్కొన్నారు. మంజూరైన నిధులతో భక్తులకు మెరుగైన మౌలిక వసతులు, పర్యాటక సౌకర్యాలు, కనెక్టివిటీతో పాటు అరసవల్లి సమగ్ర అభివృద్దికి చర్యలు చేపట్టనున్నామని కేంద్ర మంత్రి తెలియజేస్తూ,
1: శ్రీకాకుళం జిల్లాకు గర్వకారణమైన ప్రముఖ అరసవెల్లి సూర్యనారాయణ స్వామి దేవాలయాన్ని అభివృద్ది చేసేందుకు కేంద్ర ప్రభుత్వం స్వదేశ్ దర్శన్ 2.0 పథకం కింద 55.74 కోట్ల నిధులను మంజూరు చేసింది. నారా చంద్రబాబు నాయుడు గారు అరసవెల్లితో పాటు మన ప్రాంతంలో ఆలయాలను, పర్యాటక ప్రదేశాలను పూర్తి స్థాయిలో అభివృద్ది చేయాలని, దేశవ్యాప్తంగా భక్తులను మరియు పర్యాటకులను ఆకర్షించేలా చర్యలు తీసుకోవాలని కూడా మార్గనిర్దేశం చేశారు. అందరి సహకారంతో దాదాపు 56 కోట్ల రూపాయలతో అరసవల్లి అభివృద్దికి ఒక పెద్ద అడుగు ముందుకు పడుతుంది.
0: సేవాభావం, నాగరిక దేవోభవ స్ఫూర్తితో దేశ నిర్మాణంలో ప్రభుత్వ ఉద్యోగులు భాగస్వాములు కావాలని కెపాసిటీ బిల్డింగ్ కమిషన్ చైర్పర్సన్ ఎస్ రాధా చౌహాన్ అన్నారు. విజయవాడలోని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కళావేదికలో మిషన్ కర్మయోగి కార్యక్రమం కింద నిర్వహిస్తున్న 2 రోజుల ప్రాంతీయ సాధనా శృంఖల కార్యశాలలో 2వ రోజు ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాధా చౌహాన్ మాట్లాడుతూ మిషన్ కర్మయోగి లక్ష్యం కేవలం ప్రభుత్వ ఉద్యోగులకు శిక్షణ ఇవ్వడం మాత్రమే కాదని, ప్రతి ఉద్యోగ నిజమైన కర్మయోగిగా తీర్చిదిద్దడమే లక్ష్యమని పేర్కొన్నారు. ఆసియా క్రీడలు 2026లో భారత మహిళల ఆర్చరీ జట్టు స్వర్ణ పథకం సాధించడంపై రాష్ట క్రీడాశాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. ఫైనల్లో చైనాను 238-34 ఓడించి స్వర్ణ పథకం సాధించిన భారత మహిళల ఆర్చరీ జట్టుకు ఒక ప్రకటనలో అభినందనలు తెలిపారు. భారత క్రీడాకారుణుల అద్భుత ప్రదర్శన దేశానికి గర్వకారణమని పేర్కొన్నారు. భవిష్యత్తు పోటీల్లోనూ భారత క్రీడాకారులు మరిన్ని పతకాలు సాధించాలని మంత్రి ఆకాంక్షించారు. అలాగే రాష్టానికి చెందిన ఆర్చరీ క్రీడాకారిణి వెన్నెం జ్యోతి సురేఖకు ప్రత్యేక అభినందనలు తెలిపారు. అంతర్జాతీయ వేదికపై వరుస విజయాలతో జ్యోతి సురేఖ భారత క్రీడాఖ్యాతిని ఇనుమడింపచేస్తున్నారని మంత్రి కొనియాడారు. ప్రజలకు సేవ చేయడం ద్వారా దేశానికి సేవ చేయాలనే దృఢ సంకల్పంతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రజాసేవలో 25 ఏళ్లు పూర్తి చేసుకున్నారు. ఈ సందర్బంగా ప్రాంతీయ వార్తా విభాగం సేవా సంకల్ప అభియాన్ ప్రత్యేక కథనాలను అందిస్తోంది. ఇందులో భాగంగా వీధి వ్యాపారుల కోసం అమలు చేస్తున్న ప్రధానమంత్రి స్వనిధి పథకం గురించి ఈ రోజు తెలుసుకుందాం.

0: వీధి వ్యాపారుల జీవనోపాధిని బలోపేతం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రధానమంత్రి స్వనిధి పథకం ద్వారా ఎంతో మంది లబ్ది పొందుతున్నారు. ప్రధానమంత్రి స్ట్రీట్ వెండర్స్ ఆత్మ నిర్బర్ నిధిగా పిలిచే ఈ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం 2020 జూన్ 1వ తేదీన ప్రారంభించింది. వీధి వ్యాపారులకు ఎలాంటి పూచీకత్తు లేకుండా విడతల చిన్న రుణాలు అందించడం ఈ పథకం ప్రధాన ఉద్దేశం. రుణాలను సక్రమంగా నిర్ణీత సమయంలో చెల్లించే వారికి వడ్డీ రాయితీ కూడా అందిస్తున్నారు. వీధి వ్యాపారుల ఆర్థిక స్వావలంబనకు తోడ్పాటునందించడంతో పాటు వారి జీవనోపాధిని పునరుద్దరించడంలో ప్రధానమంత్రి స్వనిధి పథకం కీలకంగా నిలుస్తుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఒక సందర్భంలో తెలియజేస్తూ,
1: పీఎం స్వనిధి యోజన కే మాధ్యమ్ సే స్ట్రీట్ వెండర్స్ కో ఫార్మల్ బ్యాంకింగ్ సే జోడా గయా హై. ఆజ్ పెహ్లీ బార్ దేశ్ మే బంజారా ఘుమంతు అర్ధ ఘుమంతు వర్గ్ కే లియే వెల్ఫేర్ బోర్డ్ బనా హై. గావో మే బనే 5 లాఖ్ సే జ్యాదా కామన్ సర్వీస్ సెంటర్స్ సర్కార్ కీ సేవాఓ కో గావో తక్ లే గయే హై.
0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. ఒంగోలు మున్సిపాలిటీ ఏర్పడి 150 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా నిర్వహిస్తున్న ఒంగోలు ఉత్సవం ఈరోజు ఘనంగా ప్రారంభమైంది. ఒంగోలు నగరంలోని మినీ స్టేడియంలో ప్రారంభమైన ఈ వేడుకలకు మాజీ ఉపరాష్టపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు, ఒడిశా గవర్నర్ ఖమ్మంపాటి హరిబాబు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. అలాగే మంత్రులు ఆనం రామనారాయణ రెడ్డి, గొట్టిపాటి రవికుమార్, డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఒడిశా గవర్నర్ ఖమ్మంపాటి హరిబాబు ఆర్ట్ గ్యాలరీ పుస్తక ప్రదర్శనను ప్రారంభించారు. అనంతరం జరిగిన సభలో మంత్రి డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి మాట్లాడుతూ,
2: ఒంగోలు అనేది విద్యా కేంద్రంగా అదేవిధంగా వైద్య కేంద్రంగా మరింత విరాశలతో ఉంది. ఈ ప్రాంత అభివృద్ధికి మరింత శక్తివంచం లేకుండా ముందుకు తీసుకెళ్లాలంటే అవసరం ఆశ ఉంది. ఈ ప్రాంతంలో ఉన్నటువంటి సంస్కృతి కళలు వారసత్వంగా ఉన్నాయి. అదేవిధంగా ఒంగోలు అనగానే ఒంగోలు జాతి గిత్తలు, ఒంగోలు నగరం మరింత అభివృద్ధి పథంలో ముందుకు రావాలని చెప్పేసి మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ ఈ 150 సంవత్సరాల ఒంగోలు ఉత్సవాల సందర్భంగా ప్రజలందరికీ కూడా నేను శుభాకాంక్షలు తెలియజేస్తూ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.
0: రాష్టంలోని క్రీడాకారులకు ప్రభుత్వం నుంచి సంపూర్ణ సహకారం అందిస్తామని ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. కామన్వెల్త్ పవర్ లిఫ్టింగ్ ఛాంపియన్షిప్స్ లో పథకం సాధించిన క్రీడాకారులకు విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయంలో మంత్రి ఈరోజు స్వాగతం పలికారు. పవర్ లిఫ్టింగ్ ఛాంపియన్షిప్స్ లో 76 కిలోల సీనియర్ మహిళల విభాగంలో దేశం తరపున రజత పథకం సాధించిన ఎస్ చంద్రకళను అభినందించారు. విజయవాడ ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖలో కానిస్టేబుల్గా విధులు నిర్వహిస్తూ అంతర్జాతీయ స్థాయిలో పథకం సాధించడం రాష్టానికి గర్వకారణమని మంత్రి పేర్కొన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రాపురం గ్రామీణ మండలంలో రాష్ట కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ ఈరోజు పర్యటించారు. ఈ సందర్భంగా మండలంలోని పలు గ్రామాల్లో చేపట్టనున్న 1,27,00,000 రూపాయల విలువైన అభివృద్ది పనులను మంత్రి ప్రారంభించారు. అలాగే 10 లక్షల రూపాయలతో పునర్నిర్మించిన అంగన్వాడీ భవనాలను ప్రారంభించారు. తిరుపతిలోని కలెక్టర్ కార్యాలయంలో ఆర్థిక ప్రాంత సదస్సు ఈరోజు ప్రారంభమైంది. తిరుపతి, చిత్తూరు, శ్రీ పొట్టి శ్రీరాములు, నెల్లూరు జిల్లాల ఆర్థిక వృద్ది అవకాశాలపై తిరుపతి ఆర్థిక ప్రాంత ముఖ్య కార్యనిర్వహణాధికారి సీఈఓ ముఖేష్ కుమార్ మీనా ఈ సదస్సులో చర్చిస్తున్నారు. ఈ సందర్భంగా ముఖేష్ కుమార్ మీనా మాట్లాడుతూ, 2047 నాటికి తిరుపతి ఆర్థిక ప్రాంతాన్ని 80 లక్షల కోట్ల రూపాయల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దడమే లక్ష్యమని తెలిపారు. హెచ్ఐవి ఎయిడ్స్ పై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు పార్వతీపురంలో జిల్లాస్థాయి రెడ్ రన్ మారాథాన్ ను ఈరోజు నిర్వహించారు. పార్వతీపురం మన్యం జిల్లా ఎయిడ్స్ నియంత్రణ సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ ర్యాలీని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ విజయలక్ష్మి జెండా ఊపి ప్రారంభించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. పేదలకు పట్టాభిషేకం కార్యక్రమంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ మధ్యాహ్నం లబ్దిదారులకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేస్తారు. అరసవల్లి దేవస్థానం అభివృద్దికి కేంద్ర ప్రభుత్వం 55.74 కోట్ల రూపాయలను మంజూరు చేసిందని కేంద్ర మంత్రి కె రామ్మోహన్ నాయుడు వెల్లడించారు. ఆరోగ్యవంతమైన పౌరులతోనే దేశం అభివృద్ది చెందుతుందని కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ తెలిపారు. క్రీడాకారులకు రాష్ట ప్రభుత్వం నుంచి సంపూర్ణ సహకారం అందిస్తామని ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 విశాఖపట్నం కేంద్రం నుండి ప్రాంతీయ వార్తలు వింటారు.

0: వివిక్ భారతి ఎఫ్ఎం 101.3.
1: ఎల్ఐసి వారి బీమా ప్లాటినం లిమిటెడ్ ప్రీమియం ఆప్షన్ తో 7, 10, 12, 15 ఇంకా 18 సంవత్సరాల పాటు ప్రీమియం చెల్లించే సదుపాయం. మీ భవిష్యత్తుకు తగిన ప్రతిఫలం అందిస్తూ బీమా రక్షణ గ్యారంటీడ్ ఎడిషన్ తో ఇంకా మరెన్నో ప్రయోజనాలు ఎల్ఐసి బీమా ప్లాటినంతో. ఎల్ఐసి, ప్రతి క్షణం మీకు తోడుగా.
0: వింటున్నారు వివిక్ భారతి ఎఫ్ఎం 101.3.
2: మీరు చూం చేసి వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ దిస్ ఇస్ ఆర్జే శృతి అండ్ వెల్కమ్ బ్యాక్ టు ధీరా. అండ్ మన టైం 1:31 క్రాస్ అయిపోయి 15 సెకండ్స్ అయిపోయింది. సో మరి ఈ రోజు మన షోలో ఏషియన్ గేమ్స్ 2026 లో విమెన్ ప్లేయర్స్ విన్ అయిన మెడల్స్ గురించి మనం చాలా చాలా విశేషాలు మాట్లాడుకోం. అండ్ ఆల్సో ఇంకా కొంతమంది ఉన్నారు మనకి విమెన్ అథ్లెటిక్స్ లో, కిరణ్ పహల్, ప్రాచీ చౌదరి, ఎంఆర్ పువమ్మ, విద్యారామరాజ్, వీళ్ళందరూ కలిసి గోల్డ్ విన్ అయ్యారనమాట. అండ్ ఆల్సో వెయిట్ లిఫ్టింగ్ విమెన్స్ 49 కేజీ లో మీరాబాయ్ చాను సిల్వర్ మెడల్ విన్ అయింది. అండ్ 1998 నుంచి చూసుకుంటా అండి ఫస్ట్ ఏషియాడ్ వెయిట్ లిఫ్టింగ్ మెడల్ అనమాట ఇది. అండ్ ఆల్సో షూటింగ్ లో నీరు, ఆశ్రమ, మనీష కంబైన్డ్ గా సిల్వర్ మెడల్ సంపాదిస్తే ఇదే షూటింగ్ విమెన్ 10 మీటర్ ఎయిర్ రైఫిల్ టీమ్ ఎలెవెనిల్ సోనమ్, మస్కర్, విదర్శ వీళ్ళందరూ కలిసి సిల్వర్ మెడల్ విన్నారనమాట. అండ్ ఇక మనకి ఈ ఏషియన్ గేమ్స్ 2026 లో స్పెషల్ ఏంటో తెలుసా? ఇండియాస్ ఫస్ట్ ఎంఎంఏ మెడల్, అంటే మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్ అనమాట. ట్రెడిషనల్ 60 కేజీస్ కేటగిరీలో గేమ్స్ అయితే వాటిలో సూచిక బ్రాంజ్ మెడల్ గెలుచుకుంది. అండ్ నెక్స్ట్ వుషు గేమ్స్ లో రోషిబీనా దేవి బ్రాంజ్ మెడల్ సంపాదించింది. ఇది మనకి థర్డ్ స్ట్రెయిట్ కాంటినెంటల్ మెడల్ అనమాట. అండ్ నెక్స్ట్ అథ్లెటిక్స్ విమెన్స్ 10,000 మీటర్స్ లో సీమా కుమారి బ్రాంజ్ మెడల్ గెలుచుకుంది. సూపర్ కదా. మరి ఇలా చాలా చాలా చాలా మెడల్స్ వచ్చాయి మనకి. అండ్ మరి నేను చెప్పాను కదా మనకి ఫస్ట్ మెడల్ విన్ అయిన ప్లేయర్ ఎవరో కూడా చెప్తాను. ఏషియన్ గేమ్స్ లో ఫస్ట్ ఇండియాస్ ఎవర్ మెడల్ ఏది అనే దాని గురించి కూడా చెప్తాను. బట్ బిఫోర్ టు దాట్ మీకోసం సఖి సినిమా నుంచి ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే వచ్చేస్తుంది. వింటూ ఎంజాయ్ చేస్తూ స్టే ట్యూన్డ్ టు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ దిస్ ఇస్ ఆర్జే శృతి.

మా ఇంటి బంగారం సినిమా నుంచి చిన్మయి పడిన సాంగ్ అయితే విన్నారు. 141 క్రాస్ అయిపోయి 45 సెకండ్స్ అయిపోయింది మన టైం. సో మరి 2026 ఏషియన్ గేమ్స్ లో మెడల్ విన్నర్స్ గురించి మనం ఆల్రెడీ చాలా విషయాలు మాట్లాడుకున్నాం. అయితే అసలు ఫస్ట్ టైం ఈ గేమ్స్ లో మెడల్ విన్ అయింది ఎవరో తెలుసా? అది కూడా గోల్డ్ మెడల్ ని కమల్జీత్ సంధు అనమాట. 1970 ఏషియన్ గేమ్స్ బ్యాంకాక్ లో జరిగాయట. అందులో 400 మీటర్స్ రన్నింగ్ లో గోల్డ్ మెడల్ గెలిచారనమాట కమల్జీత్. అలా అందుకున్న ఫస్ట్ ఉమెన్ అథ్లెట్ గా తను హిస్టరీ క్రియేట్ చేశారు. అండ్ ఇది విన్ అయినప్పుడు తన ఏజ్ ఎంతో తెలుసా అండి? జస్ట్ 22 ఏళ్ల వయసు. అసలు ఆ వయస్సులో చరిత్రలో పేరు సంపాదించడమే కాదు, నెక్స్ట్ జనరేషన్స్ లో వచ్చే ప్లేయర్స్ కి ఒక రూట్ కూడా చూపించారు ఆవిడ. అండ్ మరి మనం ఏం చేద్దామంటే నెక్స్ట్ అసలు గేమ్స్ లో ఈ స్పోర్ట్స్ లో కానివ్వండి అమ్మాయిలు ఎలా ముందుకొస్తున్నారు ఈ టాపిక్ గురించి మనం మాట్లాడుకుందాం. బట్ బిఫోర్ టు దాట్ మీ అందరి కోసం టెంపర్ సినిమా నుంచి ఒక లవ్లీ సాంగ్ అయితే ప్లే చేస్తాను. మీ ఇంటర్వ్యూ చేస్తూ స్టే ట్యూన్డ్.

0: అల్లరి పోలీస్ మూవీ నుంచి ఇళయరాజా గారు మ్యూజిక్ కంపోజిషన్ లో ఎస్పి బాలు గారు అండ్ చిత్ర పాడిన సూపర్ సాంగ్ అయితే వినేశారు. బ్యూటిఫుల్ ఎవర్ గ్రీన్ సాంగ్. సో మరి ఈ సాంగ్ ని రాసింది సిరిబెన్నెల గారు. 152 క్రాస్ అయిపోయి 5 సెకండ్స్ అయిపోయింది మన ధీరా టైం. సో మరి యాక్చువల్ గా అండి, మనం కనుక గమనించినట్లయితే ఈ మధ్య మన ఇండియన్ స్పోర్ట్స్ లో విమెన్ ప్లేయర్స్ పేర్లు చాలా చాలా ఎక్కువగా అనిపిస్తున్నాయి కదా. మరి ఈ మార్పు ఒక్కరోజులో వచ్చిందా అంటే రాలేదు. దీని వెనక ఎంతో గ్రౌండ్ వర్క్ ఉంది. చిన్న చిన్న ఊళ్ళ నుంచి, స్కూల్ గ్రౌండ్స్ నుంచి టాలెంట్ అనేది బయటకు వస్తోంది. పేరెంట్స్ సపోర్ట్, కోచెస్, అకాడమిక్స్ తో పాటు ఖేలో ఇండియా లాంటి ప్రోగ్రామ్స్ చిన్న ఏజ్ లోనే టాలెంట్ ని గుర్తించి ప్లేయర్స్ కి ట్రైనింగ్, కోచింగ్, కాంపిటీషన్స్ లాంటి అవకాశాలని కల్పిస్తున్నాయన్నమాట. అండ్ ఆల్సో మరీ ముఖ్యంగా మహిళల కోసం ప్రత్యేకంగా స్పోర్ట్స్ పార్టిసిపేషన్ ని పెంచే ప్రోగ్రామ్స్ కూడా వస్తున్నాయి. అష్మిత గురించి మీకు తెలుసు కదా, మినిస్ట్రీ ఆఫ్ యూత్ అఫైర్స్ అండ్ స్పోర్ట్స్ ఆధ్వర్యంలో ఖేలో ఇండియాలో ఒక పార్ట్ అష్మిత. మరి అచీవింగ్ స్పోర్ట్స్ మైల్ స్టోన్ బై ఇన్స్పైరింగ్ విమెన్ త్రూ యాక్షన్, ఇదనమాట దాని అర్థం. సో అమ్మాయిల స్పోర్ట్స్ లోకి ఇంకా ఎక్కువ రావాలనే ఉద్దేశంతో మన సెంట్రల్ గవర్నమెంట్ స్టార్ట్ చేసిన ప్రోగ్రాం ఇది. మరి చిన్న చిన్న ప్లేసెస్ నుంచి కూడా టాలెంట్ ని గుర్తించే ప్రయత్నంలో భాగంగా వచ్చిన ప్రోగ్రాం కూడా ఇది. మరి ఇంకొన్ని విషయాలు మనం మాట్లాడుకుందాం, బట్ ఒక చిన్న బ్రేక్ తీసుకుని స్టే ట్యూన్.
1: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
2: లైఫ్ ఈజ్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
3: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
2: ఓ పాట కనులు తుడిస్తే
3: మరో పాట కాలాన్ని మెరిపిస్తుంది.
2: ఓ పాట మనసుకి హత్తుకుంటే
3: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
2: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
3: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం
2: 101.3.
0: ఎస్, మరి జనరల్ గా అండి మన ఇండియాలో ఎక్కడో ఒక చిన్న ప్లేస్ నుంచి వచ్చిన అమ్మాయి ఇంటర్నేషనల్ స్టేడియంలో మెడల్ కొడుతూ ఉంటే అసలు ఎంత ప్రౌడ్ మూమెంట్ అది. కానీ అది అంటే ఆ గెలుపు తను ఒక్కరిదేనా? కాదు కదా. ఒక ప్లేయర్ విన్ అయ్యారు అంటే తన వెనక ఫస్ట్ పేరెంట్స్ ఉంటారు, కోచ్ ఉంటారు, అండ్ తర్వాత ప్లేయర్స్ చేసే కష్టం, ప్రాక్టీస్, ఇలా ఎన్నో ఎలిమెంట్స్ ఉంటాయి. అండ్ అన్నిటినీ మించి ఒకప్పుడు అమ్మాయిలకి స్పోర్ట్స్ ఎందుకు, అసలు స్పోర్ట్స్ లోకి పంపాలా, ఇలా థింక్ చేసేవాళ్ళట. బట్ ఇప్పుడు ఆ సిచ్యువేషన్ అంతా కూడా మారిపోయింది. ఇప్పుడు మన అమ్మాయికి అసలు ఏ గేమ్స్ లో ట్రైనింగ్ ఇంపించాలి అని థింక్ చేసే సిచ్యువేషన్స్ కూడా వచ్చాయి. మరి ఇదే అసలైన చేంజ్ అంటే. బట్ అన్ఫార్చునేట్లీ ఈ ఆలోచన ఇంకా పెరగాలి. సో ఏంటంటే అసలు స్పోర్ట్స్ కెరియర్ ని చూస్ చేసుకునే విషయంలో మనకి ఇప్పుడున్న అవేర్నెస్ అనేది సరిపోదు. ముఖ్యంగా ఒక అమ్మాయి ఆటల్లో రాణించాలి, ఆ ఆటల్లోకి రావాలి అంటే కేవలం మెడల్స్ చూపిస్తే సరిపోదు కదా. మరి ప్లేయర్స్ కి సరైన ఛాన్స్, సెక్యూరిటీ, సపోర్ట్ ఇవన్నీ ఉండాలి. పిల్లలకి చదువు ఎంత ముఖ్యమో ఆటలు కూడా అంతే ముఖ్యమని పేరెంట్స్ అండ్ సొసైటీ ఇద్దరూ అర్థం చేసుకోవాలి. అండ్ ఆల్సో స్కూల్స్ లో మంచి మంచి ప్లే గ్రౌండ్స్, ఎక్విప్మెంట్, ట్రైన్ కోచెస్ ఇవన్నీ ఉండాలన్నమాట. టాలెంట్ ఉన్న అమ్మాయి ఎక్కడికో వెళ్లాల్సిన అవసరం లేకుండా తన ఊళ్ళోనే ట్రైనింగ్ ఉండేలా అవకాశం కూడా ఉండాలి. మరి కొత్త ఖేలో ఇండియా నెట్వర్క్ అయితే ఇదే పాయింట్స్ మీద కాన్సన్ట్రేషన్ కూడా చేస్తుంది ప్రజెంట్. సో మరి అమ్మాయి స్పోర్ట్స్ ఆడుతుందా అని అడగడం కన్నా తనకి ఏ స్పోర్ట్స్ అంటే ఇష్టం అని అడిగే రోజులు రావాలి. అవన్నీ వస్తాయని మనం అయితే విష్ చేద్దాం. అండ్ ఇవన్నీ కనుక మారితే మనం కోరుకున్న మార్పు ఇంకా కూడా తప్పకుండా వస్తుంది. మనం ఇంకా కూడా స్పోర్ట్స్ లో ఇంకా ఇంకా మెడల్స్ సంపాదిస్తాం అండ్ ఇంకా ఎంతో పేరు తెచ్చుకుంటాం.

0: మన ఇండియా ఏమంటారు. సో మరి దీని గురించి ఆలోచించండి. మరి ఇది ఇవాళ మన ధీరా టైం. నెక్స్ట్ ఇంగ్లీష్ లో వార్తలు ఎగ్జాక్ట్ గా 2 o'clock కి, ఆ తర్వాత మళ్ళీ మనం ఎక్కడ కలుసుకుంటాం తెలుసు కదా మన టైం. ఎస్, ఎగ్జాక్ట్ గా 2:30కి సండే సండేలో కలుద్దాం. అంతకన్నా ముందు మీ అందరి కోసం ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే వచ్చేస్తోంది, వింటూ ఎంజాయ్ చేస్తూ స్టే ట్యూన్డ్ వివిధ్ భారత్ ఎఫ్ఎం 101.3.
1: ఒకటా రెండా మూడా ఎ సహిదా.

0: ట్యూన్ చేసి వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. మరి స్టూడియోలో టైం ఎగ్జాక్ట్ గా 2:00 రీచ్ అయిపోతుంది. మరి కొద్దిసేపట్లో ఇంగ్లీష్ లో వార్తలు, ఢిల్లీ కేంద్రం నుంచి రిలే.
1: గుడ్ ఆఫ్టర్నూన్, దిస్ ఇస్ ఆకాశవాణి అండ్ ఐఎమ్ అభిషేక్ ముఖోపాధ్యాయ్ విత్ ద మిడ్ డే న్యూస్.

0: అన్నాడు వినాలి.
1: కాసేపు ఉండొచ్చు కదా.
2: ఆహా, కాసేపు ఆగితే అబ్బాయి గారు ఏమిస్తారేటి?
1: నేను మీతో పాటు వివిధ భారతి వింటాను అమ్మాయి గారు.
2: ఆహా, వినడమేనా? సందడి సందడిలో ప్రశ్నలకి సమాధానాలు కూడా చెప్తావా అబ్బాయి గారు?
1: మీ తెలివి ముందు నాదేముందండి.
2: అబ్బో, సర్లే, నా అంత కాకపోయినా ఎంతో కొంత తెలివితేటలు పెరుగుతాయిలే, వింటూ ఉండు.
0: సందడి సందడి ఓన్లీ ఆన్ వివిధ్ భారతి FM 101.3.

ఎగ్జాక్ట్లీ మీరు చూన్ చేసి వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ దిస్ ఈజ్ ఆర్జే శృతి. మన స్టూడియోలో టైం ఎగ్జాక్ట్ గా 2:31 క్రాస్ అయిపోయి 45 seconds అయిపోయింది అండ్ మనం ఎంటర్ అయిపోయాం బ్యూటిఫుల్ గేమ్ షో సాటర్డే సాటర్డేలోకి. అండ్ మీ అందరికీ కూడా హార్టీ వెల్కమ్ చెప్పేస్తున్నాను ఈ గేమ్ షోలోకి. సో మరి ఈ రోజు నేను అడిగే ప్రశ్నలకి మీ సమాధానాలు టకా టకా పంపించాలి అంటే మన వాట్సాప్ నెంబర్ వచ్చేసి 8662488114. మళ్ళీ ఒకసారి నెంబర్ రిపీట్ చేస్తున్నాను 8662488114. ఈ నెంబర్ కి మీ వాట్సాప్ మెసేజ్ ని నాకు పంపించేసేయండి మీ ఆన్సర్ ని, ఎగ్జాక్ట్ ఆన్సర్ ని. ఓకే, సో మరి ఇక్కడ ఆల్రెడీ నాకైతే కొన్ని మెసేజెస్ ఉన్నాయి, ఎవరెవరు పంపించారో చూద్దాం. పెడన జోగానందరావు కాలనీ చప్పల్ రాజు గారు, హాయ్ శృతి గారు, ఎలా ఉన్నారు, వెల్కమ్ టు సండే సండే. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ సో మచ్ అప్పల్ రాజు గారు. అండ్ ఆల్సో నెక్స్ట్ మెసేజ్, హాయ్ శృతి గారు, వెల్కమ్ టు సండే సండే అంటూ విజయవాడ నుంచి కరుణ గారి మెసేజ్. అండ్ నెక్స్ట్ ఆచార్య చిరంజీవి రామలింగ దమ్మాయి కూడా హైదరాబాద్ నుంచి ఆల్ ఆర్ వెల్కమ్ టు సండే సండే అంటున్నారు. ఓకే, నెక్స్ట్ మెసేజ్, మాధవి ఆంజనేయులు భూటాన్ పోచంపల్లి నుంచి వెల్కమ్ టు సండే సండే అంటూ మెసేజ్ చేశారు. అండ్ ఆల్సో నెక్స్ట్ మెసేజ్, గుడ్ ఆఫ్టర్నూన్, పులిపాటి వెంకటేష్ మహబూబ్ నగర్ నుంచి మెసేజ్ చేశారు. అండ్ నెక్స్ట్ మెసేజ్, జేరుపోతుల బుచ్చయ్య గారు అండ్ ఫ్యామిలీ మెంబర్స్ హన్మకొండ జిల్లా కాజీపేట మండలం తరాలపల్లి గ్రామం నుంచి కార్యక్రమ సమర్పకులకు సహశ్రోతలకు నమస్తే అంటూ మెసేజ్ చేశారు. అండ్ నెక్స్ట్ మెసేజ్, శాంతినగర్ నుంచి ఒకే ఒకడు వెల్కమ్ టు సండే సండే అంటున్నారు. నెక్స్ట్ మూసాపేట గ్రామం మహబూబ్ నగర్ జిల్లా నుంచి ఎం నరేష్, రోజా, శిరీష, ఓంకార్, లక్ష్మీ నరసింహ, యాదవ్జీ, సక్కుబాయి, బాగున్నారా మేడం అంటున్నారు. ఓకే, ఎస్, అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్, నేనైతే చాలా చాలా బాగున్నాను. అండ్ ఆల్సో నెక్స్ట్ మెసేజ్, హాయ్ శృతి మ్యామ్, గుడ్ ఆఫ్టర్నూన్, శ్రీనివాస్ వర్మ, బెంగళూరు నుంచి లంచ్ అయిందా మేడం అంట. లంచ్ అయితేనే శృతి వాయిస్ ఇలా వచ్చేది, లేకపోతే అబదబ జబా. ఎనీవేస్, నెక్స్ట్ మెసేజ్, కృష్ణా జిల్లా కాజు నుంచి గుడ్ ఆఫ్టర్నూన్, తిరువేతల వెంకట సుబ్బారావు గారు, శ్రీదేవి మెసేజ్ చేశారు. అండ్ శేషసాయి, రోహన్ అండ్ సాయి దర్శన్ ఫ్రమ్ నెల్లూరు, గుడ్ ఆఫ్టర్నూన్ జీ అంటారు. హలో, గుడ్ ఆఫ్టర్నూన్. అంటే శేషసాయి రోహనా, రోషనా, సాయి దర్శన, రకరకాల పేర్లు. ఎనీవేస్, ఓకే, వెరీ వెరీ గుడ్ ఆఫ్టర్నూన్ మీకు కూడా. నెక్స్ట్ రాజోల్ నుంచి జయన్న, హాయ్ శృతి మేడం అంటున్నారు. హలో అండి. అండ్ నెక్స్ట్ మెసేజ్, హాయ్, వెల్కమ్ టు సండే సండే, బీబీ సుబ్బారావు గారు అండ్ ఫ్యామిలీ మెంబర్స్ మార్కాపూర్ నుంచి, హలో మీకు కూడా. అండ్ నెక్స్ట్ గద్వాల్ జిల్లా ఎర్రవల్లి మండలం వల్లూరు నుంచి కే పద్మనరసింహ, పద్మబాయి, శ్రీవాణి, జగదీష్, శివరాణి, హాయ్ విజయవాడ అన్నారు. హాయ్ హాయ్ వల్లూర్, ఎలా ఉన్నారు ఇంతకీ. నెక్స్ట్ మెసేజ్, వై గోపిపాటి మండల, హాయ్ శృతి గారు, బాగున్నారా అంటున్నారు. ఎస్, అబ్సల్యూట్లీ బాగున్నాను ప్రస్తుతానికి. నెక్స్ట్ నెల్లూరు జిల్లా ఇనమడుగు నుంచి శ్రీ చేబ్రోలు రామకృష్ణయ్య, సుభాషిణి, శ్రీ విష్ణు, కైలాష్, మనోజ్, సనోజ్, బాగున్నారా అంటూ మెసేజ్. ఓకే, నెక్స్ట్, హాయ్ శృతి గారు, భోజనం అయిందా అంటున్నారు మధుసూదన్ రెడ్డి. పాపినేపాలెం, ఓకే, మీది మీ ఊరి పేరేంటో ఒక్కసారి నాకు తెలుగులో టైప్ చేసి పంపించరా ప్లీజ్. అది ఆ ఊరి పేరు నాకు సరిగా అర్థం కావట్లేదు యాక్చువల్గా. ఎనీవేస్, నెక్స్ట్ మెసేజ్ అయితే వనపర్తి జిల్లా ఆత్మకూరు మండలం దేవరపల్లి నుంచి డి గోవర్ధన్ రావు గారు, ఇంద్రబాయి, భానుప్రకాష్, నవ్య, లక్కీ, మీరాబాయి, మోతీబాయ్, శుభ మధ్యాహ్నం మేడం అంటున్నారు. వెరీ వెరీ గుడ్ ఆఫ్టర్నూన్ మీకు కూడా. నేమ్ జాన్సన్ విజయవాడ నుంచి, శృతి గారు గుడ్ ఆఫ్టర్నూన్ అన్నారు. హాయ్ జాన్సన్, గుడ్ ఆఫ్టర్నూన్. నెక్స్ట్ అంజన్ ఫ్రమ్ దేశిరెడ్డిపల్లి, యువర్ వాయిస్ గుడ్ మేడం అన్నారు. థ్యాంక్ యూ సో మచ్. అది స్టార్టింగ్లోనే ఇలాంటి మెసేజ్ వచ్చేస్తే ఆహా, ఎంత 10 నిమిషాల్లో లంచ్ చేసినా ఈ ఒక్క మెసేజ్ ఇచ్చిన ఆనందం, ఆ కడుపు నిండుగా వచ్చే ఆ తృప్తి, అది వేరు సుమి. ఎనీవేస్, తిరుపతి దామినే నుంచి ఉషారాణి భాస్కర్ రావు, హాయ్ శృతి గారు, ఎలా ఉన్నారు, స్వాగతం, సుస్వాగతం అంటున్నారు. వెరీ వెరీ గుడ్ ఆఫ్టర్నూన్ మీకు కూడా. హాయ్ మేడం అంటూ విజయలక్ష్మి ఫ్రమ్ తిరుమల, హాయ్ విజయలక్ష్మి గారు. సో మరి ఇవ్వండి ఇప్పటిదాకా వచ్చిన మెసేజెస్ అందరికీ కూడా వెరీ వెరీ గుడ్ ఆఫ్టర్నూన్ అండ్ హార్టీ వెల్కమ్ సందడే సందడి గేమ్ షోలోకి. ఆల్రెడీ 2:35 అయిపోయి 35 seconds అయిపోయింది మన టైం. సో నేను అడుగుతాను ఫస్ట్ క్వశ్చన్ ఈరోజు. మీరు అంటే మీకు రకరకాల యానిమల్స్ గురించి తెలిసే ఉంటుంది అండ్ ఒక్కో యానిమల్కి ఒక్కో పవర్ ఉంటుంది. లక్కీలీ ఒక్క యానిమల్కి ఒక విచిత్రమైన పవర్ ఉందండి.

అది ఏంటో, అది ఏంటో నేను చెప్తాను, ఆ యానిమల్ ఏంటో మీరు నాకు చెప్పాలి. ఓకేనా? ఒక యానిమల్ ఉంది, అది ఏంటంటే వింటర్లో గడ్డకడిపోతుంది, లిటరల్లీ ఫ్రీజ్ అయిపోతుంది అనమాట, ఫుల్గా ఫ్రీజ్ అయిపోతుంది. తర్వాత తన హార్ట్ బీట్ని సైతం ఆపుకోగలదు అది. అలా ఆపేసుకొని మళ్ళీ ఉష్ణోగ్రతలు పెరగగానే మళ్ళీ నార్మల్ స్టేజ్కి వచ్చేస్తుంది అది. సో అంటే లిటరల్లీ కొంతకాలం దాని హార్ట్ బీట్ కూడా ఆగిపోయి అది ఆల్మోస్ట్ డెడ్ పొజిషన్లోకి వెళ్ళిపోయి మళ్ళీ కొంతకాలం, అంటే కాస్త ఎండలు అలా పెరగగానే, ఉష్ణోగ్రతలు పెరగగానే మళ్ళీ నార్మల్ స్టేజ్కి వస్తుంది. అలాంటి ఒక సూపర్ పవర్ దేవుడు ఆ యానిమల్కి ఇచ్చాడు. అది ఏ యానిమల్ మీకు తెలిస్తే నాకు మెసేజ్ చేయండి. సో మరి తెలుసు కదా వాట్సాప్ నెంబర్ చెప్పాను కదా, 8662488114, ఈ నెంబర్కి మెసేజ్ పంపించండి ఎగ్జాక్ట్ గా. మరి శృతి వస్తే నానిపాటి రావాలి కదా. సో మీ అందరి కోసం దేవ్ దాస్ సినిమా నుంచి బ్యూటిఫుల్ సాంగ్ అయితే వచ్చేసింది, ఎంజాయ్ లిజనింగ్.

మణిశర్మ గారి మ్యూజిక్ కంపోజిషన్ లో కార్తీక్ అండ్ రమ్య బెహరా పాడిన సాంగ్ అయితే వినేశారు. మరి రామజోగి శాస్త్రి గారి లిరిక్ 241 క్రాస్ అయిపోయి 53 సెకండ్స్ అయిపోయింది మన సండే సండే షో టైం. సో మరి నెక్స్ట్ మెసేజ్ మనకి ఎవరు పంపించారంటే పాపిన్నేపాల్యం నుంచి మధుసూదన్ రెడ్డి గారు. ఓకే, మీరు చదివేది కరెక్టే మేడం, పాపిన్నేపాల్యం అట. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి, ఇప్పటికి తీరింది నా కన్ఫ్యూజన్. ఎనీవేస్, నెక్స్ట్ మెసేజ్ అయితే మూసాపేట నుంచి ఎం నరేష్ అండ్ రోజా పంపించారు. ఓకే, నేను అడిగిన క్వశ్చన్ కి ఆన్సర్ ఏనుగు అంటున్నారు, ఏనుగు రాంగ్ ఆన్సర్ అండి. శాంతినగర్ నుంచి ఒకే ఒక్కడు రైట్ ఆన్సర్ పంపించారు. అండ్ నెక్స్ట్ మెసేజ్ అయితే మనకి ఇనుమడుగు నుంచి అనమాట, చెబ్రోల్ రామకృష్ణయ్య గారు అండ్ ఫ్యామిలీ మెంబర్స్ రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ శేషసాయి అండ్ ఫ్యామిలీ మెంబర్స్ నెల్లూరు నుంచి కూడా రైట్ ఆన్సర్ పంపించారు. రాజోల్ నుంచి జయన్న కూడా రైట్ ఆన్సర్. పెడని జోగానందరావు కాల్ నుంచి అప్పలరాజ్ గారు కూడా రైట్ ఆన్సర్. మాధవి ఆంజనేయులు భూదాన్ పోచంపల్లి నుంచి అండ్ ఆల్సో కలమందులపాడు గ్రామం నుంచి ఖాసీం. ఇంకా ముత్తుజావలి అండ్ కనకారావు గారు పెడన నుంచి అండ్ ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుంచి వీళ్ళందరూ కూడా రైట్ ఆన్సర్స్ పంపించారు. హాయ్ ఆశ గారు, గుడ్ ఆఫ్టర్నూన్. అండ్ నెక్స్ట్ భానుచందర్ బచ్చల అమలపాడు శ్రీకాకుళం. ఓకే, సీలు చేపానా? ఓకే, నాకైతే ఈ సీలు చేప గురించి ఐడియా లేదండి, బట్ నాకు తెలిసి ఆన్సర్ అయితే ఇది కాదు. అండ్ నేను చెప్పినట్టుగా సర్వైవల్ స్కిల్స్ ఉన్న ఒకే ఒక యానిమల్ ఇది. సో ఆ కాంటెస్ట్ లో చూస్తే సీల్ చేప అయ్యుండకపోవచ్చు, అదే మ్యాటర్. ఎనీవేస్, నెక్స్ట్ భాస్కర్ గారు పెడన్ నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. అండ్ ఆర్ భాస్కర్ ఫ్రమ్ పాండిచేరి రైట్ ఆన్సర్. అండ్ ఆల్సో నెక్స్ట్ మెసేజ్, ఓకే, రైట్ ఆన్సర్ వచ్చింది నెల్లూరు జిల్లా ఇనమడుగు నుంచి రామకృష్ణయ్య గారు అండ్ ఫ్యామిలీ మెంబర్స్. ఓకే, అండ్ నెక్స్ట్ కమత వెంకట లక్ష్మీరెడ్డి భీమునిపాడు నుంచి. హాయ్ హలో, గుడ్ ఆఫ్టర్నూన్ శృతి గారు, ఫస్ట్ క్వశ్చన్ జస్ట్ మిస్ అట. అవునా? ఎలాగో నేను రిపీట్ చేస్తాను, అప్పుడు వేణి చెప్పేసండి. ఓకే, జాన్సన్ విజయవాడ నుంచి బ్లూ వేల్ అంటున్నారు. బ్లూ వేల్ అయితే డెఫినెట్ గా కాదండి, ఎందుకంటే యాక్చువల్గా అది చల్ల నీళ్ళల్లో సముద్రంలో ఉంటుంది, కానీ ఏదో కొంచెం అక్కడ టెంపరేచర్ కి దాని బాడీని అడ్జస్ట్ చేసుకోగలదు, కానీ నేను చెప్పినట్టుగా సర్వైవల్ స్కిల్స్ దానికైతే లేవు, అదే మ్యాటర్. ఇదైతే క్లారిటీగా తెలుసు నాకు. అండ్ నెక్స్ట్ మెసేజ్, ఆచార్య చిరంజీవి గారు అండ్ ఫ్యామిలీ మెంబర్స్ హైదరాబాద్ నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. అండ్ పాలెంపోలే ఆళ్లగడ నంద్యాల జిల్లా నుంచి, హాయ్ హలో, గుడ్ ఆఫ్టర్నూన్ శృతి మేడం, ఎలా ఉన్నారు, బాగున్నారా, వెల్కమ్ టు సందడి సందడి ప్రోగ్రామ్ షో టైమ్ కి అంటూ రైట్ ఆన్సర్ పంపించారు. హాయ్ అండి, వెల్కమ్ మీకు కూడా. అండ్ నెక్స్ట్ తిరుపతి దామినేని నుంచి ఉషారాణి అండ్ భాస్కర్ రావు గారు రైట్ ఆన్సర్ పంపించారు. అనంతపురం నుంచి అనురాధ కూడా రైట్ ఆన్సర్. ఆహా, నేను ఓన్లీ ఆన్సర్ అడిగితే అవి ఎక్కడుంటాయి కూడా పంపించారు, వెరీ నైస్, బ్యూటిఫుల్. అండ్ నెక్స్ట్ నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి మురిహరి గారు, యశోద, జానకి, రాజు మెసేజ్ చేశారు ఎగ్జాక్ట్ గా రైట్ ఆన్సర్. అండ్ రాజశేఖర్ రెడ్డి ఆదోని మండలం, శుభ మధ్యాహ్నం శృతి సిస్టర్ గారు, హాయ్. ఓకే, తెలీదు సమాధానం అట. బా, ఎంత బాగా పంపించారండి. ఓకే, నో ప్రాబ్లం, మీకోసం నేను చెప్తాగా. ఎనీవేస్, ఎంఎస్ దుర్గారావు గారు మెసేజ్ చేశారు. ఓకే, ఏమని, ఓకే, ఏదో ఒక ఇమేజ్ అయితే వచ్చింది. ఎనీవేస్, నెక్స్ట్ ఊట్కూరు నారాయణపేట జిల్లా డి అరుణ మోహన్జీ దివ్యబాయ్ అజయ్ శృతి, ఓ చిరుత కాదు. అండ్ నెక్స్ట్ అంజన్ ఫ్రమ్ దేశిరెడ్డిపల్లి రైట్ ఆన్సర్. వేదాంతం జానకి, శ్రీనివాస్ ఫ్రమ్ మచిలీపట్నం. శృతి మేడం, సందడి సందడిలో ఎప్పుడు వినని తెలియని ప్రశ్న, అయినా సరే ఆన్సర్ తెలుసుకుని పంపాను. ఓకే, వెరీ నైస్ అండ్ రైట్ ఆన్సర్ మీది. అండ్ చక్కగా దాని డీటెయిల్స్ కూడా పంపించేశారు. అండ్ నెక్స్ట్ మెసేజ్, నంపూర్ బలరాం రెడ్డి, సుగుణమ్మ, సౌధామణి, వసుంధర, ఇనమడుగు నుంచి రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ విజయలక్ష్మి గారు ఫ్రమ్ తిరుపతి తిరుమల రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ రాజోల్ నుంచి బోరెల్లి సంధ్యా రైట్ ఆన్సర్. అండ్ మూసాపేట నుంచి ఎం నరేష్ అండ్ రోజా, జింకానా, జింక కాదు. ఓకే, సరే, మరి ప్రస్తుతానికి నాకు వచ్చిన ఆన్సర్స్ అయితే ఇవి. మరి ఎవరో ఇంతాక మేము క్వశ్చన్ వినలేదు అన్నారు కదా, యాక్చువల్గా ఏం లేదండి, మనకి రకరకాల పవర్స్ ఉన్న యానిమల్స్ ఉన్నాయి. అండ్ ఒక యానిమల్కి అయితే ఎలాంటి పవర్ ఉందంటే వింటర్లో గడ్డగడ్డుకుపోతుంది, అది మంచిగా ఫ్రీజ్ అయిపోతుంది అనమాట. ఎంత ఫ్రీజ్ అవుతుందంటే దాని హార్ట్ బీట్ కూడా ఆగిపోతుంది. అండ్ తర్వాత మళ్ళీ కొన్ని రోజులు అయ్యాక ఉష్ణోగ్రతలు పెరగగానే మళ్ళీ అది నార్మల్ స్టేజ్కి వస్తుంది. అలాంటి ఒక సర్వైవల్ స్కిల్ ఉన్న జీవి ఏంటి అని అడిగాను. సో అదేంటో మీకు తెలిస్తే నాకు వెంటనే మెసేజ్ చేయండి 8662488144 ఈ నెంబర్కి. రైట్ నౌ మీ అందరి కోసం శ్రీనివాస కళ్యాణం సినిమా నుంచి మొదలవుదాం, బ్యూటిఫుల్ సాంగ్. నేనైతే పాడు కంగారు పడుకుని ఆ పాట ప్లే చేస్తాను, వింటూ ఎంజాయ్ చేస్తూ. స్టే ట్యూన్డ్ టు వివిధ్ భారతి FM 101.3.

బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేశారు. శ్రీనివాస కళ్యాణం సినిమా నుంచి అనమాట. సో ఈ సాంగ్ ని పాడింది అనురాగ్ కులకర్ణి అండ్ సునీత గారు. మిక్కిజే మేయర్ మ్యూజిక్ కంపోజిషన్, రామజోగే శాస్త్రి గారి లిరిక్. 250 క్రాస్ అయిపోయి 55 సెకండ్స్ అయిపోయింది మన స్టూడియోస్ లో టైం. అండ్ మనమున్నాం సందడి సందడి గేమ్ షోలో. సో మరి నెక్స్ట్ మెసేజ్ అయితే మనకి నాగ

రచన ఇంకా లక్ష్మి ఫ్రమ్ వడియంపేట అనంతపురం రైట్ ఆన్సర్ పంపించారు ఎగ్జాక్ట్ గా. అండ్ నెక్స్ట్ రమేష్ దొంతి అనంతపురం నుంచి నత్త అంటున్నారు. నత్త యాక్చువల్ గా కాదండి, ఎందుకంటే నత్త ఏంటంటే కొన్ని చలికాలంలో కొన్ని సిచ్యువేషన్స్ తగ్గట్టు దాని టెంపరేచర్ అది కూడా కొంచెం అలా అలా లోపలికి ఎక్కడో, అంటే దాని యాక్టివిటీస్ పూర్తిగా తగ్గించుకొని మళ్ళీ టెంపరేచర్ స్టార్ట్ అయ్యాక మళ్ళీ యాక్టివ్ అవుతుంది. అంతేకాని ఇప్పుడు నేను చెప్పినట్టుగా ఫ్రీజ్ అయిపోయి గుండె సైతం ఆగిపోయి మళ్ళీ బతికినట్టుగా మారే జీవి అయితే కాదు. సో నత్త రాంగ్ ఆన్సర్. ఎనీవేస్, నెక్స్ట్ మెసేజ్ గద్వాల్ జిల్లా ఎర్రవల్లి మండలం వల్లూరు నుంచి పెద్ద నరసింహ గారు అండ్ ఫ్యామిలీ మెంబర్స్ మొసలి అంటున్నారు. మొసలి కూడా ఇంతే. అండ్ నెక్స్ట్ మెసేజ్, హలో మేడం అని అయితే వచ్చింది. ఎవరు ఎక్కడి నుంచి ఏమిటి ఏమీ తెలీదు. నెక్స్ట్ దేవసేన తిరుపతి నుంచి ప్రశ్న వినలేదు అంటున్నారు. అజ్జో, ఇంక నేనేం చేయలేదు. ఎనీవేస్, నెక్స్ట్ మెసేజ్, మార్కాపురం జిల్లా నుంచి ముంత పెద్దన్న గురుగంటల నుంచి అట. ఓకే, రైట్ ఆన్సర్ పంపించారు. అండ్ నెక్స్ట్ మెసేజ్, వై గోపి పాటి బండ్ల, హాయ్ శృతి మేడం, మీ వాయిస్ అండ్ నవ్వు సో స్వీట్ మేడం, థ్యాంక్ యూ సో మచ్ అండి. నెక్స్ట్ బ్రహ్మయ్య గారు కర్నూలు నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. అండ్ నెక్స్ట్ మెసేజ్, ఫణి సత్యశ్రీ తెనాలి నుంచి నో రాంగ్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ ఉరవకొండ నుంచి ఈశ్వరయ్య గారు రైట్ ఆన్సర్ పంపించారు. అండ్ రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి ప్రొద్దుటూరు కృష్ణ సంతోష్ రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్, కమిత వెంకటలక్ష్మిరెడ్డి భీమునిపాడు నుంచి రైట్ ఆన్సర్. అండ్ మూసాపేట గ్రామం నుంచి ఎం నరేష్ ఫ్యామిలీ మెంబర్స్ కుందేలు, మీరు ట్రై చేస్తున్నవారు జింక మొసలి కుందేలు వరుస పెట్టి యానిమల్స్ అన్నింటినీ పంపిస్తున్నారు వివిధ భారతికి. ఎనీవేస్, నెక్స్ట్ మెసేజ్, నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుంచి మహమ్మద్ జైనుద్దీన్ ఇంకా స్నేహ భాను జైనుద్దీన్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ ఎస్ రేవతి రాజశేఖర్ నెల్లూరు వేదాయపాలెం నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. అండ్ వివి సుబ్బారావు గారు అండ్ ఫ్యామిలీ మెంబర్స్ మార్కాపురం నుంచి తున్, ఏమిటిది ఏమిటిది నాకు అర్థం కాలేదు. ఎనీవేస్, నెక్స్ట్ మెసేజ్ అయితే నాగర్ కర్నూలు డిస్టిక్ నుంచి కొల్లాపూర్ నుంచి అనమాట మసూమ్ బాబా జెల్లీ ఫిష్ అంటున్నారు. నో నో రాంగ్ ఆన్సర్. వనపర్తి జిల్లా ఆత్మకూరు మండలం దేవరపల్లి నుంచి డి గోవర్ధన్ రావు గారు అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కుక్క అంటూ మెసేజ్ చేశారు. నో, అది కూడా రాంగ్ ఆన్సరే. నెక్స్ట్ రామకృష్ణయ్య గారు అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ఇనమడుగు నుంచి రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్ జవాబు ఏమిటో ఇది. ఓకే, సో మొత్తానికి ఇంతకీ ఆన్సర్ ఏంటంటే వుడ్ ఫ్రాగ్. ఓకే, కప్ప, అడవి కప్ప అంటారు దాన్ని. యాక్చువల్గా మనకి మన ఇండియన్ ఫ్రాగ్స్కి కూడా కొంచెం ఉంటుంది కానీ ఈ ఎబిలిటీ పూర్తిగా కదనమాట. ఇంతకు చెప్పాను కదా కొంచెం పరిస్థితులకు తగ్గట్టుగా అవి ఇనాక్టివ్ అయ్యి మళ్ళీ తర్వాత టెంపరేచర్స్ పెరగగానే యాక్టివ్ అవుతాయి. బట్ ఇంత ఇంత ఇదిగా ఎక్కువగా ఇలా ఉన్న అంటే, ఇప్పుడు నేను చెప్పినట్టుగా వింటర్లో గడ్డగడుగుపోయి తన హార్ట్ బీట్ సైతం ఆపేసుకుని మళ్ళీ ఉష్ణోగ్రతలు పెరగగానే నార్మల్ స్టేజ్కి వచ్చేంత ఎబిలిటీ ఓన్లీ కెనడాలో ఉన్న కప్పలకు మాత్రమే ఉంటుంది, వుడ్ ఫ్రాగ్స్ కి. ఓకే, అది సంగతి వచ్చేసింది ఆన్సర్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ కూడా అడిగేస్తున్నాను. ఓకేనా, ఇప్పుడు మనకి ఇన్ని వందల సినిమాలు ఉన్నాయి, ఇన్ని వేల పాటలు ఉన్నాయి, ఇవన్నీ కూడా మీరు చాలా చాలా పాటలు వింటూనే ఉంటారు రోజు. అయితే ఎప్పుడైనా ఏదైనా పాట మీ లైఫ్ లో సిచ్యువేషన్కి, ఏదైనా ఒక సిచ్యువేషన్కి మ్యాచ్ అయిందా? ఏదైనా పాట ఏదైనా సిచ్యువేషన్కి మీ లైఫ్లో దానికి మ్యాచ్ అయితే ఆ పాటని నాకు పంపించండి. అంటే మొత్తం పాటలు కాదు, జస్ట్ అది ఏ సినిమా ఏ పాట అంతే, ఆ డీటెయిల్ మాత్రమే. ఓకే, సో మరి నాకు కూడా కనెక్ట్ అయిన ఒక పాట ఉంది, అదేంటో నేను కూడా చెప్తాను ఈరోజు. సో మీ లైఫ్లో సిచ్యువేషన్కి ఏదైనా పాట కనెక్ట్ అయిందా, మూవీస్లో ఏదైనా సాంగ్, అది ఏ సాంగ్ నాకు పంపించేసాయండి 8662488144 ఈ నెంబర్కి. అండ్ రైట్ నౌ మీ అందరి కోసం బ్యూటిఫుల్ సాంగ్ అయితే వచ్చేస్తుంది విశ్వనాథ్ అండ్ సాన్స్ మూవీ నుంచి నేను.

0: మీ లైఫ్ లో ఈ రోజు మళ్ళీ వస్తే బాగుండు అని అనిపించింది ఏ రోజు?
1: లాస్ట్ ఇయర్ మా ఫ్యామిలీ అంతా సిమ్లా ట్రిప్ వెళ్ళాం ఆ రోజు.
2: నాకైతే కాలేజ్ డేస్ అనిపిస్తుంది, ఎందుకంటే చేసిన చిన్న చిన్న తప్పుల్ని సరి చేసుకోవచ్చు కదా. సరే రఘు, మరి నీకు?
3: నాకైతే నా స్కూల్ డేసే.
0: మేమే కాదు, మీరు కూడా మీ మనసు లోని భావాల్ని మాతో షేర్ చేస్తూ, మేము అడిగే క్వశ్చన్స్ కి ఆన్సర్స్ ఇస్తూ ఎంజాయ్ చేసే షో మనసున మనసై.
4: ఓన్లీ ఆన్ వివిధ భారతి FM 101.3 ఎవ్రీడే ఈవినింగ్ at 7:15.
5: ఏక్ జమానే సే కహానీ హై సునా రహీ ఆకాశవాణి, ఫిర్ ఆయా ఎంటర్టైన్మెంట్ కా రెవల్యూషన్, జబ్ కోనే కోనే పహుంచా దూరదర్శన్. కహానీ నహీ బదలీ, స్టైల్ గయా హై బదల్. జో కహానియా హమ్ సున్తే ఆయే, దేఖ్తే ఆయే, అబ్ వహీ వైసీ హీ కహానీ సునాయేగా డిజిటల్.
6: Download Waves OTT app now and watch for free.

మీరు జూన్ చేసి వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. మన స్టూడియోలో టైం ఎగ్జాక్ట్ గా 3:00 అయిపోతుంది. మరికొద్దిసేపట్లో ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్ మీకోసం.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలు చదువుతున్నది కల్పన. విజయవాడ ఇంద్రకీలాద్రి శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి దేవస్థానంలో అక్టోబర్ 11వ తేదీ నుంచి 20వ తేదీ వరకు జరిగే దసరా మహోత్సవాలకు రావాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుని ఆలయ అధికారులు, పాలక మండలి సభ్యులు ఆహ్వానించారు. శంషాబాద్ ఎయిర్పోర్టులో విజయవాడ వెళ్తున్న 591 ఎయిర్లైన్స్ విమానంలో సాంకేతిక లోపం తలెత్తడంతో సాంకేతిక బృందం విమానాన్ని తనిఖీ చేసి విమానంలో ఉన్న 45 మంది ప్రయాణికులను ప్రత్యామ్నాయ విమానంలో విజయవాడ పంపేందుకు ఏర్పాట్లు చేశారు. కేంద్ర ప్రభుత్వం స్వచ్ఛ భారత్ మిషన్, అమృత్ 2.0, ప్రధానమంత్రి ఆవాస్ యోజన, అర్బన్ 2.0 వంటి కార్యక్రమాల ద్వారా పట్టణ ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరిచే దిశగా అనేక చర్యలు చేపడుతుందని ఈరోజు ఒంగోలు శతాబ్దిన్నర ఉత్సవంలో పాల్గొన్న ఒడిశా గవర్నర్ కంభంపాటి హరిబాబు పేర్కొన్నారు. గోవా గవర్నర్ పూసపటి అశోక్ గజపతిరాజును రాష్ట తపాలా శాఖ సబ్ డివిజనల్ అధికారులు గోవాలో మర్యాదపూర్వకంగా కలిశారు. కేంద్రీకృత సేవలను అందించడంలో ఇండియా పోస్ట్ పోషిస్తున్న పాత్రపై ఈ సందర్భంగా చర్చించినట్లు

తెలిపారు. రాష్ట్ర పండుగగా గుర్తింపు పొందిన శ్రీ సెమ్మర పోలమాంబ అమ్మవారి ఆలయాన్ని మరింత అభివృద్ది చేసేందుకు చేపట్టిన పనుల్లో భాగంగా సుమారు 1 కోటి రూపాయల అంచనా వ్యయంతో వనంగుడి అభివృద్ది పనులను మంత్రి గుమ్మిడి సంధ్యారాణి శంకుస్థాపన చేశారు. ఉరవకొండ పర్యటనలో భాగంగా రాష్ట ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలను సందర్శించి కళాశాలలో తాగునీరు మరుగుదొడ్ల సదుపాయాలతో పాటు మౌలిక వసతుల కల్పనకు ప్రత్యేక దృష్టి సారించినట్లు తెలిపారు. అనంతపురం ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ 2.66 కోట్ల నిధులతో చేపడుతున్న అభివృద్ది పనులకు ఈరోజు భూమి పూజ చేశారు. పాలకొండ మండలంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో శక్తి యాప్ పై ఎస్ఐ ఝాన్సీ విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ, మీ తల్లిదండ్రులు అన్నతమ్ములు చరవాణిల్లో ప్రతి ఒక్కరి దగ్గర శక్తి యాప్ ఉండాలని ఆమె కోరారు. నియోజకవర్గంలో అనారోగ్యంతో బాధపడుతూ ఆర్థిక స్తోమత లేని 94 మంది లబ్ధిదారులకు మంజూరైన 64,40,768 విలువైన ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను చీరాల ఎమ్మెల్యే ఎంఎం కొండయ్య లబ్ధిదారులకు అందజేశారు. రాష్ట ప్రభుత్వం 2026-27 విద్యా సంవత్సరానికి వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఆర్థికంగా వెనుకబడిన తరగతుల నిరుద్యోగ అభ్యర్థులకు పార్వతీపురం మన్యం జిల్లాలో యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ప్రిలిమ్స్ మెయిన్స్ పరీక్షలకు ఉచిత శిక్షణ అందించనున్నట్లు జిల్లా బీసీ సంక్షేమ శాఖ అధికారి కె శ్యామల తెలిపారు. ఆసియా క్రీడల్లో భాగంగా పురుషుల కాంపౌండ్ ఆర్చరీ టీం విభాగంలో భారత్కు స్వర్ణ పతకం లభించింది. కుశాల్, సాహిల్, గణేష్ మణిరత్నం త్రయానికి ఈ స్వర్ణం దక్కింది. ఈరోజు భారత్కు మొత్తంగా కాంపౌండ్ ఆర్చరీలో 3, షూటింగ్లో 1 పతకంతో 4 స్వర్ణ పతకాలు వచ్చాయి. వెస్టిండీస్తో జరుగుతున్న 3 వన్డేల సిరీస్లో భాగంగా గౌహటి వేదికగా భారత్ ఈరోజు 2 వన్డే మ్యాచ్లో టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. ప్రస్తుతం బ్యాటింగ్ చేస్తున్న వెస్టిండీస్ జట్టు 11 ఓవర్లలో 1 వికెట్ నష్టానికి 96 పరుగులు చేసింది. వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలు తిరిగి 4 గంటలకు వింటారు.

నిఖిల్ డిసౌజా అండ్ నేహా భాసిన్ పాడిన పాట అయితే వినేశారు. బ్యూటిఫుల్ సాంగ్ దడా సినిమా నుంచి విన్న తర్వాత మన స్టూడియోలో టైం 3:00 క్రాస్ అయిపోయి, 8 మినిట్స్ క్రాస్ అయిపోయి, 3 సెకండ్స్ కూడా అయిపోయింది. అండ్ మనమున్నాం సందడే సందడే గేమ్ షోలో. సో మరి నేను ఒక క్వశ్చన్ అడిగాను ఇంతక న్యూస్ హెడ్లైన్స్ కన్నా ముందు. మనం ఇన్ని సినిమాలు చూస్తున్నాం, ఇన్ని పాటలు వింటున్నాం కదా, మరి ఇన్ని థౌజండ్స్ ఆఫ్ సాంగ్స్ లో ఎప్పుడైనా ఏదైనా ఒక సిచ్యువేషన్ కి ఏదైనా ఒక పాట మీకు కనెక్ట్ అయిందా, అది ఏ పాట అని అడిగాను అనమాట. సో నాకు ఇక్కడ చాలా మంది మెసేజ్ చేశారు. అండ్ ఆల్సో ఫస్ట్ మెసేజ్ ఏంటంటే, ది బాలాజీ గారు హైదరాబాద్ వనస్థలిపురం నుంచి మెసేజ్ చేశారు, నాకు కనెక్ట్ అయిన పాట లేదు కానీ మూవీ ఉంది, సర్దుకుపోదామంటే ఆ సినిమా చూసినప్పుడల్లా మా స్టోరీ గుర్తొస్తుంది, మా ఫ్యామిలీది అంటూ మెసేజ్ చేశారు. ఓహో, యాక్చువల్గా ఈ సర్దుకుపోదాం రండి అనే ఒక కాన్సెప్ట్ ప్రతి ఒక్కరి లైఫ్ లో ఏదో ఒక టైంలో వస్తుందండి, కనెక్ట్ అవుతుంది అనుకుంటా డెఫినెట్ గా కదా, ఏమంటారు. ఎనీవేస్, నెక్స్ట్ మెసేజ్ కాశీపురం కురుమూర్తి కొల్లాపూర్ నుంచి. మేడం ఏంటిది చెప్పిన ఆన్సర్, హిమాలయన్ సల్మాండర్ అనుకుంటున్నానా, దేనికి పంపారండి మీరు ఇది ఇంతకటి క్వశ్చన్ గా. దాని ఆన్సర్ అయితే చాలా సింపుల్, అడవి కప్ప, వుడ్ ఫ్రాగ్. ఓకే, సో ఎనీవేస్ నెక్స్ట్, హాయ్ జయశ్రీ గారు అంటూ మురళి గారు మెసేజ్. నేను జయశ్రీ కాదండి, నేను శృతి. అండ్ నెక్స్ట్ మెసేజ్, డాక్టర్ రామకృష్ణ అండ్ సునీత ఫ్రమ్ రాజోలీ, ఓ బేబీ సినిమా నుంచి మహా అద్భుతం సాంగ్ అట. ఓకే, సో నెక్స్ట్ మెసేజ్, ఆహా శాంతినగర్ నుంచి ఒకే ఒక్కడు, ముత్తు సినిమాలో ఒక్కడే ఒక్కడు మనగాడు, అందరూ చిన్న పనివాడు. ఓకే, అందుకే మీ పేరు ఒకే ఒక్కడని పెట్టుకున్నారు, ఇప్పటిదాకా మాకు మీ ఒరిజినల్ పేరేంటో తెలీదు. ఎనీవేస్ నెక్స్ట్, మూసాపేట నుంచి నరేష్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్, ఎవడు సినిమాలో నీ జతగా నేనుండాలి సాంగ్ అట. ఆహా, దొరికేశారు. ఎనీవేస్ నెక్స్ట్ మెసేజ్, కౌస్తుభ ఆత్మకూరు నుంచి, అసలేం గుర్తుకు రాదు సాంగ్, అంతఃపురం మూవీ. శృతి గారు ఫస్ట్ క్వశ్చన్ కి ఆన్సర్ సెండ్ చేశా అండ్ బట్ మీరు చదవలేదు అండి అట, వుడ్ ఫ్రాగ్. ఆహా, ఓకే, ఇప్పుడు వచ్చాయి రెండు కలిపి. ఎనీవేస్ వెరీ సారీ, లేట్ గా వచ్చింది అది, నేనేం చేయలేను. ఫస్ట్ క్వశ్చన్ ఆన్సర్ అయితే కరెక్టే, అండ్ సెకండ్ క్వశ్చన్ అసలేం గుర్తుకు రాను, ఎక్కడో కొడుతోంది. ఎనీవేస్, బ్యూటిఫుల్ సాంగ్ అది, ఇళయరాజా గారి మ్యూజిక్ కంపోజిషన్ ఇంకా అంతకన్నా అద్భుతం ఏమంటుంది చెప్పండి. హంబాపురం గ్రామం నుంచి చిరంజీవి అండ్ ఫ్యామిలీ మెంబర్స్, చక్రం సినిమా, జగమంత కుటుంబం నాది. అయ్యో బాబోయ్, కొంచెం యూనో అదనమాట మ్యాటర్. ఎనీవేస్, హాయ్ మై నేమ్ ఇస్ మసూమ్ బాబా. ఓకే, ఐఎమ్ ఫ్రమ్ నాగర్ కర్నూల్ డిస్టిక్ కొల్లాపూర్ నుంచి. అత్తారింటికి దారేదులో 6 అడుగుల బుల్లెట్ అట. అర్రెర్రెర్రె, ఓకే మసూమ్ బాబా గారు మొత్తానికి. నెక్స్ట్, పెడన జోగానందరావు కాలనీ నుంచి అప్పలరాజు గారు, వెంకటేష్ గారు నటించిన ప్రేమ చిత్రంలో ఒంటరి వాడిని నేను. ఇది యాక్చువల్గా ఒంటరి వాడిని నేను అలా ఉంటుంది అనుకుంటా కదా ఈ పాట. ఓకే, లైఫ్ బాగా కనెక్ట్ అయింది మేడం, నా ఫోన్లో కాలర్ ట్యూన్ కూడా అదే పెట్టుకున్నారట. అర్రే రే రే రే.

ఓకే. సో నెక్స్ట్ శేష సాయి రోహన్ అండ్ సాయి దర్శన్ ఫ్రమ్ నెల్లూర్, నీ స్నేహం అంటూ పంపించారు. ఓకే, నీ స్నేహం సినిమాలో టైటిల్ సాంగ్. ఓకే, బ్యూటిఫుల్ సాంగ్, అది కూడా వన్ మోర్ లవ్లీ కంపోజిషన్. నెక్స్ట్ అక్కర్ దొంగ సినిమాలో నలుగురికి నచ్చనిది, నాకు అసలే నచ్చదు రో. కలమందల పాడు గ్రామం నుంచి కాసేం ఇంకా ముత్తజావల్లి మెసేజ్ చేశారు. యాక్చువల్గా ఇది పైకి ఎవరు చెప్పరు కానీ ఇది చాలా మందికి ఇదే ఉంటుంది అనమాట మనసులో, వాళ్ళకి మాత్రమే నచ్చుతుంది, ఎవరికి నచ్చకనా నచ్చకపోయినా అస్సలు ఏం పర్వాలేదు అనమాట. ఎనీవేస్, నంద్యాల జిల్లా భానుముక్కల నుంచి ఎఫ్ఎంఎస్ సర్దార్, నాకు నచ్చిన మూవీ మంచి మనసులు. జీ ఏంటి మనసులు అన్నమాట, జీవితం అంతా పూల బాట అన్నట్టే మా జీవితం కొనసాగుతోంది కాబట్టి ఆ చిత్రంలోని ఆ బాట ఇష్టం. ఓ వెరీ నైస్, బ్యూటిఫుల్. మొత్తానికి పూల బాట జీవితం అన్నారు కాబట్టి నాకు అంతవరకు అయితే అర్థమైంది. సూపర్, మీకు ఇలాగే కొనసాగాలని మేము కూడా విష్ చేస్తున్నాం. నెక్స్ట్ నెల్లూరు నుంచి రేవతి శేఖర్, ఇంతేనేమో ఇంతేనేమో ఇంతవరకే పాట, ఇదేం పాట అండి? యాక్చువల్గా నేనైతే ఈ పాట వినలేదు. ఎనీవేస్ ఓకే. నెక్స్ట్ ఆచార్య గారు అండ్ ఫ్యామిలీ మెంబర్స్ హైదరాబాద్ దమ్మాయిగూడ నుంచి, ఆనాటి ఆ స్నేహం ఆనంద గీతం ఆ జ్ఞాపకాలన్నీ మధురాతి మధురం, అనుబంధం చిత్రాలు నా జీవితంలో మరపురాని గీతం ఇది. సూపర్, మంచి లవ్లీ ఫ్రెండ్షిప్ ఎక్కువగా బేస్ అయిన సాంగ్ అనమాట. సో మీ లైఫ్ లో అయితే ఫ్రెండ్స్ చాలా ఎక్కువ ఉన్నట్టున్నారు, ఏమంటారు? అండ్ నెక్స్ట్ జగమంత కుటుంబం నాది సాంగ్ అండ్ ఆల్సో లైఫ్ ఆఫ్ రామ్ సాంగ్ ఫ్రమ్ 96 మూవీ, దీస్ టూ సాంగ్స్ అంటూ వాణి ఫ్రమ్ విజయవాడ మెసేజ్ చేశారు. ఓహో ఓకే, టూ టూ డిఫరెంట్ సాంగ్స్. ఎనీవేస్, నెక్స్ట్ మెసేజ్ బి మధుప్రసాద్ ఫ్యామిలీ తలంపాడు గ్రామం దొరవారి సత్ర మండలం తిరుపతి జిల్లా, స్నేహం గుజ మూవీలో మీసమున్న నేస్తమా ఆ పాటట. ఓకే, ఇది మీకు మీ ఫ్రెండ్ కి బాగా కనెక్ట్ అయింది అంటారు, అంతే కదా? వెరీ నైస్. నెక్స్ట్ చక్రం సినిమాలో జగమంతి కుటుంబం నాది, అయ్యబాబా, బీబీ సుబ్బారావు గారు అండ్ ఫ్యామిలీ మెంబర్స్, ఎందుకు అందరు ఇదే పాట సెలెక్ట్ చేసుకుంటున్నారు నాకు అర్థం కావట్లేదు. ఎనీవేస్, నెక్స్ట్ 20వ శతాబ్దం మూవీ నుంచి అమ్మని మించి దైవం ఉన్నదా అనే సాంగ్ మొత్తం. ఓకే, ఆ పాట అంటే అమ్మ, ఆ పాటన్నా అమ్మన్నా నాకు చాలా ఇష్టం. అమ్మతోటి ఉన్నంత వరకు ఆమెతో మమేకమై జీవించాను. మేము మా అమ్మకి ఇద్దరు కొడుకులు, అయినా నేను ఒక్కడనే మా అమ్మ ఆమె ఉన్నంత కాలం బాగా చూసుకున్నాను. పాలంపోలే అళ్ళగట్ట నంద్యాల జిల్లా నుంచి. హా, మంచి సెంటిమెంట్ మూవీ అండి, వెరీ నైస్. అండ్ మీ అమ్మగారిని మీరు చూసుకునే అవకాశం మీకు వచ్చింది, దానికి నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నా. థ్యాంక్ యూ షేర్ చేస్తున్నందుకు. అండ్ నెక్స్ట్ హాయ్ సృష్టి మేడం గారు. సృష్టి ఎవరండి? అసలు సృష్టి ఎవరు వివిధ భారతిలో నాకు చెప్పండి. శృతి, శృతి నా పేరు. గడ మంకే గారు బండారుపల్లి నెల్లూరు డిస్టిక్ నుంచి. మజ్ను నాగార్జున, ఇది తొలి రాత్రి అయిపోయి. ఓకే, నెక్స్ట్ మెసేజ్. అమ్మ పసివాడ్ అమ్మ, ఐ లాస్ట్ మై మదర్ ఎట్ ద ఏజ్ ఆఫ్ 5 ఇయర్స్. చింతామణి శంకర్ అనంతపురం నుంచి మెసేజ్ చేశారు, వెరీ వెరీ సారీ. అండ్ నెక్స్ట్ మెసేజ్ అయితే జాను, లైఫ్ ఆఫ్ రామ్ పాటట, భానుచందర్ బచ్చల అమలాపాడు సీకాకుళం నుంచి. ఓకే, నెక్స్ట్ మెసేజ్, ఆ దేవుని చదరంగంలో ఎవరికి ఎవరు సొంతం, ఎంతవరకు బంధం, 10 మాసాలు మోసే పిల్లలు. ఐకు బాబో, పాట చాలా డెప్త్ ఉన్న సాంగ్ లాగా ఉంది. ఇనుమడుగు నుంచి రామకృష్ణయ్య గారు అండ్ ఫ్యామిలీ మెంబర్స్ పంపించారు ఈ పాటని. ఓకే, నెక్స్ట్ అనంతపురం నుంచి అనురాధ గారు, కలిసి ఉంటే కలదు సుఖం కమ్మని సంసారం. ఆహా, కలిసిందని సినిమా కదా, వెంకటేష్ గారి మూవీ. ఓకే, ఈ మధ్య మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కలుసుకుని ఎంజాయ్ చేయడం జరిగింది, అది కదా కావాల్సింది చివరికి, అదే. అలాంటి అందరూ కలిసి ఎంజాయ్ చేసే ఒక లైఫ్ దొరికితే అంతకన్నా హ్యాపీ ఇంకేముంది చెప్పండి. నెక్స్ట్ కమిత వెంకటలక్ష్మిరెడ్డి భీమునిపాడు నుంచి, జీవన తరంగాలు సినిమాలో పుట్టినరోజు పండగే అందరికీ, మరి పుట్టింది ఎందుకో తెలిసేది అందరికీ. అమ్మ బాబో, ఇది కూడా కొంచెం యూనో డెప్త్ డెప్త్. నెక్స్ట్ జయలక్ష్మి గారు దామోదర్ రెడ్డి నుంచి, దామోదర్ జయలక్ష్మి దామోదర్ రెడ్డి బుక్కాపురం విలేజ్. హాయ్ అండి, అలనాటి సాంగ్ ఉండొచ్చు అంటే అలాంటి సాంగ్ ఉండొచ్చు కహానీ మా లైఫ్ లో, అప్పుడు ఎలా మ్యాచ్ అయింది గుర్తుకు లేదు, నాకు అర్థం కాలేదు ఇంతకీ ఏం పాట చెప్పారు మీరు, అలాంటి సాంగ్ ఉండొచ్చు అన్నారు కానీ ఎక్కడ పాట ఎక్కడ పంపారు. ఎనీవేస్, నెక్స్ట్ ఎంఎస్ దుర్గారావు గారు, నీ దారి పూల దారి మూవీ మగ మహారాజట. ఓకే, మీ దారి పూలదారు అనమాట. ఎనీవేస్, నెక్స్ట్ మెసేజ్ ప్రేమ్ నగర్, నేను పుట్టాను లోకం మెచ్చింది నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి, మురహరి గారు అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ఫేమస్ మెసేజ్ చేశారనమాట. ఓకే అజో, నెక్స్ట్ నా లైఫ్ కి బాగా సెట్ అయ్యే పాట మర్యాద రామన్న సినిమాలో, ఎందుకు ఇలా నా కర్మ కాలిపోయింది, నాకు బాగా సెట్ అవుతుందంట.

సాంగ్ రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి ప్రొద్దుటూరు స్పందన టైలర్ కృష్ణ సంతోష్ మెసేజ్ చేశారు రైట్ నౌ. అసలు ఈ సా ఈ ఈ మెసేజ్ అడిగినందుకు నేను ఆలోచిస్తున్నాను కాసేపు. నేనేమో చక్కచక్కటి పాటలు వస్తాయి అనుకుంటా, అందరూ ట్రాజెడీ సాంగ్స్ లేకపోతే యూనో కొంచెం అంటే అందరూ కనెక్ట్ అయిన పాటలు పంపిస్తున్నారు, బట్ నేను ఇది ఎక్స్పెక్ట్ చేయలేదు సుబి. ఇది చాలా రివర్స్ గేర్లో వెళ్తోంది అండ్ ఈ షోకి పర్టికులర్లీ. హాయ్ శృతి మేడం, గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ నాయుడుపేట నుంచి నాగమణి, కేర్ ఆఫ్ కన్స్ట్రమర్ మూవీలో ఆశా పాసం. ఆహా, ఓకే నెక్స్ట్ మెసేజ్. నేను ఇంతకు ముందే ఏమిటో అది నాకు అర్థం కాలేదు, లాహిర్ లాహిర్లో పాట ఎప్పుడు విన్నా నీళ్లలో తేలుతున్నట్లే ఫీలింగ్ వస్తుంది. శోభ తిరుపతి నుంచి మెసేజ్ చేశారు. ఓహో, లాహిరి లాహిరి లాహిరిలో నేను కొంచెం చాలా అస్సలు బాగా పాడను, కంగారు పడకండి, ఇంకా పాడట్లేదు. ఆ పాటే కదా మీరు చెప్పింది. ఎస్, యాక్చువల్గా ఎవరు నీళ్లలో కూర్చున్నా అదే పాట హమ్ చేస్తారు, అంత బాగా కనెక్ట్ అయిపోయిన పాట అది అందరికీ. ఎస్, బ్యూటిఫుల్ సాంగ్స్ అయితే ఇంకా వస్తున్నాయి, మరి ఎవరెవరు ఏమేమి పంపించారో నాకైతే ఇంకా తెలియదు, చూస్తాను. బట్ ఈ గ్యాప్ లో మీకోసం అయితే ఒక సాంగ్ ప్లే చేస్తాను, ఒక బ్యూటిఫుల్ సాంగ్ ఫ్రమ్ ద మూవీ మజ్ను. మజ్ను మూవీ నుంచి నాని పాట అయితే వచ్చేస్తుంది. అయితే మీరేం చేస్తారంటే, మీకు లైఫ్ లో బాగా కనెక్ట్ అయింది ఈ పాట నాకు అనిపించిన పాటని నాకు మెసేజ్ చేయండి 8662488114 ఈ నెంబర్ కి. దిస్ ఈస్ ఆర్చి శృతి, నాతో మీరు చూసి వింటున్నారు వివిధ భారతి FM 101.3.

బ్యూటిఫుల్ సంగీత వినేశారు గోపి సుందర్ మ్యూజిక్ డైరెక్షన్ లో సుచిత్ సురేష్ పాడిన పాట శ్రీమణి గారి లిరిక్ మజ్ను సినిమా నుంచి విన్న తర్వాత 321 క్రాస్ అయిపోయి 22 సెకండ్స్ అయిపోయింది. సో మరి నెక్స్ట్ మెసేజ్ మనకి శంకరాభరణం అంటూ మధుసూదన్ రెడ్డి గారు పాపిన్నపాల్యం నుంచి మెసేజ్ చేశారు. ఓకే సో మరి నెక్స్ట్ మెసేజ్ పాటల పల్లకి అనే సాంగ్ అంటున్నారు నల్లమ్మ పాపిన్నపాల్యం నుంచి. నెక్స్ట్ గద్వాల్ జిల్లా ఎర్రవల్లి మండలం వల్లూరు నుంచి కె పెద్దనరసింహ మెసేజ్ చేశారు. జెమిని సినిమాలో బ్రహ్మ. ఓకే నెక్స్ట్ మెసేజ్ తిరుపతి దామిరేడు నుంచి ఉషారాణి భాస్కర్ రావు గారు. ఎవరికెవరు ఉన్నా కానీ ఇన్నోళ్ళు అంటే లేరే అయినోళ్ళు అంటూ లేరు. గుంటూరు కారం సినిమాలో అట. ఓకే సో మరి నెక్స్ట్ మెసేజ్ ఇందిరా మూవీలో లాలీ లాలీ సాంగ్ మేడం అంటూ మెసేజ్ చేశారు. ఎవరు ఇంతకీ పేరు అయ్యజో పేరు పంపించలేదే. ఎనీవేస్ నెక్స్ట్ మెసేజ్ అయితే మనకి శృతి గారు మీరు అడిగిన ప్రశ్నకు సమాధానం అంటూ కొండవీడి దొంగ సినిమాలో జీవితమే ఒక ఆట ఆహా. ఓకే నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుంచి మహమూద్ జైనుద్దీన్ ఇంకా స్నేహ బాను జైనుద్దీన్. యాక్చువల్గా ఈ పాట కూడా చాలా మందికి కనెక్ట్ అవుతుంది ఏదో ఒక సిచ్యువేషన్లో ఏమంటారు. ఎనీవేస్ నెక్స్ట్ మెసేజ్ మెహబూబ్ కలీం ఆత్మకూరు నంద్యాల జిల్లా నుంచి జెమినీ సినిమాలో చుక్కల్లోకి ఎక్కినాడు అట. అండ్ నెక్స్ట్ మెసేజ్ పాల్వంచు నుంచి లలిత రేగడి ఒరియా పిల్ల సాంగ్ హీరోయిన్ గా చేశాను నేను బద్ధ మూవీలో. ఓకే అండ్ నెక్స్ట్ మెసేజ్ అంజన్ ఫ్రమ్ దేశిరెడ్డిపల్లి బృందావనం మూవీ. ఓకే మరి సాంగ్ ఏంటి చాలా ఉన్నాయి కదా అందులో పాటలు అంజన్ గారు. అండ్ నెక్స్ట్ మెసేజ్ రాజశేఖర్ రెడ్డి ఆదోని మండలం నేనున్నాను సినిమా నుంచి చీకటితో వెలిగే చెప్పను సాంగ్ చాలా చాలా మీనింగ్ఫుల్ సాంగ్ కదా ఇది. ఎనీవేస్ నెక్స్ట్ మెసేజ్ హంబాపురం గ్రామం నుంచి చిరంజీవి గారు అండ్ ఫ్యామిలీ మెంబర్స్ మెసేజ్ చేశారు. మగధీర సినిమాలో పంచదార బొమ్మ ఏదో కొడుతోంది మాకు స్టోరీ ఏదో కొడుతోంది. నెక్స్ట్ సత్తెనపల్లి నుంచి రాజేశ్వరి గారు మళ్ళీ మళ్ళీ ఇది రాణి రోజు పాట మాకు ఇష్టం ఇది రాక్షసుడు సినిమాలో సాంగ్ కదా. ఎప్పుడైనా ఒక మంచి డే మనకు వచ్చినప్పుడు ఆ చివరి ఆ డే అంతా అయిపోయే టైంకి ఈ పాట ట్యూన్ అవుతుంది మన మనసులో మళ్ళీ మళ్ళీ ఇది రాని. కానీ అలాంటి రోజులు మళ్ళీ మళ్ళీ రావాలనే కోరుకుంటుంది మన మనసేమో. ఎనీవేస్ భాష సినిమాలో భాష చూడు నంది కొట్కూరు నుంచి కుదుష్ భాష మెసేజ్ చేశారు. ఎందుకంటే మీ పేరుకు మ్యాచ్ అయిందనా ఈ పాటను సెలెక్ట్ చేసుకున్నారు. నెక్స్ట్ గౌస్ ఫ్రమ్ పమిడి ఆరెంజ్ సినిమాలో నన్ను ఇంతగా ప్రేమించాగానా ఈ పాట అందులో ఉందా అండి ఆరెంజ్ సినిమాలో. ఒక నిమిషం నన్ను కన్ఫ్యూజ్ చేస్తారు మీరు. నెక్స్ట్ మర్యాద రామన్న సినిమాలో అమ్మాయి కిటికీ పక్కన కూర్చుంది అర్రర్రర్రర్రె అనంతనాగ్ అండ్ త్రివేణి నిఖిల్ మణిదీపం ముద్దనూరు కడప జిల్లా నుంచి ఆహా ఒక ట్రైన్ స్టోరీ ఏదో తెలుస్తుంది మాకు వెనుక బ్యాక్గ్రౌండ్ లో. నెక్స్ట్ జాప భూమేశ్వర్ భూలక్ష్మి వెల్లుల్లో నుంచి నిన్నే ప్రేమిస్తే సినిమా ఒక దేవత వెలిసింది బ్యూటిఫుల్ సాంగ్ వెరీ నైస్. నెక్స్ట్ మలాన్బి కర్నూలు బాలాజీ నగర్ నుంచి మా ఇంటిలోన అనే సాంగ్ మహాలక్ష్మి నీవే కొండవీటి సింహం సినిమా బాగా ఇష్టమట. ఓకే నెక్స్ట్ హాయ్ మై సెల్ఫ్ సాయి ఫ్రమ్ కుంభం జోర్సే జోర్సే ఫ్రమ్ మగధీర. ఓకే సాయి ఫ్రమ్ ఓకే నైస్. నెక్స్ట్ గోపి పాటి బండ్ల హాయ్ శృతి మేడం నాకు ఒక ఫ్రెండ్ కూడా లేడు నాకు హ్యాపీ డేస్ అంటే పాట నాకు ప్రాణం. ఓకే సో చాలా చాలా బ్యూటిఫుల్ మూవీ అది అండ్ ఫ్రెండ్స్ గురించి స్పెషల్లీ అందరికీ నచ్చుతుంది పాట కూడా. అండ్ నెక్స్ట్ ప్రతి ఒక్క ఫ్రెండ్స్ గ్యాంగ్ కనెక్ట్ అయిపోతారు ఆ పాటకి ఏమంటారు గోపి గారు. నెక్స్ట్ లగ్గం చిత్రంలో ప్రముఖ భావోద్వేగ గీతం ఇంతేనేమో ఇంతవరకేనేమో. ఓకే ఇంతాక చెప్పారు నెల్లూరు నుంచి రేవతి శేఖర్ గారు. ఓకే వేదాంతం జానకి శ్రీనివాస్ ఫ్రమ్ మచిలీపట్నం. ఓకే శృతి గారు మా ఆన్సర్ చదివాక మీ ఒపీనియన్ సాంగ్ మాకు చెప్పండి అట. బిచ్చగాళ్ళ మూవీ వంద దేవుళ్ళే కలిసి వచ్చిన అమ్మా నీలాగా చూడలేరమ్మా బ్యూటిఫుల్ సాంగ్ ఇది అమ్మలందరికీ డెడికేట్ చేస్తూ బ్యూటిఫుల్. సో నేను నా గురించి అడిగారు కదా చెప్తా తప్పకుండా. నెక్స్ట్ సర్దార్ అందరి మనసులోనే భావనను తీశారు చక్కగా వారి మనసులోని సినిమా రూపంలో చెప్పారు ధన్యవాదాలు అంటున్నారు. థ్యాంక్ యూ అండి. నెక్స్ట్ జయలక్ష్మి దామోదర్ రెడ్డి బుక్కాపురం విలేజ్. ఓకే ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఓహో ఇంతాక జస్ట్ పాట చెప్పలేదు కదా మీరు. ఎనీవే స్కూల్ డేస్కి డెడికేట్ చేశారా. ఓకే నెక్స్ట్ మెసేజ్ ఈ జీవన తరంగాల్లో ఏ దేవుని చదరంగంలో. ఓ భాస్కర్ ఫ్రమ్ పాండిచేరి మెసేజ్ చేశారు. ఓకే నెక్స్ట్ మెసేజ్

0: నగర్ నుంచి రాజేశ్వరి రామ్చరణ్ హేమ నాటోగ్రాఫ్ స్వీట్ మెమరీ సినిమాలో మౌనంగానే ఎదగమని ఒక్క నీకు చెప్తుంది. మంచి మీనింగ్ఫుల్ సాంగ్, ఇది కూడా మంచి మెసేజ్ ఉన్న సాంగ్ యాక్చువల్ గా. అండ్ గుడ్ ఆఫ్టర్నూన్ శృతి గారు అంటే లతా ఫ్రమ్ ఉయ్యూర్ మెసేజ్, మనం సినిమాలో కనిపించిన మా అమ్మకే లైఫ్ ఈస్ బ్యూటిఫుల్ మూవీలో అమ్మ అని కొత్తగా. ఓకే, సో రెండు రెండు మంచి పాటలు. నెక్స్ట్ కరెంట్ సినిమాలో అటు అటు నిన్నే ఇటు నిన్నే ఆహా గోలకాందోడి పాతింటి ఎల్లప్ప జయమ్మ రమేష్ బాబు సుమలత మెసేజ్ చేశారు. ఓకే సో మరి నెక్స్ట్ మెసేజ్ అయితే డిలీట్ అయిపోయింది ఇంతకి. ఎవరు? హలో మేడం, అమ్మరాజీనామా సినిమా నుంచి సృష్టికర్త ఒక బ్రహ్మ సాంగ్ అట. ఓకే, దేవత మూవీలో ఆలయాన వెలసిన అనే సాంగ్, సావిత్రి గారిని చూస్తే నా వైఫ్ చూసినట్టే ఉంటుంది నేను అంటూ మెసేజ్ చేశారు. ఎవరు ఇంతకి? శ్రీనివాస వర్మ గారు బెంగళూరు నుంచి. ఓకే, నెక్స్ట్ మెసేజ్ కర్నూల్ గోపి రామేశ్వరి చైతు చెర్రీ అండ్ మై పెట్ స్టికీ అండ్ మై ఫేవరెట్ మూవీ అండ్ సాంగ్ ఓజీ. ఓజీయా? ఓకే ఓకే. సో మరి నెక్స్ట్ మెసేజ్ గుడ్ ఆఫ్టర్నూన్ భోజనం చేశారా నాకు ఏంటిది జానకి కలగనలేదు రాముడు పతికాగలడని సాంగ్. ఓకే, బ్యూటిఫుల్ సాంగ్ ఇది కూడా. అండ్ ఎవరు పంపించారు? సుజాత శ్రీనివాసరావు గారు దొడదేవరపాడు నుంచి. నెక్స్ట్ ఉరవకొండ నుంచి ఈశ్వరయ్య గారు మన్మధుడి చిత్రం వద్దురా సోదరా. అయ్యయ్యో, ఈ పాట కనెక్ట్ అయ్యారా మీరు? అండ్ నెక్స్ట్ కమత వెంకటలక్ష్మిరెడ్డి భీమిడిపాడు నుంచి జీవన తరంగాల్లో ఆ దేవన చంద్రంగాల్లో సాంగ్ అట. ఓకే, నెక్స్ట్ మెసేజ్ గురుస్వామి నాయుడు అన్నమయ్య సినిమాలో ఓకే సాంగ్ అట ధనలక్ష్మి గారు పంపించారనమాట రొంపిచర్ల నుంచి. అదివో అల్లదివో. ఓకే, ఎస్ భీమేశ్వరరావు గారు పెడన్ నుంచి కొడితే కొట్టాలిరా సిక్స్ కొట్టాలి, అది బాగా మంచి ఇన్స్పిరేషన్ వచ్చినప్పుడు ఈ పాట ఠకీం అని గుర్తు చేస్తుంది. చాలా మంది కనెక్ట్ అవుతుంది యాక్చువల్ గా. సాయి కుమార్ ఫ్రమ్ అయోధ్య నగర్ విజయవాడ మై కనెక్టెడ్ సాంగ్ అనుబంధం ఆత్మీయత అంతా ఒక బూటకం అమ్మో ఆత్మతృప్తికి ఆడుకునే నాటకం అంట తాత మనవడు సినిమా బాబోయ్. అండ్ నెక్స్ట్ మెసేజ్ డి అరుణ్ గారు అండ్ ఫ్యామిలీ మెంబర్స్ మున్నాలో మానస నువ్వు ఆహా మానస కాదండి మనస నువ్వు ఉండే చోటే చెప్పమ్మా. ఓకే ఓకే, నెక్స్ట్ గలగలమని నవ్వకే సొగుసు కరిగిపోతుందట గాలివాన మూవీ. దిస్ ఈజ్ ఆల్సో వెరీ కనెక్టెడ్ టు మీ. ఆచార్య గారు హైదరాబాద్ నుంచి మెసేజ్ చేశారు. అండ్ ఆల్సో ఇంకా చాలా చాలా మెసేజెస్ ఉన్నాయి, ఒక చిన్న బ్రేక్ అయితే చాలా అవసరం. సో స్టే ట్యూన్డ్.
1: లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
2: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
1: ఓ పాట కనులు తుడిస్తే
2: మరో పాట కాలాన్ని మెరిపిస్తుంది.
1: ఓ పాట మనసుకి హత్తుకుంటే
2: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
1: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
2: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ విద్యార్థి ఎఫ్ఎం
1: 101.3.
0: మన వివిధ భారతి స్టూడియోస్ లో టైమ్. అండ్ మనమున్నాం సందడే సందడి గేమ్ షోలో. అండ్ దిస్ ఇస్ ఆర్జే శృతి. మరి చాలా చాలా పాటల్లో మన వినే పాటల్లో మీకు బాగా కనెక్ట్ అయిన సాంగ్ ఏంటి లైఫ్ లో అని చెప్పి అడిగాను అనమాట. ఏదైనా సిచ్యువేషన్ లో ఏదైనా సాంగ్ కి కనెక్ట్ అయ్యారా అని అడిగాను. నాకైతే నెంబర్ ఆఫ్ మెసేజెస్ వచ్చాయి, ఆల్రెడీ చదివాను కొని అని ఇంకా ఇంకా కూడా వస్తూనే ఉన్నాయి. సో మరి నెక్స్ట్ మెసేజ్ అయితే కాశీపురం కురుమూర్తి కొల్లాపూర్ మెసేజ్ చేశారు సినిమా రాజా అంటూ. ఓకే, రాజోల నుంచి జయన్న నరసింహ సినిమాలో జీవితం అంటే పోరాటం సాంగ్. అండ్ నెక్స్ట్ మాతృదేవ భవ మూవీ వేణిపై వచ్చాను నా లైఫ్ కి చాలా కనెక్ట్ అవుతుంది అంటూ రాము బాబులాల పాలకుర్తి జనగాం నుంచి మెసేజ్. ఓకే, అనంతపురం జిల్లా యాడికి నుంచి రంగం వెంకటస్వామి హలో మేడం అంటూ మెసేజ్ చేశారు. హలో అండి. అండ్ నెక్స్ట్ మెసేజ్ రవివర్మ ఖమ్మం ఆరాధన సినిమాలో అరే ఏమైంది అబ్బాబ్బాబ్బాబ్బా అసలు ఆ పాట ఉంటుంది కదండి అద్భుతం. అండ్ ఆల్సో ఇంకో పాట కూడా పంపించారు బంతి చామంతి ముద్దాడుకున్నా ఇలే. అరే రెండు టూ డిఫరెంట్ జోనర్స్. ఓకే, నెక్స్ట్ హాయ్ శృతి గారు నేను పేరెంట్స్ మీటింగ్ లో ఉన్న క్వశ్చన్ వెళ్ళలేదు బ్రహ్మయ్య గారు కర్నూలు నుంచి మీరు ఎంత డెడికేటెడ్ గా ఉన్నారండి మీటింగ్ లో. అండ్ నెక్స్ట్ హాయ్ శృతి గారు ఎలా ఉన్నారు అంటూ రాజయ్య ఫ్రమ్ నేరేవాడ మెసేజ్. హలో అండి, ఐఎమ్ ఫైన్ అండి. అండ్ నెక్స్ట్ మెసేజ్ హాయ్ వివిధ భారతి ఎఫ్ఎం గుడ్ ఆఫ్టర్నూన్ వినుకొండ నుంచి సోడా సుబ్రహ్మణ్యచారి విజయలక్ష్మి పరుగు సినిమాలో నమ్మవేమో కాని సాంగ్. ఓహో ఓకే, నెక్స్ట్ ముఠామేశ్రీ సినిమా టైటిల్ సాంగ్ అంటూ హంపాపురం గ్రామం జుక్కు అద్దెప్ప మెసేజ్ చేశారు. నెక్స్ట్ నాటోగ్రాఫ్ లో గుర్తుకొస్తున్నాయి సాంగ్ నరేష్ ఫ్రమ్ అనంతపూర్ కదా ఈ పాట

చాలా మందికి కనెక్ట్ అవుతుంది, స్పెషల్లీ స్కూల్ డేస్ ని కానీ కాలేజ్ డేస్ ని కానీ ఫ్రెండ్స్ ని కానీ మిస్ అయ్యే వాళ్ళందరికి తప్పకుండా కనెక్ట్ అవుతుంది. అక్కడికి ఆ పర్టికులర్ ప్లేస్ కు వెళ్ళినా లేకపోతే ఎవరైనా పాత వాళ్ళని చూసినా ఏమంటారు. ఎనీవేస్ నెక్స్ట్ మెసేజ్ దేవసేన తిరుపతి నుంచి. ఓకే, ఇన్స్పిరేషన్ ఇస్తుంది. జయము నిశ్చయము భయము లేదురా, ఎప్పటికీ ఇన్స్పిరేషన్ ఇస్తుందండి ఈ పాట అంటూ మెసేజ్ చేశారు. బీవీ పట్టాభిరామ్ గారు చెప్పారు అట. ఓకే, నెక్స్ట్ మెసేజ్ ఏమో మనకి పాలోజు గోపాలకృష్ణమాచారి. గండికోట రహస్యం నెలవంక తొంగి చూస్తుంది. అర్రె రర్రె, బ్యూటిఫుల్ సాంగ్ ఇది. అండ్ నెక్స్ట్ అమరరాజనామ సినిమా ఎవరు రాయగలరు సాంగ్ అట. ఓకే, ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుంచి మెసేజ్. వనపర్తి జిల్లా ఆత్మకూరు మండలం దేవరపల్లి నుంచి డి గోవర్ధన్ రావు గారు అండ్ లక్ష్మి అండ్ ఫ్యామిలీ మెంబర్స్ మెసేజ్ చేశారు. లక్ష్మి సినిమాలో తారా తలకు తారా సాంగ్. ఓకే, సో మరి నెక్స్ట్ రంగస్థలం సినిమా ఎంత సక్కుగా నావే సాంగ్ అట. ఓహో, సుధాకర్ గారు రమణ ముద్దనూరు కడప జిల్లా నుంచి మెసేజ్ చేశారు. అండ్ నెక్స్ట్ మెసేజ్ ఓకే, అండ్ నెక్స్ట్ మెసేజ్ నాకు బాగా కనెక్ట్ అయిన పాట బంగారం తెచ్చి సాంగ్ అట. మూవీ ఇద్దరు మిత్రులు. అండ్ ఓకే, రామకృష్ణాపురం నుంచి విజయవాడ, రామకృష్ణాపురం విజయవాడ నుంచి కళ్యాణి మెసేజ్ చేశారా. ఓకే, వెరీ నైస్. అండ్ నెక్స్ట్ మెసేజ్ అపురూపమైనదమ్మ ఆడు జన్మ సాంగ్ అట, పవిత్ర బంధం. దేవకీదేవి హర్షిత ఫ్రమ్ మదనపల్లి మెసేజ్ చేశారు. వెరీ బ్యూటిఫుల్ సాంగ్ ఇది కూడా. అండ్ సాగర్ సంగమం సినిమాలో ఈ వేళ గోపం, అర్రెర్రెర్రె, సూపర్ సాంగ్ ఇది కూడా. మోహన్ రావు గారు లీలావతి హేమప్రియ అమృత కప్పలతోటి నుంచి మెసేజ్ చేశారు. అండ్ దేవుడమ్మ చిత్రంలో ఎక్కడో దూరాన కూర్చున్నావు సాంగ్ కనెక్ట్ అయిందన్నారు. మాధవి ఆంజనేయులు భూదాన్ పోచంపల్లి నుంచి. అండ్ నెక్స్ట్ మేడం హాయ్ నాన్న మూవీలో గాజుబొమ్మ సాంగ్ ప్లే చేయరా ప్లీజ్. ఐఎమ్ వెరీ సారీ అండి, ఇప్పుడు మనకి సాంగ్స్ రిక్వెస్ట్ ప్రోగ్రామ్ కాదు కదా, ఇది గేమ్ షో. సో నేను అడిగిన క్వశ్చన్స్ కి మీరు ఆన్సర్స్ పంపించాలి అంతవరకే. ఓకే, సో మరి నెక్స్ట్ ఏనుగంటి నాగేంద్రరావు గారు ఫ్రమ్ గుంటూరు హలో అంటూ మెసేజ్ చేశారు. హలో అండి. అండ్ ఇప్పుడే విన్నా మేడం నా ఇంట్రెస్ట్ సాంగ్ లైఫ్ స్టోరీ నుంచి దాని గుడి భుజం మీద కడవా. అర్రెర్రెర్రె, ఎవరింతకి బ్రహ్మయ్య గారు కర్నూలు నుంచి. ముజాపేట్ నరేష్ అండ్ రోజా వసంతంలో నిన్ను చూడక ముందర తెలియదులే సాంగ్ అట. అండ్ కామతి శంకర్ రాజోల్ నుంచి గ్యాంగ్ లీడర్ మూవీ భద్రాచలం కొండ. ఆహా, మీరు ఫస్ట్ టైం అండి నా షోలో మెసేజ్ చేయడం, థ్యాంక్ యూ సో మచ్. ఎప్పుడు హాయ్ తప్పితే ఏమీ పంపించరు. అండ్ నెక్స్ట్ సంధ్యా చిత్రంలో ఈ అనంత కాల గమనంలో ఈ రవ్వంత జీవన పయనంలో అమ్మ బాబు నాసికమైన దేశాయి పెట్టి నుంచి మెసేజ్. నవ్వుతూ బతకాలరా తమ్ముడా, నవ్వుతూ చావాలరా అనే పాట. కృషి ఉంటే మనుషులు ఋషులవుతారు, మహాపురుషులు అవుతారు. ఈ పాట బాగా నచ్చుతాయి, నాకు కనెక్ట్ అవుతాయి అంటున్నారు శాంతినగర్ నుంచి ఒకే ఒక్కడు. అండ్ నెక్స్ట్ వల్లూరు నుంచి పెద్ద నరసింహ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కొండవీడి దొంగ సినిమాలో శుభలేఖ రాసుకున్నా. అండ్ నాకు నచ్చిన పాట ఠాగూర్ సినిమాలో ప్రపంచానికి సంవిధాన. ఓకే, శ్రీధర్రావు గారు శాంతి ఎస్టేట్ ఆదోని నుంచి మెసేజ్. సప్తపది నెమలికి నేర్పిన నడికిది మోహన్ రావు గారు కప్పలదొడ్డి నుంచి. అండ్ అక్బర్ సలీం అనార్కలి మూవీలో సిపాయి సాంగ్ రజియా ఫ్రమ్ నేరవాడ మెసేజ్. అండ్ తిరుపతి దామినేని నుంచి ఉషారాణి గారు అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ఆకాశంలో ఆశల హరివిల్లు స్వర్ణ కమలం సినిమా సూపర్. అండ్ నెక్స్ట్ మానవుడే మహనీయుడు ఆ పాట నాకు చాలా కనెక్ట్ అవుతుందంటూ బాలభారత మూవీ అట కాజా గ్రామం నుంచి నందం జగదీశ్వరరావు గారు లక్ష్మి మెసేజ్. అండ్ నెక్స్ట్ మెసేజ్ ఓకే, సో మొత్తానికి ఇవ్వండి ఇప్పటిదాకా వచ్చిన సాంగ్స్. మరి చాలా మంది చాలా సాంగ్స్ కి కనెక్ట్ అయ్యారు, బ్యూటిఫుల్. అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ షేర్ చేసుకున్నందుకు. అండ్ రైట్ నౌ ఇమీడియట్ గా మనం పార్క్ లోకి వెళ్ళిపోదాం. పార్క్ అండ్ బెంచ్ క్వశ్చన్ తెలుసు కదా, శృతి మార్క్ టైప్ క్వశ్చన్ ఇదని. సో మరి ఏంటంటే అనగనగనగా ఒక ఊళ్ళో ఒక పార్క్ ఉంది. ఆ పార్కులో ఆరు ప్లేసెస్, ఒక బెంచ్ ఉంటుంది ఎలాగో మీకు తెలుసు, ఆ బెంచ్ మీద సిక్స్ ప్లేసెస్ ఉన్నాయి. ఓకే, ఆ ఆరు ప్లేసుల్లో ఐదు ప్లేసుల్లో తెలుగులో పేర్లు రాసున్నాయి, తెలుగులో రాసున్నాయి పేర్లు. అయితే మీరు చేయాల్సింది ఏంటంటే ఆ ఆరో ప్లేస్ లో ఏ పేరు రావాలి అనేది చెప్పాలి. నేను మీకు ఆప్షన్స్ ఇస్తాను, ఆప్షన్స్ లోంచి ఒక పేరు ఏమొస్తుంది అనేది మీరు గెస్ చేసి నాకు పంపించాలి, అంతే సింపుల్. ఓకే, మీకు తెలుసు కదా నేను ఎప్పుడు ఏది అడిగినా ఆ క్వశ్చన్ లోనే లాజిక్ ఉంటుంది అని చెప్పేసి. సో మీరు జాగ్రత్తగా విని నేను చెప్పే పేర్లు దాన్ని బట్టి అబ్జర్వ్ చేసి నాకు ఆన్సర్ పంపించండి. ఓకే, మరి పార్క్ లో ఉన్న బెంచ్ లో మొదటి ఐదు ప్లేసుల్లో ఉన్న పేర్లు, ఫస్ట్ రవి,
తెలుగులో ఉన్నాయి పేర్లు అని చెప్పాను. మరి ఫస్ట్ అయితే రవి ఉంది, తర్వాత వినయ్, తర్వాత యశ్వంత్, తర్వాత తేజు, తర్వాత జమున. మరి ఇప్పుడు ఆరో ప్లేస్ లో ఉండే పేరేమిటి? ఇది నా క్వశ్చన్. ఫస్ట్ రవి, తర్వాత వినయ్, తర్వాత యశ్వంత్, తర్వాత తేజు, తర్వాత జమున. ఈ ఐదు పేర్లు ఉన్న తర్వాత ఆరో పేరుగా

ఏమొస్తుంది. మరి మీకున్న ఆప్షన్స్ ఏంటంటే, ఐదు పేర్లు చెప్తాను, వాటిల్లోంచి ఏదొస్తుందో మీరు చెప్పాలి. పల్లవి, సావిత్రి, కరుణ, నీలిమ, మాలతి. పల్లవి, సావిత్రి, కరుణ, నీలిమ, మాలతి. సో మరి ఈ ఐదు పేర్లలోంచి ఆ సిక్స్త్ ప్లేస్లోకి వచ్చే పేరేంటో మీరు గెస్ చేసి నాకు చెప్పండి. 8662488114 ఈ నెంబర్కి మీ ఆన్సర్ని పంపించేసేయండి. మరి ఆ మొదటి ఫైవ్ ప్లేసెస్లో ఉన్న పేర్లు ఇంకొకసారి రిపీట్ చేసిన రవి, వినయ్, యశ్వంత్, తేజు, జమున. మరి సిక్స్త్ ప్లేస్లో ఏమొస్తుంది? పల్లవి ఉంది, సావిత్రి గారు ఉన్నారు, కరుణ ఉంది, నీలిమ ఉంది, మాలతి ఉంది. వీటిల్లో ఏదొస్తుంది గెస్ చేయండి. రైట్ నౌ మీ అందరి కోసం బ్యూటిఫుల్ సాంగ్ అయితే వచ్చేస్తుంది, డియర్ కామ్రేడ్ మూవీ నుంచి. ఎంజాయ్ లిజనింగ్.

అనంత శ్రీరామ్ గారి లిరిక్ అండ్ రంజిత్ మహాలక్ష్మి పాడిన పాట, మణిశర్మ గారి మ్యూజిక్ కంపోజిషన్ లో బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేశారు. స్టాలిన్ సినిమా నుంచి 3:44 క్రాస్ అయిపోయి 19 సెకండ్స్ అయిపోయింది మన టైం, అండ్ మనమున్నాం సందడి సందడి గేమ్ షోలో. సో మరి నేను అడిగిన క్వశ్చన్ కి, పార్క్ అండ్ బంచ్ క్వశ్చన్ కి అయితే నెంబర్ ఆఫ్ మెసేజెస్ వచ్చాయి, మరి చాలా మంది పంపించారు. అండ్ ఫస్ట్ అయితే మనకి మూసపేట గ్రామం మహబూబ్ నగర్ జిల్లా నుంచి నరేష్ అండ్ రోజా గారు పంపించారు. ఓకే, సో ఆన్సర్ మాత్రం రాంగ్ ఆన్సర్ అండి. మీరు ఒకసారి నేను ఇచ్చిన పేర్లు ఫార్మాట్ చూస్తే అర్థమైపోతుంది, సో అలా గెస్ చేసి చెప్పండి నాకు. ఓకే, సో మరి నెక్స్ట్ మెసేజ్, భాస్కర్ గారు ఫ్రమ్ పాండిచేరి రైట్ ఆన్సర్, ఎనుగంటి నాగేంద్రరావు గారు ఫ్రమ్ గుంటూర్, అరే రే రాంగ్ ఆన్సర్ అండి మీది కూడా. అండ్ వేదాంతం జానకి శ్రీనివాస్ ఫ్రమ్ మచిలీపట్నం రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ రైట్ ఆన్సర్ మహాలక్ష్మి గారు పంపించారు. అండ్ నెక్స్ట్ మెసేజ్ రమేష్ దోంతి అనంతపురం నుంచి కూడా రైట్ ఆన్సర్. అండ్ జి కళ్యాణ్ యాదవ్ అండ్ భాను రిత్విక్ ఫ్రమ్ పొన్నూర్ గుంటూరు డిస్టిక్ రైట్ ఆన్సర్. భాస్కర్ పెడన్ నుంచి లాజిక్ తో సైతం రైట్ ఆన్సర్ పంపించారు, కంగ్రాచులేషన్స్. అండ్ నెక్స్ట్ సుధాకర్ రమణ ముద్దునూరు నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. అండ్ నెక్స్ట్ రైట్ ఆన్సర్ మనకి డాక్టర్ రామకృష్ణ గారు ఫ్రమ్ రాజోలి. ఓకే, నెక్స్ట్ రైట్ ఆన్సర్ కాదు కానీ రాంగ్ ఆన్సర్ వస్తే వచ్చింది, రామకృష్ణపురం విజయవాడ నుంచి కళ్యాణి గారు, రాంగ్ ఆన్సర్ కళ్యాణి గారు మీది. అండ్ నెక్స్ట్ మెసేజ్ అయితే నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుంచి మహమూద్ జైనుద్దీన్, ఇంకా స్నేహ భాను జైనుద్దీన్ మీది కూడా రాంగ్ ఆన్సర్ అండి. అండ్ నెక్స్ట్ మెసేజ్ దేవకీదేవి హర్షిత ఫ్రమ్ మదనపల్లి రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మున్నమ్మ గారు పెద్దపర్య విలేజ్ తిరుపతి నుంచి, తిరుపతి జిల్లా నుంచి, ఓకే రైట్ ఆన్సర్ పంపించారు. అండ్ నెక్స్ట్ మెసేజ్ ఓకే 6th ప్లేస్ లో వస్తుంది అని చెప్పేసి రైట్ ఆన్సర్ పంపించారు. హాయ్ శృతి, హౌ ఆర్ యూ అంటూ సత్తెనపల్లి నుంచి రాజేశ్వరి గారు. హలో అండి, ఐమ్ ఫైన్. అండ్ నెక్స్ట్ మెసేజ్ వివి రెడ్డి గారు, ఓహో మీ రవి పార్క్ లో ఉన్నాడా అంట. ఓకే, మా రవి పెళ్లి చూపులకి ప్రిపేర్ అవుతున్నాను, సెప్టెంబర్ 2nd వీక్ లో పెళ్లి చూపులకి వెళ్తాడు. ఓకేనా, ఓకే. సో మరి నెక్స్ట్ మెసేజ్ కౌస్తుభ ఆత్మకూరు నంద్యాల డిస్టిక్ నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. అండ్ 9th స్టాండర్డ్ చదువుతున్నారంట కౌస్తుభ. ఓకే, నెక్స్ట్ అనంతనాగ్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ముద్దునూరు కడప జిల్లా నుంచి రైట్ ఆన్సర్. రాఘవేంద్రరావు గారు ఇబ్రహాంపురం నుంచి రైట్ ఆన్సర్. ఇబ్రహాంపురం, ఓకే, ఫస్ట్ టైం మీ మెసేజ్.

0: వచ్చిందండి నాకు. అండ్ నెక్స్ట్ భీ మధుప్రసాద్ ఫ్యామిలీ తలంపాడు గ్రామం దొరవారి సత్ర మండలం తిరుపతి జిల్లా నుంచి. రాంగ్ ఆన్సర్ మీది. అండ్ నెక్స్ట్ మెసేజ్ సీను రావూరు. ఓకే, మీది కూడా రాంగ్ ఆన్సరే. అండ్ సాయి శిరీష తిరుపతి బ్యాంక్ కాలనీ నుంచి. తిక్కమ్మకగా ఉందమ్మా ప్రశ్న అట. అర్రర్రే, ఏమీ లేదు, మీరు ఒకసారి నేను ఇచ్చిన పేర్లను చూస్తే మీకు అర్థమైపోతుంది. కొంచెం అబ్జర్వ్ చేయండి అంతే పేర్లని, ఓకే, మీరు కనుక రాసుకున్నట్లయితే. నెక్స్ట్ మెసేజ్ రాంగ్ ఆన్సర్ వచ్చింది మనకి. ఎవరు పంపించారు? గౌస్ ఫ్రమ్ పమిడి. ఓకే, నెక్స్ట్ కీర్తిక, లితిక అండ్ అశ్విని కుమార్, ఉమా ఫ్రమ్ నెల్లూర్. రైట్ ఆన్సర్, సూపర్. నెక్స్ట్ తిరుపతి దామినేడు నుంచి ఉషారాణి భాస్కర్ రావు గారు. రైట్ ఆన్సర్. నెక్స్ట్ గురుస్వామి నాయుడు ధనలక్ష్మి రొంపిచల్ల నుంచి. రాంగ్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్ కూడా రాంగ్ ఆన్సరే. రజియా ఫ్రమ్ నేరేవాడ. నెక్స్ట్ మెసేజ్ ఎగ్జాక్ట్గా పట్టేశారు మీరు. పాలోజు గోపాలకృష్ణమాచారి గారు లాజిక్ ని పట్టేసి ఎగ్జాక్ట్ గా రైట్ ఆన్సర్ పంపించారు. అండ్ శాంతినగర్ నుంచి ఒకే ఒకడు నవీన. నవీన్ ఎక్కడి నుంచి వచ్చారండి? నవీన్ నేను అసలు ఇవ్వలేదే ఆన్సర్స్ లో అండ్ ఆప్షన్స్ లో. నెక్స్ట్ ఎంఎస్ దుర్గారావు గారు రైట్ ఆన్సర్, కలమందులపాడు గ్రామం నుంచి. కాసిం ఇంకా ముత్తుజావలి రాంగ్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్ చెబ్రోల్ రామకృష్ణయ్య ఇనుమడుగు నుంచి. ఓకే, మీది కూడా రాంగ్ ఆన్సరే. నెక్స్ట్ మెసేజ్ ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుంచి, లాజిక్ తో సైతం రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్ ఏం క్వశ్చన్ అడిగావమ్మా? స్టార్స్ చుక్కలు కనిపిస్తున్నాయంట ఆచార్య చిరంజీవి గారు మెసేజ్ చేశారు. ఇది అమ్మాయి కూడా హైదరాబాద్ నుంచి. అయ్యయ్యో, సరే నేను ఇంకొకసారి క్వశ్చన్ రిపీట్ చేస్తా, అప్పుడు మీకు కొంచెం క్లారిటీ వస్తుంది అనుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ మెసేజ్ హలో అని అయితే మెసేజ్ వచ్చింది, ఎవరు ఎక్కడి నుంచి తెలియదు. నెక్స్ట్ ఉరవకొండ నుంచి ఈశ్వరయ్య గారు రాంగ్ ఆన్సర్. ఇనుమడుగు నుంచి రామకృష్ణ గారు అండ్ ఫ్యామిలీ మెంబర్స్ రాంగ్ ఆన్సర్. అసలు కిరణ్ అనే పేరే నేను ఇవ్వలేదు, నేను ఇచ్చింది కరుణ. బహుశా మీరు అనేది కరుణ అయితే రాంగ్ ఆన్సరే. నెక్స్ట్ మెసేజ్ ఓకే, బీవీ సుబ్బారావు గారు మార్కాపూర్ నుంచి రాంగ్ ఆన్సర్. నెక్స్ట్ మహబూబ్ కలీం ఆత్మకూరు నంద్యాల జిల్లా నుంచి రాంగ్ ఆన్సర్. జయలక్ష్మి గారు దామోదర్ రెడ్డి బక్కాపురం విలేజ్. నో నో నో నో, అసలు ఈ పేర్లే నేను ఇవ్వలేదు కదా, ఎలా వచ్చాయి, ఎలా, హౌ. నెక్స్ట్ వెంకటేష్ నందిపేట నుంచి. ఓకే, రాంగ్ ఆన్సర్ మీది కూడా. నెక్స్ట్ జాబభూమేశ్వర్ భూలక్ష్మి వెల్లుల నుంచి రాంగ్ ఆన్సర్. అంపాపురం ఏంటి కర్ణకల్ సీను. హాయ్ శృతి మేడం అంటూ మెసేజ్ చేశారు. కన్నూర్లా? ఓకే, హాయ్ శ్రీను గారు. అండ్ నెక్స్ట్ మెసేజ్ అయితే చిరంజీవి గారు అండ్ ఫ్యామిలీ మెంబర్స్. నో రాంగ్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్ మల్నాబి. ఓకే, మలాన్బి కన్నూర్ బాలాజీ నగర్ నుంచి రైట్ ఆన్సర్. అనంతపురం నుంచి అనురాధ క్లూ అట. చెప్తా వస్తున్నా. అండ్ నెక్స్ట్ డి అరుణ గారు అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ఊట్కోర్ నుంచి రాంగ్ ఆన్సర్. మీరు చెప్పిన ఆన్సర్స్ లో నాకు దొరికినది, అయ్యయ్యో, డి బాలాజీ ఫ్రమ్ మనస్థల్ హైదరాబాద్. ఓకే, మీరు కూడా రాంగ్ ఆన్సరే. నెక్స్ట్ మెసేజ్ ఓకే, నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుంచి మహమ్మద్ జైనుద్దీన్ ఇంకా స్నేహ బాను జైనుద్దీన్ రాంగ్ ఆన్సర్. మీది కూడా మెసేజ్ చదివే ముందు మరోసారి ప్రశ్న అడగండి మేడం. ఓకే, తప్పకుండా వచ్చేసింది టైం, ప్రశ్న అడిగే టైం. ఓకే, ఏం లేదండి, సింపుల్, ఒక పార్క్ ఉంది, ఆ పార్క్ లో ఒక బెంచ్ ఉంది ఎప్పట్లాగానే. ఆ బెంచ్ మీద 6 ప్లేసులు ఉన్నాయి. ఓకే, ఫిక్స్ కదా. 6 ప్లేసులలో మొదటి 5 ప్లేసుల్లో ఒక్కొక్క ప్లేస్ మీద ఒక పేరు రాసుంది, అది కూడా తెలుగులో రాసుంది. అది నేను చెప్పింది, తెలుగులో రాసున్నాయి అనమాట పేర్లు. సో నేను అడుగుతున్నది ఏంటంటే 6 ప్లేస్ లో ఏ పేరు వస్తుంది అని చెప్పి ఒక 5 పేర్లు చెప్పాను. వాటిల్లోంచి ఒకటి తప్పకుండా 6 ప్లేస్ లోకి వస్తుంది. అదేంటో మిమ్మల్ని గెస్ చేయమన్నా. ఇప్పుడు నేను ఇచ్చిన పేర్లు ఫార్మాట్ చూస్తే మీకు ఆ పేరు ఏంటనేది ఈజీగా అర్థమైపోతుంది. ఇందులో ఎలాంటి తికమక గందరగోళం అస్సలు లేదు. చాలా మంది చూసుకుంటే కనుక, మనం ఇప్పుడు మీరు కనుక విన్నట్లయితే, ఇప్పుడు చాలా మంది రైట్ ఆన్సర్స్ కూడా పంపించారు. సో వాళ్ళకి అర్థమైంది లాజిక్. సో ఇప్పుడు మీరు కూడా అర్థం చేసుకోవాల్సింది అదే. సో ఫస్ట్ పేరు రవి, తెలుగులో రవి. తర్వాత వినయ్ సెకండ్ ప్లేస్ లో, తర్వాత థర్డ్ ప్లేస్ లో యశ్వంత్, ఫోర్త్ ప్లేస్ లో తేజు, ఫిఫ్త్ ప్లేస్ లో జమున అనే పేర్లున్నాయి. సిక్స్త్ ప్లేస్ లో ఏమొస్తుంది? మీకున్న ఆప్షన్స్ పల్లవి, సావిత్రి, కరుణ, నీలిమ, మాలతి. ఈ 5 పేర్లలోంచి ఆ 6 ప్లేస్ లోకి ఏ పేరు వస్తుంది, ఇది నేను అడిగింది. ఓకే, ఒక చిన్న బ్రేక్ తీసుకుని మళ్ళీ ఎవరెవరు ఆన్సర్స్ పంపించారో చెప్పేస్తాను. స్టే ట్యూన్డ్.
1: మీ లైఫ్ లో ఈ రోజు మళ్ళీ వస్తే బాగుండు అని అనిపించింది ఏ రోజు?
2: లాస్ట్ ఇయర్ మా ఫ్యామిలీ అంతా సిమ్లా ట్రిప్ వెళ్ళాం ఆ రోజు.
3: నాకైతే కాలేజ్ డేస్ అనిపిస్తుంది, ఎందుకంటే చేసిన చిన్న చిన్న తప్పుల్ని సరి చేసుకోవచ్చు కదా. సరే రఘు, మరి నీకు?
4: నాకైతే నా స్కూల్ డేసే.
1: మేమే కాదు, మీరు కూడా మీ మనసులోని భావాల్ని మాతో షేర్ చేస్తూ, మేము అడిగే క్వశ్చన్స్ కి ఆన్సర్స్ ఇస్తూ ఎంజాయ్ చేసే షో మనసున మనసై.
5: ఓన్లీ ఆన్ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 ఎవ్రీడే ఈవినింగ్.

0: Evening at 7:50.
1: Vintanaru Vivid Bharati FM 101.3.
2: ఎగ్జాక్ట్లీ అండ్ మన స్టూడియోస్ లో టైం 3:51 PM క్రాస్ అయిపోయి 50 seconds అయిపోయింది అండ్ మనం ఉన్నాం సన్రైజ్ అందరి గేమ్ షోలో. నెక్స్ట్ మెసేజ్ మనకి కేవీ భూమిక ఫ్రమ్ మార్కాపురం మెసేజ్ రైట్ ఆన్సర్ పంపించారు. అండ్ నెక్స్ట్ మెసేజ్ అయితే రక్షిత అనంతపురం నుంచి రాంగ్ ఆన్సర్, పెడద జోగానందరావు కాలనీ చప్పలరాజు గారు రైట్ ఆన్సర్, కనకారావు గారు పెడ నుంచి రైట్ ఆన్సర్, జవాబు దొరకట్లేదు అంటూ అనంతపురం జిల్లా హడికి నుంచి రంగం వెంకటస్వామి, లతా ఫ్రమ్ ఉయ్యూరు రాంగ్ ఆన్సర్ అండి మీరు అనుకుంటున్న ఆన్సర్. నెక్స్ట్ మెసేజ్ మాయానా, మాయా ఎక్కడ ఇచ్చానండి, అయ్యయ్యో ఇంతకీ ఎవరి మెసేజ్ ఇది, పేరు లేదు. ఓకే ఎనీవేస్ నెక్స్ట్ అయితే కళ్యాణి అంటూ మను నెల్లూరు నుంచి మెసేజ్ చేశారు. కళ్యాణి కూడా నేను ఇవ్వలేదు, నేను ఇవ్వని పేర్లు ఎక్కడి నుంచి తెస్తున్నారండి. నెక్స్ట్ ఆల్ సాంగ్స్ ఆర్ సూపర్ అంటూ గడ్డం అంకయ్య గారు బండారుపల్లి నెల్లూరు డిస్ట్రిక్ట్ నుంచి మెసేజ్ చేశారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. నెక్స్ట్ దసగిరి సంధ్య ప్రొద్దుటూరు నుంచి అనమాట కడప జిల్లా రైట్ ఆన్సర్ పంపించారు. అండ్ నెక్స్ట్ మెసేజ్ ఓకే రైట్ ఆన్సర్ వచ్చేసింది ఏకలవ్య నగర్ నుంచి బిజిలీ వెంకటేష్ అండ్ శ్యామల. నెక్స్ట్ నాగార్జున ఇంక లక్ష్మి ఫ్రమ్ వడియంపేట అనంతపురం డిస్టిక్ రైట్ ఆన్సర్. వనపర్తి జిల్లా ఆత్మకూరు మండలం దేవరపల్లి డి గోవర్ధనరావు గారు అండ్ ఫ్యామిలీ మెంబర్స్ రైట్ ఆన్సర్. బెంభయ్య గారు కర్నూల్ రైట్ ఆన్సర్ రైట్ గా గెస్ట్ చేశారు. అండ్ నెక్స్ట్ హంబాపురం నుంచి చిరంజీవి గారు అండ్ ఫ్యామిలీ మెంబర్స్ రైట్ ఆన్సర్. పాలెం పోలయ్య అళగడ నంద్యాల జిల్లా నుంచి రైట్ ఆన్సర్. అమ్మాయా మొత్తానికి వచ్చేసారు లాజిక్ లోకి. నెక్స్ట్ నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుంచి మహమ్మద్ జైనుద్దీన్ ఇంకా స్నేహబాని జైనుద్దీన్ రైట్ ఆన్సర్. జయలక్ష్మి గారు అండ్ దామోదర్ రెడ్డి గారు బుక్కాపురం విలేజ్ రాంగ్ ఆన్సర్. అండ్ అజ్జో నెక్స్ట్ జయం భాషా ఫ్యామిలీ కర్నూలు నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. కర్నూలు జిల్లా గోనెగండ్ల గ్రామం నుంచి లక్ష్మీదేవి రంగస్వామి శెట్టి రైట్ ఆన్సర్. నెక్స్ట్ వాణి రైట్ ఆన్సర్ పంపించారు విజయవాడ నుంచి. నెక్స్ట్ రజా ఫ్రమ్ నేరేవాడ రాంగ్ ఆన్సర్. నెక్స్ట్ కమిత వెంకటలక్ష్మి రెడ్డి భీమునిపాడు నుంచి రాంగ్ ఆన్సర్. నెక్స్ట్ మెసేజ్ కూడా రాంగ్ ఆన్సరే. రేవతి రాజశేఖర్ నెల్లూరు వేదాయపాలెం నుంచి. అండ్ విజయవాడ నుంచి కరుణ మీ పేరు మీరే ఉన్నారంటారు 6th ప్లేస్ లో. లేదు లేదు మీరు కారు ఈ రోజుకి, సో ఖచ్చితంగా కరుణ అయితే కాదండి. ఓకే నెక్స్ట్ ముసాపేట్ మహబూబ్ నగర్ జిల్లా ఎం నరేష్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ఈ రోజు షో మీ చాలా బాగుంది శృతి గారు, థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ డి బాలాజీ హైదరాబాద్ బనస్థలిపురం నుంచి ఎగ్జాక్ట్లీ వచ్చేసారు ఆన్సర్ లోకి, రైట్ ఆన్సర్ మీది. నెక్స్ట్ మెసేజ్ ఓకే గాట్ ద క్వశ్చన్ బట్ ఆప్షన్స్ మర్చిపోయా అంటూ ఓకే ఎవరు ఇంతకీ, అయ్యయ్యో ఎవరు ఎవరు మీ పేరు అర్జున్ అట. ఓకే సో అర్జున్ గారు ఆప్షన్స్ మర్చిపోయారా, పల్లవి సావిత్రి కరుణ నీలిమ మాలతి అవి మన ఆప్షన్స్. నెక్స్ట్ మను నెల్లూరు నుంచి ట్రై చేస్తూనే ఉన్నారు, రాంగ్ ఆన్సర్ అండి మళ్ళీ. ఎంఎస్ దుర్గారావు గారు అర్రర్రర్ర అప్పుడే అయిపోయిందో షో అట, అయిపోతుందండి ఏం చేద్దాం మన కోసం, 1.5 గంట ఉంది ఆ తర్వాత ఉండాలన్నా ఉండలేము మనం ఈ షోలో. నెక్స్ట్ శ్రీనివాస్ గారు తిరుపతి నుంచి మెసేజ్ చేశారు అండ్ తెలియటం లేదు అట, అయ్యో ఎనీవేస్. జయలక్ష్మి ఇంకా బుక్కాపురం విలేజ్ నుంచి రైట్ ఆన్సర్ పంపించారు అండ్ రైట్ ఆన్సర్ అయితే ఇంకోటి వచ్చింది బట్ ఎక్కడి నుంచి ఏమిటి తెలియదు. ఎనీవేస్ నెక్స్ట్ ఎర్రవెల్లి మండలం వల్లూరు నుంచి కే పెద్ద నరసింహ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా రైట్ ఆన్సర్. నెక్స్ట్ సాయి రైట్ ఆన్సర్ అనే ఆన్సర్ని పంపించారు, ఆహా తెలివి తెలివండి. నెక్స్ట్ వెంకటేష్ రవి వినయ్ నందిపేట నుంచి, రవి వినయ్ ఏమిటి అయ్యో ఏమిటి, నేను అడిగినది ఏమిటి మీరు పంపినది ఏమిటి, అసలు మన ఛానలే వింటున్నారా అనేది నా డౌట్. జాప భూమేశ్వర్ భూలక్ష్మి వెల్లుల నుంచి రాంగ్ ఆన్సర్ అండి, జమున కాదు. ఓకే సో రజియా ఫ్రమ్ నేరేవాడ రాంగ్ ఆన్సర్, స్మాల్తి కాదు, పల్లవి కాదు, జమున కాదు. ఆహా ఇంకా వచ్చేస్తున్నా నేను కూడా రివీల్ చేసే టైం కూడా వచ్చేసింది. మాధవి ఆంజనేయులు భూదాన్ పోచంపల్లి నుంచి సావిత్రి కాదు. ఓకే రైట్ ఆన్సర్ వచ్చింది. నెక్స్ట్ రామకృష్ణయ్య గారు నెల్లూరు జిల్లా ఇనమడుగు నుంచి పంపించారు. నెక్స్ట్ మాలతి కాదు, నగరకల్లూరు జిల్లా కొల్లాపూర్ మజుం బాబా గారు. ఊట్కూరు నుంచి డి అరుణ రైట్ ఆన్సర్. నెక్స్ట్ కర్నూలు వెంకటేష్ నుంచి రాంగ్ ఆన్సర్, పల్లవి కాదు. రజియా ఫ్రమ్ నేరేవాడ కూడా పల్లవి కాదు. గురుస్వామి నాయుడు రొంపిచెర్ల కల్పలేష అట, కల్పలేష ఎక్కడండి ఎక్కడ. వై గోపిపాటి బండ్ల హాయ్ శృతి మేడం ఆన్సర్ ఈజ్ పల్లవి, రేపు కూడా మీరే రండి అట. ఆహా ఓకే పల్లవి అయితే కాదు. అండ్ నెక్స్ట్ రైట్ ఆన్సర్ వచ్చింది రేవతి గారు రాజశేఖర్ నెల్లూరు వేదాయపాల నుంచి, కంగ్రాచులేషన్స్ పట్టేశారు మొత్తానికి. నెక్స్ట్ భాను

0: చెంది శ్రీకాకుళం నుంచి సావిత్రి కాదు. అండ్ నెక్స్ట్ మెసేజ్ గుంటూరు నుంచి ఉమామహేశ్వరరావు గారు సావిత్రి గారు కాదండి. నెక్స్ట్ మూసపేట నరేష్ అండ్ ఆహా రైట్ ఆన్సర్ గుంటూరు నుంచి ఉమామహేశ్వరరావు గారు అండ్ సావిత్రి అని పంపించారా? రాంగ్ ఆన్సర్. నెక్స్ట్ అయితే రైట్ ఆన్సర్ వచ్చింది ఇనమడుగు నుంచి రామకృష్ణ గారు అండ్ ఫ్యామిలీ మెంబర్స్. నెక్స్ట్ రైట్ ఆన్సర్ కూడా వచ్చింది హంపాపురం గ్రామం నుంచి చిరంజీవి గారు. నెక్స్ట్ ఓకే ఎవరింతకి ఇది? అయ్యయ్యో మీ పేరు చెప్పట్లేదు ఇంతకు నుంచి ఆన్సర్స్ అయితే పంపిస్తున్నారు. పల్లవి అని పంపించారు, పల్లవి అయితే రాంగ్ ఆన్సర్. తిరుపతి దామినే నుంచి ఉషారాణి భాస్కరరావు గారు, శృతి గారు ప్రోగ్రామ్ చేసారు కాదు, రిలాక్స్ అయ్యి కాఫీ తాగన్నట్ట. మళ్ళీ కలుద్దాం, ధన్యవాదాలు. ఓకే థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద కన్సర్న్. అండ్ మేడం, హలో మేడం, సునంద అనంతపురం, సునందానా శృతి అండి నా పేరు. అండ్ మీ రైట్ ఆన్సర్ మీది ఎగ్జాక్ట్గా. అండ్ నెక్స్ట్ మెసేజ్ అయితే మేడ్చల్ మల్కాజ్గిరి, వనమా శేఖర్, రేఖ, నీలిమణి అండ్ థ్యాంక్ యూ, నమస్తే మేడం మాట, థ్యాంక్ యూ సో మచ్ అండి. నెక్స్ట్ బిట్రా నరేష్, నిర్మల, వావిల్లా. ఓకే రైట్ ఆన్సర్ మీది. మోహన్ రావు గారు, లీలావతి, హేమ, ప్రియ, కప్పలదొడ్డి నుంచి రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ జమున కాదండి, గౌస్ గారు పమిడి అండ్ మోహన్ రావు గారు అండ్ ఓకే మీది రైట్ ఆన్సరే. అండ్ నెక్స్ట్ మెసేజ్ జమున అంటూ వచ్చింది కాదు, రజియా కాదు కాదు. అండ్ నెక్స్ట్ మెసేజ్ కానూ నుంచి తాతారావు గారు, గుడ్ ఆఫ్టర్నూన్ శృతి గారు, ఇప్పుడు వచ్చారు మొత్తానికి షోలోకి అయిపోయే టైంకి. అండ్ నెక్స్ట్ అమ్మయ్య మొత్తానికి వచ్చేసాయండి ఆన్సర్స్ అన్ని చదివేశాను. సో ఇందుకి ఆన్సర్ ఏంటంటే నీలిమ అనమాట. ఓకే నీలిమ ఎందుకు అంటే రవి ఫస్ట్, ఆ వి అనే అక్షరం, వా అనే అక్షరంతో నెక్స్ట్ పేరు స్టార్ట్ అయింది వినయ్ అని. నెక్స్ట్ యా అనే అక్షరంతో స్టార్ట్ అయింది యశ్వంత్ నెక్స్ట్ పేరు. నెక్స్ట్ తాతో స్టార్ట్ అయింది తేజు నెక్స్ట్ పేరు. జాతో స్టార్ట్ అయింది నెక్స్ట్ పేరు జమున. అలాగే మనకి ఇప్పుడు ఇచ్చిన ఆప్షన్స్ లో నాతో స్టార్ట్ అవ్వాలి. పల్లవి, సావిత్రి, కరుణ నాతో కాదు, మాలతి కూడా నాతో కాదు. సో నాతో ఎవరు? నీలిమ. నా అంటే నాతో కాదు, నా అనే అక్షరంతో నీలిమ పేరు అనమాట. అది లాజిక్, అక్కడ సింపుల్ లాజిక్ చెప్పాను కదా, తిక్కుమక్క లేదు, గందరగోళం లేదు, అంత స్ట్రైటే అని. సో మొత్తానికి ట్రై చేశారు చాలా మంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద బ్యూటిఫుల్ అండ్ లవ్లీ పార్టిసిపేషన్. అండ్ ఆల్సో మనకి నా నేమ్ సునంద మేడం, ఓహో మీ పేరు సునంద, హలో మేడం సునంద అంటూ అనంతపురం నీలిమ ఆన్సర్ అంటే నాకు అర్థం కాలేదు. హాయ్ సునంద గారు, ఫస్ట్ టైం అనుకుంటా మీ మెసేజ్ నాకు. అండ్ నెక్స్ట్ అనంతపురం నుంచి అనురాధ కూడా నీలిమ అని రైట్ ఆన్సర్ పంపించారు. కంగ్రాచులేషన్స్ అందరికీ కూడా. ఇంకా మన స్టూడియోలో టైం 4:00 అయిపోతుంది కాబట్టి ఇవాళ సందరేస్ అందరికీ ఇక్కడితో గుడ్ బై బై బై కొట్టేసి మనం ఎగ్జాక్ట్గా వివిధలోకి ఎంట్రీ ఇచ్చేసేద్దాం. బట్ బిఫోర్ టు దాట్ మీకోసం ఎగ్జాక్ట్గా 4:00కి న్యూస్ హెడ్లైన్స్ కూడా ఉంటాయి. సో స్టే ట్యూన్ టు వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3. లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మెరిపిస్తుంది.
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం
0: 101.3. స్టూడియోలో టైం ఎగ్జాక్ట్ గా 4:00. ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.

భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్. వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలు చదువుతున్నది కల్పన. దేశవ్యాప్తంగా టపాసులపై పూర్తి నిషేధం విధించేందుకు అంగీకరించబోమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. అయితే ఎక్కడ పడితే అక్కడ టపాసులు కాల్చడాన్ని అనుమతించబోమని, నిర్దిష్ట సమయం రకాలను నిర్ణయిస్తామని తెలిపింది. దీనిపైన తదుపరి విచారణ అక్టోబర్ 15 జరగనుంది. ఇప్పటికే ఎస్ఐఆర్ ప్రక్రియ ముగిసిన ప్రాంతాల్లో ఫామ్ 6 ఆన్లైన్ దరఖాస్తుల నుంచి ఎస్ఐఆర్ డిక్లరేషన్ను కేంద్ర ఎన్నికల సంఘం ఉపసంహరించుకున్నట్లు ఒక ప్రకటనలో తెలిపింది. దీంతో తల్లిదండ్రుల పాత డేటాతో సంబంధం లేకుండా ఇకపై కొత్త ఓటరుగా నమోదు చేసుకునే అవకాశం యువతకు లభించింది. ఓటర్ల జాబితా సవరణ అంశంపై ఎన్నికల సంఘంతో కొనసాగుతున్న వివాదం నేపథ్యంలో అక్టోబర్ 2 నుంచి 8 వరకు వారం రోజుల పాటు సేవ్ డెమోక్రసీ మార్చ్ నిర్వహించనున్నట్లు ఇండియా కూటమి నేతలు ఒక ప్రకటనలో తెలిపారు. విజయవాడలోని మాకినేని బసవపునయ్య స్టేడియంలో ఈ మధ్యాహ్నం పేదలకు పట్టాభిషేకం కార్యక్రమంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు 26,401 మందికి ఇళ్ల పట్టాలను అందించారు.

జిల్లాలోని క్యాంపు కార్యాలయంలో ఈరోజు వివిధ శాఖలు అందించే సేవలపై ఉన్నతాధికారులతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమీక్షించారు. ప్రభుత్వ ఉద్యోగులకు నైపుణ్య శిక్షణ, అన్నా క్యాంటీన్లు, పట్టణ ప్రాంతాల్లో తాగునీటి సౌకర్యం, సంక్షేమ హాస్టళ్లలో వసతులు వంటి అంశాలపై సమావేశంలో చర్చించారు. గుంటూరు జిల్లా మంగళగిరిలోని 6వ బెటాలియన్ ISW కెనైన్ శిక్షణ కేంద్రంలో ఈరోజు 23వ బ్యాచ్ కెనైన్ హ్యాండర్ల పాసింగ్ అవుట్ పరేడ్ను నిర్వహించారు. దీనిలో హోంమంత్రి వంగలపూడి అనిత ముఖ్య అతిథిగా, డీజీపీ హరీష్ కుమార్ గుప్తా గౌరవాతిథిగా పాల్గొన్నారు. రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ ఆధ్వర్యంలో అక్టోబర్ 2-3 తేదీల్లో విశాఖ జిల్లా సిరిపురంలోని డెక్ బిల్డింగ్ వేదికగా వెండర్ డెవలప్మెంట్ ప్రోగ్రాం పేరిట మహిళా పారిశ్రామికవేత్తల ఉత్పత్తుల ప్రదర్శన నిర్వహించనున్నట్లు రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ ప్రతినిధి ప్రకాష్ ఒక ప్రకటనలో తెలిపారు. గంజాయిని నిర్మూలించండి, దేశ భవిష్యత్తును, యువతను రక్షించండి నినాదంతో మారుటేరులో ఈరోజు 8K రన్ను ఆచంట శాసనసభ్యులు పితాని సత్యనారాయణ ప్రారంభించారు. అక్టోబర్ మొదటి వారం నుంచి వెదురు కోతలు ప్రారంభించడం, వెదురు వనరులను స్థిరమైన పద్దతుల్లో వినియోగించడం, రైతులకు మెరుగైన ఆదాయం కల్పించడం వంటి పలు అంశాలపై అల్లూరి సీతారామరాజు, పోలవరం, పార్వతీపురం మన్యం జిల్లాల కలెక్టర్లు, జిల్లా అటవీ అధికారులు సమీక్ష నిర్వహించారు. రాష్ట హైకోర్టు సివిల్ జడ్జి పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. అక్టోబర్ 1 నుంచి 26 వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. పూర్తి వివరాలకు aphc.gov.in వెబ్సైట్ను సందర్శించవచ్చు. వెస్టిండీస్తో జరుగుతున్న 3 వన్డేల సిరీస్లో భాగంగా గౌహటి వేదికగా జరుగుతున్న 2వ మ్యాచ్లో బ్యాటింగ్ చేస్తున్న వెస్టిండీస్ జట్టు 24 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 196 పరుగులు చేసింది. రాష్టంలోని కోస్తా ఆంధ్రప్రదేశ్ యానంలలో ఈరోజు, రేపు, ఎల్లుండి తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశముందని భారత వాతావరణ కేంద్రం అధికారులు ఎం వెంకట్రావు పేర్కొన్నారు. వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలు తిరిగి 5 గంటలకు వింటారు.

మీరు ట్యూన్ చేసి వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ దిస్ ఇస్ ఆర్జే శృతి. మన స్టూడియోలో టైం ఎగ్జాక్ట్ గా 4:05 క్రాస్ అయిపోయి 10 సెకండ్స్ అయిపోయింది. దట్ మీన్స్ మన వివిధలోకి మనం ఎంట్రీ ఇచ్చేసాం. సో మరి ఈ రోజు స్పెషల్ ఏంటి అంటే సింగర్ స్పెషల్ అనమాట. సో మరి ఈ రోజు ఏ సింగర్ సాంగ్స్ మీరు వినిపోతున్నారో తెలుసా? మరి ఆయన గొంతులో ఒక ప్రత్యేకమైన సాఫ్ట్నెస్ ఉంటుందండి, అందుకే ప్రేమ పాటలు, విరహ గీతాలు, సోల్ఫుల్ మెలడీస్, ఇలా ఏ పాట అయినా సరే ఆయన వాయిస్ లో చాలా చాలా ఎక్స్ప్రెసివ్ గా వినిపిస్తుంది అనిపిస్తుంది. మరి ఏఆర్ రెహమాన్ తో ఆయన చేసిన మ్యూజికల్ కొలాబరేషన్స్ కూడా చాలా మెమొరబుల్ గా ఉంటాయి. సో మరి తెలుగులో కూడా ఆయన మనకి ఎన్నో పాటలు పాడారు. ఆయన పాటల్లో ఒక ప్రత్యేకమైన అంటే చాలా స్పెషల్ ఫీలింగ్ ఇచ్చేది ఏంటంటే, ఆయన పాట వింటున్నప్పుడు సింగర్ వాయిస్ కంటే ఆ పాటలోని ఎమోషన్ మనకి చాలా ఎక్కువగా వినిపిస్తుంది అన్నమాట. సో ఒక్క మాటలో చెప్పాలంటే ఆ సింగర్ వాయిస్ మెలడీకి ఒక సిగ్నేచర్ సౌండ్ అని చెప్పచ్చు. మరి ఆయన ఇంకెవరో కాదు, హరిహరన్ గారు. మరి బ్యూటిఫుల్ సాంగ్స్ మీకోసం బ్యాక్ టు బ్యాక్ వచ్చేస్తాయి హరిహరన్ గారి సాంగ్స్. అండ్ రైట్ నో మీ అందరి కోసం వేటూరు గారి లిరిక్ లో ఈ లవ్లీ సాంగ్ అయితే వినేసేయండి. మరి చూడాలని ఉంది సినిమా నుంచి. ఎంజాయ్ చేస్తూ స్టే ట్యూన్ టు వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ దిస్ ఈస్ ఆర్జే శృతి.

మెరుపు కలలు సినిమా నుంచి వేటూరు గారు బ్యూటిఫుల్ లిరిక్ అయితే వినేశారు. మరి హరిహరన్ గారు సాధనా సర్గంతో కలిసి పాడిన పాట అనమాట ఇది. సో మరి మెల్లమెల్లగా ఈ పాట స్టార్ట్ అయిన కొన్ని సెకండ్స్ లోనే మనం ఈ పాట మూడ్ లోకి వెళ్ళిపోతాం. అంత లవ్లీగా ఉంటుంది ఈ పాట వినడానికి అండ్ ఆల్సో చూడటానికి కూడా. సో మరి ఈ రోజు వివిధాల్లో స్పెషల్ గా హరిహరన్ గారి వాయిస్ నుంచి వచ్చిన బ్యూటిఫుల్ సాంగ్స్ అన్ని మీకోసం బ్యాక్ టు బ్యాక్ వచ్చేసినాయి. మరి నెక్స్ట్ అయితే అదూర్స్ సినిమా నుంచి హరిహరన్ గారు అండ్ రీటా పాడిన పాట అయితే వస్తుంది. రామ్ జోగే శాస్త్రి గారి లిరిక్ అండ్ డిఎస్పి మ్యూజిక్ కంపోజిషన్. ఈ సాంగ్ వింటూ ఎంజాయ్ చేస్తూ స్టే ట్యూన్ టు వివిధ్ భారతి FM 101.3 అండ్ దిస్ ఇస్ ఆర్జే శృతి.

భీమా సినిమా నుంచి బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేశారు హరిహరన్ గారు అండ్ ప్రసన్న పాడిన పాట హారిస్ జయరాజ్ మ్యూజిక్ కంపోజిషన్ ఏఎం రత్నం అండ్ శివ గణేష్ లిరిక్ లో లవ్లీ సాంగ్ విన్న తర్వాత మన స్టూడియోలో టైం 4:29 అయిపోయి 25 seconds అయిపోయింది అండ్ మనమున్నాం వివిధాలో. సో ఈ రోజు స్పెషల్ గా హరిహరన్ గారి సాంగ్స్ అయితే వింటూ ఎంజాయ్ చేస్తున్నారు కదా, మన నెక్స్ట్ భారతీయుడు సినిమా నుంచి బ్యూటిఫుల్ సాంగ్ అయితే వచ్చేస్తుంది. ఎంజాయ్ లిస్నింగ్.

గారు అండ్ సుజాత పన్న సాంగీతం వినేశారు. విద్యాసాగర్ గారి మ్యూజిక్ కంపోజిషన్, సిరివెన్నెల గారి లిరిక్. దొంగోడు సినిమా నుంచి సాంగ్ విన్న తర్వాత 4:41 క్రాస్ అయిపోయి 43 సెకండ్స్ అయిపోయింది మన వివిధ టైం. సో మరి ఈ రోజు హరి

బ్యూటిఫుల్ సంగీతం వినేశారు. 10th క్లాస్ సినిమా నుంచి హరిహరన్ గారు అండ్ శ్రావణి పాడిన పాట, కులశేఖర్ గారి లిరిక్, మిక్కీ జే మేయర్ మ్యూజిక్ కంపోజిషన్. మరి లవ్లీ సాంగ్ విన్న తర్వాత మన స్టూడియోలో టైం ఎగ్జాక్ట్ గా 4:50 అయిపోయింది. దట్ మీన్స్ ఆర్జే చేతన్ వెన్నెల ప్రోగ్రామ్ తో రెడీగా ఉన్నారు. మరి మీ శృతి టాటా బై బై చెప్పేసే టైం కూడా అయిపోయింది. మరి వివిధ ప్రోగ్రామ్ కి అయితే గుడ్ బై చెప్పేసేద్దాం. మరి నెక్స్ట్ ప్రోగ్రామ్ స్విచ్ అయ్యే ముందు మీకోసం నేనైతే బాయ్ చెప్పేస్తున్నాను. మళ్ళీ మనం త్వరలో కాదు కానీ కొంచెం దూరంలో కలుసుకుందాం. ఓకే, అంటిల్ దెన్ కీప్ లిజనింగ్ వివిధ్ భారతి FM 101.3. దిస్ ఈజ్ ఆర్జే శృతి సైనింగ్ ఆఫ్.

హలో డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వెన్నెల ప్రోగ్రామ్ విత్ మీ యో ఆర్జే చేతన్. ఒక్కసారి అలవాటైతే చంపేదాకా వదలదు మత్తుమందు. ప్రాణాలను హరించే మహమ్మారి మాదక ద్రవ్యం. ఈ అలవాటుకు ఒక్కసారి బానిసలైతే అది చంపేదాకా వదిలిపెట్టదు మై డియర్ ఫ్రెండ్స్. అంతేకాదు, ఈ అలవాటుకు బానిసైన వ్యక్తుల వల్ల సమాజానికి ప్రమాదమే, కుటుంబ సభ్యులకు నరకం కనబడుతుంది. జీవితంలో ఇంతటి విలయాన్ని సృష్టించే మాదక ద్రవ్యాలకు తేలిగ్గా యువత ఆకర్షితులవుతున్నారు. కళాశాల విద్యార్థుల్లో డ్రగ్స్ తీసుకోవడం ఓ ఫ్యాషన్ గా మారిపోయింది. ఇలా ప్రపంచం మొత్తం మీద మత్తుమందుకు బానిసైన వారు ఎన్నో కోట్ల మంది ఉన్నట్లు ఐక్యరాజ్య సమితి తన నివేదికలో వెల్లడించింది. ఒక స్ట్రేంజ్ ఫ్యాక్ట్ చెప్పాలా మై డియర్ ఫ్రెండ్స్, డ్రగ్స్ అన్నా గాని ఆల్కహాల్ అన్నా గాని ఇదంతా వెస్టర్న్ ఇన్ఫ్లుయెన్సెస్, వెస్టర్న్ కంట్రీస్ అంటారు. కానీ స్టాటిస్టిక్స్ రిపోర్ట్స్ చూసినట్టయితే ముఖ్యంగా ఈ మత్తుమందు వినియోగం ఏషియన్ కంట్రీస్ లో ఎక్కువ ఉంది. ఇది ఆందోళన వ్యక్తం చేస్తుంది. మన దేశంలో సుమారు 10 లక్షల మంది యువత నల్లమందుకు బానిసైనట్లు తన నివేదికలో తెలిపింది. అయితే ఈ సంఖ్య 15 లక్షలకు మించి ఉంటుందని అనధికార సమాచారం.

0: మరింత ఆందోళన కలిగించే అంశం ఏమిటంటే, మత్తుమందుకు బానిసవుతున్న వారిలో అధికులు ధనవంతుల కుటుంబాలకు చెందిన వారు కావడం, తల్లిదండ్రుల నిరాధారణ, ఒంటరితనం, చదువు ఒత్తిడి ఇత్యాది కారణాల వల్ల యువత మత్తుమందుకు అలవాటు పడుతున్నట్లు తేలింది. ఇక ఇప్పుడు ఈ అలవాటు క్రమేణా మధ్యతరగతి కుటుంబాలకు పాకుతున్నట్లు వెల్లడవుతుంది. ఇది అత్యంత ప్రమాదకరమైన అంశం. మాదక ద్రవ్యాల వ్యాపారం చేసేవారు మధ్యతరగతి యువతను లోబర్చుకుని మత్తుకు బానిసలుగా మార్చేస్తున్నారు. ఇంటర్నెట్ అందుబాటులోకి వచ్చిన తర్వాత గుట్టుచప్పుడు కాకుండా మత్తుమందు వ్యాపారం సాగిపోతుంది. పెట్రోల్, ఆయుధాల వ్యాపారం తర్వాత ఈ స్థాయిలో మాదక ద్రవ్యాల వ్యాపారమే జరుగుతున్నట్లు తేలింది. దీని టర్న్ ఓవర్ సుమారు 50,000 కోట్ల రూపాయలుగా ఉన్నట్లు గణనాంకాలు చెబుతున్నాయి. భయంకరమైన డ్రగ్స్ వాడకం వల్ల ఏటా చాలా మంది మృత్యువాత పడుతున్నారు. ఇక 20-25% ఒత్తిడి తట్టుకోలేక ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. ఇక చదువుకునే విద్యార్థుల్లో 20% మంది జీవితాలను ఇది కబళిస్తుంది. మరో 22% మంది మత్తు బానిసలు రోడ్డు ప్రమాదాలకు కారణమవుతున్నారు. సమాజాన్ని పట్టి పీడిస్తున్న ఈ మత్తు భూతాన్ని వదలగొట్టాలని ఐక్యరాజ్య సమితి పిలుపునిస్తుంది.
1: మీ అమూల్యమైన సలహాలు సూచనల కొరకు మాకు మెసేజ్ లేదా కాల్ చేయగలరు. మా నంబర్ 0951522730. నంబర్ మరోసారి 0951522730. మా ఇమెయిల్ అడ్రస్ feedbackamc1@gmail.com. I repeat, feedbackamc1@gmail.com.

0: మాదక ద్రవ్యాలను తీసుకోవడం వల్ల కేంద్ర నాడీ వ్యవస్థపై పనిచేసే శరీర అవయవాలతో పాటు మెదడుపై ప్రభావం చూపిస్తాయని డాక్టర్స్ చెప్తున్నారు. ఇంటర్నేషనల్ అసోసియేషన్ ఆఫ్ చీఫ్ ఆఫ్ పోలీస్ మాదక ద్రవ్యాలను ప్రధానంగా సిఎన్ఎస్ డిప్రెసెంట్స్, సిఎన్ఎస్ స్టిమ్యులెంట్స్ లను, హాలిసోజెనస్, ఎనాల్జెసిక్స్, ఇన్హలెన్స్ అని ఎన్నో రకాలుగా వర్గీకరించారు. హలూసినోజన్స్ తీసుకున్నప్పుడు మనిషి వాస్తవ పరిస్థితికి భిన్నంగా ఆలోచించేలా ప్రయత్నిస్తాడు. డెలీరియం అనే దశకు దారి తీసిన తర్వాత రాత్రికి పగటికి తేడా తెలియదు. ఫర్ ఎగ్జాంపుల్, చేతిలో ఫోన్ లేకపోయినా ఫోన్ ఉన్నట్లు ఊహించుకోవడం, కిటికీలను ద్వారాలను భావించడం, లేని మనుషులను ఉన్నట్లుగా ఊహించుకోవడం లాంటివి జరుగుతూ ఉంటాయి. నార్కోటిక్ ఎనాల్జిక్స్ వాడటం వల్ల నొప్పి తగ్గి ఉద్రేకాన్ని కలిగిస్తాయి. ఇవి తీసుకునే వారి భావోద్వేగాలు మారిపోతూ ఉంటాయి. ముక్కు ద్వారా పీల్చి తీసుకునే వాటిని ఇన్హలెన్స్ అంటారు. ఇవి మనసును మెదడును ఉద్రేకపరుస్తాయి. గాంజాయికి శాస్త్రీయ నామం క్యానబిస్. ఇందులో డెల్టా 9 టెట్రాయిడ్ కెనాబిలన్ అనే పదార్థం ఎక్కువగా ఉంటుంది. ఒక్కసారి మాదక ద్రవ్యాలకు అలవాటు పడిన తర్వాత జీవనశైలి మారిపోతుంది. వారు నిర్వర్తించాల్సిన బాధ్యతలను మర్చిపోతారని డాక్టర్స్ చెప్పారు. పిల్లల ప్రవర్తనలో అసాధారణ రీతిలో మార్పులు కనిపిస్తున్నా, సాధారణ స్థాయి మించి డబ్బులు ఖర్చు పెడుతున్నా, ఆ పిల్లలపై తల్లిదండ్రుల దృష్టి పెట్టాల్సి ఉంటుంది. ఇటువంటి లక్షణాలు కల్పించగానే డీఅడిక్షన్ సెంటర్స్ ని సంప్రదించాలి. చికిత్సతో పాటు మానసిక కౌన్సిలింగ్ కూడా అందించాలి. మాదక ద్రవ్యాలు తీసుకునే వారిని నేరస్తుల్లా చూడటం మానేసి వారికి డీఅడిక్షన్ చేసేందుకు సహకారం అందించాలి. తల్లిదండ్రులు, డాక్టర్స్, సమాజం, మీడియా కూడా సహకారం అందించాలి. టెక్నాలజీ వల్ల మాదక ద్రవ్యాల సరఫరా సులభంగా మారిపోతుంది. పోలీసులు మాదక ద్రవ్యాలు తీసుకుంటున్న వారిని కాకుండా సరఫరా చేస్తున్న వారిని శిక్షించడం పట్ల దృష్టి సారించాలి.
1: మీ అమూల్యమైన సలహాలు, సూచనల కొరకు మాకు మెసేజ్ లేదా కాల్ చేయగలరు. మా నంబర్ 0951522709. నంబర్ మరోసారి 0951522709. మా ఇమెయిల్ అడ్రస్ feedbackamc1@gmail.com. I repeat, feedbackamc1@gmail.com.

వెల్ డియర్ ఫ్రెండ్స్, ఒక మహమ్మారి, ఒక భూతం, ఒక పెనుభూతం గురించి మాట్లాడుకున్నాము. ఇది చాప కింద నీరు లాగా మాట్లాడుకునేటప్పుడు అబ్బో ఇది ఎక్కడో అవుతుంది, దూరం మన దగ్గర కాదు అనుకుంటాం, కానీ ఒక్కసారి మన చుట్టుపక్కల చూసుకుంటే ఎవరు డ్రగ్ అడిక్ట్ కూడా తెలియని పరిస్థితి మన లోపలే వెళ్తున్నారు, మన ఫ్యామిలీలో కూడా ఉండొచ్చు. ఇది ఒక వార్నింగ్ అండ్ కాషన్ మాత్రమే.

0: మిమ్మల్ని భయపెట్టడానికి చెప్పాల్సింది కాదు. పిల్లలు ఏ పని చేస్తున్నా తల్లిదండ్రులు తప్పకుండా గమనించాలి, వాళ్ళని చూసుకుంటూ ఉండాలి. స్కూల్స్ లో కాలేజెస్ లో ఈ మధ్య అవేర్నెస్ కూడా బాగా పెరిగిపోయింది. ఏమిటంటే చేతిలో ఒక సెల్ ఫోన్ వచ్చింది, దాంట్లో ఏం ఇన్ఫర్మేషన్ వస్తుంది, ఎవరితో ఏం మాట్లాడుకుంటున్నారు, ఎలా అవుతుంది, ఎలా లభ్యమవుతున్నాయి ఈ డ్రగ్స్ కూడా తెలియని పరిస్థితి. మనం ఏదో చిన్నపిల్లలు కదా చెయ్యరు అనుకుంటాం, మన కంట్రోల్లో ఉన్నారు కదా చెయ్యరు అనుకుంటాం, లేదా మేము చాలా మంచి వాల్యూస్ తో పెంచాము చెయ్యరు కదా అనుకుంటాం. ఇలా ఇవన్నీ మానేసి రియాలిటీలోకి వచ్చి ఏమవుతుంది అనే రిపోర్ట్ తీసుకొని దాని తర్వాత చర్య తీసుకోవాలి ఒకవేళ వాళ్ళు డ్రగ్స్ కి అడిక్ట్ అయితే. విత్ దిస్ ఇన్ఫర్మేషన్, దిస్ ఇస్ చేతన్ సైనింగ్ ఆఫ్ ఫర్ టుడే. ఐ విల్ గెట్ విత్ మోర్ సచ్ యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఇన్ అవర్ నెక్స్ట్ సెగ్మెంట్. టిల్ దెన్ హ్యావ్ ఎ గ్రేట్ టైం, బై.
1: మీ అమూల్యమైన సలహాలు సూచనల కొరకు మాకు మెసేజ్ లేదా కాల్ చేయగలరు. మా నంబర్ 09515227039. నంబర్ మరోసారి 09515227039. మా ఇమెయిల్ అడ్రస్ feedbackamc1@gmail.com. ఐ రిపీట్ feedbackamc1@gmail.com. దిస్ ప్రోగ్రామ్ ఇస్ ప్రొడ్యూస్డ్ అండ్ స్పాన్సర్డ్ బై అడ్వెంటిస్ట్ మీడియా సెంటర్.

0: మీ లైఫ్ లో ఈ రోజు మళ్ళీ వస్తే బాగుండు అని అనిపించింది ఏ రోజు?
1: లాస్ట్ ఇయర్ మా ఫ్యామిలీ అంతా సిమ్లా ట్రిప్.
2: ఆకాశవాణి అనంతపురం కేంద్రం శ్రోతలు ఇంతవరకు వివిధ భారతి కార్యక్రమాలు విన్నారు విజయవాడ కేంద్రం నుండి.

ఆకాశవాణి అనంతపురం కేంద్రం శ్రోతలు 101.7 మెగాహెర్ట్జ్ పై ఆకాశవాణి అనంతపురం కేంద్రం ప్రసారాలు వింటారు. ముందుగా వినండి చిత్రసీమ కార్యక్రమంలో సినిమా పాటలు వింటారు. ఆఖరి పోరాటం ఈ చిత్రం నుంచి పాట వింటారు.

0: మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఎల్ఐసి ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2,500 రూపాయల ప్రీమియం తో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్. ఇది నిఫ్టీ 50లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది. లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్. మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఎల్ఐసి ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2,500 రూపాయల ప్రీమియం తో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్. ఇది నిఫ్టీ 50లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది. లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.
1: శ్రోతలు చిత్రసీమ కార్యక్రమంలో సినిమా పాటలు వింటున్నారు. ఇప్పుడు వినండి ఆనంద్. ఈ చిత్రం కోసం శ్రేయా ఘోషాల్ పాడిన పాట వింటారు.

0: శ్రోతలు చిత్రసీమ కార్యక్రమంలో సినిమా పాటలు వింటున్నారు. ఇప్పుడు వినండి అందరి వాడు. ఈ చిత్రం కోసం శంకర్ మహదేవన్ గ్రేస్ పాడిన పాట వింటారు.
1: రాధి వీరుడా సూరాది సూరుడా ధీరాది ధీరుడా గోవిందా హీరాది హీరు.

శ్రోతలు, చిత్రసీమ కార్యక్రమంలో సినిమా పాటలు వింటున్నారు. ఇప్పుడు వినండి అమరజీవి. ఈ చిత్రం కోసం ఎస్ జానకి, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట, గీత రచన వేటూరి.

శ్రోతలు, చిత్రసీమ కార్యక్రమంలో సినిమా పాటలు వింటున్నారు. ఇప్పుడు వినండి అమ్మాయిలు అబ్బాయిలు. ఈ చిత్రం కోసం చక్రి కౌసల్య పాడిన పాట వింటారు.

ఈనాటి లేపాక్షి కార్యక్రమంలో శ్రోతలు ఉత్తరాల ద్వారా కొన్ని సినిమా పాటలు వింటారు. ముందుగా ఈ ఉత్తరం వైఎస్ఆర్ కడప జిల్లా రైల్వే కొండాపురం టీ కోడూరు నుండి కోరుతున్న శ్రోతలు ఆర్ రవీంద్ర శర్మ, లలితమ్మ, మురళీధర్ రెడ్డి, అపర్ణ, భాస్కర్ రెడ్డి, అనిత, శ్రీనివాసాచారి, అరుణకుమారి, నరసింహారెడ్డి, సుబ్బారెడ్డి, నేత్రావతి, యమున, సుహాసిని, హిమబిందు, మౌక్తిక, సంయుక్త, సౌందర్య వీరంతా కోరుతున్న చిత్రంలోని పాట మంగమ్మ శబదం. ఈ చిత్రం కోసం పి సుశీల పాడిన పాట వింటారు.

శ్రోతలు, లేపాక్షి కార్యక్రమంలో ఉత్తరాల ద్వారా మీరు కొరిన పాటలు వింటున్నారు. ఘంటసాల ఎస్ జానకి పడిన పాఠం, గీత రచన డాక్టర్ సి నారాయణ రెడ్డి, సంగీతం రాజన్ నాగేంద్ర, చిత్రం అగ్గిపిడుగు. అగ్గిపిడుగు చిత్రంలోని పాటను వినిపించమని కోరుతున్న శ్రోతలు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా 14వ నెంబర్ బస్తీ నుండి కోరుతున్న శ్రోతలు, భరత్ లాల్ పరదేశి, భారతీబాయి, జ్యోతిబాయి, అంజలిబాయి, రాజనందిని, రమేష్, అజయ్, ఆదిత్య, కిరణ్, జాన్విక, విశ్రుత్, లక్ష్మి, ప్రహ్లాద్, శివర్నారాయణ్, శకుంతల, దీక్షిత, స్వరూప, భారతి, భరత్, వీరందరి కోసం వీరు కోరిన పాట విందాం.

శ్రోతలు, లేపాక్షి కార్యక్రమంలో ఉత్తరాల ద్వారా మీరు కోరిన పాటలు వింటున్నారు. ఈ ఉత్తరం కర్నూలు జిల్లా వెల్దుర్తి మండలం రామలకోట నుండి కోరుతున్న శ్రోతలు దుగ్గి నాగేశ్వరయ్య, బాలనాగమ్మ, విశ్వేశ్వరయ్య, నాగజ్యోతి, ధరణి, చింటు, సుమలత, హర్షవర్ధనయ్య, భువన్, పవిత్ర, కార్తికేయ, బుజ్జి, సాత్విక్ వీరంతా కోరుతున్న చిత్రంలోని పాట అనురాగ దేవత. వీరందరి కోసం వీరు కోరిన పాట విందాం.

Pi Susila Esdas Padinpata Gitrachina Dasarathi Sangitam Ilayaraja Chitram Bhadrakali ఈ చిత్రంలోని పాటను వినిపించమని కోరుతున్న శ్రోతలు, సింగనమల నుండి లక్ష్మీనారాయణ, నాగమునమ్మ, రవికుమార్, భారతి వీరందరి కోసం వీరు కోరిన పాట విందాం.

శ్రోతలు, ఏపాక్షి కార్యక్రమంలో ఉత్తరాల ద్వారా మీరు కోరిన పాటలు వింటున్నారు. ఈ ఉత్తరం జగిత్యాల జిల్లా కోరుట్ల మండలం వెంకటాపూర్ నుండి కోరుతున్న శ్రోతలు అనుమల్ల నాగరాజు, రాజేశ్వరి, హంసిని, హరిణి, నయన, మోక్షిత్, రాజేష్, లలిత, మహేష్, రజని, సుధీర్, రజిత, మణిదీప్, మణిచంద్ర వీరంతా కోరుతున్న చిత్రంలోని పాట మనసారా. ఈ చిత్రం కోసం గీతామాధురి పాడిన పాట, సంగీతం ప్రకాష్ బాబు.

శ్రోతలు, లేపాక్షి కార్యక్రమంలో చివరి ఉత్తరం. ఈ ఉత్తరం కర్ణాటక రాష్ట్రం చిన్న తిరుపతి గ్రామం నుండి కోరుతున్న శ్రోతలు ప్రకాష్, శ్యామల, అశ్విన్, ఆనంద్, మన్విత్ వీరంతా కోరుతున్న చిత్రంలోని పాట అల్లుడ మజాక. ఈ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన పాట, గీతరచన వేటూరి, సంగీతం కోటి.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది ఎన్ మణి. ముఖ్యాంశాలు. దశాబ్దాలుగా ఉన్న సమస్యలను పరిష్కరిస్తూ పేదలకు ఇళ్ల పట్టాలను అందిస్తున్నామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. ఆంధ్రప్రదేశ్లో పారిశ్రామికవేత్తలకు అనుకూలమైన విధానాలను అమలు చేస్తున్నామని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ స్పష్టం చేశారు. విజయవాడ ఇంద్రకీలాద్రిపై దసరా మహోత్సవాలు వచ్చే నెల 11 నుంచి 20వ తేదీ వరకు జరగనున్నాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం ప్రభావంతో కోస్తా ఆంధ్రాలో రేపు తేలికపాటి నుండి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ కేంద్రం తెలియజేసింది. వార్తల వివరాలు. దశాబ్దాలుగా ఉన్న సమస్యలను పరిష్కరిస్తూ పేదలకు ఇళ్ల పట్టాలను అందిస్తున్నామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. విజయవాడలోని మాకినేని బసవపున్నయ స్టేడియంలో పేదలకు పట్టాభిషేకం కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్యమంత్రి ఉమ్మడి కృష్ణా జిల్లా పరిధిలోని 26,401 మందికి ఇళ్ల పట్టాలను ఈ రోజు అందించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో చంద్రబాబు నాయుడు ప్రసంగిస్తూ ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని ఎన్డీఏ కూటమి ప్రభుత్వం నెరవేరుస్తోందన్నారు. విశాఖపట్నంలో 28,000 మందికి, మంగళగిరిలో 5,800 కుటుంబాలకు, నేడు విజయవాడలో 26,000 కుటుంబాలకు ఇళ్ల పట్టాలు ఇస్తున్నామని చెప్పారు. 707 ఎకరాల్లోని 34 లక్షల చదరపు గజాల స్థలానికి పేదలకు హక్కులు కల్పించామని ముఖ్యమంత్రి పేర్కొంటూ
1: 26,401 మందికి ఈరోజు రిజిస్ట్రేషన్ వాల్యూ 11,246 కోట్లు, మార్కెట్ లో చూస్తే 28,112 కోట్లు, ఇక్కడుండే విజయవాడ మొత్తం ఆవరేజ్ 130 స్క్వేర్ గజాలు ఇచ్చాం. దీని విలువ 50 లక్షల నుంచి 1 కోటి రూపాయలు, కొంతమందికి 2 కోట్లు కూడా వచ్చిందంటే అది ప్రభుత్వం పేదవాళ్లకు ఇచ్చిన గౌరవం.
0: ఆంధ్రప్రదేశ్లో ఉన్న అపారమైన పెట్టుబడి అవకాశాలను పారిశ్రామికవేత్తలకు వివరించేందుకు రాష్ట ప్రభుత్వం భారత పరిశ్రమల సమాఖ్య సీఐఐతో కలిసి ముంబైలో ఈరోజు ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ రోడ్ షో నిర్వహించింది. ఈ కార్యక్రమానికి రాష్ట ఎంఎస్ఎంఈ శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్లో పరిశ్రమలకు కావలసిన భూమి, సహజ వనరులు, మెరుగైన మౌలిక సదుపాయాలు, ఓడరేవులు, లాజిస్టిక్స్ నెట్వర్క్ అందుబాటులో ఉన్నాయని స్పష్టం చేశారు. పారిశ్రామికవేత్తలకు అనుకూలమైన విధానాలను అమలు చేస్తూ పెట్టుబడులను సులభతరం చేసేందుకు రాష్ట ప్రభుత్వం పూర్తిగా కట్టుబడి ఉందన్నారు. రాష్టానికి పెట్టుబడులను ఆకర్షించేందుకు చేపడుతున్న సమగ్ర వ్యూహంలో భాగంగా ఈ రోడ్ షో నిర్వహించామని, ఇది నవంబర్ 12-13వ తేదీల్లో విశాఖపట్నంలో జరగనున్న సీఐఐ భాగస్వామ్య సదస్సుకు ఆరంభ వేదికగా నిలిచిందని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ పేర్కొన్నారు. పోలవరం జిల్లాలోని ప్రతి

0: గ్రామంలో ఓటర్ జాబితా ప్రత్యేక సంక్షిప్త సవరణ ఎస్ఐఆర్ ప్రక్రియను పారదర్శకంగా పూర్తి చేయాలని రాష్ట ఎన్నికల ఓటర్ జాబితా పరిశీలకులు ఎస్ నాగలక్ష్మి స్పష్టం చేశారు. జిల్లాలో చేపట్టనున్న ఎస్ఐఆర్ ప్రక్రియపై ఆమె ఈరోజు జిల్లా ఉన్నతాధికారులతో స్థానిక ఐటీడీఏ భవనంలో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా జిల్లాలోని రాజకీయ పార్టీలు, అసెంబ్లీ నియోజకవర్గాల వివరాలు, 2026 ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణ షెడ్యూల్పై సమీక్షించారు. కృష్ణా జిల్లా పమిడిముక్కల మండలం లంకపల్లి గ్రామానికి చెందిన రైతులు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యకులు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కలిశారు. గుంటూరు జిల్లా తాడేపల్లిలోని ఆ పార్టీ కేంద్ర కార్యాలయంలో ఈరోజు కలిసిన రైతులు తమ 600 ఎకరాల లంకభూములకు సంబంధించి తీవ్ర అవకతవకలు చోటు చేసుకున్నాయని జగన్మోహన్ రెడ్డి దృష్టికి తీసుకువచ్చారు. 1952 నుంచి ఆ భూములను సాగు చేసుకుంటున్న రైతులమైన తమను పక్కన పెట్టి ఇతరుల పేర్లకు మార్చి వారి పేరుతో పట్టాదారు పాసు పుస్తకాల పంపిణీ చేశారని వివరించారు. ఈ భూముల వ్యవహారంపై సమగ్ర విచారణ జరిపేలా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని, తమకు న్యాయం జరిగే వరకు వైఎస్సార్సీపీ అండగా నిలవాలని జగన్మోహన్ రెడ్డిని రైతులు కోరారు. రైతులకు అవసరమైన న్యాయ సహాయం తమ పార్టీ తరఫున అందిస్తామని ఆయన భరోసా ఇచ్చారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 25 ప్రజాసేవ ప్రస్థానాన్ని పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రాంతీయ వార్తా విభాగం సేవా సంకల్ప్ అభియాన్ పేరిట ప్రత్యేక కథనాలను అందిస్తోంది. అందులో భాగంగా లేబర్ కోడ్స్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. భారతదేశంలో కార్మిక చట్టాలను మరింత సరళీకృతం చేసి కార్మికుల హక్కులు, వేతన భద్రత, సామాజిక భద్రత, ఆరోగ్యం, ఉద్యోగ భద్రతను బలోపేతం చేయడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం 4 కొత్త కార్మిక కోడ్లను తీసుకువచ్చింది. 2025 నవంబర్ 21 నుంచి ఈ లేబర్ కోడ్లు అమల్లోకి వచ్చాయి. వీటి ద్వారా గతంలో ఉన్న 29 కేంద్ర కార్మిక చట్టాలను 4 సమగ్ర చట్టాలుగా ఏకీకృతం చేశారు. ఈ 4 వేతనాల కోడ్, 2019 పారిశ్రామిక సంబంధాల కోడ్, 2020 సామాజిక భద్రతా కోడ్, 2020 వృత్తిపరమైన భద్రత, ఆరోగ్యం, పని పరిస్థితుల కోడ్, 2020 ఉన్నాయి. సామాజిక భద్రతా కోడ్ పరిధిలో అసంఘటిత రంగ కార్మికులు, గిగ్ కార్మికులు వంటి కొత్త తరహా ఉద్యోగ వర్గాలకు సామాజిక భద్రతా వ్యవస్థను విస్తరించే నిబంధనలు కూడా ఉన్నాయి. వేతనాల కోడ్ ద్వారా అన్ని రంగాల కార్మికులకు కనీస వేతనాలు, సమయానికి వేతన చెల్లింపులు వంటి అంశాలకు ప్రాధాన్యం కల్పించామని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఒక సందర్భంలో పేర్కొంటూ,
1: హమారే దేశ్ మే ఐసే లేబర్ కానూన్ రహే హై జో అంగ్రేజో కే సమయ సే చలే ఆ రహే హై. దేశ్ అబ్ ఐసే లేబర్ కానూనో కో బదల్ రహా, ఉనే సరల్ బనా రహా హై. ఇసీ సోచ్ సే 29 లేబర్ కానూనో కో 4 సరల్ లేబర్ కోడ్స్ మే బదలా గయా హై. ఇస్సే హమారే శ్రమిక్ భాయ్ బహన్ న్యూనతమ్ సాలరీ, రోజ్గార్ కి సురక్షా, సామాజిక సురక్షా ఔర్ స్వాస్థ్య సురక్షా జైసే విషయో పర్ ఔర్ సశక్త హోంగే.
0: యువత ఆరోగ్యకరమైన జీవన శైలిని అలవర్చుకోవాలని అనంతపురం జవహర్లాల్ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయం ఉపకులపతి సుదర్శన్రావు సూచించారు. నషాముక్త్ భారత్ అభియాన్ ప్రచార ర్యాలీ గోడపత్రికలను ఆయన ఈరోజు వర్సిటీలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, రేపు ఉదయం నషాముక్త్ యువ ఫర్ వికసిత్ భారత్ రాష్టీయ సంకల్ప సమారోహ కార్యక్రమంలో భాగంగా హెల్త్ వాక్ను నిర్వహిస్తున్నామని, ఈ కార్యక్రమంలో యువత పాల్గొనాలని సూచించారు. యువతలో మాదక ద్రవ్యాల వినియోగం వల్ల కలిగే దుష్పరిణామాలపై అవగాహన కల్పించడం, వ్యసనాలకు దూరంగా ఉండేలా ప్రోత్సహించడం ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశమని ఆయన వివరించారు. విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువు తీరిన శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివారి దేవస్థానంలో వచ్చే నెల 11 నుంచి 20 తేదీ వరకు దసరా మహోత్సవాలు జరగనున్నాయి. ఈ ఉత్సవాలకు హాజరు కావాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుని ఆలయ అధికారులు ఉండవల్లిలోని క్యాంపు కార్యాలయంలో ఈరోజు కలిసి ఆహ్వానం పలికారు. ఈ సందర్భంగా ఉత్సవాల ఏర్పాట్లపై ఆరా తీసిన ముఖ్యమంత్రి భక్తులకు సౌకర్యాల కల్పనలో ఇబ్బందులు లేకుండా చూడాలని ఆదేశించారు. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన నిన్నటి ఉపరితల ఆవర్తనం సగటు సముద్ర మట్టానికి 3.1 నుండి 5.8 కిలోమీటర్ల మధ్య ఎత్తులో విస్తరించి కొనసాగుతోందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. అలాగే దక్షిణ అంతర్గత కర్ణాటక నుండి తమిళనాడు

0: మీదుగా మన్నార్ గల్ఫ్ వరకు ఉన్న నిన్నటి ఉత్తర దక్షిణ ద్రోణి సగటు సముద్ర మట్టానికి 900 మీటర్ల ఎత్తులో కొనసాగుతోందని పెల్లడించింది. వీటి ప్రభావంతో కోస్తా ఆంధ్రాలో కొన్ని చోట్ల రేపు తేలికపాటి నుండి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని తెలియజేసింది. సేవా సంకల్ప్ అభియాన్లో భాగంగా ఒంగోలు ప్రభుత్వ సార్వజన ఆసుపత్రిలో ఉన్న క్రిటికల్ కేర్ యూనిట్లో ఈ రోజు నిర్వహించిన మెగా ఉచిత వైద్య శిబిరంలో 575 మంది రోగులకు పరీక్షలు చేపట్టామని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ టి వెంకటేశ్వర్లు తెలిపారు. పరీక్షలు చేయించుకున్న వారికి ఉచితంగా మందులు కూడా అందించామని చెప్పారు. ఈ వైద్య శిబిరంలో బీపీ, షుగర్, రక్త పరీక్షలతో పాటు గుండె, నేత్ర, దంత సంబంధిత పరీక్షలు కూడా నిర్వహించినట్టు తెలిపారు. ఈ శిబిరంలో ఐసీడీఎస్ శాఖ పోషకాహారంపై ప్రత్యేక స్టాల్స్ ఏర్పాటు చేసి మహిళలకు అవగాహన కల్పించారని వెల్లడించారు. క్యాన్సర్, టీబీ మొదలగు వ్యాధులపై అవగాహన కల్పించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. దశాబ్దాలుగా ఉన్న సమస్యలను పరిష్కరిస్తూ పేదలకు ఇళ్ల పట్టాలను అందిస్తున్నామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. ఆంధ్రప్రదేశ్లో పారిశ్రామికవేత్తలకు అనుకూలమైన విధానాలను అమలు చేస్తున్నామని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ స్పష్టం చేశారు. విజయవాడ ఇంద్రకీలాద్రిపై దసరా మహోత్సవాలు వచ్చే నెల 11 నుంచి 20వ తేదీ వరకు జరగనున్నాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం ప్రభావంతో కోస్తా ఆంధ్రాలో రేపు తేలికపాటి నుండి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ కేంద్రం తెలియజేసింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి అనంతపురం కేంద్రం ఈ పూట రేపు ప్రసారమయ్యే మా కార్యక్రమాల వివరాలు. ఈ ప్రసారంలో 6:30 చిత్రసీమ సినిమా పాటలు, 7:00 దళిత గీతం, 7:05 తెలుగులో జాతీయ స్థాయి వార్తలు వింటారు. 7:15 పల్లెప్రాంతాలు కార్యక్రమంలో పల్లెప్రాంతాలు జానపద సంగీత కార్యక్రమంలో శ్రీమతి వి రాజేశ్వరి మరియు శ్రీ దేముడు బృందం వారి జానపద గీతాలు వింటారు. 7:45 వికసిత్ భారత్ మార్కాపురం కేంద్ర సమర్పణ, 8:00 దార్శనిక భారత్ ఆకాశవాణి విశాఖపట్నం కేంద్ర సమర్పణ, 8:15 రసధ్వని కార్యక్రమంలో అలనాటి మధుర గీతాలు వింటారు. 8:30 తెలుగులో జాతీయ స్థాయి వార్తలు వింటారు. 8:45 కదిరి నరసింహుడు రూపకం సమర్పణ శ్రీ ఎం హరి, వ్యాఖ్యానం శ్రీ ఎం మధుసూదన కృష్ణ. 9:00 ఆంగ్లంలో వార్తలు, 9:16 స్పాట్ లైట్, 9:30 నాటిక ప్రసారమవుతుంది. ఈరోజు రాత్రి 10:00 జపాన్లో జరుగుతున్న 2026 ఆసియా క్రీడల 20వ సంచిక రోజువారీ విశేషాలు వింటారు. 10:20 ఇంద్రధనుసు కార్యక్రమంలో సినిమా పాటలు. ఇవి ఈరోజు ప్రసారమయ్యే మా కార్యక్రమాల వివరాలు.

రేపు ప్రసారమయ్యే మా కార్యక్రమాల వివరాలు రేపటి మా ప్రభాత ప్రసారంలో 6 గంటలకు, దేశభక్తి గీతం 6:05 ఆంగ్లంలో వార్తలు వింటారు. 6:10 భక్తి రంజని కార్యక్రమంలో శ్రీ దక్షిణామూర్తి అష్టకం వింటారు. 6:30 వినదగుమాట వ్యాఖ్యాత డాక్టర్ కె కాశీ విశ్వేశ్వర శర్మ. 6:30 సేద్యపు సిద్ధులు కార్యక్రమంలో సూక్ష్మ పోషక లోపాలు వాటి సవరణ. ఎస్కేడి అగ్రికల్చరల్ కాలేజ్ అసిస్టెంట్ ప్రొఫెసర్ శ్రీమతి ఎ విద్యశ్రీ గారి సూచనలు వింటారు. 7:15 హేమావతి ప్రభాత సంచిక కార్యక్రమంలో సమాచార వేదిక, అనంతరం విజ్ఞాన విపంచి, ప్రకృతి పారిశుద్ధ్య కార్మికులు రాబందు

గురించి డాక్టర్ బి శ్రీదేవి గారి ప్రసంగం వింటారు. అనంతరం మా తెలుగు తల్లికి మల్లెపూదండ, సహకారం శ్రీ వి చలపతి, నిర్వహణ కె శృతి ప్రియాంక. 8:15 ఆంగ్లంలో వార్తలు, 8:30 జిల్లా సమాచార లేఖ, 8:35 చిత్రసీమ సినిమా పాటలు, 9:00 మన ఆలయాలు, పెనుగొండలో నెలకొన్న శ్రీ పచ్చే పార్శ్వనాథుని ఆలయ వివరాలు తెలుసుకుంటారు, వ్యాఖ్యానం శ్రీ వి చలపతి, శ్రీమతి వి పద్మలత, నిర్వహణ శ్రీ ఎం హరి. 9:30 అభిలాష కార్యక్రమంలో శ్రోతలు ఉత్తరాల ద్వారా కొరిన సినిమా పాటలు, 10:00 సేవా సంకల్ప్ అభియాన్లో భాగంగా ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధిపై ప్రత్యేక ముఖాముఖి సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, అతిథి కె సుధారాణి ప్రోగ్రాం కోఆర్డినేటర్ కృషి విజ్ఞాన కేంద్రం ఘంటసాల, పరిచయకర్త రావల సాయి గిరీష్. 10:27 వివిధ భారతి ఆకాశవాణి తెలుగు కార్యక్రమాలు విజయవాడ కేంద్రం నుండి. ఈ కార్యక్రమాలు సాయంత్రం 5:00 వరకు కొనసాగుతాయి.

రేపటి మా సాయం ప్రసారంలో 5 గంటలకు చిత్రసీమ సినిమా పాటలు, 5:30 హలో బాగున్నారా ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం, 6 గంటలకు లలిత గీతం, 6:05 ఆంగ్లంలో వార్తలు, 6:30 చిత్రసీమ సినిమా పాటలు, 7:15 కిసాన్ వాణి కేంద్ర ప్రభుత్వ వ్యవసాయం మరియు రైతుల సంక్షేమ మంత్రిత్వ శాఖ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది విజయవాడ కేంద్రం నుండి. 7:45 వికసిత్ భారత్ కొత్తగూడెం కేంద్ర సమర్పణ, 8:00 దార్శనిక భారత్ ఆకాశవాణి కడప కేంద్ర సమర్పణ, 8:15 చిత్రసీమ సినిమా పాటలు, 8:30 తెలుగులో జాతీయ స్థాయి వార్తలు వింటారు విజయవాడ కేంద్రం నుండి. 8:45 జానపద సంగీత కార్యక్రమంలో శ్రీ బి శ్రీరాములు గారి జానపద గీతాలు వింటారు. 9:00 ఆంగ్లంలో వార్తలు, 9:16 స్పాట్ లైట్, 9:30 చిత్రసీమ సినిమా పాటలు, 10:00 జపాన్లో జరుగుతున్న 2026 ఆసియా క్రీడల 20వ సంచిక రోజువారీ విశేషాలు వింటారు. 10:20 ఇంద్రధనుసు కార్యక్రమంలో సినిమా పాటలు. ఇవి రేపు ప్రసారమయ్యే మా కార్యక్రమాల వివరాలు. ఇప్పుడు వినండి ఒక పాట.

0: తిరుమల్లె పువ్వల్లె నవ్వు, చిన్నారి పాపల్లె నవ్వు నవ్వు.
1: ఆకాశవాణి అనంతపురం కేంద్రం చిత్రసీమ కార్యక్రమంలో సినిమా పాటలు వింటారు. ముందుగా వినండి అంజి. ఈ చిత్రం కోసం శంకర్ మహదేవన్ కల్పన పాడిన పాట వింటారు.
2: చిక్కుపుక్కు పోరీ, చిక్కుపుక్కు పోరీ.

0: శ్రోతలు, చిత్రసీమ కార్యక్రమంలో సినిమా పాటలు వింటున్నారు. ఇప్పుడు వినండి అనగనగా ఒకరోజు. ఈ చిత్రం కోసం మను చిత్ర పాడిన పాఠం, గీతరచన సీతారామ శాస్త్రి, సంగీతం శ్రీ.
1: మా కోపమా?
2: లేదు, చాలా సంతోషం.
1: లేట్ అయ్యిందనా?
2: అచ్చి, నాతో మాట్లాడుకో.
1: ఏయ్, మా ఫ్రెండ్ చెల్లెల్ని

0: హలో
1: రాజేష్ గారు, పోలీస్ స్టేషన్ నుండి మాట్లాడుతున్నాను.
0: మళ్ళీ
1: మీరు డిజిటల్ అరెస్ట్ లో ఉన్నారు, వేరే గదిలోకి వెళ్ళండి. ఒక్కరే మీ పార్సల్లో డ్రగ్స్ దొరికాయి, చాలా కాలం లోపలే ఉంటారు.
2: 10 లక్షలు ఇవ్వండి, బతికిపోతారు.
0: సార్ అంత డబ్బు?
2: ఒక లింక్ పంపాము, ఇప్పుడే ప్రాసెసింగ్ కోసం 2 లక్షలు పంపండి, మిగిలింది తర్వాత.
0: సార్ 2 లక్షలు
3: ఏమైంది నాన్న?
0: అమ్మా, ఇతను అంటున్నాడు నా పార్సల్ లో డ్రగ్స్ దొరికాయట.
1: అరే
0: కట్ చేసావా?
3: కంగారు పడకండి నాన్న, డిజిటల్ అరెస్ట్ అనేది ఏదీ లేదు, ఇదంతా మోసం.
0: మోసమా?
3: పోలీస్, బ్యాంక్, ఆర్బిఐ వంటి వాటి పేర్లతో వస్తున్న సైబర్ నేరగాళ్ల ఫోన్ లేదా వీడియో కాల్ తో జాగ్రత్తగా ఉండండి. వాటికి ఎలాంటి డబ్బు పంపకండి. ఇంకా వెంటనే పోలీసులకి రిపోర్ట్ చేయండి. ఒకవేళ తెలివిగా మసులుకోకుంటే
4: డబ్బుని పోగొట్టుకుంటారు, ఆర్బిఐ అంటుంది.
5: విషయాలు తెలుసుకోండి, జాగ్రత్తగా ఉండండి.
6: అల్లుడు గారు ఈ చిత్రం కోసం కేజీ యేసుదాస్ చిత్ర పాడిన పాట వింటారు.

శ్రోతలు, చిత్రసీమ కార్యక్రమంలో సినిమా పాటలు వింటున్నారు. ఇప్పుడు వినండి ఆనందం. ఈ చిత్రం కోసం టిప్పు సత్య పడిన పాట, గీత రచన సీతారామ శాస్త్రి.

0: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది ములకాల స్వాతి. ముందుగా ముఖ్యాంశాలు. 2027-28 సంవత్సరానికి గాను రబీ పంటలన్నిటికీ కనీస మద్దతు ధర పెంచుతూ కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపిందని కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. పర్యాటక రంగం కేవలం వినోదానికి పరిమితం కాకుండా ఆర్థిక వ్యవస్థకు ఒక ప్రధాన స్తంభంగా, ఉపాధికి ముఖ్యమైన వనరుగా నిలుస్తోందని కేంద్ర పర్యాటక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ అన్నారు. న్యూఢిల్లీలోని భారత్ మండపంలో రేపు జరిగే యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ యూపీఎస్సీ శతాబ్ది వేడుకల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాల్గొంటారు. గువాహటి వేదికగా భారత్ వెస్టిండీస్ జట్ల మధ్య జరుగుతోన్న రెండో వన్డేలో మొదట బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ నిర్ణీత 50 ఓవర్లలో 405 పరుగులకు 7 వికెట్లు కోల్పోయింది. 2027-28 మార్కెటింగ్ సంవత్సరానికి గాను రబీ పంటలన్నిటికీ కనీస మద్దతు ధరల పెంపునకు ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ సీసీఈఏ ఈరోజు ఆమోదం తెలిపింది. కేంద్ర కేబినెట్ సమావేశం అనంతరం న్యూఢిల్లీలో సమాచార ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ మీడియాతో మాట్లాడుతూ, రైతులు తమ పంటకు లాభదాయకమైన ధరలు పొందేలా చూసేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలియజేశారు. ఎంఎస్పీలో అత్యధిక పెంపు కుసుమ పంటకు క్వింటాలకు 675 రూపాయలు, ఆవాలు క్వింటాలకు 413 రూపాయలని మంత్రి తెలియజేశారు. అలాగే గోధుమలను 25 రూపాయల చొప్పున పెంచినట్లు మంత్రి వెల్లడించారు. ఈ సమావేశంలో పీఎం దారా పథకానికి కూడా కేబినెట్ ఆమోదం తెలిపిందని వైష్ణవ్ తెలియజేశారు. ఈ చారిత్రాత్మక నిర్ణయం రాష్టాలు, కేంద్రపాలిత ప్రాంతాల మధ్య 135 గిగావాట్ల వరకు పునరుత్పాదక ఇంధన సరఫరాకు వీలుగా దేశ అంతరాష్ట ప్రసార వ్యవస్థను బలోపేతం చేస్తుందని మంత్రి తెలిపారు.
1: 1,86,000 crore rupees का ये पूरा प्रोग्राम बनाया गया है. इस प्रोग्राम में 135 गीगावाट को रिन्यूएबल एनर्जी को, बैटरी एनर्जी स्टोरेज सिस्टम, स्टेट की जो ट्रांसमिशन यूटिलिटीज है उनको अपग्रेड करना और नई ग्रीन फील्ड लाइन्स को बनाकर इसको और एग्जिस्टिंग लाइन्स को अपग्रेड करना, इन सब को ध्यान में रखते हुए इस प्रोग्राम को इम्प्लीमेंट किया जाएगा. इस प्रोग्राम के इम्प्लीमेंटेशन में एमएनआरई का रोल रहेगा, पावर ग्रिड का रोल रहेगा, मिनिस्ट्री ऑफ पावर का रोल रहेगा और बहुत सारा रोल रहेगा स्टेट गवर्नमेंट्स. स्टेट गवर्नमेंट्स के साथ मिलकर इसको इंप्लीमेंट करेंगे.
0: పర్యాటక రంగం కేవలం ప్రయాణం, వినోదానికి పరిమితం కాకుండా ఆర్థిక వ్యవస్థకు ఒక ప్రధాన స్తంభంగా, ఉపాధికి ఒక ముఖ్యమైన వనరుగా నిలుస్తోందని కేంద్ర సాంస్కృతిక పర్యాటక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ అన్నారు. న్యూఢిల్లీలో అసోచాం నిర్వహించిన జాతీయ పర్యాటక సదస్సులో ప్రసంగిస్తూ మంత్రి, ప్రపంచవ్యాప్తంగా నేడు భౌగోళిక రాజకీయ అనిశ్చితులు ఉన్నప్పటికీ ఈ రంగం వృద్ధిని కొనసాగిస్తుందని తెలియజేశారు. గత ఏడాది దేశంలో దేశీయ పర్యాటక రంగం 12.5% వృద్ది రేటును నమోదు చేసిందని, దేశవ్యాప్తంగా 428 కోట్లకు పైగా పర్యాటకులు సందర్శించారని మంత్రి వెల్లడించారు. అలాగే గత ఏడాది 2,53,00,000 మందికి పైగా విదేశీ పర్యాటకులు భారతదేశాన్ని సందర్శించారని పేర్కొన్నారు.
2: भारत के घरेलू पर्यटन ने जिस तरह की वृद्धि पिछले वर्षों में निरंतर दिखाई है, 12.5% की ग्रोथ रेट पर्यटन क्षेत्र में घरेलू पर्यटन की दिखाई दी है. पिछले एक साल में लगभग 428 करोड़ से ज्यादा पर्यटक यात्राएं भारत में हुई, लगभग 2,53,00,000 से ज्यादा विदेशी अतिथि भारत की धरती पर आए. आज के समय में पर्यटन अर्थव्यवस्था की एक बड़ी धुरी और रोजगार का एक बड़ा साधन बना है.
0: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు న్యూఢిల్లీలోని భారత్ మండపంలో జరిగే యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ యూపీఎస్సీ శతాబ్ది వేడుకల్లో పాల్గొంటారు. ఈ సందర్భంగా మోదీ సభను ఉద్దేశించి ప్రసంగిస్తారు. 1926లో యూపీఎస్సీ స్థాపన జరిగి 100 ఏళ్లు పూర్తయిన సందర్భంగా గత ఏడాది అక్టోబర్

1వ తేదీన ప్రారంభమైన ఏడాది పొడవు వేడుకల ముగింపునకు ఈ కార్యక్రమం వేదిక కానుంది. ఈ సందర్భంగా యూపీఎస్సీ శతాబ్ది స్మారక నాణం, స్మారక తపాల బిల్ల, 100 ల్యాండ్మార్క్ జడ్జ్మెంట్స్ షేపింగ్ ద పాలసీస్ ఆఫ్ యూపీఎస్సీ అండ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్స్ ఇన్ ఇండియా అనే పుస్తకాన్ని కూడా ప్రధానమంత్రి ఆవిష్కరిస్తారు. 2029 నాటికి పంజాబ్ను మాదక ద్రవ్యరహిత రాష్టంగా తీర్చిదిద్దుతామని బీజేపీ సీనియర్ నాయకుడు కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. ఈరోజు జలంధర్లో జరిగిన నషాముక్త పంజాబ్ ర్యాలీలో అమిత్ షా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాష్టంలో మాదక ద్రవ్యాల సమస్యను నిర్మూలించడమే ప్రధాన అంశంగా రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ పోటీ చేస్తుందని తెలిపారు. ఇచ్చిన హామీలను బీజేపీ ఖచ్చితంగా నెరవేరుస్తుందని స్పష్టం చేశారు. జమ్మూకాశ్మీర్లో ఉగ్రవాదాన్ని అరికట్టడంలోనూ, ఈశాన్య రాష్టాల్లో తీవ్రవాదాన్ని అంతం చేయడంలోనూ ప్రభుత్వం విజయం సాధించిందని అమిత్ షా అన్నారు. ఇకపై పంజాబ్ను మాదక ద్రవ్యరహిత రాష్టంగా మార్చడంపై దృష్టి సారిస్తామని తెలియజేశారు. దేశ స్వాతంత్ర్య పోరాటంలో కీలక పాత్ర పోషించిన షాహిద్ భగత్ సింగ్, ఉద్దమ్ సింగ్ వంటి పంజాబ్ వీరులకు ఈ సందర్భంగా అమిత్ షా నివాళులర్పించారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం @AIRNews_HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. న్యూఢిల్లీలో భారీ పరిశ్రమల మంత్రిత్వ శాఖ MHI ఇండస్ట్రీ యాక్సిలరేటర్ ప్రాజెక్టు నివేదికను కేంద్ర భారీ పరిశ్రమల శాఖ మంత్రి HD కుమారస్వామి ఈరోజు డిజిటల్గా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంతో MHI ఇండస్ట్రీ యాక్సిలరేటర్ ప్రాజెక్టు ముగిసిందని, దేశీయ సాంకేతిక ఉత్పాదక సామర్థ్యాలను పెంపొందించుకోవాల్సిన ప్రాముఖ్యత స్పష్టమైందని మంత్రి పేర్కొన్నారు. ఆత్మనిర్భర్ భారత్ దార్శనికతకు అనుగుణంగా దేశం కేవలం అధునాతన సాంకేతికతలకు వ్యవస్థగా ఉండటానికే పరిమితం కాకుండా వాటి అభివృద్ది కేంద్రంగా నిలిచే సామర్థ్యాన్ని పెంపొందించుకోవాలని ఆయన అధికారులను ఆదేశించారు. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా 4వ తేదీన తెలంగాణలో పర్యటిస్తారు. 3వ తేదీన రాత్రికి హైదరాబాద్ చేరుకుని హోటల్ కాకతీయలో బస చేస్తారు. ఈ పర్యటనలో భాగంగా అమిత్ షా 4వ తేదీన మెదక్ జిల్లా బ్రాహ్మణపల్లి వద్ద అమూల్ సంస్థ నిర్మించే మిల్క్ యూనిట్కు భూమి పూజ చేస్తారు. అనంతరం నిర్వహించే బహిరంగ సభలో పాల్గొంటారు. ఆ తర్వాత కరీంనగర్లోని ప్రతిమ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ సిల్వర్ జూబ్లీ వేడుకలకు అమిత్ షా ముఖ్య అతిథిగా హాజరవుతారు. క్వాంటమ్ సెక్యూర్ కమ్యూనికేషన్లో 1000 కిలోమీటర్లకు పైగా దూరాన్ని అధిగమించి సాంకేతిక సామర్థ్యాల్లో భారత్ ఒక మైలురాయిని సాధించిందని శాస్త్ర సాంకేతిక శాఖ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ అన్నారు. 8000 లక్ష్యంలో సగాన్ని 3 ఏళ్లలోపే అధిగమించిందని ఆయన తెలియజేశారు. న్యూఢిల్లీలో జరిగిన జాతీయ క్వాంటమ్ మిషన్ ప్రగతి క్యూ ఫౌండరీ కార్యక్రమ ప్రారంభోత్సవంలో మంత్రి పాల్గొని ప్రసంగించారు. ప్రస్తుతం జాతీయ క్వాంటమ్ మిషన్ వ్యవస్థలో 14 సాంకేతిక బృందాలు, 17 ప్రాజెక్టు బృందాలు, 150 మందికి పైగా పరిశోధకులు, 17 రాష్ట్రాలు, 2 కేంద్రపాలిత ప్రాంతాల్లో విస్తరించి ఉన్న 43 సంస్థలు ఉన్నాయని ఆయన వెల్లడించారు. జౌళి రంగంలో వస్తున్న నూతన సాంకేతికతలపై చర్చించేందుకు న్యూఢిల్లీలో రేపు ఒక సదస్సు జరగనుంది. ఈ సందర్భంగా న్యూఢిల్లీలో ఈరోజు జరిగిన విలేకరుల సమావేశంలో లఘు ఉద్యోగ్ భారతి జాతీయ ప్రధాన కార్యదర్శి ఓంప్రకాష్ గుప్తా మాట్లాడుతూ, దేశవ్యాప్తంగా జౌళి రంగానికి చెందిన 400 సూక్ష్మ చిన్న తరహా పరిశ్రమలు చర్చించేందుకు ఈ సదస్సు ఒక వేదికగా నిలుస్తుందని తెలిపారు. కేంద్ర జౌళి శాఖ మంత్రి గిరిరాజ్ సింగ్ ఈ సదస్సును ప్రారంభిస్తామని ఆయన తెలియజేశారు. వివిధ దేశాలతో కుదుర్చుకున్న స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందాల వల్ల కొత్త మార్కెట్లు అందుబాటులోకి వస్తాయని తెలిపారు. దేశవ్యాప్తంగా వస్త్ర రంగం సుమారు 4.5 కోట్ల మందికి ఉపాధి కల్పిస్తుందని ఆయన తెలియజేశారు. జపాన్లోని ఐచి నగోయాలో జరుగుతున్న 2026 ఆసియా క్రీడల కాంపౌండ్ ఆర్చరీ విభాగంలో భారత్ ఆధిపత్యాన్ని ప్రదర్శించి వివిధ విభాగాల్లో 3 స్వర్ణ పతకాలను కైవసం చేసుకుంది. జ్యోతి సురేఖ, చికితారావు, ప్రీతిక ప్రదీప్తో కూడిన భారత మహిళల జట్టు ఫైనల్లో చైనాపై 238-234 తేడాతో విజయం సాధించి స్వర్ణ పతకం సాధించింది. మిక్స్డ్ కాంపౌండ్ టీమ్ ఈవెంట్లో చికితారావు, సాహిల్, రాజేష్, జాదవ్ జోడి ఉత్కంఠభరితమైన షూటాఫ్లో దక్షిణ కొరియాపై 158-157 తేడాతో విజయం సాధించింది. పురుషుల కాంపౌండ్ టీమ్ విభాగంలో కుషాల్ దలాల్, సాహిల్ జాదవ్, గణేష్ మణిరత్నంలతో కూడిన భారత జట్టు చైనాపై 238-237తో స్వల్ప తేడాతో విజయం సాధించి టైటిల్ను కైవసం చేసుకుంది. దీంతో భారత్ ప్రస్తుతం 10 స్వర్ణాలు, 21 రజతాలు, 28 కాంస్య పతకాలతో మొత్తం 59 పతకాలు సాధించి పతకాల పట్టికలో 7వ స్థానంలో నిలిచింది. గువాహటి వేదికగా భారత్ వెస్టిండీస్ జట్ల మధ్య జరుగుతున్న 2వ వన్డేలో టాస్ గెలిచిన భారత్ ఫీల్డింగ్ ఎంచుకుంది.
తొలుత బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 405

నిలిచేసింది. వెస్టిండీస్ జట్టులో ముగ్గురు ఆటగాళ్లు సెంచరీలు నమోదు చేశారు. భారత బౌలర్లలో కుల్దీప్ 2, రవీంద్ర జడేజా 2, గుర్నూర్ బ్రార్ 2, ప్రసిద్ధ కృష్ణ 1 వికెట్ తీశారు. అంతర్జాతీయ మాదక ద్రవ్యాల ముఠాలకు వ్యతిరేకంగా గుజరాత్ యాంటీ టెర్రరిజం స్క్వాడ్, ఇండియన్ కోస్ట్ గార్డ్, కేంద్ర నిఘా సంస్థలు సంయుక్తంగా చేపట్టిన ఒక భారీ ఆపరేషన్లో దాదాపు 3,000 కోట్ల రూపాయల విలువైన 526 కిలోలకు పైగా మాదక ద్రవ్యాలను స్వాధీనం చేసుకున్నాయి. ముంబై వైపు వెళ్తున్న ఆజాద్ అనే ఇరానియన్ పడవను లక్షద్వీప్ తీరం వద్ద భద్రతా దళాలు అడ్డుకున్నాయని గుజరాత్ ఏటీఎస్ డీఐజీ సునీల్ జోషి తెలియజేశారు. ఆకాశవాణి వార్తలు ముగించే ముందు విశేషాలు మరొకసారి. 2027-28 సంవత్సరానికి గాను రబీ పంటలన్నింటికీ కనీస మద్దతు ధరను పెంచుతూ కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపిందని కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. పర్యాటక రంగం కేవలం వినోదానికి పరిమితం కాకుండా ఆర్థిక వ్యవస్థకు ఒక ప్రధాన స్తంభంగా, ఉపాధికి ముఖ్యమైన వనరుగా నిలుస్తోందని కేంద్ర పర్యాటక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ అన్నారు. న్యూఢిల్లీలోని భారత్ మండపంలో రేపు జరిగే యూనియన్ పబ్లిక్ సర్వీసెస్ కమిషన్ యూపీఎస్సీ శతాబ్ది వేడుకల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాల్గొంటారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.

ఆకాశవాణి అనంతపురం కేంద్రం పల్లె ప్రాంతాలు జానపద సంగీత కార్యక్రమంలో శ్రీమతి వి రాజేశ్వరి మరియు శ్రీ దేముడు బృందం వారి జానపద గీతాలు వింటారు.

అయితే మేనత్త మేనమామ పిల్లలిద్దరూ వలసలు పోయి పళ్ళు చేసుకుని ఎవరిళ్ళక వాళ్ళు వెళ్ళిపోతూ ఒకళ్ళని విడిచి ఒకళ్ళు ఉండలేక ఈ విధంగా పాటలు పాడుకుంటున్నారు. ఏ

నుంచి దూరంగా ఉన్నటువంటి తన స్నేహితుడు తన చూడటానికి తన ఊరొచ్చి తన ఇంటికి రాలేదని కాకరపాదు మీద అంకితం వేసి ఆ అమ్మాయి ఆ పిల్లోని ఇలా పిలుస్తూ ఉంది. ఏ విధంగా

చాలా దూరం నుంచి అల్లుడు వచ్చాడని, అమ్మాయిని అల్లుడు కూడా పంపిద్దామని ప్రయాణానికి సిద్ధం అవ్వమంటూ ఉంది ఆ కన్నతల్లి. ఏ విధంగా? వచ్చాడోయమ్మా, అల్లుడు వచ్చాడోయమ్మ.

అల్లుడు గారు వచ్చారని కోడిని కోసి భోజనం పెడదామనుకున్నది అత్తగారు. అయితే కోస్తున్నా కోడి ఏమంటుంది, కోసి కోయగానే కోడి కూతమానేసి కైలాసమే తానేగిన అనంటది.

ఈ అంశం గురించి పొదిలి స్త్రీ శిశు సంక్షేమ శాఖ చైల్డ్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ ఆఫీసర్ శ్రీమతి పి. సుధామారుతి గారితో పరిచయం వింటారు.

0: ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు పెద్దలు. ఆరోగ్యవంతమైన జాతి ఏ దేశంలో ఉంటుందో ఆ దేశం అన్ని విధాలా అభివృద్ధి చెందిన దేశంగా భావించవచ్చు. అభివృద్ధి చెందుతున్న మన భారతదేశంలో నేటికి కూడా శిశుమరణాల శాతం అధికంగా ఉందనే చెప్పుకోవాలి. 2047 నాటికి సంపూర్ణంగా అభివృద్ధి సాధించాలంటే ముందుగా శారీరకంగా మానసికంగా ఆరోగ్యంగా ఉండే జాతిని అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని గౌరవనీయులు భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారు పోషణ్ మాహ్ అనే వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. పోషణ్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా చేపట్టిన ఈ పోషణ్ మాహ్ కార్యక్రమం ద్వారా గర్భవతులకు, బాలింతలకు, శిశువులకు పోషక విలువలు కలిగిన ఆహారాన్ని అందించి ఆరోగ్య భారతదేశాన్ని నిర్మించాలన్నదే మన భారత ప్రధాని నరేంద్ర మోదీ గారి లక్ష్యం. 2018 ఈ పోషణ్ మాహ్ కార్యక్రమానికి కేంద్ర గర్భవతులకు, శిశువులకు, చిన్నారులకు, కిశోర బాలికలకు వివిధ ప్రభుత్వ శాఖల ద్వారా పోషక విలువలు కలిగిన ఆహారాన్ని అందించడం జరుగుతుంది. అందుకే సెప్టెంబర్ మాసాన్ని పోషణ మాసంగా అభివర్ణించడం జరుగుతా ఉంది. ప్రభుత్వ శాఖలలో అతి పెద్దదైన స్త్రీ శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో అంగన్వాడీల నుంచి గర్భవతులకు, బాలింతలకు, బాలబాలికలకు పోషక విలువలు కలిగిన ఆహారాన్ని అందించి పోషలోప నివారణ చర్యలు ప్రభుత్వం పెద్ద ఎత్తున చేపడుతుంది. పోషణ అభియాన్లో భాగంగా చేపడుతున్న పోషణ్ మాహ్ అనే ఈ కార్యక్రమం ద్వారా ముందుగా తల్లి, శిశువు, చిన్నారులు, కిశోర బాలికలతో సహా కుటుంబంలోని ప్రతి ఒక్కరికి సమతుల్యమైన ఆహారం, ఆరోగ్యం, పరిశుభ్రతలపై అవగాహన కార్యక్రమాలు ఐసీడీఎస్ ద్వారా చేపట్టడం జరుగుతా ఉంది. ఇందులో ముఖ్యంగా తక్కువ ఖరీదుతో స్థానికంగా లభించే పోషక విలువలు కలిగిన ఆహార వినియోగంపై ప్రజలకు అవగాహన కల్పించడం జరుగుతా ఉంది. రాష్ట్రీయ పోషణ్ మాహ్ ఏర్పాటు చేయడంలో ప్రధాన లక్ష్యమేమిటి, పోషణ లోపం వల్ల కలిగే అనర్థాలు ఏమిటి, పిల్లల ఎదుగుదలకు ఎటువంటి ఆహారాన్ని బలవర్ధకమైన ఆహారంగా భావించవచ్చు ఇత్యాది అంశాల గురించి సవివరంగా వివరించడానికి పొదిలి ఐసీడీఎస్ సిడిపిఓ గారు శ్రీమతి పి సుధామారుతి గారు మన కేంద్రానికి విచ్చేసినారు. వారి ద్వారా పోషక విలువలు కలిగిన ఆహారం గురించి సమగ్ర సమాచారాన్ని శ్రోతలకు అందిద్దాం. నమస్కారం మేడం.
1: నమస్తే సార్.
0: మేడం, మరి ముఖ్యంగా ఈ పోషణ అభియాన్ కార్యక్రమంలో భాగంగా రాష్ట్రీయ పోషణ్ మాహ్ కార్యక్రమం యొక్క ప్రధాన లక్ష్యం ఏమిటి, పోషణ లోప నివారణ కార్యక్రమాలు మీ శాఖ ద్వారా కేంద్ర ప్రభుత్వం ఎటువంటి ఆహారాన్ని అందించడం జరుగుతుందంటారు సవివరంగా?
1: ముందుగా అందరికీ 9వ జాతీయ పోషణ మాసోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. మొదటగా మన గౌరవ భారత ప్రధాని గారి వికసిత్ భారత్ అనే కార్యక్రమానికి సంబంధించి, వికసిత్ భారత్ అంటే ప్రజలందరూ కూడా మంచి ఆరోగ్యము, విద్య, వైద్య సదుపాయాలు అన్నీ కలిగి ఉండి మంచి పౌరులుగా తయారయ్యే ఈ కార్యక్రమం ఏర్పాటు చేశారు. అందులో భాగంగా మా సంస్థ ద్వారా జాతీయ పోషణ మాసోత్సవాలు ప్రతి సంవత్సరం మేము సెప్టెంబర్ నెలలో నెల మొత్తం నిర్వహిస్తాము. ఇవి 2018 నుంచి జాతీయ పోషణ మాసోత్సవాలు మన దేశం అంతటా జరుగుతాయి. 2018 నుంచి 20 వరకు 3 సంవత్సరాల పాటు లైఫ్ సైకిల్లో 1000 డేస్ ఇంపార్టెన్స్ అని చెప్పి, మన తల్లి గర్భంలో ఉన్నప్పటి నుంచి 1000 రోజుల పాటు బిడ్డకు 2 సంవత్సరాలు వచ్చేదాకా ఎటువంటి సంరక్షణ జరగాలనే విషయాల మీద ప్రజలందరిలోనూ అవగాహన కల్పించాము. 2001లో 4వ జాతీయ పోషణ మాసోత్సవాలలో లోపపోషణ నివారణ గల పిల్లల్ని గుర్తించి వారిని

0: పర్యవేక్షించి వారికి మరియు లోపపోషణ నివారణ కలిగించి వారిలో ఆరోగ్యం పెంపొందించే విధంగా చర్యలు చేపట్టాము. తర్వాత 2022లో 5వ పోషణ మాసోత్సవాల్లో మహిళా ఔర్ స్వాస్థ బచ్చా ఔర్ శిక్ష అంటే మహిళల ఆరోగ్యం బాలల విద్య ఈ విషయాల మీద అవగాహన కల్పించాము. ఆరోదైన 2023 జాతీయ పోషణ మాసోత్సవాల్లో సుపోషిత భారత్, సాక్షర భారత్, స్వాస్థ భారత్ అంటే సుపోషిత భారతదేశం, సాక్షర భారతదేశం, సశక్త భారతదేశం అనే నినాదాలతోటి తల్లి పిల్లల ఆరోగ్యము, మంచి పోషణపై తల్లులు అవగాహన కలిగి ఉండడం అనే కార్యక్రమాలు నిర్వహించాము. 7వ జాతీయ పోషణ మాసోత్సవాల సందర్భంగా మన దేశంలో దాదాపు ప్రతి మహిళా బాధపడే రక్తహీనత నుంచి నివారించడానికి, పిల్లలలో పెరుగుదల పర్యవేక్షణకి, అట్లాగే బాల్యారంభ విద్యకు ప్రాధాన్యతనిస్తూ వాటి మీద మేమందరిలో అవగాహన కలిగించాము. 8వ పోషణ మాసోత్సవాలు 2025లో స్వాస్థనారి స్వాస్థ పరివార్ అనగా ఆరోగ్యకరమైన మహిళ, తద్వారా బలవర్ధకమైన కుటుంబం, అందుమూలంగా గర్భవతులు బాలింతలు పిల్లలకు సమగ్రమైన వైద్య ఆరోగ్య పరీక్షలు చేయించడం ద్వారా స్వాస్థనారి స్వాస్థ పరివార్ అనే కార్యక్రమాన్ని మేము చేపట్టాము. ప్రస్తుతం 9వ జాతీయ పోషణ మాసోత్సవాలు గౌరవ ప్రధానమంత్రి వర్యుల ఆదేశాల మేరకు ఈ సంవత్సరం మనం వారణాసి నందు సెప్టెంబర్ 9వ తారీఖున దేశవ్యాప్తంగా అందరం కూడా మొదలు పెట్టాము. ఈ జాతీయ పోషణ మాసోత్సవం అనేది కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా ప్రతి గ్రామ గ్రామాన ప్రతి అంగన్వాడీ సెంటర్ ద్వారా జరుగుతుందండి.
1: ఈ పోషణ మాసోత్సవాల ప్రధాన ఉద్దేశం ఏమిటంటారు?
0: పోషణ మాసోత్సవాల ముఖ్య ఉద్దేశం ఏంటంటే అండి, ప్రజల్లో పోషకాహారం ఆవశ్యకతపై అవగాహన కలిగించడం, తద్వారా ప్రజలకు ముఖ్యంగా తల్లులు పిల్లలకు సరైన పోషణ అందేలాగా, లోపపోషణను ఎదుర్కొనేలాగా, పిల్లలలో కురసదనం వయసుకు తగిన ఎత్తు బరువు వాళ్లు పెరిగేలాగా చూడడం, రక్తహీనత అనేది నివారింపబడేలా ప్రజలందరిలోకి అవగాహన కల్పించడం ముఖ్య ఉద్దేశం. ఇందులో భాగంగా ఏమేం చేస్తామంటే, లోపపోషణను ఎదుర్కొనడానికి పిల్లల్లో తీవ్ర లోపపోషణ, కురసదనం, బరువు తక్కువగా ఉండడం, అలాగే పుట్టేటప్పుడు కనీసం 3 కేజీలు కూడా లేకుండా తక్కువ బరువుతో పుట్టడం, ఇటువంటివన్నీ జరగకుండా ఉండడం కోసంగా ముందుగానే గర్భవతులు బాలింతలకు వారందరికీ కూడా సరైన పోషకాహారం అందించడం ద్వారా మరియు వాళ్లలో అవగాహన కలిగించడం ద్వారా ఇంటి వద్ద వారు మంచి ఆహారం తీసుకునేలాగా మేము అవగాహన కల్పిస్తాం. అలాగే రక్తహీనత తగ్గించడానికి పిల్లలు, యుక్త వయసు బాలికలు, గర్భవతులు బాలింతల్లో రక్తహీనత తగ్గించడానికి వివిధ శాఖలతో సమన్వయం చేసుకుని వాళ్లకి రక్తహీనత తగ్గించడంలో మేము మా వంతు బాధ్యత నిర్వర్తిస్తాము. అలాగే ప్రవర్తన మార్పులు, పిల్లలలో ఈ కార్యక్రమాల్లో భాగస్వామ్యం చేసి పెద్దలందరినీ కూడా వారిలో వారి జీవితాంతం ఆరోగ్యంగా ఉండే విధమైన ఆహారం ఎలా తీసుకోవాలి, ఎటువంటి అలవాట్ల వల్ల మంచి ఆహారం తీసుకోగలుగుతారు, హానికర పదార్థాలని తినకుండా ఎలా ఉండగలుగుతారనే విషయాన్ని వాళ్ళకి మేము సమన్వయం చేయడం ద్వారా కూడా ప్రవర్తన మార్పులు తీసుకొస్తాము. దీంతో పాటుగా సమగ్ర విద్య ఆరోగ్యం, వీళ్ళకి ఆరోగ్యంతో పాటు మంచి విద్య కూడా అవసరం కాబట్టి అందరిలో కూడా బాల్యారంభ విద్యని అందుకునేలా చేస్తాము. పోషణ్ బి పడాయి బి అనే నినాదంతోటి ముందుకు తీసుకెళ్తున్నాము. దీనంతటికీ కావాల్సిన వివిధ మంత్రిత్వ శాఖలు అంటే మహిళల కోసం పిల్లల కోసం ఎటువంటి మంత్రిత్వ శాఖలన్నీ పనిచేస్తున్నాయో వారందరి సమన్వయంతో మేము వివిధ కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుందండి.
1: ఈ కార్యక్రమానికి ఎప్పుడు రూపకల్పన చేశారు?
0: ఈ సంవత్సరం 9వ జాతీయ పోషణ మాసోత్సవం వారణాసిలో మన గౌరవ ప్రధానమంత్రి వర్యులు మరియు మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రిని వారు శ్రీమతి అన్నపూర్ణాదేవి గారు వీరందరి సమక్షంలో వారందరూ ప్రారంభోత్సవం చేసి ఉన్నారండి. సెప్టెంబర్ 9వ తేదీ నుంచి అక్టోబర్ 8వ తేదీ వరకు ప్రతిరోజు కూడా వివిధ కార్యక్రమాలు జరుపుతాము. ఈ సంవత్సరం మేము 5 అంశాలకు ప్రాధాన్యతనిచ్చాం. మొదటిది ఆహార వైవిధ్యం, అంటే మన ఆహారంలో ఒకే రకమైన పదార్థాలు కాకుండా శరీరానికి శక్తినిచ్చేవి, శరీరం కండపుష్టినిచ్చేవి, రోగ నిరోధక శక్తిని పెంచే వివిధ రకాలైన ఆహారాలు ప్రతిరోజు భోజనంలో ఉండేలాగా, అలాగే ఆహారంలో తగినంత ప్రోటీన్ ఉండేలాగా శ్రద్ధ తీసుకునేలాగా మేము అందరికి అవగాహన కల్పిస్తాము. రెండవది అంగన్వాడీ కేంద్రంలో తాజా వేడి భోజనం. అంగన్వాడీ కేంద్రంలో 3 నుంచి 6 సంవత్సరాల పిల్లలందరికీ కూడా బాల్యారంభ విద్యని నేర్పించడం జరుగుతుంది. ఇందులో భాగంగా వారికి ప్రతిరోజు మధ్యాహ్నం వేడిగా భోజనం వండి వడ్డిస్తారు. ఈ వేడి భోజనంలో ఎటువంటి పోషక పదార్థాలున్నాయి అనే విషయాన్ని సమాజంలో ఉన్న వారందరూ తెలుసుకోవడం కోసం కూడా వారిని అందరినీ అంగన్వాడీ కేంద్రానికి ఆహ్వానించి ఆ పిల్లలకు పెట్టే వేడి భోజనాన్ని వీళ్ళు కూడా రుచి చూసేలాగా చేసి వాళ్లకు అవగాహన కల్పిస్తామండి. మధ్యాహ్న భోజనం ఆవశ్యకత గురించి తెలియజేస్తాము. మూడోది సమాజ భాగస్వామ్యం. ఒక ప్రభుత్వ సంబంధిత ఉద్యోగులు మాత్రమే చేస్తే సరిపోదు, దీనిలో ప్రజల భాగస్వామ్యం ఉంటేనే 100% కార్యక్రమం అనేది సఫలవంతమవుతుంది. జన్ భాగీదారీ అనే కార్యక్రమాన్ని మన ప్రధానమంత్రి గారు ఎప్పుడూ మనకి చెప్తూ ఉంటారు. ఈ జన్ భాగీదారీ కార్యక్రమంలో భాగంగా సమాజంలో అందరినీ కూడా భాగస్వాములను చేస్తూ మా యొక్క జవాబుదారీతనాన్ని వారికి తెలియజేసేలా కూడా మూడవ కార్యక్రమం ఏర్పాటు

0: చేశాము. నాలుగవది, పోషణ మరియు బాల్యారంభ వికాసానికి ప్రారంభ ప్రేరణ. అంటే బిడ్డ తల్లి కడుపులో ఉన్నప్పటి నుంచే తల్లి వారిని ప్రేరణ ఇస్తూ, పుట్టినప్పటి నుంచి పిల్లలతోటి వారితో ప్రేమగా మాట్లాడుతూ, వారితోటి చిన్న చిన్న పనులు చేయిస్తూ, తల్లి దగ్గరగా ఉంటూ, కుటుంబ సభ్యులందరూ కూడా పిల్లల్ని మంచి వాతావరణంలో పెంచితే పిల్లలు మంచి తెలివి గల వాళ్ళుగా ఎదుగుతారనే విషయాన్ని తెలియజేస్తూ బాల్యారంభ వికాసానికి తగిన ప్రేరణ ఎలా ఇవ్వాలనేది తెలియజేస్తాము. ఐదవది, ప్రధానమంత్రి మాతృవందన యోజన అనే పథకం ద్వారా మన గౌరవ ప్రధానమంత్రి వారు ఏర్పాటు చేసిన మాతృవందన యోజన పథకం, అంటే గర్భవతి ప్రసవం అయిన తర్వాత ఆమెకి ఆర్థికంగా వెసులుబాటు కల్పించడం కోసంగా మొదటి బిడ్డ పుట్టినప్పుడు ఏ బిడ్డ అయినా సరే 5,000 రూపాయలు 2 విడతలుగా వారికి వారి ఖాతాలోకి జమ అవుతుంది. రెండో బిడ్డ ఆడబిడ్డ పుట్టినట్లయితే 6,000 రూపాయలు వారి ఖాతాలకు జమ అయ్యేలాగా మాతృవందన యోజన పథకాన్ని అర్హులైన వారందరికీ అమలు చేసేలాగా చూడడం, ఈ 5 ప్రధాన అంశాలని మేము ఈ సంవత్సరం మా కార్యక్రమాలలో భాగం చేసుకున్నాం.
1: మేడం, మరి ఆహార వైవిధ్యం అంటే ఏంటి? ముఖ్యంగా ప్రతిరోజు మన అందరము తీసుకునే ఆహారం సమతుల ఆహారమా?
0: మనం రోజు తినే ఆహారంలో వివిధ రకాల ఆహార పదార్థాలు ఉండాలి. అంటే శక్తినిచ్చేవి అంటే పిండి పదార్థాలు, శరీర కండరాలను పెంపొందించేవి అనగా ప్రోటీన్లు లేదా మాంసకృత్తులు, శరీరంలో జరిగే వివిధ రసాయనిక క్రియలకు తోడ్పడే శరీర నిర్మాణాన్ని చేసేవన్నమాట ఈ ప్రోటీన్లు. అలాగే శరీరానికి రక్షణనిచ్చేవి, ఇవి అన్నీ ఉంటేనే అది సమతుల ఆహారం అంటారు. అవి మనకు ఖచ్చితమైన పోషణనిస్తాయి. మీరు చెప్పినట్లు మనం తింటున్నామా ఈ సమతుల ఆహారం అంటే ఒక రకంగా మనం లేదనే చెప్పాలి. మన అందరం ఆహార పదార్థాలు, మనకి ఇష్టమైన పదార్థాలు లేదా మన ఇంట్లో తరతరాలుగా మనకి సాంప్రదాయంగా వస్తున్న ఆహార పదార్థాలు మనం తింటున్నాము అనుకుంటాము. కానీ సాంప్రదాయ ఆహార పదార్థాల్లో గత కాలంలో నిజంగానే అన్ని రకాలు ఉండేలాగానే మన పూర్వీకులు తినేవారు. కానీ ఇప్పుడు మనం బిజీ షెడ్యూల్ అనుకోండి, లేదంటే బయట దానికి చౌకగా దొరికే ఆహార పదార్థాలు అనుకోండి, మనం వాటి రంగులని చూసి, ఆ ప్యాక్డ్ ఫుడ్ చూసి మనం అట్రాక్ట్ అయ్యి, మన పిల్లలకి కూడా జంక్ ఫుడ్ అనేది మనం ఎక్కువగా ఇస్తున్నాము. దానివల్ల మనకు శరీరానికి హాని జరుగుతుందే గాని మంచి జరగటం లేదండి. ప్రతిరోజు మనం ఖచ్చితంగా మన శరీరానికి శక్తినిచ్చే పదార్థాలతో పాటుగా ప్రోటీన్ అంటే మాంసకృత్తులను అందించే పదార్థాలు తినాలి. దానితో పాటుగా శరీరానికి రక్షణనిచ్చే ఆకుకూరలు కాయగూరలు కూడా తినాలి. ఈ ప్రోటీన్ మనకందరికీ దాదాపుగా తగ్గుతోందనే చెప్పాలి. అన్ని వయసుల వారు కూడా ప్రోటీన్ పైన శ్రద్ధ పెట్టడం లేదు కాబట్టి అయితే మనం బలహీనంగా ఉంటున్నాం, లేదంటే ఊబకాయంతో ఒబేస్తో తయారవుతున్నాం. గాని ప్రోటీన్ పదార్థం లోపం అనేది అందరిలోనూ కనిపిస్తోంది. కాబట్టి ఈ 9వ జాతీయ పోషణ మాసోత్సవాల్లో భాగంగా మేము ప్రతిరోజు ఆహారంలో ప్రోటీన్ తీసుకోవాల్సిన ఆవశ్యకత గురించిన కార్యక్రమాన్ని ప్రతిరోజు ప్రజలందరిలోకి అవగాహన కలిగిస్తున్నాం. ఈ ప్రోటీన్ లేకుండా ఒక కార్బోహైడ్రేటే తినడం వల్ల, అంటే పిండి పదార్థం మాత్రమే తీసుకోవడం వల్ల లోపపోషణ అనేది జరుగుతోంది. కాబట్టి ఖచ్చితంగా మనం ప్రోటీన్ లేదా మాంసకృత్తులు అనేది పదార్థం మన శరీర పోషణకి చాలా అవసరం కాబట్టి ప్రతిరోజు ఆహారంలో ఉండాలండి.
1: శరీరానికి మాంసకృత్తులు అందకపోతే ఏమవుతుందంటారు?
0: మనం ఒక ఇల్లు కట్టాలంటే దానికి ముఖ్యంగా అవసరమైనది ఏంటంటే ఇటుక కదా. ఆ ఇటుక లేకుండా మనం ఇల్లు అయితే ఎలా కట్టలేము? ఒకవేళ కట్టిన ఆ ఇల్లు బలంగా దృఢంగా ఎలా ఉండలేదో, మన శరీరానికి ప్రోటీన్ లేకపోతే ఇటుక లేకుండా కట్టిన భవంతిలాగే అయిపోతుంది. ఈ ప్రోటీన్ ఎందుకు పనికి వస్తుంది అంటే శరీర నిర్మాణం చేయడానికి, అంటే మన ఎముక చుట్టూ ఉండే కండరాలు ఏర్పడడానికి. ఒకవేళ ఆ కండరాలు ప్రతిరోజు మనం చేసిన రకరకాల పనుల వల్ల శరీరంలో కండరాలలో కొన్ని కణజాలాలు దెబ్బతింటాయి. అసలు ఒకటేమిటి, మన శరీరంలో మనం తీసుకున్న ఆహారం శోషించుకోవడానికి కావలసిన రసాయనాలు తయారవ్వాలన్నా కూడా మనకు ప్రోటీన్ అవసరం. అలాగే శరీర భాగానికి వెళ్లవలసిన సంకేతాలు, మనం ఏదైనా ఒక పని చేయాలంటే మెదడు నుంచి మన శరీర భాగానికి సంకేతాలు రావాలి. అవి రావాలన్నా కూడా ప్రోటీనే దానికి ఒక మెసెంజర్ లాగా పనిచేస్తుంది. ప్రోటీన్ లేకపోతే మనం ఆ పని కూడా చేయలేం. మరీ ముఖ్యంగా రక్తంలో ఎర్ర రక్త కణంలో హీమోగ్లోబిన్ అనే పదార్థం ఉంటుంది. ఈ హీమ్ అనేది ఇనుముకు సంబంధించిన పదార్థం, ఇనుప ఖనిజం. గ్లోబిన్ అనేది ప్రోటీన్ అండి. గ్లోబిన్ అనేది లేకపోతే ఎర్ర రక్త కణాలు కూడా సరిగా ఉండవు. ప్రోటీన్ లోపం వల్ల కూడా రక్తహీనత సంభవిస్తుంది. కాబట్టి మన శరీరానికి అత్యంత అవసరమైనది ప్రోటీన్. మన ప్రధానమంత్రి వర్యుల యొక్క ఆశయానికి మా వంతు కృషిగా మేము ఈ కార్యక్రమాలు జరుపుతున్నామండి.
1: చక్కటి విషయాలు తెలియజేశారు. నమస్కారం మేడం.
0: ధన్యవాదాలు సార్.
2: మీరింతవరకు వికసిత్ భారత్ కార్యక్రమంలో భాగంగా పోషణ్ మాహ్, ఆరోగ్య భారతం వైపు అడుగులు ఈ అంశం గురించి పొదిలి స్త్రీ శిశు సంక్షేమ శాఖ చైల్డ్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ ఆఫీసర్ శ్రీమతి పి సుధామారుతి గారితో పరిచయ కార్యక్రమం విన్నారు. పరిచయకర్త శ్రీ గాయం ఆదినారాయణ రెడ్డి. ఈ కార్యక్రమం ఆకాశవాణి మార్కాపురం కేంద్రం సమర్పణ.

0: ప్రకటించిన కార్యక్రమం వెంటనే వింటారు.
1: ఆకాశవాణి నవభారత నిర్మాణంలో జన్ భాగీదారీ, ప్రజా భాగస్వామ్యం ప్రాముఖ్యం, ఈ అంశంపై పరిచయాలతో కూర్చిన ప్రత్యేక కార్యక్రమం. అతిథులు భారత ప్రభుత్వ కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ మై భారత్ విశాఖపట్నం జిల్లా డిప్యూటీ డైరెక్టర్ శ్రీ జి మహేశ్వరరావు, ఇంజనీరింగ్ విద్యార్థులు ఆదిత్య, హర్ష. కార్యక్రమ నిర్వహణ శ్రీమతి బిఎన్ పద్మిని.
2: భారతీయ సంస్కృతి ఆది నుంచి సమిష్టితత్వానికి, ఐకమత్యానికి పెద్దపీట వేసింది. సంఘజత్వం, సంవదత్వం, సంభో మనాంసి జానతాం అంటూ అందరూ కలిసి నడవాలి, కలిసి ఉండాలి, అందరి మనసులు ఒకేలా ఆలోచించాలని మన వేదాలు కూడా ప్రజాభాగస్వామ్యాన్ని, సమిష్టి ఆలోచనను ప్రబోధించాయి. దేశ నిర్మాణంలో ప్రజాభాగస్వామ్యం అత్యంత కీలకం. దేశంలో నివసించే కోట్ల మంది ప్రజల ఆశయాలు, ఆకాంక్షలు, వారి సమిష్టి కృషితోనే దేశాభివృద్ధి సాధ్యమవుతుంది. ఆధునిక భారతదేశ ప్రగతి ప్రయాణంలో అత్యంత కీలకమైన భావన జన్ భాగీదారీ, అంటే ప్రజల భాగస్వామ్యం. జన్ భాగీదారీ అనేది కేవలం ఒక నినాదంగానే కాక నేడు దేశాన్ని ప్రగతి పథంలో నడిపించే ఒక శక్తివంతమైన ఇంధనంగా మారింది. ప్రజా భాగస్వామ్యం వల్ల దేశం సాధించిన కొన్ని అద్భుతమైన విజయాలు ఈ విషయాన్ని ధృవీకరిస్తాయి. అందులో ముందుగా మనం చెప్పుకోవాల్సింది స్వచ్ఛ భారత్ అభియాన్ గురించి. ఈ సామాజిక విప్లవం కేవలం ఒక ప్రభుత్వ పారిశుద్ధ్య కార్యక్రమంగానే కాక ప్రజల జీవన శైలిని మార్చిన మహోద్యమంగా నిలిచింది. పల్లె చిన్నపోకుండా, పట్టణం మురికి కాకుండా, కోట్ల మంది పౌరులు తమంతట తామే పరిశుభ్రతను పాటిస్తూ దీన్ని ఒక సామాజిక బాధ్యతగా మార్చారు. పరిశుభ్రతలో భాగస్వామ్యం, పరిశుభ్రమైన భారత్, అభివృద్ధి చెందిన భారత్ అనే ఈ సంవత్సర థీమ్ ఈ మహాయజ్ఞంలో ప్రజా భాగస్వామ్యం ఎంతటి ఆవశ్యకతను సంతరించుకుందో తెలియజేస్తుంది. రెండవది, కోవిడ్ 19 వేళ దేశమంతా కలిసికట్టుగా పాటించిన క్రమశిక్షణ. ప్రపంచాన్ని వణికించిన కోవిడ్ మహమ్మారి సమయంలో ప్రధాని ఒకే ఒక్క పిలుపుతో దేశ ప్రజలందరూ స్వచ్ఛందంగా లాక్డౌన్, జనతా కర్ఫ్యూని పాటించి అపరిమితమైన క్రమశిక్షణను చాటారు. అన్ని నియమాలు క్రమం తప్పకుండా పాటిస్తూ ప్రపంచంలోనే అతి పెద్ద వ్యాక్సినేషన్ డ్రైవ్ను విజయవంతం చేయడంలో ఆరోగ్య కార్యకర్తలు, స్వచ్ఛంద సంస్థలకు ప్రజలు అందించిన భాగస్వామ్యం అమోఘం. మూడవది, జల్ జీవన్ మిషన్ అమృత్ సరోవర్ కార్యక్రమం. నీటి సంరక్షణను కేవలం ప్రభుత్వ బాధ్యతగా వదిలేయకుండా గ్రామాల్లో నీటి సంఘాలు ఏర్పాటు చేసి మహిళల నాయకత్వంలో ప్రతి ఇంటికి తాగునీరు అందించే ఈ ప్రక్రియ విజయవంతమైంది. తర్వాత చెప్పుకోవాల్సింది డిజిటల్ ఇండియా మరియు మై జీఓవి విప్లవం. ప్రభుత్వ విధానాల రూపకల్పనలో సామాన్యుడి ఆలోచనలకు చోటు కల్పిస్తూ తెచ్చిన మై జీఓవి పోర్టల్ ద్వారా కోట్లాది మంది ప్రజలు బడ్జెట్ రూపకల్పన నుంచి గౌరవ ప్రధాని మన్ కీ బాత్ కార్యక్రమం ఇంకా వివిధ పథకాల వరకు తమ సలహాలను, సూచనలను నేరుగా అందిస్తున్నారు. ఇది పరిపాలనలో పారదర్శకతను మరింత పెంచింది. మై జీఓవి పోర్టల్ గురించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. భారత ప్రభుత్వ కేంద్ర యువజన వ్యవహారాలు మరియు క్రీడల మంత్రిత్వ శాఖ మై భారత్ విశాఖపట్నం జిల్లా డిప్యూటీ డైరెక్టర్ శ్రీ జి మహేశ్వరరావు గారి ద్వారా.
3: అందరికీ నమస్కారం. ప్రస్తుతం మనం చూసినట్లయితే ప్రతి రంగంలో కూడా డిజిటల్ ప్లాట్ఫామ్స్ అనేవి కీలక పాత్ర పోషించడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా భారత ప్రభుత్వం కల్పిస్తున్న సదుపాయాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ప్రతి ఒక్కరికి కమ్యూనికేషన్ అనేది ఈజీగా జరుగుతూ ఉంది. ఎందుకనంటే ప్రతి ఒక్కరు కూడా మొబైల్స్ ఉపయోగించడం జరుగుతుంది. వాటిలో ప్రభుత్వాలు అందజేసిన వివిధ యాప్లు కావచ్చు, వివిధ పోర్టల్స్ కావచ్చు, వాటి ద్వారా సిటిజన్స్ సమాచారాన్ని పొందటం, వాళ్ళకి కావలసిన అవసరాల మేరకు ఆ యొక్క సదుపాయాలను ఉపయోగించుకోవటం, భారత ప్రభుత్వం మై గవ్, అదేవిధంగా మై భారత్ లాంటి పోర్టల్స్ని లాంచ్ చేయడం జరిగింది. వీటి ద్వారా అక్కడ ఉన్న స్థానికులు వాళ్ళకి కావలసిన సదుపాయాలు ఏవైతున్నాయో వాటిని ఈజీగా ఆ ప్లాట్ఫామ్స్ లోకి వెళ్ళి సెర్చ్ చేసుకొని వాటిని ఏ రకంగా వాళ్ళు సద్వినియోగపరచుకోవాలి, వాటిని ఏ రకంగా ఉపయోగించుకోవాలనే వివరాలను అక్కడ తెలుసుకోవటం,

0: దీని ద్వారా ఏంటంటే నేరుగా కమ్యూనికేషన్ అన్నది సులభతరం అయ్యింది. గతంలో మనం కంపేర్ చేసినట్టయితే గనక ఈ యొక్క వివరాలు అవన్నీ కూడా తెలుసుకోవడం చాలా కష్టంగా ఉండేది, కానీ ఇప్పుడు మాత్రం చాలా సులభతరమైంది. మేము 15 నుండి 29 సంవత్సరాల వయసు కలిగిన యువతి యువకులతో కలిసి పనిచేయడం జరుగుతుంది. వారికి మహిభారత్ నుంచి కేంద్ర యువజన వ్యవహారాల క్రీడల మంత్రిత్వ శాఖ అనేక కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. వాళ్ళకి సంబంధించిన అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కావచ్చు, ఉదాహరణకు కెరియర్ గైడెన్స్, సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కోసం ఫిట్ ఇండియా మూవ్మెంట్ లో భాగంగా వాళ్ళకి క్రీడలను ఆడిపించడం, క్లస్టర్ బ్లాక్ అదేవిధంగా జిల్లా స్థాయి ఆటల పోటీలను పెట్టడం, భిన్నత్వంలో ఏకత్వం ఇది తెలియజేయబడుతూ మనంతా కూడా భారతీయులైనప్పటికీ కూడా వివిధ సంస్కృతి సాంప్రదాయాలు కలిగి ఉన్నాం. దీనికి సంబంధించి వాళ్ళు తెలుసుకోవాలనే ఉద్దేశంతో భారత ప్రభుత్వం ఈ ఇంటర్ స్టేట్ యూత్ ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్స్, ఇంటర్ యూత్ ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్స్, ఇంటర్ డిస్ట్రిక్ట్ యూత్ ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్స్ నిర్వహించడం జరుగుతూ ఉంది. వాళ్ళలో ఉన్న యంగ్ టాలెంట్ ని తీసుకురావడానికి మేము ప్రతి సంవత్సరం ఒక యూత్ పార్లమెంట్ లాంటి కార్యక్రమాలు నిర్వహిస్తూ వాళ్ళని జిల్లా స్థాయి నుంచి జాతీయ స్థాయి వరకు తీసుకెళ్లడానికి ఒక మంచి ప్రయత్నం అయితే జరుగుతూ ఉంది. ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క సదుపాయాన్ని ఉపయోగించుకుంటున్నారు. అదే ప్రస్తుతం వికసిత భారత్ యంగ్ లీడర్స్ డైలాగ్ అనే కార్యక్రమాన్ని కూడా మేము నిర్వహించడం జరిగింది. ఒక ప్రెస్టీజియస్ ప్రోగ్రామ్, దీంట్లో ఫస్ట్ లెవెల్ ఎంట్రీ క్విజ్ కాంపిటీషన్ తో స్టార్ట్ చేయడం జరుగుతుంది. అలాగే 5 రౌండ్స్ కంప్లీట్ చేసిన తర్వాత వీళ్ళని ఎంపిక చేసి జనవరి 12వ తేదీ నిర్వహించే నేషనల్ యూత్ డే, స్వామి వివేకానంద జయంతి సందర్భంగా నిర్వహించే కార్యక్రమంలో వాళ్ళని ఢిల్లీలో భారత మండపంలో భాగస్వామ్యం చేయడం జరుగుతుంది. ఆ రోజు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారితో వీరి యొక్క అభిప్రాయాలను నేరుగానే పంచుకునే అవకాశం ఈ కార్యక్రమం ద్వారా కల్పించడం జరుగుతుంది. గతంలో మనం చూసుకున్నట్టయితే గనక అందరికీ కూడా చేరడం చాలా కష్టతరం అయ్యేది అప్పుడు టెక్నాలజీ లేనప్పుడు. ఇప్పుడు భారత ప్రభుత్వం మై గవ్, మై భారత్ ఇలాంటి ప్లాట్ఫామ్స్ ని తీసుకురావడం వల్ల వాళ్ళు రీస్ట్ అయినట్టయితే గనక ప్రతిదీ కూడా వాళ్ళకి నేరుగా కమ్యూనికేట్ చేయబడుతుంది. ఎవరికి ఏ కార్యక్రమం కావాలో ఆ కార్యక్రమంలోకి నేరుగా వచ్చి వాళ్ళే ఫిజికల్ గా పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది. కనుక ఏంటంటే డిజిటల్ ప్లాట్ఫామ్స్ ని అందరూ కూడా ఉపయోగించుకోవాలి. ప్రభుత్వాలు ఏవైతే డిజిటల్ ప్లాట్ఫామ్స్ కల్పిస్తున్నాయో అక్కడ ఉన్న సర్వీసెస్ ని మీకు ఏ రకంగా కావాలో ఉపయోగించుకొని కావాల్సిన ప్రతి సమాచారాన్ని తెలుసుకున్నట్టయితే గనక మీకు అన్ని పనులు కూడా సులభతరం అవుతాయి. ప్రభుత్వాలు కల్పిస్తున్న ఈ యొక్క పోర్టల్స్ ఏవైతే వాటిని కూడా మన సిటిజన్స్ ఉపయోగించుకోవడం జరుగుతుంది. వాటి నుంచి సదుపాయాలు కూడా పొందడం జరుగుతుంది. రానున్న రోజుల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ను ఉపయోగించి మరిన్ని సదుపాయాలను వాటిలో కలిగించి మరింత సులభతరాన్ని చేయడానికి కూడా అవకాశాలు ఉన్నాయి.
1: దేశమంటే మట్టి కాదోయ్, దేశమంటే మనుషులోయ్ అని ప్రముఖ కవి గురజాడ అప్పారావు గారు చెప్పిన మాటలు ఎన్నటికీ ఆదర్శం. ప్రజాభాగస్వామ్యం ద్వారా మనం సాధించిన మరిన్ని విజయాలను ఇప్పుడు తెలుసుకుందాం. భారతదేశం పోలియోరహిత దేశంగా అవతరించడం వెనుక అసలైన శక్తి ప్రజాభాగస్వామ్యమే. ప్రభుత్వ పిలుపును అందుకుని కోట్లాది మంది తల్లిదండ్రులు తమ పిల్లలకు పోలియో చుక్కలు వేయించారు. లక్షలాది మంది స్వచ్ఛంద సేవకులు, ఉపాధ్యాయులు మొదలైన వారు గ్రామీణ ప్రాంతాల్లో ఇంటింటికి వెళ్లి ఇటువంటి టీకాల గురించి అవగాహన కల్పించడం వల్లే ఆరోగ్య భారతం ఆవిష్కరింపబడుతోంది. ఇక ఆ తర్వాత ముఖ్యంగా చెప్పుకోవాల్సింది డిజిటల్ చెల్లింపుల విప్లవం గురించి. నేడు ప్రపంచంలోనే అత్యధిక డిజిటల్ లావాదేవీలు జరుగుతున్న దేశంగా భారత్ నిలిచింది. ఇది కేవలం సాంకేతికత వల్ల మాత్రమే సాధ్యం కాలేదు. కూరగాయల వ్యాపారి నుంచి పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తల వరకు పౌరులంతా డిజిటల్ ఆర్థిక వ్యవస్థను నమ్మి దాన్ని తమ దైనందిన జీవితంలో ఒక భాగంగా మార్చుకోవడం వల్లే ఈ అద్భుతం సాకారమైంది. ఇది భారతదేశ ఆర్థిక పారదర్శకతను ప్రపంచానికి చాటి చెప్పింది. ఇక డ్వాక్రా మెప్మా కార్యక్రమాల ద్వారా గ్రామీణ పట్టణ ప్రాంతాల్లోని మహిళలు స్వయం సహాయక సంఘాలుగా ఏర్పడి పరస్పర సహకారంతో నేడు ఆర్థిక స్వావలంబన సాధిస్తున్నారు. తరువాతది స్థానిక భాషల పునరుజ్జీవనం, నూతన విద్యా విధానం. దేశంలోని నలుమూలల నుంచి ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు, విద్యావేత్తల నుంచి లక్షలాది సూచనలు స్వీకరించి సమాజ సమిష్టి ఆకాంక్షతో స్థానిక భాషలకు పునరుజ్జీవనం కల్పించడంతో పాటు నూతన విద్యా విధాన రూపకల్పన చేయడం జరిగింది. గత ఏడాది జరిగిన పరీక్షా పే చర్చా పోటీల్లో రిజిస్ట్రేషన్లలో ప్రపంచవ్యాప్తంగా 245 కంటే ఎక్కువ దేశాల నుంచి విద్యార్థులు, 153 దేశాల నుంచి ఉపాధ్యాయులు, అలాగే 149 దేశాల నుంచి తల్లిదండ్రులు పాల్గొన్నారు. ఒకే నెలలో ఒక పౌర భాగస్వామ్య ప్లాట్ఫామ్ ద్వారా అత్యధిక సంఖ్యలో రిజిస్ట్రేషన్లు సాధించినందుకు గాను ఈ కార్యక్రమం గిన్నీస్ వరల్డ్ రికార్డును కూడా సొంతం చేసింది.

0: తెలుసుకుంది. ఈ విజయం విద్యార్థి స్థాయి నుంచే ప్రతి పౌరుడు దేశ నిర్మాణంలో ఎలా భాగస్వాములు అవుతున్నారో మనకు తెలియజేస్తోంది. దేశ భావి నిర్ణేతలైన విద్యార్థులు వికసిత భారతానికి తమ వంతుగా అందిస్తున్న తోడ్పాటు అభినందనీయం. కార్యక్రమంలో ఇప్పుడు ఇంజనీరింగ్ విద్యార్థులు ఆదిత్య, హర్ష జన్ భాగీదారీ ద్వారా తాము తమలాంటి విద్యార్థులు చేస్తున్న కార్యక్రమాల గురించి తెలియజేసే వివరాలు విందామా?
1: నమస్కారం, నా పేరు ఆదిత్య. మన దేశ స్వాతంత్రం సాధించినప్పుడు మా జనరేషన్ లేకపోవచ్చు, కానీ ఇప్పుడు మనం సాధించబోయే వికసిత భారత్లో మేము భాగస్వాములు అవుతున్నందుకు ఐ ఫీల్ వెరీ ప్రౌడ్. జన్ భాగీదారి అంటే పబ్లిక్ పార్టిసిపేషన్ వల్ల ఇప్పటికీ మనం సాధించిన విజయాలు ఎన్నో ఉన్నాయి. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ మన ఇండియన్ ఫ్రీడమ్ మూమెంట్. అప్పుడు దేశ ప్రజలందరూ కలిసికట్టుగా ఒక మాట మీద ఉంటూ పోరాటం సాగించారు, కాబట్టి మనం స్వాతంత్రం సాధించుకోగలిగాం. ఇక ఇప్పటి కాలంలో మనమేం చేయొచ్చు? ఎస్పెషలీ స్టూడెంట్స్ మనసుండాలే, కానీ మార్గాలు ఎన్నో ఉన్నాయి. ప్రభుత్వ సంక్షేమ పథకాలు, ఆరోగ్యం, పారిశుద్ధ్యం, పరిశుభ్రత ప్రాముఖ్యత గురించి మన పరిసరాల్లోని నిరుపేదలకు వివరించడంతో పాటు ఇంట్లోని పెద్దవాళ్ళకి స్మార్ట్ ఫోన్ వాడకం, వివిధ రకాల యాప్స్ ఎలా ఉపయోగించాలి, ఆన్లైన్ ద్వారా కరెంట్ గ్యాస్ బిల్లులు చెల్లించడం వంటివి ఎంతో ఓపికగా నేర్పించాలి. మన చిన్నప్పుడు వాళ్ళెంత ప్రేమగా ఆప్యాయంగా మనకు తెలియని విషయాలు నేర్పించారో అంతే ఓర్పుగా మనం వాళ్ళకి ఇవన్నీ వివరించి చెప్పాలి. మరీ ముఖ్యంగా సైబర్ భద్రత గురించి, ఫ్రాడ్ ఫోన్ కాల్స్, ఫిషింగ్ లింక్స్, స్పామ్ మెసేజెస్ గురించి వివరించి, ఓటీపీ లేదా పిన్ నంబర్లు ఎట్టి పరిస్థితుల్లోనూ బయట వారెవ్వరికి చెప్పకూడదు అని అలర్ట్ చేయాలి. వారి మొబైల్స్, అకౌంట్స్ సురక్షితంగా ఉండేలా 2-ఫాక్టర్ అథెంటికేషన్, ప్రైవసీ, సెక్యూరిటీ సెట్టింగ్స్ ఇలాంటి వాటిల్లో వాళ్ళకి హెల్ప్ చేయాలి. అలాగే సోషల్ మీడియాలో వచ్చే ఏ సమాచారాన్ని అయినా ఫ్యాక్ట్ చెక్ చేయకుండా మనం ఇతరులకు షేర్ చేయకూడదు. ఇంటర్నెట్ ఫోరమ్స్, సోషల్ మీడియాలో ఇతరుల భావనలను గౌరవిస్తూ మనం తప్పనిసరిగా నెటికెట్ను పాటించాలి. ప్రభుత్వ పారదర్శకతను, పౌరుల భాగస్వామ్యాన్ని పెంచడానికి భారత ప్రభుత్వం తీసుకొచ్చిన మై జీఓవి యాప్ ఒక అద్భుతమైన డిజిటల్ సాధనం. సాంకేతిక పరిజ్ఞానం ఉన్న ఒక ఇంజనీరింగ్ విద్యార్థిగా నేను ఈ యాప్ ద్వారా వివిధ రకాల వినూత్న కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నాను. అర్హులైన ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకునేలా ఓటింగ్ ఇంపార్టెన్స్ గురించి అవగాహన కల్పించడం వంటివి చేస్తూ ఉంటాం. దీనికోసం ప్రత్యేకంగా మాకు వారంలో ఒక రోజు కంప్లీట్ గా స్టూడెంట్ యాక్టివిటీ అనేది ఉంటుంది. ఈ విధంగా దేశ నిర్మాణంలో మా వంతు పాత్రను పోషించినందుకు చాలా గర్వంగా ఉంది. ధన్యవాదాలు.
2: నమస్కారం, నా పేరు హర్ష ఈదుమడి. దేశ నిర్మాణంలో యూత్ పార్టిసిపేషన్ ఎంతో ఇంపార్టెంట్. ప్రభుత్వ ఆస్తులను కాపాడటం, ట్రాఫిక్ నిబంధనలను పాటించడం, మన ప్రాంతంలో లేదా కాలేజీల్లో నిర్వహించే స్వచ్ఛ భారత్, గ్రీన్ క్యాంపస్ వంటి కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటూ వ్యర్థాల నిర్వహణ, ప్లాస్టిక్ రహిత వాతావరణం కోసం తోటి విద్యార్థులతో కలిసి అవేర్నెస్ డ్రైవ్స్ నిర్వహించడం వంటివి చేస్తూ ఉంటాము. పాత టెక్స్ట్ బుక్స్, రెఫరెన్స్ మెటీరియల్స్, బట్టలు ఇటువంటి వాటిని సేకరించి వాటి అవసరం ఉన్న జూనియర్లకు లేదా అనాథ శరణాలయాలకు ఇవ్వడం, ఎన్ఎస్ఎస్ లేదా ఎన్సీసీ వింగ్ ద్వారా నిర్వహించే ఉచిత వైద్య శిబిరాలు, రక్తదాన కార్యక్రమాలు, టెక్నికల్ వర్క్షాప్స్లో వాలంటీర్గా పాల్గొనడం వంటివి చేస్తూ ఉంటాము. ధన్యవాదాలు.
0: కోట్ల మంది ప్రజల సమిష్టి శక్తే నా దేశం, ఆ సమూహపు సమిష్టి ఆలోచనే నా దేశ సౌభాగ్యం అని ప్రముఖ తమిళ కవి సుబ్రహ్మణ్య భారతి గారు అన్నట్లు, మనం ప్రస్తుతం జీవిస్తున్న ఈ అమృత కాలంలో రాబోయే తరాలకు స్వావలంబన కలిగిన సగర్వ భారతదేశాన్ని అందించడానికి జన్ భాగీదారి అనే సూత్రం ఒక దిక్సూచి. 140 కోట్లకు పైగా ఉన్న భారత జనాభా ఒకే సంకల్పంతో సమిష్టిగా అడుగులు వేస్తే సాధించలేనిది ఏదీ లేదు. ఒక్కో బిందువు కలిసి మహాసింధువైనట్లు ప్రతి పౌరుడు ఒక దేశ నిర్మాతగా మారి తన వంతు బాధ్యతను నెరవేర్చినప్పుడు నవభారత స్వప్నం తప్పక సాకారమవుతుంది. ఇది ఈనాటి దార్శనిక భారత్.
3: మీరింతవరకు నవభారత నిర్మాణంలో జన్ భాగీదారి, ప్రజా భాగస్వామ్యం ప్రాముఖ్యం గురించి పరిచయాలతో కూర్చిన ప్రత్యేక కార్యక్రమం విన్నారు. అతిథులు భారత ప్రభుత్వ కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ మై భారత్ విశాఖపట్నం జిల్లా డిప్యూటీ డైరెక్టర్ శ్రీ జె మహేశ్వరరావు, ఇంజనీరింగ్ విద్యార్థులు ఆదిత్య.

0: హర్ష. కార్యక్రమ నిర్వహణ శ్రీమతి బిఎన్ పద్మిని. ఈ కార్యక్రమం ఆకాశవాణి విశాఖపట్నం కేంద్ర సమర్పణ.
1: ఆకాశవాణి అనంతపురం కేంద్రం రసధ్వని కార్యక్రమంలో అలనాటి మధుర గీతాలు వింటారు. ముందుగా వినండి అన్న తమ్ముడు. ఈ చిత్రం కోసం జిక్కి పడిడిపాట, గీత రచన ఆరుద్ర, సంగీతం అశ్వత్థామా.

శ్రోతలు, రసధ్వని కార్యక్రమంలో అలనాటి మధుర గీతాలు వింటున్నారు. ఇప్పుడు వినండి అనురాగ దేవత. ఈ చిత్రం నుంచి పాట వింటారు.

రసదోని కార్యక్రమంలో చివరి పాట అన్నదమ్ములు. ఈ చిత్రం కోసం ఘంటశాల పి సుశీల పాడిన పాట. గీతరచన దాసరది, సంగీతం కెవి మహదేవన్.

శ్రోతలు ఇంతవరకు రసదోని కార్యక్రమంలో అలనాటి మధుర గీతాలు విన్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం, సమయం 8:30 కావస్తోంది. మరి కొద్దిసేపటి

0: ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది ఎన్ మణి. ముఖ్యాంశాలు. అమెరికా అధ్యకుడు డొనాల్డ్ ట్రంప్ భారతదేశంతో ద్వైపాక్షిక సహకారంపై సమీక్షించేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో ఫోన్ సంభాషణ జరిపారు. రబీ పంటల కనీస మద్దతు ధరల పెంపుకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. అన్ని రాష్టాలతో సంప్రదింపులు జరిపిన అనంతరం ప్రత్యేక రబీ కార్యాచరణ ప్రణాళిక రూపొందించామని కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తెలియజేశారు. గౌహటి వేదికగా వెస్టిండీస్తో జరుగుతున్న రెండవ వన్డే క్రికెట్ మ్యాచ్లో భారత్ విజయానికి ఇంకా 200 పరుగులు చేయాల్సి ఉంది. వార్తల వివరాలు. అమెరికా అధ్యకుడు డొనాల్డ్ ట్రంప్తో ఫలప్రదమైన చర్చలు జరిపినట్టు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. వాణిజ్యం, రక్షణ, ఇంధనం, కీలక సాంకేతికతలు, ఇతర రంగాల్లో భారత్ అమెరికా ద్వైపాక్షిక సహకారాన్ని ఫోన్ సంభాషణలో సమీక్షించినట్టు పేర్కొన్నారు. భారత్ అమెరికా సమగ్ర ప్రపంచ వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత ముందుకు తీసుకువెళ్లేందుకు సన్నిహిత సంప్రదింపులను కొనసాగించాలని ఇరువురు అంగీకరించినట్టు ప్రధానమంత్రి తెలిపారు. ప్రాంతీయ, అంతర్జాతీయ అంశాలపై కూడా ఇరువురం అభిప్రాయాలను పంచుకున్నామని, ప్రపంచ శాంతి భద్రతను పెంపొందించేందుకు కొనసాగుతున్న ప్రయత్నాలపై కూడా చర్చించినట్టు నరేంద్ర మోదీ సామాజిక మాధ్యమ పోస్టులో వెల్లడించారు. రబీ పంటల కనీస మద్దతు ధరల పెంపుకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశమైన కేంద్ర మంత్రివర్గ ఆర్థిక వ్యవహారాల కమిటీ 2027-28 మార్కెటింగ్ సీజన్కు సంబంధించి అన్ని నిర్దేశిత రబీ పంటల కనీస మద్దతు ధరలను పెంచేందుకు ఆమోదం తెలిపింది. మంత్రివర్గ సమావేశం అనంతరం ఆ వివరాలను కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ న్యూఢిల్లీలో పాత్రికేయులకు ఈ రోజు వెల్లడించారు. కుసుమ పంటకు క్వింటాల్కు 675 రూపాయల చొప్పున అత్యధికంగా ఎంఎస్పీ పెంచినట్టు చెప్పారు. ఆ తరువాత ఆవాల పంటలకు క్వింటాల్కు 413 రూపాయలు, కందిపప్పుకు 390 రూపాయలు, బ్లీకి 136 రూపాయలు, శనగకు 83 రూపాయలు, గోధుమలకు 25 రూపాయల చొప్పున కనీస మద్దతు ధర పెంచినట్టు అశ్విని వైష్ణవ్ తెలియజేస్తూ
1: आज तीन बहुत बड़े फैसले लिए गए जिसका दूरव्यापी इम्पैक्ट है पूरे देश में. सबसे पहला फैसला लिया गया रबी क्रॉप्स के लिए एमएसपी तय करना, एमएसपी में 50% ऑफ द कॉस्ट एक्स्ट्रा ऐड करना, उस फैसले को इसमें लागू किया गया है. वीट, बार्ली, ग्राम, लेंटिल्स, रेपसीड, मसूर, मस्टर्ड और सफ्लावर, इन सब के लिए जो प्रोडक्शन कॉस्ट है उससे कम 50% ज्यादा रखी गई है एमएसपी को.
0: అదేవిధంగా ఢిల్లీ పోలీసుల ఆధ్వర్యంలో ఇంటెలిజెంట్ ట్రాఫిక్ మేనేజ్మెంట్ సిస్టమ్ ప్రాజెక్టును అమలు చేసేందుకు కూడా కేబినెట్ కమిటీ ఆమోదం తెలిపిందని తెలిపారు. పన్నులతో కలిపి ఈ ప్రాజెక్టు అంచనా వ్యయం 1,789 కోట్ల రూపాయలకు పైగా ఉంటుందని కేంద్ర మంత్రి వెల్లడించారు. రబీ పంటలకు కనీస మద్దతు ధరను పెంచుతూ కేంద్ర మంత్రివర్గం తీసుకున్న నిర్ణయం రైతులకు ప్రయోజనం చేకూరుస్తుందని కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశవ్యాప్తంగా రైతుల జీవితాల్లో సానుకూల మార్పులు తీసుకురావడానికి కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పారు. పెంచిన ఎంఎస్పీ రైతులకు మెరుగైన ఆదాయాన్ని అందించడంతో పాటు వారి సుసంపన్నతకు దోహదపడుతుందని తెలిపారు. అన్ని రాష్టాల అధికారులు, మంత్రులతో విస్తృతంగా సంప్రదింపులు జరిపిన అనంతరం వ్యవసాయ మంత్రిత్వ శాఖ రాష్టాల వారీగా ప్రత్యేక రబీ కార్యాచరణ ప్రణాళికను రూపొందించిందని శివరాజ్ సింగ్ చౌహాన్ న్యూఢిల్లీలో ఈ రోజు పాత్రికేయులకు వివరిస్తూ
2: మోదీజీకి నేతృత్వమే దేశ అన్న భండార్ భరే పిచ్చే 11-12 సార్ ఉత్పాదన శూన్య 2 మిలియన్ టన్ బడకే అప్ 377 మిలియన్ టన్ मतलब 49% 14 और दूसरे 86% किसानों की लैंड होल्डिंग काफी कम है, इसलिए उत्पादन तो बढ़े लेकिन बड़े उत्पादन के साथ उनको उत्पादन के ठीक दाम भी मिले, ये बहुत जरूरी है.
0: రంగం కేవలం దానికి మాత్రమే పరిమితం కాకుండా ఆర్థిక వ్యవస్థకు ప్రధాన స్తంభంగా, ఉపాధికి ముఖ్యమైన

0: వనరుగా నిలుస్తోందని కేంద్ర సాంస్కృతిక పర్యాటక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ పేర్కొన్నారు. న్యూఢిల్లీలోని అసోచాం ఈరోజు నిర్వహించిన జాతీయ పర్యాటక సదస్సులో కేంద్ర మంత్రి ప్రసంగిస్తూ ప్రపంచవ్యాప్తంగా నేడు భౌగోళిక రాజకీయ అనిశ్చితులు ఉన్నప్పటికీ పర్యాటక రంగం మాత్రం వృద్దిని కొనసాగిస్తోందని చెప్పారు. గత ఏడాది దేశంలో దేశీయ పర్యాటక రంగం 12.5% వృద్ది రేటును నమోదు చేసిందని, దేశవ్యాప్తంగా 428 కోట్లకు పైగా పర్యాటకులు సందర్శించారని మంత్రి తెలియజేశారు. ఆకాశవాణి జాతీయ వార్తలు వింటున్నారు. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ శతాబ్ది ఉత్సవాల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాల్గొంటారు. న్యూఢిల్లీలోని భారత్ మండపంలో రేపు జరగనున్న ముగింపు ఉత్సవాల్లో ప్రధానమంత్రి పాల్గొని ప్రసంగిస్తారు. ఈ సందర్భంగా నరేంద్ర మోదీ యూపీఎస్సీ శతాబ్ది స్మారక నాణెం, స్మారక తపాలా బిళ్లను విడుదల చేయడంతో పాటు 100 ల్యాండ్మార్క్ జడ్జ్మెంట్స్ షేపింగ్ ది పాలసీస్ ఆఫ్ యూపీఎస్సీ అండ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్స్ ఇన్ ఇండియా అనే పుస్తకాన్ని కూడా ఆవిష్కరిస్తారు. 1926లో యూపీఎస్సీ ఏర్పాటై 100 ఏళ్లు పూర్తయిన సందర్భంగా గత సంవత్సరం అక్టోబర్ 1వ తేదీన ప్రారంభమైన ఏడాది కాలం ఉత్సవాలు రేపటి కార్యక్రమంతో ముగియనున్నాయి. క్వాంటమ్ సెక్యూర్ కమ్యూనికేషన్ రంగంలో భారత్ కీలక మైలురాయిని సాధించిందని కేంద్ర శాస్త్ర సాంకేతిక శాఖ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ తెలిపారు. దేశ సాంకేతిక సామర్థ్యాలు 1000 కిలోమీటర్లకు పైగా క్వాంటమ్ సురక్షిత కమ్యూనికేషన్ను అధిగమించాయని ఆయన చెప్పారు. 8 ఏళ్లలో సాధించాలని నిర్దేశించుకున్న లక్ష్యంలో 100కి పైగా పురోగతిని 3 ఏళ్లలోపే సాధించినట్టు మంత్రి వెల్లడించారు. న్యూఢిల్లీలో ఈరోజు నిర్వహించిన నేషనల్ క్వాంటమ్ మిషన్ ప్రగతి క్యూ ఫౌండ్రీ కార్యక్రమం ప్రారంభ సమావేశంలో పాల్గొన్న జితేంద్ర సింగ్ ఆ వివరాలను వెల్లడించారు. ప్రస్తుతం జాతీయ క్వాంటమ్ మిషన్ పరిధిలో 14 సాంకేతిక బృందాలు, 17 ప్రాజెక్టు బృందాలు, 150 మందికి పైగా ప్రత్యేక పరిశోధకులు, 17 రాష్ట్రాలు, 2 కేంద్రపాలిత ప్రాంతాల్లోని 43 సంస్థలు భాగస్వాములుగా ఉన్నాయని మంత్రి తెలియజేస్తూ,
1: Now we are in an elite club of nations who have an exclusive quantum mission. Like what was happening about 2 decades back. We had all the talent, we had the scientific acumen, we had the industry which was also ready to come forward to partner. For example, very recently we did something unimaginable, opening up even the nuclear sector, the space, and the outcomes have been miraculous. Negligible economy, you are now close to $9 billion and you hope to go up by $45 billion in another 7-8 years.
0: ఈ సందర్భంగా జాతీయ క్వాంటమ్ మిషన్ కింద 9 కొత్త స్టార్టప్లను కూడా సింగ్ ప్రారంభించారు. అసోంలోని గౌహతి స్టేడియం వేదికగా భారత్ వెస్టిండీస్ జట్ల మధ్య 2వ వన్డే క్రికెట్ మ్యాచ్ జరుగుతోంది. తొలుత బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ భారత్కు 406 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. అనంతరం లక్ష్య ఛేదన ప్రారంభించిన భారత్కు శుభారంభం లభించింది. ఓపెనర్లు శుభ్మన్ గిల్ సెంచరీ, రోహిత్ శర్మ 80 పరుగులు చేసి క్రీజులో కొనసాగుతున్నారు. దీంతో 23 ఓవర్లు పూర్తయ్యేసరికి భారత్ 219 పరుగులు చేసింది. విజయానికి ఇంకా 187 పరుగులు చేయాల్సి ఉంది. ఆసియా క్రీడల్లో ఈరోజు కూడా భారత్ అథ్లెట్లు విజయ పరంపర కొనసాగించారు. ఆర్చరీ కాంపౌండ్ ఈవెంట్లలో టీమ్ అండ్ మిక్స్ లో గోల్డ్ మెడల్స్ వచ్చాయి. దీంతో భారత్ 11వ రోజు స్వర్ణాలతోనే పతకమోత ప్రారంభమైంది. దీంతో పాటు ట్రాప్ మిక్స్డ్ షూటింగ్ టీం విభాగంలో భారత్కు స్వర్ణం వచ్చింది. అలాగే పురుషుల రెజ్లింగ్ 87 కిలోల విభాగంలో భారత రెజ్లర్ సుశీల్ కుమార్ కాంస్యం సాధించాడు. గుజరాత్ యాంటీ టెర్రరిజం స్క్వాడ్ ఏటీఎస్, భారత కోస్ట్ గార్డ్, కేంద్ర నిఘా సంస్థలు సంయుక్తంగా నిర్వహించిన ఆపరేషన్లో ఇరాన్కు చెందిన ఓ పడవ నుంచి 5 పాకిస్తానీ పౌరులను అరెస్టు చేసినట్టు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తెలిపారు. భారత ప్రత్యేక ఆర్థిక మండలి పరిధిలో ఉన్న ఆ పడవ నుంచి 526 కిలోల మెథాఫెటమైన్, హెరాయిన్ను స్వాధీనం చేసుకున్నట్టు ఆయన సామాజిక మాధ్యమ పోస్టులో వెల్లడించారు. దేశ యువతను మాదక ద్రవ్యాల ముప్పు నుంచి కాపాడేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని పేర్కొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. అమెరికా అధ్యకుడు డొనాల్డ్ ట్రంప్ భారతదేశంతో ద్వైపాక్షిక సహకారంపై సమీక్షించేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో ఫోన్ సంభాషణ జరిపారు. రబీ పంటల కనీస మద్దతు ధరల పెంపుకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. అన్ని రాష్ట్రాలతో సంప్రదింపులు జరిపిన అనంతరం ప్రత్యేక రబీ కార్యాచరణ ప్రణాళిక రూపొందించామని కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తెలియజేశారు. గౌహటి వేదికగా వెస్టిండీస్

0: విండీస్తో జరుగుతున్న రెండవ వన్డే క్రికెట్ మ్యాచ్ లో భారత్ విజయానికి ఇంకా 200 పరుగులు చేయాల్సి ఉంది. ఆకాశవాణి జాతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి అనంతపురం కేంద్రం, ఇప్పుడు వినండి ఒక పాట.

దేశంలో నారసింహ క్షేత్రాలు ఎక్కువ ఉన్నాయి. అందులో కొన్ని నారసింహ క్షేత్రాలు ప్రసిద్ధిగాంచినవి. ఇందులో కదిరి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం విశిష్టమైనదిగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఏ నారసింహ క్షేత్రంలో లేని విధంగా ఇక్కడి స్వామివారు ప్రహ్లాదుని వరద నారసింహునిగా వెలసి మనకు దర్శనమిస్తారు. ఇక్కడ ప్రతి సంవత్సరం నరసింహస్వామి బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతాయి. ఈ బ్రహ్మోత్సవాలను తిలకించడానికి చుట్టుపక్కల ప్రజలే కాకుండా ఇతర రాష్ట్రాలైన కర్ణాటక, తమిళనాడు ప్రజలు అసంఖ్యాకంగా హాజరవుతారు. ఈ క్షేత్రంలో భృగుతీర్థము, ద్రౌపదీ తీర్థము, కుంతీ తీర్థము, పాండవ తీర్థము మొదలైన తీర్థరాజాలున్నాయి. శ్రీ కాద్రి లక్ష్మీ నరసింహస్వామివారి దేవాలయం అతి పురాతనమైనది. స్వామివారు కాద్రి వృక్షాన ఉద్భవించిన కారణముగా స్వామివారికి కాద్రి నరసింహస్వామి అని పేరు వచ్చింది. స్వామివారి ఆలయం వివిధ రాజుల పాలనలో అంచెలంచెలుగా అభివృద్ధి చెంది అతి విశాలమైన ఆలయ ప్రాంగణంలో స్వామివారు మరియు అమ్మవారి దివ్యమూర్తుల ప్రధాన ఆలయంలో ఉంటూ ప్రాకారంలో ఇంకా ఇతర దేవతామూర్తులైన గోవిందరాజస్వామి, ఆంజనేయ స్వామి, ఆళ్వార్ స్వామి వార్ల సన్నిధానాలు ఉన్నాయి. ఇక్కడ క్షేత్రపాలకుడు భైరవుడు. గర్భాలయంలో స్వామివారు భక్తులకు అష్టాభుజ అర్చామూర్తిగా దర్శనమిస్తారు. స్వామివారి ఎదుట భక్తిపూర్వకముగా నిల్చొని నమస్కరిస్తున్న ప్రహ్లాదుని విగ్రహాన్ని

0: కదిరి క్షేత్ర మహత్యాన్ని అర్చకులు వివరిస్తూ శ్రీ అర్చకం వెంకట నరసింహాచార్యులు.
1: నమస్కారం అండి, వెంకట నరసింహాచార్యులు అర్చకం. మీరు కదిరిలో కలిసినటువంటి కాద్రి నరసింహస్వామి దేవస్థానంలో ప్రధాన అర్చకులుగా ఉంటున్నారు కదండి.
2: అవునండి.
1: ఈరోజు మా శ్రోతలకు కాద్రి నరసింహక్షేత్ర మహత్యం గురించి వివరిస్తారు.
2: శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. స్వామివారు ప్రథమం వెంకటాచలం ద్వితీయం కాదరిం అని రుద్ర నారద సంవాదే బ్రహ్మాండ పురాణే కాదరి మహాత్మే త్రయోదశ అధ్యాయ అని 13 అధ్యాయములుగా రాయబడి ఉంది. ఈ యొక్క కాదరి క్షేత్ర మహాత్యం కదిరి శ్రేయం కాదరిమని స్థల పురాణం. కాదరం అనగా చంద్ర వృక్షముని పేరు. కాదరం అనే వృక్షంలో స్వామివారు ఆవిర్భవించిన దానివల్ల ఈ క్షేత్రాన్ని కాద్రి గ్రామ్య పదముగా కదిరి అని పిలువబడుతున్నది. కాదరం అనే వృక్షంలో ఉద్భవించిన దానివల్ల కుజగ్రహానికి సంబంధించినటువంటి వృక్షము కాదరం అనే వృక్షం. బ్రహ్మణ ఇది కాదరం ఉద్యమహేపాహిస్వాహ అని ఆ యొక్క సప్త సమిధుల్లో ఒక సమిధ కాదరం అనే వృక్షం. ఆ వృక్షంలో స్వామివారు ఆవిర్భవించి పద్మాసనంగా వేంచేసి హిరణ్యకశిపుల వారిని పరండబెట్టుకుని రెండు చేతులతోన పొట్టను చించి ప్రేగులంతా మాలగా వేసుకుంటున్నారు. అందువల్ల రక్తమాల విభూషణ యనమహాఓం అని వారి సహస్రనామార్చన, మరియు రక్తగంధాను లేపనాయన మహాభూమి అని వారి యొక్క సహస్రనామార్చన. ఆ రక్తమే వారి యొక్క గంధంగా వేసుకున్నారు. ప్రేగుళ్ళు మాలగా వేసుకుంటూ ఉన్నారు స్వామి వారి ఇక్కడ. అందువల్ల రక్తమాల విభూషణాయన మహాభూమి అని వారి యొక్క సహస్రనామార్చనలో చెప్పబడుతుంది.

అరణ్య సంహార అనంతరం భక్త ప్రహ్లాదుడైనటువంటి ప్రహ్లాదుల వారికి అనుగ్రహించిన క్షేత్రం ఈ మారి ప్రహ్లాద సమేతంగా నభూతో నభవిష్యతి ఆంధ్రాలో కాని కర్ణాటకలో కాని తమిళనాడులో కాని ఎన్నో నరసింహ క్షేత్రాలు ఉన్నాయి. అయితే ప్రహ్లాద సమేతంగా ఉండేటువంటి నరసింహస్వామి ఒక్క కాదిరిలో తప్ప ఈ భూ బ్రహ్మాండములో ఎక్కడగాని లేదు. నపునరాయతి నభూతో నభవిష్యతి. ఆ ప్రహ్లాదుల వారు స్తోత్రం చేసిన దానివల్ల ఆ ప్రహ్లాదుల వారి భక్తికి ఆయన పరవశమై ప్రసన్నంగా ఉన్నారు స్వామివారు. ఇక్కడ స్వామివారు నారసింహం అంటే చాలా ఉగ్ర రూపం. అయితే ఆ భక్తుని యొక్క స్తోత్రములకు ఆ భక్తుని యొక్క భక్తికి ఆయన పరవశమై కట్టుబడి ప్రశాంతంగా ప్రసన్నంగా ఉన్నారు స్వామివారు. ఇక్కడ ప్రసన్నమూర్తి ఎట్లయితే ఆ భగవంతుడు ప్రహ్లాదుల వారిని అనుగ్రహించినారో ఇక్కడ వచ్చిన 55 మంది భక్తాదులకు కూడా వారి వారి అభీష్టము నెరవేరుస్తూ కొంగు బంగారమై ఇక్కడ స్వామివారు వెలసి ఉన్నారు. 2000 సంవత్సరములకు పూర్వమే ఈ యొక్క నరసింహ క్షేత్రం వెలిసినట్టుగా పురాణాలు చెబుతూ ఉన్నాయి. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి కూడా ఆ నరసింహుని యొక్క ఆరాధన చేసినటువంటిగా ఆ స్థల ప్రయాణం చెప్తూ ఉంది. ఇది చాలా అత్యంతమైన

భక్తులు స్వామివారిని దర్శించుకున్న అనంతరం స్వామివారికి ఎడమవైపున వెలిసిన శ్రీ లక్ష్మీ అమ్మవారిని దర్శించుకోవచ్చు. అమ్మవారి ఆలయం ముందున్న ముఖమంటప స్తంభాలపై విశేషమైన కళాకృతులను మనం చూడవచ్చు.

వసంత ఋతువులో ఆ ఉత్సవ విగ్రహాలను పైకి తీసి ఆరాధించిన విగ్రహాలు కనుక వసంత వల్లభులు అని నామధేయం చేసి ప్రాణప్రతిష్ఠ చేసి ఆరాధించిన విగ్రహాలు. ఇటువంటి మూర్తులు ఎక్కడ గాని ఆచేతు హిమాచలంలో ఇటువంటి తేజమైనటువంటి విగ్రహాలు ఎక్కడా లేదు. వీరికే ఆర్చిత కళ్యాణోత్సవాలు, ఆర్చిత ఉత్సవాలు, ఆర్చిత బ్రహ్మోత్సవాలు కూడా ఇక్కడ అత్యంత వైభవం. వార్షిక బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా 15 రోజులు శ్రీమద్ వైతాళ ఆగమ శాస్త్ర ప్రకారంగా జరపబడుతోంది. ఆ రథోత్సవం రోజు అత్యంత వైభవంగా సుమారు 500,000 మంది జనం చేరి ఇవి అత్యంత వైభవంగా రథోత్సవం జరుగుతుంది. ఆ రథోత్సవం నాడు దవనము, మల్లెపూలు, మిరియాలు చల్లడం స్వామివారి యొక్క ఆనవాయితీగా భక్తుల యొక్క అభీష్టము నెరవేరుస్తూ ఆ యొక్క ఆనవాయితీగా వస్తుందన్నమాట. ఇక్కడ కదిరి మల్లెపూలు, కదిరి దవనము, కదిరి మిరియాలు చాలా విశేషంగా ప్రసాదంగా స్వీకరిస్తూ శ్రీవారి అనుగ్రహం పొందుతూ వస్తూ ఉంటారు.

ఉత్సవాలలో జానపదులు, చెక్క భజనలు, జడకోలాటాలు కనుల పండుగగా ప్రదర్శితమవుతాయి. ఇక్కడ స్వామివారిని బేట్రాయుడు అని కూడా పిలుస్తారు. కన్నడ భాషలో బేట అనగా వేట అని అర్థం. ఇక్కడ స్వామి బహుజనాలకు ఇంటి దైవం కావడంతో భక్తాదులు విశేషంగా క్షేత్రానికి వచ్చి తలనీలాలు సమర్పించుకొని స్వామివారికి కానుకలు సమర్పించుకుంటారు. ఇక స్వామివారి బ్రహ్మోత్సవాల సమయంలో కదిరి పట్టణం జనసంద్రంగా మారుతుంది. స్వామివారు ఒక్కొక్క రోజున ఒక్కొక్క అవతార విశేషంతో దర్శనం

0: చండ్రవృక్ష దారువులో రూపుదిద్దుకున్న స్వామివారు నిత్యాభిషేకాలు చేయటం ద్వారా విగ్రహం అరుగుదలకు గురయ్యే ప్రమాదం ఉందని మూల విరాట్టుకు స్వామివారి ఆవిర్భావ స్వాతి నక్షత్రాయుత తిథి రోజున అభిషేకం చేయటం జరుగుతుంది. అర్చకులు ఆవిర్భావ నక్షత్ర అభిషేకం గురించి వివరిస్తూ,
1: ఈ స్వాతి నక్షత్రం శ్రీ స్వామివారి జన్మదినముగా చెప్పబడుతోంది. వైశాఖే స్వాతి నక్షత్ర జాతాయామని ఆగమ శాస్త్రాలు చెప్తున్నాయి. స్వామివారు ప్రథమం వెంకటాచలం, ద్వితీయం కాదరిం అని రుద్ర నారద సంవాదే బ్రహ్మాండ పురాణే కాదరి మహాత్మే త్రయోదశ అధ్యాయ అని 13 అధ్యాయములుగా రాయబడి ఉంది. ఈ యొక్క కాదరి క్షేత్ర మహాత్మ్యం స్వామివారు అభిషేక అనంతరం స్వామివారిని బట్టలు వేసి తుడిచినట్లయితే, మనం చిన్న బిడ్డలకట్లయితే స్నానం చేసి తుడిచేస్తే ఏ విధంగా చెమట పోస్తుందో అదే విధంగా స్వామివారికి కూడా అభిషేక అనంతరం ఎన్ని బట్టలు వేసి తుడిచినా కూడా స్వామివారికి ధారధారగా స్వేద బిందువులు వస్తూ ఉంటుంది. అది ఒక స్వాతి నక్షత్రం రోజు మాత్రం గమనించవచ్చును. ఆ యొక్క స్వయంభక్త క్షేత్రం కనుక చాలా విశేషమైనటువంటి క్షేత్రంగా చెప్పబడుతోంది.
0: విశేషమైన సేవల గురించి అర్చకులు వివరిస్తూ,
1: 12 ఆళ్వార సన్నిధానములు అవతల.
2: మీరింతవరకు కదిరి నరసింహుడు రూపకం విన్నారు. సమర్పణ శ్రీ ముళ్ళగిరి హరి, వ్యాఖ్యానం శ్రీ మంగు మధుసూదన కృష్ణ. ఆకాశవాణి అనంతపురం కేంద్రం. సమయం 9 గంటలకు వస్తోంది. మరికొద్దిసేపట్లో ఆంగ్లంలో వార్తలు వింటారు ఢిల్లీ కేంద్రం నుండి.

0: ప్రకటించిన కార్యక్రమం వెంటనే వింటారు.
1: ఆకాశవాణి వర్జం నాటిక వింటారు. రచన శ్రీ పాసం గోపాలకృష్ణమూర్తి. నిర్వహణ శ్రీ ఆళ్ల యోగానందేశ్వర రెడ్డి. ఇందులో శ్రీహరి, శ్రీగాధ నాగభూషణం, శ్రీదేవి, శ్రీమతి పి శ్రీరత్నమాల, సుబ్బులు, కుమారి వెంపటి వసంతరాగిణి, దేవుడు శ్రీ విబి నారాయణ పాత్రుడు, మావయ్య శ్రీ ఏబి రమణారావు. వినండి వర్జం నాటిక.
2: దేవి, దేవి, ఓ శ్రీదేవి, నిన్నేనోయ్.
3: ఏం కావాలో చెప్పండి, ఎందుకలా గావు కేకలు పెడుతున్నారు?
2: అబ్బబ్బబ్బబ్బా, తల నొప్పిగా ఉంది. నా ముఖాన కాస్త కాఫీ పోయి పోయి నీకు పుణ్యం ఉంటుంది. ఆహా, ఓహో, కాఫీ రెడీగానే ఉందన్నమాట. చేతిలో కాఫీ కప్పు పట్టుకుని నా వైపే చూస్తూ నిల్చున్నావేంటే? ఇంతకీ కాఫీ ఇవ్వవా ఏంటి?
3: అబ్బబ్బబ్బా, మళ్ళీ ఆ గంటల పంచాంగం ముందేసుకుని కూర్చున్నారు.
2: నువ్వలా కోపంగా చూడడానికి కారణం అదన్నమాట. సరే, ఆ కప్పు ఇలా ఇవ్వవే.
3: ఇదిగోండి, తాగండి.
2: ఇంతకీ శ్రీదేవి, ఈరోజు శుక్రవారమేనా?
3: ఆహా, ఈరోజు శుక్రవారమే. మీరు గత శుక్రవారం నుంచి ఆ గంటల పంచాంగం ముందేసుకుని గంట గంటకి వర్జ్యం ఉంది, ప్రాణభయం ఉంది, నా శార్థం ఉంది, నా పెండాకుడు ఉంది అంటూ గంటకి 2 సార్లు కాఫీ పెట్టించుకుని తాగుతూ నన్ను వేపుకు తింటున్నారు కదండి.
2: శ్రీదేవి, ఏమిటి అంతలా చిరాకు పడుతున్నావు?
3: మరి మీరు చేస్తుంది ఏమైనా బాగుందా?
2: నేనేం చేశాను?
3: అవ్వా, ఏం చేశానని అమాయకంగా అలా అడుగుతున్నారేంటండి? చేసిందంతా చేసి.
2: అబ్బబ్బబ్బబ్బా, నేనేం చేశానంటే చెప్పవేంటే?
3: ఇంకా ఏం చెప్పాలి, వారం నుండి ఉద్యోగానికి వెళ్ళటం మానేసి ఆ గంటల పంచాంగం ముందేసుకుని అదేదో రామాయణమో భారతమో అయినట్లు దీర్ఘంగా చదువుతున్నారు. అసలు మీకు ఈ పిచ్చెలా పట్టుకుందండి?
2: ఏయ్, ఏమిటా పిచ్చివాగుడు, పంచాంగం ప్రకారం నడుచుకోవటం పిచ్చా? అలా మాట్లాడకూడదే. అపచారం, అపచారం, ముందు నువ్వు లెంపలేసుకో.
3: నేనేం తప్పు మాట్లాడలేదే గాని. ఏమండి, ఈ రోజైనా ఆఫీస్కి వెళ్ళండి.
2: అదే చూస్తున్నానే. అబ్బా, ఈరోజు కూడా బయటికి కాలు పెడితే అన్ని అశుభాలే అని రాసుందే.
3: అంటే?
2: అంటే ఇప్పుడు టైము ఉదయం 9 గంటలయ్యింది కదా.
3: అయింది.
2: ఇప్పటి నుంచి అంటే 9:24 వరకు అశుభం, 9:24 నుండి 10 గంటల వరకు కలహం, ఆ తర్వాత చోరభయం, ఆ తర్వాత కలహం, ఆ తర్వాత కష్టాలు.
3: ఆపండి మీ సోదా. ఏమండి, నాకు తెలియక అడుగుతాను, మీ గంటల పంచాంగంలో అన్ని అశుభాలే తప్ప శుభాలు రాయరా ఏమిటి?
2: ఓ సిప్పిచ్చిదానా, పంచాంగంలో రాసినట్టుగా నడుచుకుంటే జరిగేదంతా శుభమేనే.
3: అంటే ఈరోజు కూడా ఆఫీస్కి వెళ్ళడం లేదు అంతేనా?
2: ఎలా వెళ్తాను శ్రీదేవి, ఈరోజంతా నేను బయటికి వెళ్ళకూడదనే వ్రాసుంది. పంచాంగాన్ని ధిక్కరించి మనం ప్రవర్తించామనుకో, నాకు ఏదైనా జరగరాని జరిగితే నీకు దిక్కెవరే? అందుకే నేనెప్పుడు నీ గురించి ఆలోచిస్తూ ఉంటాను.
3: ఇలా అయితే మీ ఉద్యోగం కాస్త ఊడుతుంది, ఆ తర్వాత మనం వీధిలో బిచ్చమెత్తుకోవాల్సిందే.
2: నేనంత పిచ్చివాడిని కాదు, సిక్కులు పెట్టాగా. ఏదేమైనా నేను నీకు వీధుల్లో బిచ్చమెత్తుకునే అవసరాన్ని మాత్రం రానివ్వనని హామీ ఇస్తున్నాను అంతే.
3: అయినా మీరుండగా వీధుల్లో బిచ్చమెత్తుకునే కర్మ నాకెందుకు వస్తుంది?
2: అంటే?
3: అంటే భరించువాడు భర్త అన్నారు, మీరు ఇంత తీసుకొచ్చి నన్ను పోషిస్తున్నారు అని అర్థం. చివరికి నా కర్మ ఇలా తగలడింది అనుకోలేదు. అసలు మా నాన్నగారు ననాలి ఇలాంటి వాడిని పెళ్లి చేసినందుకు.
2: ఏమేవ్, ఏమిటే నోరు పెరిగిపోతుంది? ఇంకా నా ఉద్యోగం పోలేదే, అయినా నువ్వేదేదో ఊహించుకుని నన్ను బిచ్చగడు అంటావా? నిన్ను?
3: నన్ను ఏంటి చెప్పండి, ఏం చేస్తారు, ఏం చేస్తారు చెప్పండి.
2: అదేమిటే, బయట చెంగు నడుకు బిగించి పటపడపడపడ పుళ్ళు కొరుకుతూ అలా నా పైకి వచ్చేస్తావేంటే?
3: ఉద్యోగం పోతే మీరు నన్ను బిచ్చమెత్తే

0: ఇంట్లో పోషిస్తానని మీరని నేనన్నారంటారేంటండి?
1: సరే సరే, ఇప్పుడు మనం అకారణంగా పోట్లాడుకోవటం మాని ఎంచక్క ఎదురు బొదురు కూర్చొని శ్రీదేవి సరదాగా కబుర్లు చెప్పుకుందామా?
0: అదొక్కటే తక్కువైంది. మనమేమైనా కొత్త దంపతులమా ఏంటి?
1: ఓ పిచ్చి మహమా, కబుర్లు కొత్త దంపతులే కాదే, పాత దంపతులు కూడా కబుర్లు చెప్పుకోవచ్చు.
0: ఆహా, నాకు అవతల బోలెడంత పనుంది. మీరు ఆ పంచాంగంలో రాయని విషయాలు ఏమైనా ఉన్నాయేమో కనుక్కోండి.
1: ఆహా, ఎంత మంచి సలహా ఇచ్చావు. అందుకేను భార్యను కరణేషు మంత్రి అన్నారు మన పెద్దలు.
0: అయ్యా మహానుభావ, మీకు మీ పెద్దలకో నమస్కారం. ఏదో మాట వరుస కంటే ఎంతసేపు ఆ పంచాంగాన్ని ముందేసుకుని కూర్చున్నారే గాని ఉద్యోగానికి వెళ్ళండి, లేదా అలా బయట తిరిగి రండి.
1: ఏమిటే బొత్తిగా నీకు నేనంటే ముగుడనే భయమే లేకుండా పోయింది? అసలు ఎంతసేపు ఉద్యోగానికెళ్ళు బయటికెళ్ళు అంటున్నావు? అసలు నీ ఉద్దేశం ఏంటే?
0: సదుద్దేశమే. అసలు మగాడనేవాడు వారానికి ఒక రోజు, అది సెలవు రోజు ఇంట్లో ఉంటే బానే ఉంటుంది, కానీ ఇలా రోగిష్టివాడిలా ఇంట్లోనే ఉంటే అసహ్యంగా ఉంటుంది.
1: అంటే అంటే నేను రోగిష్టివాడిని అంటావు, నీకోసం నన్ను ఏ మాయదార రోగం అయినా తెచ్చుకోమంటావు, అంతేనా?
0: వద్దులేండి, కట్టుకున్న నేరానికి మీకు చాకరీ చేయలేక నేను చావాలి.
1: అంటే రేపు నాకు ఏదైనా రోగం వస్తే నువ్వు నన్ను చూస్తావన్న నమ్మకం కూడా నాకు లేదే. అసలు నువ్వు నాకు భార్యలా ప్రవర్తిస్తున్నావంటే?
0: మీరు మాత్రం నాకు భర్తలా ప్రవర్తిస్తున్నారా?
1: నీ మాటలను బట్టి చూస్తుంటే నా ముఖం చూడటమే నీకు ఇష్టం లేనట్టుంది. నాకు కూడా నీ ముఖం చూడటం కష్టంగానే ఉంది, కాబట్టి తక్షణం నువ్వు లోపలికి వెళ్ళిపో. నీ ముఖం నాకు ఇంకా చూపించొద్దు అంతే.
0: ఆహా, అలాగా నా మొహం చూడటం అంత కష్టంగా ఉంటే లోపలికి ఎందుకు, బయటకే పోతా. అసలు మా పుట్టింటికి వెళ్ళిపోతా, అప్పుడు నా మొహం మీరు, మీ మొహం నేను చూసే బాధ తప్పుతుంది. అప్పుడు మీరు ఎంచక్క ఇక్కడి నుంచే ఆ గంటల పంచాంగం ముందేసుకొని 11 గంటలకి అది జరుగుతుంది, 12 గంటలకి ఇది జరుగుతుంది అంటూ భయపడుతూ భయం భయంగా బతకండి.
1: అంటే నీ ఉద్దేశం ఈ పంచాంగంలో వ్రాసినట్లుగా జరగదు, అంత అబద్ధమనేగా?
0: అబద్ధం కాబోతే నిజమా? అసలు ఆ పుస్తకంలో ఉన్నట్లు ఏదన్నా జరిగిందా చెప్పండి.
1: అది మరి నేను దీన్నే ఫాలో అవుతున్నాను, కాబట్టే నాకు అంత మంచి జరుగుతోంది. అర్థమైందా?
0: నిక్షేపంలో ఉన్న మీకు ఈ పిచ్చేలా పట్టుకుందండి.
1: ఇది పిచ్చి కాదు శ్రీదేవి, వాస్తవం. జీవితం అనే నౌక సక్రమంగా ప్రయాణించాలంటే తెరచాప అనే ఈ పుస్తకం ఉండాలి. నా మిత్రుడు ఈ పంచాంగాన్ని నమ్ముకుని ఎంతో కీర్తి డబ్బు గడించాడు తెలుసా?
0: ఎందుకు, ఆ మిత్రుడు ఉన్నాడా పోయాడా?
1: అలా ఎగతాళిగా మాట్లాడకూడదు. అయినా నువ్వు చేసే పని ఎవరైనా విమర్శిస్తే నీకు కోపం రాదు?
0: ఒకళ్ళు విమర్శించే పని నేనేం చేశాను చెప్పండి.
1: నువ్వు రోజుకు ఒక దేవుణ్ణి పూజిస్తున్నావు, నేనెప్పుడైనా కాదన్నా?
0: మీలా పని మానేసి కాదుగా.
1: ఎవరు పిచ్చి వారికి ఆనందం. అందుకే పెద్దలేమన్నారంటే జిహ్వకో రుచి పుర్రికో బుద్ధి అన్నారు. నా పిచ్చి నాకు ఆనందం, నీ పిచ్చి నీకు ఆనందం.
0: నా పూజల గురించి ఇంతలా విమర్శిస్తున్నారు, నా పూజల వల్ల మీకేమైనా ఇబ్బంది కలిగిందా చెప్పండి.
1: మరి చెబితే మానేస్తావా?
0: మీకు ఇబ్బంది కలిగించేది ఏమిటో చెప్పండి, అప్పుడు మానేస్తాను.
1: మన పెళ్ళయి ఎన్ని సంవత్సరాలు అయింది?
0: 7 సంవత్సరాలయ్యింది.
1: మరి ఇంతవరకు మనకు పిల్లలు ఎందుకు పుట్టలేదంటావు?
0: ఏమో నాకేం తెలుసు, ఆ దేవుడయ్య మన మీద కలగలేదేమో.
1: దేవుడిదయ్య కాదే, ఆదివారం నుంచి శనివారం వరకు ఏదో ఒక దేవుడికి ఇష్టమైన రోజంటూ ఉపవాసాలుంటూ దేవుడి గదిలోనే పడుకుంటే నీకు పిల్లలు ఎలా పుడతారనుకున్నావు?
0: అయ్యో రామా, పిల్లలు పుట్టడానికే కదండి నేను చేసే పూజలన్నీ.
1: ఇంత విడమర్చి చెప్పినా నీకు అర్థం కాలేదు. సరే, ఇంతకీ నా పంచాంగం వలన నేను ఇంట్లోనే ఉండటం వలన నీకు కలిగిన ఇబ్బంది ఏమిటి?
0: మొగుడు ఆడదానిలా ఎప్పుడు ఇంట్లోనే ఉంటే ఏ భార్య ఇష్టపడదు. ఇప్పటికైనా నా మాట విని ఆ పంచాంగం బయట పారేయండి.
1: సరే శ్రీదేవి, ఆకలేస్తుంది, త్వరగా వంట చెయ్యి.
0: మాట మారుస్తున్నారు కదూ, ఇదిగో మీరు ఆ పుస్తకం అవతల పారేసి బయటకు వెళ్ళకపోతే నేను మా పుట్టింటికి వెళ్ళిపోతాను.
1: ఈ పుస్తకంలో వ్రాసిన ప్రకారం ఈ రోజంతా నేను బయటికి వెళ్ళకూడదు. నా ప్రాణాల మీద తెచ్చుకునే పనులు నేను చెయ్యను కాక చెయ్యనంతే.
0: అయితే నేను మా పుట్టింటికి వెళ్ళిపోతాను.
1: నీ ఇష్టం. వస్తున్నా. సుబ్బులు నువ్వా? నీకోసమే ఎదురు చూస్తున్నాను, త్వరగా పాత్రలు కడిగి కాఫీ పెట్టువు.
2: అత్తగే అయ్యగారు, వంటగదిలోను పెరట్లోను ఎక్కడా శ్రీదేవమ్మ గారు లేరు, ఎక్కడికి వెళ్ళారండి?
1: అలిగి పుట్టింటికెళ్ళింది.

0: నువ్వు త్వరగా కాఫీ పెట్టివు.
1: శ్రీదేవ్ అమ్మగారు అలిగారా? ఎందుకండి?
0: నా ముఖం చూసి చూసి ఆమె గారికి విసుగు పుట్టిందంట, అందుకని అలిగింది. ఆ పైన పుట్టింటికి వెళ్ళింది.
1: మీ ముఖం చూసి చూసి అంటే గుర్తొచ్చిందండి. అయ్యగారు, ఒక వారం నుండి మీరు ఆఫీస్కి వెళ్తున్నట్టుగా లేదు, ఎప్పుడు నేను వచ్చేసరికి ఇంట్లోనే ఉంటున్నారండి.
0: అదేగా ఆవిడ గారి అలకకు కారణం. నేను వారం రోజుల నుండి ఆఫీస్కి వెళ్లకుండా ఇంట్లోనే ఉంటున్నానని తగాద పెట్టుకుని పుట్టింటికి వెళ్ళింది.
1: మీరు ఆఫీస్కి ఎందుకు వెళ్తలేదండి?
0: ఇదిగో సుబులు, మీ అమ్మగారికి దేవుడంటే నమ్మకం ఉందా?
1: అయ్యో, అదేం మాటండి. అమ్మగారు ఎప్పుడు ఏదో ఒక పూజ చేస్తనే ఉంటారుగా.
0: అవును కదా, నేనెప్పుడైనా మీ అమ్మగారిని పూజలు చేయటం తప్పు మానే అన్నానా?
1: అయ్యో, మీరెందుకంటారండి?
0: అంటే ఆవిడ గారి పూజలకి నేనెప్పుడూ అడ్డు చెప్పలేదు. అటువంటప్పుడు నేను చేసే పనికి ఆవిడ అడ్డు చెప్పడం ఏమన్నా న్యాయంగా ఉందా? నువ్వు చెప్పు సుబులు.
1: ఇంతకీ మీరు చేసిన పని ఏంటండి?
0: ఇదిగో ఈ గంటల పంచాంగంలో వ్రాసినట్లుగా నడుచుకుంటున్నాను. గంట గంటకి జరగబోయేది తెలుసు కూడా దానికి వ్యతిరేకంగా ప్రవర్తించి కష్టాలు పాలవమంటుంది మీ అమ్మగారు.
1: అంటే మీరు ఈ గంటల పంచాంగాన్ని నమ్ముకుని ఉద్యోగానికి వెళ్ళటం లేదన్నమాట?
0: నేను ఆఫీస్కి వెళ్లకుండా ఇంట్లోనే ఉంటున్నానని వారం నుండి నా ముఖం చూసి బోరు కొట్టిందంట. నేను ఆఫీస్కి వెళ్ళకపోతే తను పుట్టింటికి వెళ్తానంది. నేను ఆఫీస్కి వెళ్ళనన్నాను.
1: శ్రీదేవ్ అమ్మగారు పుట్టింటికి వెళ్లారు, అంతేనా?
0: అంతే. అయినా సుబ్బులు, నేను ఆఫీస్కి వెళ్ళకపోవటానికి తను అలిగి పుట్టింటికి వెళ్ళడానికి సంబంధం ఏమైనా ఉందా?
1: మీరు ఆఫీస్కి వెళ్ళకుండా ఇంట్లోనే కూర్చోవటం తప్పు కాదా?
0: నేను ఆఫీస్కి వెళ్ళకపోయినా ఉద్యోగం మానేసినా నా ఇష్టం. నేను ఆమె గారికి భోజనం పెట్టకపోతే నాది తప్పు.
1: అయ్యగారు, కూర్చుని తింటే కొండలైనా కరిగిపోతాయం కదా. అయినా ప్రతి పని చేయబోయే ముందు వారం వర్జ్యం చూసి చేయటంలో తప్పులేదు. కానీ గంట గంటకి వర్జ్యం చూసి పని చేయాలంటే మనం ఏ పని చేయలేం కదండి. కాబట్టి ఈ విషయంలో మీదే తప్పు.
0: ఎంతైనా మీరు మీరు ఆడవాళ్ళు, అందుకే నువ్వు మీ అమ్మగారినే సమర్థిస్తున్నావు.
1: ఆడదాన్నని అమ్మగారిని సమర్థించలేదే గారు. ఏ పనైనా అతిగా చేయకూడదు, అదే మీరు చేసిన తప్పు.
0: సరే, త్వరగా పని ముగించుకొని బయలుదేరు.
1: అయ్యగారు, నా పని అయింది, వెళ్తున్నాను. ఇంతకీ అమ్మగారు ఎప్పుడు వస్తారండి? అసలు నేను పనికి రావాలా వద్దా చెప్పండి.
0: మీ అమ్మగారు లేకపోయినా నీ పని నీకుంటుంది.
1: అయ్యగారు, మీకు వంట చేసుకోవటం వచ్చా?
0: ఆహా, మహాబాగా వచ్చు. మీ అమ్మగారి కంటే బేషుగ్గా చేస్తాను వంట, కాబట్టి నువ్వు వచ్చి అంట్లు తోమి వెళ్ళు. అర్థమైందా?
1: అయ్యగారు, మీరు నాతో మాట్లాడుతూనే ఉన్నారు కదా, మధ్య మధ్యలో ఆ పేజీలు తిరగేస్తున్నారేటండి.
0: సుబ్బులు, నువ్వు త్వరగా బయలుదేరు, నేను మౌనవ్రతం ఆచరించాలి. ఇక నీతో మాట్లాడటం కుదరదు.
1: అంటే ఆ పుస్తకంలో ఇక్కడ నుంచి ఎవరితో మాట్లాడొద్దు, మాట్లాడితే పోట్లాట్లవుతాయి అని రాసిందా అండి?
0: ఏదో ఒకటి రాసింది గాని నువ్వు ముందెళ్ళు.
1: వెళ్తున్నాను. ఏంటి గడియారం చూస్తున్నారు, ఇక మాట్లాడటం మానేశారా? ఓహో, సైగలు చేస్తున్నారంటే మౌనం వ్రతం పట్టారన్నమాట.
2: ఎవరండి ఇంట్లో?
1: ఎవరండి మీరు? చుట్టాలు వచ్చినట్టుగా లోపలికి వచ్చేసారు.
2: నా పేరు దేవుడు.
1: దేవుడా? అంటే ఇప్పుడు నేను మీకు కొబ్బరికాయ కొట్టాలా? అయ్యగారు, దేవుడు అంటండి. ఏడి, నేను వెళ్ళిపోనా? వద్దా వద్దా. సరే సరే, ఉంటాలండి.
2: ఇంతకీ ఇదే నా ఇల్లు?
1: ఇది ఇల్లు కాక మరేమనుకుంటున్నారు? దేవుడు గారు, మీ చేతిలో ఉన్న అట్ట ముక్క మీద ఏదో ఆశ ఉంది, ఏంటండి అది?
2: ఇదే టాయిలెట్ బోర్డు.
1: అంటే?
2: ఓ, నీకు ఇంగ్లీష్ రాదు కదూ. దీని మీద ఇల్లు అద్దెకి ఇవ్వబడును అని రాసింది. ఇది బయట గేటుకి వేలాడదీసింది.
1: మీరు ఇల్లు అద్దెకి కావాల్సి వచ్చారా? అబ్బా, అయ్యగారు మీ మౌనవ్రతం నా చావుకొచ్చిందండి. ఏంటి దేవుడు గారు మీకు తెలవదంటున్నారా? అలాగే అబ్బా, అలాగేనండి, నేను అడుగుతానుగా.
2: ఇంతకీ నీ పేరేమిటో చెప్పు.
1: మీరు అడగలేదు, నేను చెప్పలేదు.
2: చమత్కారివే, ఇప్పుడు అడుగుతున్నాను, నీ పేరేమిటి?
1: నా పేరా అండి? సుబ్బులండి.
2: చూడు సుబ్బులు, నేను మీ అయ్యగారు చిన్ననాటి స్నేహితులం.
1: అదిగో మా అయ్యగారు కాదని సైగ చేస్తున్నారండి.

0: ఇంతకీ మావాడు ఇల్లు ఖాళీ చేస్తున్నాడా ఏమిటి?
1: ఏం, ఎందుకలా అడిగారండి?
0: బయట బోర్డు పెడితేను.
1: అయ్యగారు, మీరు ఇల్లు ఖాళీ చేస్తున్నారా అని మీ స్నేహితుడు గారు అడుగుతున్నారండి. ఏంటి, ఇన్ని మీ స్నేహితుడు కాదా? ఏంటి, ఏంటోనండి బాబా బాబా, నాకంత అయోమయంగా ఉంది. దేవుడు గారు ఒక రకంగా, మీరు ఒక రకంగా చెప్పి నన్ను తిక్కుమక్క పెట్టేస్తున్నారండి. ఇదిగో దేవుడు గారు, మీరేంటి ఎల్లి దర్జాగా సోఫాలో కూర్చున్నారు, మా అయ్యగారు మీరు ఎవరో తెలియదంటుంటే.
0: వాడు అలాగే అంటాడులే, అయినా నుంచొని నుంచొని కాళ్ళు పీకుతున్నాయి. మీ అయ్యగారి మూగ సైకిల్ కి నువ్వు వేరే అర్థం చేసుకుంటున్నావు, కానీ నన్ను కూర్చు.

0: చేతులు ఇక్కడం
1: అవునండి,
0: అన్ని నిన్ను తిడుతున్నట్లుగానే ఉంటున్నాయి కదూ.
1: నన్ను తిడుతున్నారా? ఎందుకండి?
0: ఎందుక, అరే రాక రాక నా స్నేహితుడు ఇంటికి వస్తే కనీసం కాఫీ ఇచ్చావా అని కోప్పడుతున్నాడు.
1: నాకు మా అయ్యగారు అలా అంటున్నట్టుగా లేదేంటండి.
0: నువ్వు నాకు మంచి కాఫీ పెట్టి తీసుకురా, వద్దు అంటాడేమో చూద్దాం.
1: ఇదిగో దేవుడు గారు, మా అయ్యగారు వంటగదిలోకి వెళ్ళొద్దని నాకు అడ్డుగా నిలిచినారు చూడండి.
0: చూసావా సుబ్బులు, ఇంతకాలమైనా మా వాడికి నా మీద ప్రేమ, ఇసుమంతైనా తగ్గలేదు.
1: అరే కాఫీ ఇవ్వద్దని సైగ చేస్తట్టే మా అయ్యగారికి మీ మీద ప్రేమ తగ్గలేదంటారేటండి.
0: మీ అయ్యగారి ఉద్దేశం ఏమిటంటే, ఇప్పుడు ఎండ మండిపోతుంది, బయట వాతావరణం వేడిగా ఉంటే కాఫీ ఇస్తావా, బయటకు వెళ్లి కూల్ డ్రింక్ తీసుకురా, నేను డబ్బులు తర్వాత ఇస్తానని చెప్పు కొట్టువాడికి అంటున్నాడు.
1: అవునా?
0: వాడి మోగజైకలు నీకు అర్థం కావడం లేదు సుబ్బులు. చూడు సుబ్బులు, మేము చిన్నతనంలో ఇలా మోగజైకలతోనే మాట్లాడుకునేవాళ్ళం.
1: అలాగే దేవుడి గారు, ఆ విషయం నాకు తెలియదు కదండి. అంటే అయ్యగారు మీకు చల్లగా డ్రింక్ తీసేస్తామన్నారన్నమాట.
0: మాటే కదా,
1: ఇప్పుడే వెళ్తున్నారండి. మా తాత కొట్లో చల్లటి డ్రింక్ తెస్తానే. ఇదిగో దేవుడు గారు, మళ్ళీ ఇదేంటి, మా అయ్యగారు నన్ను బయటకు వెళ్ళలేకుండా దారికి అడ్డంగా నిలిచేస్తున్నారు.
0: ఓ సుబ్బులు, అది కూడా ఆటలో ఒక భాగమే. అలా పని చెప్పినట్లు చెప్పి ఆ పని చేయకుండా అడ్డుపడితే మీ అయ్యగారిని తప్పించుకుని వెళ్ళి ఆ పని చేసుకురావాలి. అర్థమైందా?
1: అదర్థమా సంగతి? ఇప్పుడు అర్థమైందండి. అంటే మా అయ్యగారిని పక్కకు తోసేసి బయటకు వెళ్ళాలన్నమాట.
0: ఇప్పుడు అర్థమైంది సుబ్బులకి.
1: నేను మా అయ్యగారిని ఇట్ట పక్కకి తోసేసి ఇదిగా తోసేసాను. ఇదిగా ఇప్పుడు బయటకు వెళ్తున్నానండి, మీకు చల్లటి డింక్ తెస్తానే.
0: అబ్బో అబ్బో సుబ్బులు, నువ్వు చాలా తెలివి గలదానివి, ఇట్టే చెప్తే అట్టే పట్టేశావు. తొందర ఏమి లేదు, తాపీగా తీసుకురా. ఏమిటవి అలా చూస్తున్నావు? ఏమిటలా చూస్తున్నావు? ఎందుకు సైగ చేస్తున్నావు రా? నొప్పిగా ఉందా అండి? మీరింకో 10 నిమిషాలు ఓపిక పడితే నా పని నేను ముగించుకుని వెళ్తాను. ఏమిటి సైగ చేస్తున్నావు? కట్టుకోనివ్వండి తాళ్లతో. పిడుగులాడకు, మౌనవ్రతం దెబ్బతింటుంది.
1: ఇదిగోండి దేవుడి గారు కూల్ డ్రింక్. ఏంటి కదలు ఎవరూ లేరు, దేవుడి గారు ఎక్కడికి వెళ్ళారు? ఇదేంటి అయ్యగారు చేతులు కట్టేసినాయి, నోట్లో గుడ్డలు కూడా కుక్కున్నాయిటండి, ఎవరు కట్టేశారు అయ్యగారు మిమ్మల్ని? అలాగే అలాగే కట్లోడు దీనా, ఓడదీస్తున్నాను. ఇదిగో నోట్లో ఉన్న గుడ్డలు కూడా తీసేశాను.
2: సుబ్బుడు ముందు వాడు ఇటుపోయాడు చూడు.
1: అయ్యగారు మీ మౌనవ్రతం అయిపోయిందా? అయినా మీ ఫ్రెండ్ ఏడి కనిపించడే, డింకు తాకుండా వెళ్ళిపోయాడు ఏటండి.
2: అబ్బాబ్బాబ్బా, వాడు నా స్నేహితుడు కాదని చెప్తున్నా వినిపించుకోకుండా వాడికి రాచమర్యాదలు చేశావు. వాడో దొంగపీనుగా నన్ను కట్టిపడేసి అందినంత వరకు దోచుకుపోయాడు.
1: దేవుడు దొంగ? అయ్యగారు నేను దేవుడిని దొంగ అంటే నమ్మలేకపోతున్నానండి.
2: సుబ్బులు, వాడేమన్నా శ్రీ మహావిష్ణువు అనుకున్నావా? మామూలు మనిషేనే, దేవుడు అని దొంగ పేరు తగిలించుకుని దొంగతనాలు చేస్తున్నాడన్నమాట.
1: సరే ముందు ఈ చల్లటి డింక్ తాగండి ముందు.
2: చీ నోర్మే, ఆ దొంగ వేదవు పట్టుకోమంటే ఇక్కడే ఉండి కబుర్లు చెబుతావేంటి?
1: డింక్ కూల్ డింక్ తగ్గిపోతుందని తాగమన్నానండి, మీరు తాగకపోతే నేనే తాగేస్తాను. తాగినా?
2: తాగి త్వరగా వెళ్ళి వాడిని పట్టుకో సుబ్బులు.
1: అయ్యగారు ఈ ఖాళీ సీసా కొట్లో ఇచ్చి దేవుణ్ణి ఎదుగుతానండి, కనబడితే తెస్తానండి, లేకపోతే మళ్ళీ ఇక్కడికి రానండి.
2: ఎలా కూడా తగలడు, త్వరగా వెళ్ళు నువ్వు.
3: అల్లుడు గారు, మీ పద్ధతి నాకే నచ్చలేదండి.
2: మీ అమ్మాయికి కూడా నా పద్ధతి నచ్చలేదంట, అందుకే మీ ఇంటికి వచ్చి మిమ్మల్ని వెంట పెట్టుకొచ్చింది.
3: అసలు నీ భార్యను మా ఇంటికి పంపడంలో నీ ఉద్దేశం ఏమిటి? నువ్వు పెళ్లి చేసుకుని మాట్లాడితే నీ భార్యను మా ఇంటికి పంపించడానికా? నీ భార్యను మాట్లాడితే మా ఇంటికి పంపించడానికి కాదు, ఆ విషయం గుర్తుంచుకో.
2: నేనేం పంపించలేదు మీ ఇంటికి, మీ అమ్మాయే నా మీద పోట్లాడి మీ ఇంటికి వచ్చి

0: చింది. మీ భార్యాభర్త ఇద్దరు పోట్లాడుకున్నా మాట్లాడుకున్నా మీ ఇంట్లోనే చేయండి, అర్థమైందా? ఈసారి నీ భార్య నా ఇంటికి రావడానికి వీల్లేదు. ఇదిగో నీ భార్య శ్రీదేవి, నీకు అప్పగించి వెళ్ళడానికి వచ్చాను. అప్పగించాను, నేను వెళ్తున్నాను.
1: నాన్న.
0: ఏమిటి కూతురా, చెప్పు.
1: అది కాదు నాన్న.
0: చూడమ్మా, నీకు అక్కడే చెప్పాను, ఇప్పుడు చెబుతున్నాను. నేను నీకు పెళ్లి చేసి పంపించింది మాట్లాడితే నువ్వు అడిగి పుట్టింటికి రావడానికి కాదు.
1: ఆయనేమో ఆఫీస్కి వెళ్లకుండా ఇంట్లోనే కూర్చొని నన్ను వేధిస్తున్నారు. ఆ పోరు పడలేక పుట్టిల్లని మీ ఇంటికి వస్తే మీరేమో కన్న తండ్రి అయ్యుండు కూడా వెంటనే నన్ను ఇక్కడ తీసుకొచ్చేశారు. ఏదో అల్లుడిని కోపడతారనుకుంటే నన్ను ఇక్కడ దిగివెచ్చి మీరు మాత్రం చక్కగా వెళ్ళిపోతానంటున్నారు. ఇంత కఠినంగా ప్రవర్తించడం ఏమైనా బాగుందా నాన్న?
0: ఇందులో కాఠిన్యం ఏమీ లేదమ్మా. భార్యాభర్తల తర్వాత కాపురంలో చిన్న చిన్న తగాదాలు వస్తూ ఉంటాయి, వాటిని సామరస్యంతో పరిష్కరించుకోవాలి. గాని ఇలా దూరంగా పారిపోతే సమస్యలు ఎలా పరిష్కరింపబడతాయి?
2: అది అది అలా గట్టిగా బుద్ధి చెప్పండి మామయ్య గారు. మాట్లాడితే పుట్టింటికి వెళ్తాననకుండా గట్టిగా చెప్పండి. అబ్బా, ఇలా కన్న కూతురని కూడా చూడకుండా కేకలేసి మామగారు దొరకటం నా అదృష్టం.
0: శ్రీహరి, మరి నువ్వు చేసిన పని ఏమిటయ్యా?
2: నేనేం చేశాను మామయ్య గారు?
0: ఏం చేశాడు నన్ను అడుగుతున్నావా? ఇంత వయసు వచ్చింది, చిన్నపిల్లాడ గంటల పంచాంగం చూస్తూ వారం ఉద్యమం అంటూ ఆ ముహూర్త ప్రకారంగా పనులు చేస్తున్నావట? అసలు ఇది పిచ్చలా పట్టిందయ్యా.
2: అంతమాత్రానికే నన్ను నేరస్తుని చేసి మీ దగ్గరకొచ్చి మిమ్మల్ని తీసుకొచ్చి నన్ను దోషిని చేసి మిమ్మల్ని జడ్జి చేసింది మీ అమ్మాయి.
0: శ్రీదేవి నన్ను తీసుకురాలేదు, శ్రీదేవిని నేనే తీసుకొచ్చానడు. చూడు శ్రీహరి, ఇంకా మీరు చిన్నపిల్లలు కాదు, మీ పెళ్లి 7 సంవత్సరాలు అయింది, ఇంత వయసు వచ్చింది. ఇన్నాళ్ళు మీ సంసార జీవితంలో మంచి చెడు గురించి విశ్లేషించుకునే జ్ఞానం లేకుండా పోయిందేమయ్యా?
1: అది అలా గట్టి పెట్టండి నాన్నగారు, అప్పుడు గాని బుద్ధి రాదు. అడిగేవాళ్ళు లేరు కదా అని ఆయన ఇష్టం వచ్చినట్టు చేస్తున్నారు నాన్నగారు.
2: మాయా, ఒక వారం నుంచి ఇంట్లో ఉన్నానని, గంటల పంచాంగం చూస్తున్నానని విసుక్కుని కాపురం కూడా కాలదనుకుని మీ ఇంటికి వచ్చింది కదా మీ అమ్మాయి. మరి నేను 7 సంవత్సరాల నుండి ఆవిడ గారి పూజల పిచ్చిని భరించడం లేదు.
0: హరిహరి, దేవుణ్ణి పూజించడం తప్ప.
2: రోజుకో దేవుణ్ణి పూజిస్తూ మొగుణ్ణి నన్ను మర్చిపోవడం తప్పు కాదా?
0: అంటే నిన్ను సరిగ్గా చూసుకోవడం లేదా?
2: సరిగ్గా అంటే సక్రమంగా చూసుకోవట్లేదు, అదే నా బాధ.
1: ఏమండి, నేను మిమ్మల్ని సరిగ్గా చూసుకోవటం లేదు, నా మీద నిందలు వేస్తున్నారు.
0: అమ్మా శ్రీదేవి, కాసేపు నువ్వు మాట్లాడకు. శ్రీహరి, అసలు నీ మనసులో ఉన్నదేమిటో సంకోచించకుండా చెప్పు.
2: ఏం చెప్పమంటారు మావయ్య నా బాధ? మీ అమ్మాయి నన్ను పెట్టే ఇబ్బంది చెప్పుకునేది కాదు, చెప్పినా తీరేది కాదు.
0: చూడు శ్రీహరి, అడగందే అమ్మాయినా అన్నం పెట్టదు, అలాగే చెప్పుకుంటే నీ బాధ తీరుతుంది, కాబట్టి నీ బాధ ఏమిటో చెప్పు నాయన.
2: మావయ్య గారు, అసలు మాకు ఇన్ని సంవత్సరాలైనా పిల్లలు పుట్టకపోవడానికి కారణం ఏమిటనుకుంటున్నారు? మీ అమ్మాయికి పూజ గదే పడక గది, అర్థమైందా మామయ్య గారు?
0: శ్రీదేవి, అల్లుడు చెప్పేది నిజమేనా?
1: నాన్నగారు, అది అది
0: ఇంకేం మాట్లాడు, నేను చెప్పేది విను. ఈ రోజు నుండి మాట్లాడు.
1: అలాగే నాన్నగారు, కానీ మీరు కూడా దేవుణ్ణి పూజించడం మానేయమంటాం.
0: శివశివ, దేవుడి పూజ మానేయమంటాం లేదు, భక్తిలో పడి నీ భర్తను సంసారాన్ని విస్మరించవద్దంటున్నానమ్మా.
1: నాన్నగారు, నేను ఆయన బాగానే చూసుకుంటున్నాను నాన్నగారు, ఆయనే నా మీద లేనిపోయిన జాడీలన్నీ చెబుతున్నారు.
2: మామయ్య గారికి నేనేమి చాడీలు చెప్పడం లేదు, జరిగిన వాస్తవాన్నే చెప్పాను.
0: సరే సరే, ఇక నేను బయలుదేరతాను.
2: అదేమిటి మామయ్య గారు, నా సమస్య పరిష్కరించకుండా?
1: నా సమస్య కూడా?
0: సరే, మీ ఇద్దరు అనుకునే సమస్యలు అంత పెద్దవేమి కాదమ్మా, ఇద్దరు కూర్చొని ప్రశాంతంగా చర్చిస్తే అదే పరిష్కరింపబడుతుంది. అంత తీరిక మీ ఇద్దరికి లేదు కాబట్టి మీ ఇద్దరు పెద్దవాడిగా మీ మీ సమస్యల్ని నన్నే పరిష్కరించమంటున్నారు, కాబట్టి చెబుతున్నాను వినండి. ఇక నుండి శ్రీదేవి, నువ్వు పగలు ఎన్ని దేవుళ్ళు పూజించినా రాత్రికి నీ దేవుడు నీ భర్తే కావాలి. చూడు, అసలు మాటకు ఎదురు చెప్పకూడదు. అల్లుడు, నువ్వు అమ్మాయిని జాగ్రత్తగా చూసుకోవాలి, గుర్తుందా?
1: అర్థమైంది నాన్నగారు, ఇక నుంచి మీరు చెప్పినట్లే నడుచుకుంటాను.
2: మావయ్య గారు, ఇక నుంచి నేను కూడా మీ అమ్మాయిని బాగా, కాదు కాదు కాదు కాదు, చాలా బాగా చూసుకుంటాను.
0: అల్లుడు, మా అమ్మాయిని బాగా చూసుకోవడం

0: లేదన్నది కాదు ఇప్పుడు సమస్య. ఆ పంచాంగాన్ని అవతల పారేసి నువ్వు ఇదివరల ఆఫీసుకు వెళ్ళాలి. వెళతావా మరి?
1: గ్రహాల కదలికలను బట్టి ప్రవర్తిస్తే మంచి జరుగుతుందన్నారు. అది నా కాపురం కూల్చే వరకు వచ్చింది. కాబట్టి మామయ్య గారు, జరిగిన తప్పు మళ్లీ చేయనని మీకు మాటిస్తున్నాను.
0: శుభం.
1: ఇదివరల యథావిధిగా ఆఫీసుకు వెళ్తాను.
0: బాగుందల్లుడు, మీ ఇద్దరు చిలకా గోలికల్లా కాపురం చేసి త్వరగా నాకు మనవండి ఇవ్వండి. ఇక నేను వెళ్ళొస్తాను.
1: వెళ్లాల్సిందేనా మామయ్య గారు?
0: వెళ్ళక, పానకంలో ఇప్పటికా మీ ఇద్దరి మధ్య ఉండమంటావా ఏమిటి? వస్తాను.
1: ఏమిటే, మీ నాన్న వెళ్ళిన వైపే చూస్తున్నావు, నా వైపు చూసేదేమైనా ఉందా లేదా?
2: మీ వైపు రాత్రికి మాత్రమే చూడమన్నారు మా నాన్నగారు.
1: శ్రీదేవి, మనిద్దరం భార్యాభర్తలమే, అదీకాక ఇప్పుడు మనిద్దరమే ఉన్నాం. రాత్రి అయ్యే వరకు మనం ఒకరినొకరు చూసుకోకూడదన్న నియమం ఏమీ లేదు. కాబట్టి దేవి గారు, కాస్త మా మీద దయ చూపించకూడదు.
2: మీరెప్పుడు చూసే ఆ పంచాంగం ఉండగా నేనెందుకు లేండి?
1: ఇదిగో ఇదిగో ఇదిగో, ఇప్పుడే ఈ గంటల పంచాంగాన్ని అవతల పడేస్తున్నాను.
2: అయితే నేను ఇప్పుడే తలపేసి వస్తాను.
1: యాహూ!
3: వర్జం నాటిక మీరింతవరకు విన్నారు. రచన శ్రీ పాసం గోపాలకృష్ణమూర్తి. ఇందులో శ్రీహరి, శ్రీ గాదె నాగభూషణం, శ్రీదేవి, శ్రీమతి పి శ్రీరత్నమాల, సుబ్బులు, కుమారి వెంపటి వసంతరాగిణి, దేవుడు శ్రీ విబి నారాయణ పాత్రుడు, మావయ్య శ్రీ ఏబి రమణారావు, నిర్వహణ శ్రీ ఆళ్ల యోగానందీశ్వరరెడ్డి. ఈ కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్ర సమర్పణ.

0: శబ్ద తరంగాలపై పయనం, ప్రతి ఒక్కరి జీవనంలో అంతర్భాగం. బహుజన హితాయ, బహుజన సుఖాయ తన సంకల్పం. ఆకాశవాణి మీ తోడు, మీ నీడ.
1: ఆకాశవాణి విజయవాడ కేంద్రం, సమయం 10 గంటలకు వస్తుంది. మరికొద్ది క్షణాల్లో ప్రకటించిన కార్యక్రమం వింటారు. ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి రిలే.

ఆకాశవాణి అనంతపురం కేంద్రం ఇంద్రధనుసు కార్యక్రమంలో సినిమా పాటలు వింటారు. ముందుగా వినండి అమాయకుడు. ఈ చిత్రం కోసం కార్తీక్ పాడిన పాట, గీత రచన వనమాలి, సంగీతం మణికాంత్ కాద్రీ.

మీరు వింటున్న పాట అమరశిల్పి జక్కన్న. ఈ చిత్రం కోసం ఘంటశాల పి సుశీల పాడిన పాట. గీత రచన దాసరథి, సంగీతం ఎస్ రాజేశ్వరరావు.

మీరు విన్న పాట అందాల రాముడు. ఈ చిత్రం కోసం రాజేష్ శ్రేయా ఘోషల్ పాడిన పాట. గీతరచన ఈఎస్ మూర్తి, సంగీతం ఎస్ఏ రాజ్కుమార్. ఇప్పుడు వినండి బృందావనం. ఈ చిత్రం కోసం కార్తీక్ సుచిత్ర పాడిన పాట. గీతరచన అనంత శ్రీరామ్, సంగీతం ఎస్ దమన్.

శ్రోతలు, ఇంద్రధనుసు కార్యక్రమంలో సినిమా పాటలు వింటున్నారు. ఇప్పుడు వినండి అల్లూరి సీతారామరాజు. ఈ చిత్రం కోసం పి సుశీల పడిన పాట వింటారు.

శ్రోతలు, ఇంద్రధనుసు కార్యక్రమంలో సినిమా పాటలు వింటున్నారు. ఇప్పుడు వినండి ఆదిత్య 369. ఈ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన పాట వింటారు.

అంతఃపురం ఈ చిత్రం కోసం ఇళయరాజా చిత్ర పాడిన పాట, గీత రచన సీతారాం శాస్త్రి, సంగీతం ఇళయరాజా.

శ్రోతలు ఇంతవరకు ఇంద్రధనుసు కార్యక్రమంలో సినిమా పాటలు విన్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం రేపు ప్రసారమయ్యే మా కార్యక్రమాల వివరాలు రేపటి మా ప్రభాత ప్రసారంలో 6 గంటలకు దేశభక్తి గీతం, 6:05 ఆంగ్లంలో వార్తలు, 6:10 భక్తి రంజని కార్యక్రమంలో శ్రీ దక్షిణామూర్తి అష్టకం వింటారు, 6:30 వినదగుమాట వ్యాఖ్యాత డాక్టర్ కె కాశీ విశ్వేశ్వర శర్మ, 6:30 సేద్యపు శుద్ధులు కార్యక్రమంలో సూక్ష్మ పోషక లోపాలు వాటి సవరణ ఎస్కేడి అగ్రికల్చర్ కాలేజ్ అసిస్టెంట్ ప్రొఫెసర్ శ్రీమతి ఏ విద్యశ్రీ గారి సూచనలు వింటారు. 7:15 హేమావతి ప్రభాత సంచిక కార్యక్రమంలో సమాచార వేదిక, అనంతరం విజ్ఞాన విపంచి, ప్రకృతి పారిశుద్ధ్య కార్మికులు రాబందులు గురించి డాక్టర్ బి శ్రీదేవి గారి ప్రసంగం వింటారు. అనంతరం మా తెలుగు తల్లికి మల్లెపూదండ సహకారం శ్రీ వి చలపతి నిర్వహణ కె శృతి ప్రియాంక. 8:15 ఆంగ్లంలో వార్తలు, 8:30 జిల్లా సమాచార లేఖ, 8:35 చిత్రసీమ సినిమా పాటలు. రేపు ఉదయం 9:00 మన ఆలయాలు, పెనుగొండలో నెలకొన్న శ్రీ పచ్చే పార్శ్వనాథుని ఆలయ వివరాలు వ్యాఖ్యానం శ్రీ వి చలపతి, శ్రీమతి వి పద్మలత నిర్వహణ శ్రీ ఎం హరి. 9:30 అభిలాష కార్యక్రమంలో శ్రోతలు ఉత్తరాల ద్వారా కొరిన సినిమా పాటలు. 10:00 సేవా సంకల్ప్ అభియాన్లో భాగంగా ప్రధానమంత్రి కిసి సమ్మాన్ నిధిపై ప్రత్యేక ముఖాముఖి సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం. అతిథి కి సుధారాణి, ప్రోగ్రాం కోఆర్డినేటర్ కృషి విజ్ఞాన కేంద్రం ఘంటసాల, పరిచయకర్త రావల సాయి గిరీష్. 10:25 వివిధ భారతి ఆకాశవాణి తెలుగు కార్యక్రమాలు విజయవాడ కేంద్రం నుండి. ఈ కార్యక్రమాలు సాయంత్రం 5:00 కొనసాగుతాయి. ఇక రేపటి మా సాయం ప్రసారంలో 5:00 చిత్రసీమ, 5:30 హలో బాగున్నారా ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం, 6:00 లలిత గీతం, 6:30 చిత్రసీమ, 7:15 కిసాన్ వాణి కేంద్ర ప్రభుత్వ వ్యవసాయ మరియు రైతుల సంక్షేమ మంత్రిత్వ శాఖ వారి ప్రాయోజిత కార్యక్రమం విజయవాడ కేంద్రం నుండి ప్రసారమవుతుంది. 7:45 వికసిత్ భారత్ కొత్తగూడెం కేంద్ర సమర్పణ, 8:00 దార్శనిక భారత్ ఆకాశవాణి కడప కేంద్ర సమర్పణ, 8:15 చిత్రసీమ, 8:45

నిమిషాలకు జానపద సంగీత కార్యక్రమంలో శ్రీ బి శ్రీరాములు గారి జానపద గీతాలు వింటారు. 9 గంటలకు ఆంగ్లంలో వార్తలు, 9:16 స్పాట్ లైట్, 9:30 చిత్రసీమ సినిమా పాటలు, 10 గంటలకు జపాన్లో జరుగుతున్న 2026 ఆసియా క్రీడల 20వ సంచిక రోజువారీ విశేషాలు, 10:20 ఇంద్రధనుసు కార్యక్రమంలో సినిమా పాటలు. ఇవి రేపు ప్రసారమయ్యే మా కార్యక్రమాల వివరాలు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం నిలయంలో సమయం 11:02 దాటి 25 సెకండ్లు. ఈ ప్రసారం ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 5:55 ప్రసారమవుతుంది. అందాక సెల్వా మరి నమస్తే, జై హింద్.

కేంద్రం నిలయంలో సమయం 11:02:20. ఈ ప్రసారం ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 5:55 ప్రసారమవుతుంది. అందాక సెల్వా మరి నమస్తే, జై హింద్.